ಕವಿತು ವರೆ

ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఒక విద్యార్థి మంచిగా ఎలా ఉండగలడు, విద్యార్థి కావాలనుకుంటున్నవారు ఏం చెయ్యాలి, సత్యసాయి విశ్వవిద్యాలయానికి డివైన్ ఛాన్సలర్ భగవాన్ బాబావారు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ 9వ స్నాతకోత్సవ సందర్భంగా స్వామి 1990 నవంబర్ 22వ తేదీనాడు విద్యార్థులను ఉద్దేశిస్తూ తమ దివ్యోపన్యాసాన్ని అందించారు. ఆ దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.
1: విద్యానామ నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ

ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, విద్యయే మానవులకు సౌందర్యము, విద్యయే మానవులకు గుప్త ధనం, మానవులకు కీర్తి సుఖభోగములను అందించినది కూడాను విద్యయే. విద్య గురువులకు గురువు. విదేశములు వెళ్ళినప్పుడు మానవులకు ఒక బంధువు వంటిది విద్య. విద్య మరొక నేత్రం. రాజులతో పూజింపబడినటువంటిది కూడాను విద్యయే, ధనము కాదు.

ఇట్టి పవిత్రమైన విద్యనే మనం లేకుండినా వింత పశు అనే చెప్పవచ్చును. విద్య మానవులకు కేవలం వివేకము మాత్రమే అందించినది కాదు, భౌతిక జ్ఞానమునే అందించినదే విద్య యొక్క లక్ష్యమైన ఇది ప్రపంచ ప్రగతిని ఒమ్ము చేస్తుంది. భౌతిక జ్ఞానముతో పాటు శీలము, వినయము, విధేయతను కూడాను అందుకోవాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క విద్య తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము. ఈనాటి విద్యార్థి కలిమిని, బలమును, చెలిమిని ఆశిస్తున్నాడే కాని గుణమునకు ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు. గుణార్జన నిమిత్తమై ఏర్పడినదే విద్య కాని ధనార్జన నిమిత్తము కాదు. ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడాను గుర్తించి వర్తించాలి. మెదడులకు విషయమును అందించడం మాత్రమే విద్య యొక్క లక్ష్యం కాదు, హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి. ఇట్టి పవిత్రమైన విద్యతత్వాన్ని ఈనాడు మానవుడు మర్చిపోయాడు. ఆలోచించదగిన ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగంలో విరివిగా పెరిగినవి. జీవితమును సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దవలసినటువంటి యొక్క తత్వమును పౌరులకు అందించవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు వికార మార్గంలో అనుభవిస్తున్నవి. విద్యారంగంలో ఉండవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క క్రమశిక్షణ తరిగిపోయినది. విద్యా క్షేత్రమునందు విధిగా ఉండవలసినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు క్షీణించిపోయినవి. గౌరవ మర్యాదలు మంటగలిసినవి. అనాలోచితంగా విద్యా సంస్థలో విత్తమే ప్రధానమైనటువంటి పునాదిగా మారిపోయినది. అనగా సరస్వతి పర్ణశాల అయినటువంటి విద్యామందిరమునందు లక్ష్మి వచ్చి ప్రతిష్ఠ వేసుకున్నది. హృదయముతో అందుకోవలసినటువంటి విద్యను ఈనాడు ధనముతో అందుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇది సమాజమునకే ప్రమాదము. భారతోద్ధారకులు కావలసినటువంటి విద్యార్థులందు ఈ పవిత్రమైన భావం ఉండినప్పుడే దేశం యొక్క కళ్యాణము, మానవుని యొక్క విశిష్టతను అభివృద్ధి గావించినటువంటి వాడవుతాడు. భారతదేశం యొక్క అధ్యక్షుడైన ప్రధాని అయినటువంటి యొక్క తత్వాన్ని, ఈ లక్ష్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే దేశం కూడాను బాగుపడుతుంది. కొన్ని నిమిషములకు పూర్వము ప్రెసిడెంట్ గారైనటువంటి వెంకట్రామన్ సత్య ధర్మ శాంతి ప్రేమల అహింస యొక్క తత్వాన్ని చక్కగా వివరించాడు. ఈ పంచ పదములు కూడాను మానవునికి పంచ ప్రాణములు. పంచ ప్రాణములే కాదు పంచకోశములు, పంచకోశములే కాదు పంచభూతములు. ఇవి లేకుండా మానవత్వమే నిర్మూలమైపోతుంది.

0: భరత సౌభాగ్య ఘనులు. విద్యార్థులారా, పవిత్రమైనటువంటి యొక్క శీల సంపదనే లేకుండా మానవత్వంలోని విద్యలన్నీ కూడా నిరుపయోగంలే. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున, సుజ్ఞానము సుకృతి లేక విద్యలు సద్విద్యలగున, బ్రతుకుటకే విద్యయన్నా బ్రతుకలేదే పసిపక్షులు. కాదు కాదు, విద్య వ్యక్తిత్వాన్ని పోషించి దివ్యత్వాన్ని వికసింపజేసి మానవత్వాన్ని రాణింపజేసేటువంటిదే విద్య. నిత్య సత్య సుకృతులన్నీ వికృతి పొంది మారుచుండే, పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడి పోవుచుండే, దయా ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే, ఆర్య వేద విద్యలనగే విద్యా విధానమును గుర్తించుకోవడానికి మానవత్వం ఎంతైనా కూడాను శ్రమించాలి. ఈనాటి భౌతిక విద్యలన్నీ కూడాను కేవలము లౌకిక జీవితమునకు ఆధారంగా చేరుకుంటున్నవే కాని భౌతికమునకు ఏమాత్రమైనటువంటి ఆనందం అందించినప్పటికీ తదుపరి దివ్యమైనటువంటి ఒక దివ్య జీవితానికి కూడాను ఒక ఆదర్శమును కోరాలి. విద్య రెండు ప్రధానమైన గుణములు కలవు. ఒకటి విషయాన్ని వివరించి చెప్పటం, రెండవది జీవిత వ్యక్తిత్వాన్ని వికసింపచేయటం. ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ. ఈ యొక్క పదార్థ శక్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య. ఆధ్యాత్మిక భౌతికముల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య. కేవలం ఒక తలకు మాత్రమే విషయాన్ని అందించటం మాత్రమే విద్య కానేరదు. హృదయాన్ని కరిగించి కదిలించి సరి అయినటువంటి ఒక ప్రేమతత్వాన్ని బోధించాలి. మానవుని మానవునిగా మార్చినంత మాత్రం చాలదు, మానవుని ఆదర్శ మానవునిగా రూపొందించాలి, మానవుని దయావంతునిగా రూపొందింప చేయాలి. కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విద్య ద్వారా వికసింపజేసి ప్రకటింపచేయటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి విద్యార్థులు. కనుక మానవుడు కేవలము సత్యశోధకుడుగా నిలిచిపోవాలి. విద్యార్థి తాను ఆర్జించిన సత్యాన్ని భావి సాంఘిక జీవితం నందు రాణింప చేసుకోవాలి. విద్యార్థి యొక్క సమస్యలు ఎందు పౌరులు స్పందింపవచ్చునే కాని పౌరుల యొక్క సమస్యలు ఎందు విద్యార్థులు స్పందింపరాదు. విద్యార్థులు దేశం యొక్క సౌభాగ్యమును, దేశం యొక్క క్షేమమును, దేశం యొక్క ఆనందాన్ని ఆశించటకు ప్రయత్నించాలి. నిస్వార్థము, నిరహంకారము, నిరాడంబరము, ప్రేమ, ఈ నాలుగింటి యొక్క స్వరూపము విద్యార్థి యొక్క స్వరూపమే. విద్యార్థుల యొక్క జీవితము వికాసవంతమైనటువంటిదై ప్రకాశంగా ప్రపంచమునకు ప్రకటింప చేయాలి. విద్య అనగా ప్రకాశమే. ఇట్టి ప్రకాశమును మనము ప్రపంచమునకు అందించడానికి మనం విద్యార్థులుగా తయారు కావాలి. విద్యానందమును అనుభవించాలని కాని విషయానందమునకు ప్రయత్నించరాదు. విద్యార్థి మాస్టర్ మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనగా ఏమిటి? ఇంద్రియమును అదుపులో నుంచుకున్నటువంటి వాడే మాస్టర్. నీవు గృహస్థుడుగా మారిన తర్వాత నీవు మిస్టర్ అవుతావు. మిస్టర్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటి వాడు మిస్టర్. ఇంద్రియములు తన స్వాధీనము గావించుకున్నటువంటి వాడే మాస్టర్. కనుక మొట్టమొదటి విద్యార్థి ఈ ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటకు ప్రయత్నించాలి. మానవుడు గొప్ప వేదాంతి కావచ్చును, మానవుడు కేవలము అనేక పరిశోధనలు చేయవచ్చును, గొప్ప సిద్ధాంతములను వెలుబుచ్చవచ్చును, కాని తాను మానవునిగా విలువను ఎన్ని సంపాదించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. మానవతా విలువలు లేకుండా ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ, ఎన్ని సిద్ధాంతములు అనుభవించినప్పటికీ ఇవి ప్రయోజనం లేనటువంటివి. ఈనాటి విద్యా విధానము భారతదేశమునందే కాక అన్ని దేశముల యందుకూడను ఒక వికృతి స్వరూపాన్ని ధరించినది. దీనికి ఎవరు కారణము అని ప్రశ్న వేసుకుంటే ఒకరు అని లేదు. ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థులను సరైన మార్గంలో ప్రవేశపెట్టలేకపోతున్నారు. దేశ నాయకులు వీరికి సరైన ఆదర్శాన్ని అందించలేకపోతున్నారు. అధ్యాపకులు కూడా దీనికి సరైన బోధనలు చేయలేకపోతున్నారు. ఆదర్శవంతులైనటువంటి తల్లిదండ్రులు, ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యా అధ్యాపకులు, ఆదర్శవంతులైనటువంటి నాయకులు ఉండినప్పుడు విద్యార్థి విద్యార్థిగానే రూపొందుతాడు. కాని నిశ్చల నిర్మల నిస్వార్థ స్వరూపులైనటువంటి యొక్క విద్యార్థుల హృదయములో అశాంతిని ఆవేదనలు ఆవేశాలను నింపి ఈ రాజకీయంలో ప్రవేశపెట్టి విద్యార్థుల యొక్క హృదయాన్ని మాలిన్యం పరుస్తున్నారు. విద్యార్థులు ఈ యొక్క రాజకీయాల్లో ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించరాదు. మీ విద్యను అభ్యసించిన తర్వాత, మీరేదైనా ఒక ఉద్యోగం నందో ఇంకే విధమైన వృత్తి నందో చేరిన తర్వాత రాజకీయాల్లో నీవు ప్రవేశించినా తప్పు లేదు. దేశక్షేమ నిమిత్తమై, దేశ భద్రత నిమిత్తమై, దేశ కళ్యాణ నిమిత్తమై నీవు రాజకీయంలో ప్రవేశించి సరైన మార్గంలో నీవు ప్రవర్తించు. ఈనాటి విద్యార్థులకు మంచి ఏమిటో చెడ్డ ఏమిటో గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు లేకపోతున్నాయి. అధికారులు చూస్తే విద్యా విధానము విరివిగా పెరుగుతున్నదని తాము భావిస్తున్నారు. విద్యా సంస్థలు విరివిగా స్థాపిస్తున్నారు. విద్యార్థులు విద్యాలయములకు వెళ్లినట్టుగా కనిపిస్తున్నారు. కానీ విద్యను పొందుతున్నారా లేదా అనేటువంటి విషయమును ఎవ్వరు కూడా గమనించటం లేదు. ఈ విద్యా విధానమునందు కేవలము మనము విద్యా సంస్థలు అభివృద్ధి పరిచినంత మాత్రం చాలదు. ఈ విద్య యొక్క క్వాలిటీని మనం చూడాలి, స్టాండర్డ్ ను మనం పెంచాలి. ఇది ఈ స్టాండర్డ్ ఇంత పతనమైపోవడానికి మూల కారణమేమిటి? దీనికి అనేక కారణాలున్నాయి. ఈ విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమును మనం అభివృద్ధి గావించవచ్చు. రాష్ట్రమునందు కాని లేక కేంద్రమునందు కాని విద్యామంత్రులు మారినప్పుడంతా కూడాను ఈ విద్యా విధానం మారిపోతున్నాయి. ఈ విధముగా క్షణక్షణములకు నువ్వు మారటం చేత విద్యా విధానం అనేటువంటిది కేవలం పతనమైపోతుండాలి. మంత్రులు మారినా వ్యక్తులు మారినా శక్తి మాత్రము సస్వరూపంగా నిలచాలి. కనుకనే విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచి ఇందులో గొప్ప అనుభవజ్ఞులు అయినటువంటి వారు, గొప్ప గొప్ప విద్యావంతులు వారు ఒక కేంద్రంగా నియమించటము ఇది అత్యవసరం. అట్లా కాకుండా విద్యా సంస్థలు ఎన్ని నీవు స్థాపించినప్పటికీ, నెలకొల్పినప్పటికీ, ఏ విధమైనటువంటి చేసినప్పటికీ ధన వ్యయమే కాని దీనివల్ల ఫలితం ఏమాత్రము కూడా అందుకోలేము. మంచి గమనించు పద్ధతే మరుగుపడియే కర్మంటే సంఘాన కర్మగాలి నిలువ నీడయ లేకుండే నీతి గెచట ఇది ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే హృదయమంతలు మాలిన్య సదనమయ్యే చేతలంతయు స్వార్థంపు చేతులయ్యే ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. మేలు చేసిన వానికే కీడు చేయు, కూడుబెట్టిన వానినే కూలద్రోయు, విద్య నేర్పిన వానినే వెక్కిరించు ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. ఏమిటి విద్య యొక్క ప్రోగ్రెస్? ఎవరు కూడా ఈ ప్రోగ్రెస్ ఎన్నిటి ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ప్రోగ్రెస్ ధనాన్ని వ్యయం చేస్తున్నారు, కానీ ఆ ధనమునకు తగినటువంటి ఫలం కూడాను మనం అందుకోలేకపోతున్నాం. దేశం ఏ రీతిగా బాగుపడుతుంది? సమస్తం కూడాను విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది. విద్య ఒక కేవలము పాఠశాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు, సర్వత్రా సర్వకాలములు ఎందుకు ఉండేటువంటిది విద్య. కార్మిక వ్యాపారములందు కూడాను విద్యా విధానం అత్యవసరము. జీవితం ఉండినంత వరకు కూడా నేర్చవలసినటువంటి ఎన్నో ఉన్నవి. కనుక విద్యాలయములందు చేరినంత మాత్రం మనం విద్యార్థులని భావించరాదు. ఎన్ని నేర్చినప్పటికీ తనను తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తము మానవ ఎందు ఉండినప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే అయిపోతాయి. విద్యార్థులారా, మీ ఎందలి పవిత్రమైన భావములను అభివృద్ధి పంచుకొట్టుకు తగిన కృషి చేయండి. తోటి మానవులకు ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవాలి. తన తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క దీనితో నీవు సంతోషాన్ని అందించాలి. ముఖ్యముగా విద్యార్థులు ఎందుకు కృతజ్ఞత అత్యవసరము. మొట్టమొదట తల్లిదండ్రులకు ఆ కృతజ్ఞతను చూపించాలి. మాతృదేవోభవ పితృదేవోభవ అని మీరు వల్లిస్తున్నారు. ఈ మాతాపితృని ఎందుకు మనం గౌరవించాలి? ఎందుకు వారికి కృతజ్ఞతను చూపాలి? ఎందుకు వారిని మనం ప్రేమించాలి అని విచారణ చేసుకుంటే, నీ దేహంలో ఉండేటువంటి బ్లడ్, నీ తలలో ఉన్నటువంటి యొక్క హెడ్, తెలివితేటలు, నీవు భుజించేటువంటి ఫుడ్, నీవు అనుభవించేటువంటి దుడ్డు, నీ బ్లడ్, నీ ఫుడ్, నీ దుడ్డు, నీ హెడ్ పేరెంట్స్ గిఫ్ట్, ఈ నాలుగింటినీ పొందినటువంటి నీవు తల్లిదండ్రులకు కృతజ్ఞత అందించలేనిటువంటి వాడు ఇంకెవరికి నీవు అందించగలవు? వారికి ఇట్టి కృతజ్ఞత అందించినప్పుడే మాతృదేవోభవ పితృదేవోభవ అని పలికి సార్థకం అవుతుంది. ఆదరణలేని పదములు పలికి ప్రయోజనం ఏమిటి? ఏనాడు నీవు గృహమునందు శాంతిని నీవు అనుభవిస్తావో, ఏనాడు గృహమునందు కలిగినటువంటి యొక్క వ్యక్తులను నీవు ప్రేమిస్తావో, అప్పుడే ఆ ఇంటి ఎందు శాంతి ఏర్పడుతుంది. ఇంటి ఎందు శాంతి లేకుండా వీధి ఎందు శాంతి కావాలని కోరుకోవటం ఇది వెర్రితనము. ఈనాడు ప్రతి వ్యక్తి కూడా శాంతి శాంతి శాంతి శాంతి నిమిత్తమై అనేక సమావేశాలు జరుపుతున్నారు. అనుభవము ఉంచుక అలచుచుందురు శాంతి శాంతిని. చంద్రుజేరిక కలిగి కూడాను చందజారు శాంతి సుఖములు. శాంతి నీ ఎందున్నది కాని చంద్రుడు ఎందుందా? చంద్రమా మనసోజాత లక్షల మైలు అంతరిక్షయానం ప్రయాణం చేసేదానికంటే హాపించి హృదయాంతరాలానికి నీవు ప్రయత్నించు. కనుక విద్యార్థులారా, నీ జీవితం చాలా పవిత్రమైనటువంటిది, నీ వయసు అంతకంటే పవిత్రమైనటువంటిది. ఒక్క కార్యమును సాధించినంత మాత్రమే తృప్తి చెందేటువంటి స్వభావం కాదు మానవుని. ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో సాధించాలని చెప్పి ఉల్లాసపడుతుంటాడు వ్యక్తి. యవ్వనము క్షణమైనటువంటిది, అందులో మానవుని యొక్క యవ్వనము మరింత శీఘ్రంగా కదిలిపోయేటువంటిది. ఈ యవ్వనము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది. ఇలాంటి అనిత్యమైనటువంటి యవ్వనాన్ని ఆధారం చేసుకుని నీవు గర్వాన్ని అభివృద్ధి కావించుకోవటం ఇది సరియైనటువంటి లక్షణం కాదు. సంఘములోని పెద్దలను, ఇంట్లోని తల్లిదండ్రులను, సమాజం నందున్నటువంటి యొక్క గౌరవించి వారిని సరైనటువంటి స్థితిగా నీవు తెచ్చుకున్నప్పుడే నీ గౌరవం సమాజం కూడా చూస్తుంది. విద్యార్థులారా, గౌరవం మర్యాదలు అనేటువంటిది వన్ వే ట్రాఫిక్ కాదు, ఇచ్చి పుచ్చుకునేటువంటివి. నీవు పుచ్చుకోవటానికి ప్రయత్నించు. కానీ ఈనాటి విద్యార్థులు పుచ్చుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నారు, కానీ ఇచ్చుకున్నట్టుకు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. కనుక ప్రతి విద్యార్థి కూడాను వినయ విధేయతను పెంచుకోవాలి, మానవత్వాన్ని తెలుసుకోవాలి, దేశం యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి, మన దేశాన్ని ఆశించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. దేశం ఎలాంటిదైనప్పుడు కూడా మన మాతృదేశం. మాతృదేశాన్ని ప్రేమించలేనిటువంటి వ్యక్తి విదేశాలపైన ఆశలు చూపుతున్నాడంటే ఇది వెర్రితనమే. ఈనాడు విద్యార్థులలో ఇది ఒక పెద్ద బలహీనత ఏర్పడిపోయింది. ప్రతి విద్యార్థి ఒక డాక్టర్ అయినా లేక ఇంజనీర్ అయినా ఇంకే విధమైనటువంటి వాడైనా పాస్ అయిన తక్షణమే విదేశాలకు అప్లికేషన్ వేసుకుంటారు. నీ మాతృదేశంలో నీవు సేవ చేయి, నీ మాతృదేశంలో నీవు గౌరవాన్ని పెంచుకో, నీ మాతృదేశాన్ని విశ్వసించు. మాతృదేశాన్ని విశ్వసించలేనిటువంటి వాడు విదేశాన్ని ఏ రీతిగా నీవు విశ్వసించగలవు? నీ హృదయాన్ని తట్టుకుని నా మాతృదేశం యొక్క దీనికి నా సర్వస్వంను త్యాగం చేసి సేవ చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞను పూనాలి విద్యార్థులు. ఏదో బయటికి వెళ్లి గొప్ప గొప్ప విద్యను ఆర్జించి వస్తామని భావిస్తారు. అక్కడ పోయి ఆర్జించి వచ్చేటువంటి వేరు, తల్లిదండ్రులనే మర్చిపోతున్నారు. అలాంటి కృతజ్ఞులు బయటికి పోయి విద్యను అభ్యసించి ప్రయోజనం ఏమిటి? ఇది కేవలం విద్యార్థుల యొక్క దోషం మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క తప్పు కూడాను. మన విద్యార్థులను విదేశాలకు పంపి దేశం యొక్క గౌరవాన్ని పాడు చేసుకుంటున్నాము అనేటువంటి భావం లోపల విద్యార్థులకు పాస్పోర్ట్ చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి. చదివే చదువులు మన భారతదేశంలో లేవా? సైన్స్ అండ్ టెక్నాలజీ మన భారతదేశంలో లేవా? గొప్పగా నేర్చుకుని వస్తున్నామంటున్నారు. అవినయము అవిశ్వాసము నేర్చుకుని వస్తున్నారు, ఆడంబరం మరింత నేర్చుకుని వస్తున్నారు. రాముడు చెప్పాడు, నా స్వదేశము నాకు పరమ ప్రీతికరమైనటువంటిది, జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపతి గరీయసి అన్నాడు. నీ తల్లి కురూపిగా ఉన్నదని, ఎవరో తల్లి అందంగా ఉన్నదని ఆమెను తల్లి అని పిలిచడానికి వీలవుతుందా? నీ తల్లి తల్లియే. సంపదలతో కలకలలాడుతున్నాయని విదేశాలపైన మనం తల్లి భావన పెట్టుకోవటం ఇది కేవలం కృత్రిమైనటువంటి భావమే. ఇది నాదు మాతృదేశము, ఇది నాదు మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొకండు వసదని గలడా? కాదు కాదు విద్యార్థులారా, భారతదేశం యొక్క విశిష్టతను మీరు గుర్తించాలి. ఏ దేశమును మీరు వివర్తించదక్కర్లేదు. నీ దేశాన్ని నీవు విశ్వసించుకో, నీ దేశానికి నీవు త్యాగం చేయి, నీ దేశాన్ని నీవు పోషించుకో. ఈనాటి విద్యార్థులు ఎందు దేశాభిమానం శూన్యమైపోయినది, దేశాభిమానం పెరిగిపోయింది. దేహము దేశము బింబ ప్రతిబింబములు, దేహము దేశము అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసిస్తున్నాము. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని బోధించేటువంటిదే భారతదేశం. కనుక మానవుడైనటువంటి యొక్క వ్యక్తి తన యొక్క దేశం యొక్క గౌరవాన్ని మొట్టమొదట చూడాలి. పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. తల్లిని తండ్రినే గుర్తించలేనటువంటి వ్యక్తి ఇంక దేనిని గుర్తించగలడు? కనుక పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను తల్లిదండ్రులను గుర్తించినట్టుగా ప్రతి మానవుడు కూడాను తన యొక్క దేశమును, తన యొక్క దేశ సంస్కృతిని మొట్టమొదట గుర్తించాలి. దేశం యొక్క సంస్కృతి మనం అర్థం చేసుకోవాలి. భారతీయ సంస్కృతి అత్యుత్తమమైనటువంటిది, ఆదర్శవంతమైనటువంటిది, ఆత్మానందం అందించేటువంటిది. సంస్కృతిని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు ఇంక ఎన్ని మీరు చదివి ప్రయోజనం ఏమిటి? కనుక మీరు గ్రంథ పరిచయం గావించుకుంటున్నారే కాని నీలో ఆ గ్రంథాన్ని ఏమాత్రం కూడా ప్రవేశింప చేసుకోలేదు. పుస్తకాలంతా కూడా మస్తకంగా మార్చుకుంటున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి. ఆచరణ ఎక్కడ ఉంటున్నాయి? ఎక్కడ? కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. విద్యార్థులారా, త్రికరణ శుద్ధిని మీరు పెంచుకోవాలి. ఈ త్రికరణ శుద్ధియే లేకపోయినప్పుడు వాడు మనిషే కాడు, ఆకార మానవుడే కాని సాకారుడు కాదనేటువంటి విషయాన్ని గుర్తించాలి. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానికమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి భారతదేశాన్ని మీరు విశ్వసించి దానికి తగినటువంటి కృతజ్ఞత అందించాలి. ప్రేమ ప్రేమ అనేటువంటి హృదయం నుండి ఆవిర్భవించాలి కాని మాటలతో వచ్చినటువంటిది కాదు. ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం వికసిస్తుంది. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి. ఇక్కడికి వెళ్ళినప్పటికీ మన ఇన్స్టిట్యూట్ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుని వర్తించాలి. అది ఏ మీరు మన యొక్క సంస్థకు అందించేటువంటి కృతజ్ఞత. దేనిని మనం కోరలేదు. మీరు సరైన ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందటమే మా యొక్క ప్రధాన ఆశయం. అలాంటి విద్యార్థిగా ఉండినప్పుడే ఇందులో చదివి కాని ప్రపంచంలో ప్రవేశించి కాని ఆదర్శాన్ని అందించి కాని ఒక సార్థకమవుతుంది. త్యాగం చేయండి. ఎక్కడ పోయినప్పటికీ నీ స్వార్థము స్వార్థం స్వార్థం. విద్యార్థులు ఎంత స్వార్థం ఉన్నదనేటువంటిది మీరు తొక్కతూరి వెనుకకు తిరిగి చూడండి. ఏప్రిల్ మాసం వచ్చిందంటే ప్రతి విద్యా సంస్థ ఎందు ఉండేటువంటి యొక్క రిజల్ట్స్ అంతా పేపర్లో పడుతుంటాయి. ఒక పేపర్ అంతా కూడా ఈ యొక్క మార్క్స్ పాస్ అయినటువంటి వారికి నంబర్ అంతా ఉంటుంటుంది. కొన్ని లక్షల నంబర్స్ అంతా ఉంటుంటాయి. నిజంగా వాటిని చూసినంత మాత్రం ఎంత ఆనందించాలి, ఇంతమంది పాస్ అయినారా అని ఎంతో సంతోషించాలి. ఆనందించటం లేదు. ఇన్ని లక్షల నంబర్లో నా నంబర్ ఎక్కడా అని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. స్వార్థం స్వార్థం, మిగతావన్నీ పక్కకు నెట్టివేస్తాడు. నిజంగా ఇన్ని నంబర్లు చూసి నీవు ఆనందిస్తే నీ నంబర్ కూడా తప్పక ఉంటుంటాది అందులో. కనుక ఇంత స్వార్థం ఉండకూడదు. ఏదైనా ఒక కాన్వకేషన్ టైంలోనో మరొక టైంలో ఫోటోలు తీసుకుంటే అన్ని బొమ్మలు బాగా వచ్చింటాయి, దానిని చూడదు, నా బొమ్మ ఎట్లా వచ్చింది అని చూస్తాడు. ఇలాంటి స్వార్థాన్ని దూరం చేయాలి. ఏదైనా బస్సుకు మనం క్యూలో నిలుచుకుంటే ఎంతమంది వృద్ధులున్నారు, ఎంతమంది పేషెంట్లున్నారు, ఎంతమంది రోగులున్నారు అని వారికి ఏదైనా ముందు సీటు ఇవ్వడానికి ప్రయత్నించాలి. లేదు ఆ సీటు నాకే చిక్కాలి అని స్వార్థపడతాడు. భారతీయ సంస్కృతి నందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నీకి అమృతత్వ మానసు. త్యాగం చేయాలి, అదే నిజమైన అమృతత్వం. పౌరులకు మొట్టమొదటి ఉపకారం చేయి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు అనేక సంస్థల యందు కొన్ని ప్రబలిపోయినవి. విద్యార్థులు విద్యను అభ్యసించుకోవడానికి వెనుకంజ వేయడానికి కూడాను కొన్ని కారణాలుంటున్నవి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు కూడాను ఏమాత్రము ఎగ్జామిషన్ లేవు. ఇంక 10th స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామిషన్ వచ్చిందంటే ఈ పిల్లలు ఎగ్జామిషన్ కే పోవటం లేదు. ఈ 15 కూడా పుస్తకమే చూడలేదు. వాడు చదివిన ముందు క్లాసుకు పంపుతున్నారు. ఇంకా ఈ పిల్లలు విద్యా విషయంలో ఒక ఆసక్తి కలగాలంటే ఎలా కలుగుతుంది? టెస్ట్ ఒక రెస్ట్. ప్రతి విద్యార్థి కూడా టెస్ట్ పెట్టాలి. అందులో బాగా పాస్ అయినప్పుడే ముందుకు పోవడానికి అతనికి కూడా ఒక ఉత్సాహం కలుగుతుంది. ఇలాంటి పిచ్చి పద్ధతులంతా కూడా రూపుమాపాలి. చిన్న చిన్న పిల్లలకంతా ఉత్సాహకరమైనటువంటి యొక్క ప్రోత్సాహాన్ని అందించాలి. ఇంకా అది ఒకవైపున ఉండగా మరొక వైపున 130 మార్క్స్ వస్తే పాస్. ఇది ప్రభుత్వమే వీరికి ఒక లైసెన్స్ అందించింది. చాలా తప్పు. కారణమేమనగా 100 పనులు ఒకరికి చెప్పితే 70 పనులు తప్పు చేస్తే వాడిని ఎట్ట పాస్ చేసేది? ఏదో ఒకటో రెండో తప్పు చేస్తే క్షమించవచ్చు. 70 తప్పులు చేసి 30 బాగు చేసినటువంటి వాడిని పాస్ చేయటము ఇది సరైన పద్ధతి కాదు. అప్పుడే విద్యార్థులకు ఒక విధమైనటువంటి ఒక నిరుత్సాహం బయలుదేరుతుంది. ఇంకా దాని లోపల కూడాను ఈ 30 మార్క్స్ లోపల కూడాను ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి. ఇలాంటివంతా కూడా చేయటం చేతనే విద్యా సంస్థలు కూడాను కేవలము ఒక విధమైనటువంటి పతనం అయిపోతున్నాయి. ఇలా పాస్ అయినటువంటి విద్యార్థులు దేశాన్ని ఏమి ఉద్ధరించగలరు? దేశ నాయకులుగా కావాలి. కనుకనే అలాంటి పిల్లలు ఎందు ఒక విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అభివృద్ధి భావించి తగినటువంటి టెస్టులు పెట్టి విద్యా విధానం లోపల దానికి సరైనటువంటి స్టాండర్డ్ పెంచాలి. దయాదాక్షిణ్యాన్ని చూపవచ్చు కానీ విద్యా విషయం మాత్రం దయాదాక్షిణ్యాన్ని చూపకూడదు. దాని పేరే శిక్షణ అని పేరు. శిక్షిస్తూ రావాలి. శిక్షణగా కొట్టడం కాదు, వాడిని చక్కగా దోషాన్ని వానికి చెప్పి పవిత్రతను బోధించి మున్ముందు వాడిని అభివృద్ధి గావించడానికి తగిన ఉత్సాహాన్ని అందించాలి. ప్రభోవా గురు యోగి హితోపదేష్ట. హితాన్ని బోధించేటువంటి వాడు గురువు, బోధించేటువంటి వాడు కాదు. శిష్యుడుకోయో గురుభక్తి ఏవా. గురుభక్తితో ఉండినటువంటి వాడే నిజమైన శిష్యుడు. ఈనాటి శిష్యుడు గురువు దగ్గర ఏ రీతిగా ఉంటున్నాడు? తాను తాగటమే కాకుండా సిగరెట్ సార్ తీసుకోండి అని టీచర్ కూడా అందిస్తున్నాడు. ప్రాచీన కాలంలో భారతదేశం యొక్క గురు శిష్యుల యొక్క సంబంధము ఎంత పవిత్రంగా ఉండేటువంటిది. ఈ ఆధునిక కాలమునందు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏమిటి ఈ ఫ్రీడమ్? పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వవలసిందే. దేవిలో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఈ విధమైనటువంటి దీంట్లో మనం చక్కగా తయారు గావించాలి. కానీ ఏదో వాళ్ళకు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇవ్వాలని కట్టగలిపి వాళ్ళు డిఫెండమ్ అయిపోతున్నారు. ఫ్రీడమ్ కాదు, ఏమి చెప్పినా వినరు, ఎవరి మాటకు జవాబు లేదు. ఈ విధంగా అహంకారవంతులై మితిమీరిపోతున్నారు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, మీరైనా తయారైపోయి తగినటువంటి ఒక దేశానికి తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను. డిగ్రీలు పొందటం ముఖ్యం కాదు, మీరు దీన్ని ఆచరించి ఇతరులకు అందించాలి. ఇదే నిజమైనటువంటి విద్య యొక్క సంబంధం, ఇదే నిజమైన విద్య యొక్క లక్ష్యము. ఈ లక్ష్యాన్ని మీరు దృష్టి అందించుకొని సత్యాన్ని పలుకుతూ, ఈ సత్యం పలుకుతున్నాం కదా అని చెప్పి సత్యం వల్ల మరొకరికి అపకారం కూడా చేసుకోకుండా చూడాలి. ఈ సత్యమునందు ఏ విధంగా కూడా ఇతరులకు అపకారం జరగకూడదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పద్దు, సత్యం కదా అని ఇతరులకు హాము చేయొద్దు. ఈ సత్యం ఎవరికైనా అపకారం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సత్యము వద్దు అసత్యం వద్దు, క్వైట్ గా నిల్చు. ఈ విధమైనటువంటి యొక్క నాక్, ఒక విధమైనటువంటి యోగ్యతను నీవు సంపాదించుకోవాలి. ఏ కార్యమునందు కూడాను పరులకు అపకారం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈనాటి పరిస్థితి యందు దేశాభిమానం చక్కగా పెంచుకోవాలి. దేశానికి సేవ చేయాలి. దేశం యొక్క భద్రతను కూడాను మనం తీసుకోవాలి. సమాజం యొక్క అభివృద్ధిని కూడాను మనం ఆశించాలి. అన్నింటికి నీ ఒక్కడే ప్రధానము. వ్యక్తి బాగా ఉండినప్పుడే ఇల్లు బాగా ఉంటాది, ఈ కుటుంబం బాగా ఉండినప్పుడే గ్రామం బాగుంటాది, ఈ గ్రామాలు బాగా ఉండినప్పుడే జిల్లాలు బాగా ఉంటాయి, జిల్లాలు బాగా ఉండినప్పుడే రాష్ట్రం బాగా ఉంటాది. రాష్ట్రం యొక్క మంచి అంతా కూడా మంచి చెడ్డలంతా వ్యక్తి పైన ఆధారపడి ఉంటుండాలి. నీవు మంచివాడు, నీ ద్వారా ఇతరులు కూడా మంచివారిగా తీర్చిదిద్దు. దేశానికి సేవ చేయడానికి నీవు ముందంజ వేయి. ఎలాంటి పరిస్థితులు ఎందుకు నువ్వు వెనుకంజ వేయొద్దు. దైవాన్ని స్మరించు, దేశాన్ని విశ్వసించు, ఆనందాన్ని అనుభవించు. అదే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యము. విద్యార్థులారా, ఈనాడు మన ప్రెసిడెంట్ వెంకటరామను చక్కని ఆదర్శాన్ని అందించాడు. అన్ని రాష్ట్రముల యొక్క సాధు సంతుష్టుల యొక్క సంబంధాన్ని కూడాను మీకు వివరించాడు. పెద్దల యొక్క హృదయాలు చాలా పవిత్రాలే, పెద్దల యొక్క వాక్యాన్ని శిరసా వహించాలి. కేవలం తిరిగి పోవటం మాత్రమే జరగకూడదు. ఒక్కటి రెండైనా మీరు ఆచరణలో పెట్టి దేశోద్ధారణకు కంకణం కట్టుకోండి. మానవ సోదరుల యొక్క తత్వాన్ని మీరు అనుభవించండి. అందరూ ఒక్కటే సమత్వాన్ని భావించండి. జాతి మత కుల భేదములు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అన్నింటినీ మీరు పూర్తి ఏకత్వంగా భావించండి. ఏ మతమును కూడా మీరు ద్వేషించరాదు. ఈ విధమైనటువంటి యొక్క సమభావాన్ని పెంచుకోవటమే సరి అయిన విద్య. బీ అలైక్ టు ఎవరీ వన్. ఈ యొక్క సమత్వాన్ని మీరు పెంచుకోవాలి. కనుక మతములు ఎన్నైనా మార్గం ఒక్కటే. ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని కలిగినటువంటి వాడే. ఆ దివ్యత్వం నీయందు కూడా ఉంటుండాలి. ఆ దివ్యత్వాన్ని సర్వత్రా వ్యాపింపచేయడానికి తగిన కృషి చేయాలి. నేను అధికంగా సంభాషణ చలిపి మీకు శ్రమ కలిగింపు చేస్తున్నాను. నా యొక్క ఉపన్యాసమును నా సంభాషణను విరమించుకుంటున్నాను. ఈ పవిత్రమైన సమయమునందు పెద్దలు ఉచ్చరించినటువంటివి, పెద్దలు బోధించినటువంటి విషయమును మీ హృదయంలో రికార్డు మాదిరి చేసుకుని మీరు అప్పుడప్పుడు దీనిని మననం చేసుకుంటూ రావాలి. కాన్వకేషన్ జరిగినందుకు సరైనటువంటి అర్థం. విద్య ముగించిన తర్వాత గృహస్థులు కాబోయే ముందు ప్రాచీన కాలమునందు అధ్యాపకులు విద్యార్థులు చేర్చి వారికి ఉపదేశం చేసేటువంటి సమావేశం ఈ కాన్వకేషన్. ఆనాడు స్నాతకోత్సవం అని పిలిచేటువంటి వారు. స్నాతకోత్సవం అనగా ఏమి? ఉపదేశమును తీసుకుని ఆ ఉపదేశమును ముందు భవిష్యత్ జీవితంలో అనుభవించడానికి తగిన కృషి చేయటమే స్నాతకోత్సవం యొక్క అదార్థం. ఏదో డిగ్రీ తీసుకోవటము, గోల్డ్ మెడల్ తీసుకోవటము వెళ్లిపోవటం కాదు. నిజమైన గోల్డ్ మెడల్ ఈ ఉపదేశాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీకు ఆ విధమైన ఆనందాన్ని అందింపచేస్తుంది. నీవు అహంకారాన్ని నిర్మూలన చేసుకో, ఆడంబరాన్ని చంపుకో, శుద్ధి గావించుకో, యందు తగినటువంటి లక్ష్యాన్ని పూను. కర్తవ్యం యోగముచ్యతే, నీ కర్తవ్యాన్ని నీవు పాటించు. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. ఈ రెండింటి యందు నీవు లక్ష్యాన్ని ఉంచుకుని భవిష్యత్తు లోపల ఈ యొక్క విద్యార్థులు విద్యార్థినిలు తగిన ఆదర్శాన్ని అందించి తిరిగి భావి భారతోద్ధారకులైనటువంటి మీ యొక్క తత్వాన్ని దేశానికి వ్యాప్తి గావిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు డివైన్ ఛాన్సలర్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1990 నవంబర్ 22వ తేదీ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవ సందర్భంగా విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ ఉపన్యాసంలో విద్యార్థులను 9 అత్యద్భుతమైన గుణాలను పెంపొందించుకోవాలని స్వామి ఉద్ఘాటించారు. త్యాగం, వినయం, సమాజానికి నిస్వార్థమైన సేవ, స్నేహభావం, క్రమశిక్షణ, సత్యవాక్ పరిపాలన, అహింస, భగవంతునిపై విశ్వాసం కలిగిన బాలబాలికలే ఈ దేశ భవితవ్యానికి మార్గనిర్దేశకులని స్వామి ఘంటాపదంగా తెలిపారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: పిల్లలకు పండరసము పోశాము. పండరసము కప్పులో ఉంటున్నది, కాని పండరసము యొక్క రుచి కప్పుకు తెలియదు. తన నిండా నింపుకుంది, కాని కప్పుకు తెలియదు. స్టా వేశావు, స్టా నుండి నీవు తీసుకున్నావు. రసము స్టా నుండి పోతున్నది, కాని స్టాకి తెలియదు. నాలుకపై పడేటప్పటికీ దాని రుచి తెలుస్తున్నది. చూశారా, ఎక్కడ రుచి తెలుస్తున్నది? నాలుకపైన తెలుస్తున్నది. తన దేహమే ఒక కప్పు. దీనిలో రసోవై సహా రసస్వరూపుడైన దైవముంటున్నది. దేహానికి తెలియటం లేదు. మన ఇంద్రియములు స్ట్రా. ఈ ఇంద్రియములతో అన్నీ మనము అనుభవిస్తున్నాము, కాని దానికి కూడా ఏమీ తెలియటం లేదు. బుద్ధి, అదే నాలుక. ఆ బుద్ధికి మాత్రం తెలుస్తున్నది. నాలుకకి తెలుస్తున్నది, కాని అనుభవించటం లేదు. అది తిరిగి జఠరమునకు పంపుతున్నది. జఠరమునకు కూడా తీపి తెలియటం లేదు. జీర్ణము చేస్తున్నది, మాలిన్యమును పక్కకు నెట్టుతున్నది. పవిత్రమైన నిర్మలమైన జ్యూసును సర్వాంగములకు సప్లై చేస్తున్నది. అదే జఠరాగ్ని. నేను నీ కడుపులో వైశ్వానరుడుగా ఉండి నీవు తిన్నది జీర్ణము చేసి నీ దేహానికి సప్లై చేసి శక్తిని ఇస్తున్నాను. ఈ విధంగా వేదాంత విషయము చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టకడపటికి తేలేది ఒక్కటే, ఏకం సత్ విప్రాహ్ బహుధా వదంతి, ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ. అంత ఖచ్చితంగా చెబుతూ వచ్చింది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి జన్మదినోత్సవం తర్వాత డిసెంబర్ 4వ తేదీన ప్రశాంతి నిలయాన్ని విడిచి బెంగళూరు వెళ్లి అచ్చట 1 నెల రోజులు అమెరికా, ఇంగ్లాండ్ మొదలైన దేశముల నుండి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక సాధనలను బోధించుటలోనూ, బృందావన్ ఆవరణలో కొత్తగా నెలకొల్పనున్న బాలుర కళాశాలకు అవసరమైన ఏర్పాట్లను కావించుటలోనూ స్వామి నిమగ్నులయ్యున్నారు. క్రిస్మస్ దినమున క్రైస్తవ భక్తులను ఆశీర్వదించారు స్వామి. 5 దినముల తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన అమృతమును సృష్టించి భజన చేయుచూ కూర్చున్న 4000 భక్తులకు స్వయంగా స్వామి పంచిపెట్టారు. నూతన సంవత్సరం ప్రవేశించు తరుణంలో ప్రతి వ్యక్తి తన గతమును నెమరవేసుకుని ప్రగతిపథం సాధించుటకు కృషి చేయవలెనని, దురభ్యాసములను, బలహీనతలను విడిచి సత్ప్రవర్తనా దీక్షను స్వీకరించవలసినదని స్వామి తమ సందేశంలో ఉపదేశించారు. సంక్రాంతి పండుగ ప్రశాంతి నిలయంలో జరుపుటకు స్వామి జనవరి 13వ తేదీకి తిరిగి వచ్చారు. సంక్రాంతి నాడు, ఇది ఉత్తరాయణ ప్రారంభ శుభ సమయం, సూర్యుడు ఈ దినము నుంచి ఉత్తరార్ధగోళములో ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. సత్సంగ సదాలోచన సత్కర్మలనడి ఉత్తమ మార్గమున ప్రయాణము సాగిస్తూ జనన మరణ చక్రభ్రమణమన్నడి జీవిత కక్ష్య నుంచి విడుదలై గమ్యమును చేరు ప్రయత్నం చెయ్యండి అని స్వామి తన సందేశంలో పలికారు. షిరిడీ అవతార కాలం నుంచి స్వామికి గోదావరి అత్యంత ప్రీతికరమైనది. అనుగ్రహమారుతముతో ఆనంద సముద్రము పొంగి కోస్తా జిల్లాలను ముంచివేయుటకు నాందిగా 1969లో జనవరి 6వ తేదీన స్వామి గోదావరి తీరమున ఉన్న రాజమహేంద్రవరమున పాదములిడిరి. పూర్వావతారములో స్వామి ఆశీస్సుల కొరకు ద్వారకామాయి వెళ్లిన భక్తులందరూ ముందు గోదావరి నదిలో స్నానం చేసేవారుట. ఆ విధముగా స్వామి దివ్య వైభవమును ఆనాటి నుంచి గోదావరి తనలో నింపుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు స్వామి సేవా సంస్థల ద్వారా భక్తి ప్రపత్తులనని పరిమళమును సంతరించుకుని నూతన సాయి శకారంభమును ప్రకటించుచూ శంఖారావము చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని భక్తుడొకడు, మా జిల్లాలో ఇంటింటా స్వామి చిత్రపటములే, స్వామినామే అని వ్రాయగా, దానికి చూస్తూ ఉండండి, అనతి కాలంలో ఈ నామరూపములు జగత్తంతా వ్యాపించగలవు అని స్వామి చెప్పారు. 17-18 తేదీలలో లక్షలాది ప్రజలు సమావేశమైన బహిరంగ సభలలో స్వామి తమ ప్రబోధామృతముతో భక్తుల ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చారు. గౌతమి జీవకారుణ్య సంఘమును నడుపుచున్న శ్రీ కారుణ్యానంద స్వామి తమ ప్రసంగములలో స్వామి అవతరించిన ఈ స్వర్ణయుగమున సమకాలికులుగా జన్మించిన ఈ తరము వారి అదృష్టాన్ని పలు విధముల కొనియాడారు. సర్వం బ్రహ్మమయమను భావమునందు మీ శ్రద్ధను కేంద్రీకరించి సత్యమును గ్రహించు యత్నం చేయండి. పదార్థముల ఎడల మీరు చూపు అంగీకార తిరస్కారములు, వాటి మధ్య కనపడు వ్యత్యాసములు ఆ ఏకైక పదార్థం యొక్క భిన్న రూపములే. ఆకర్షణ వికర్షణలకు చలించక విరక్తులయందు అనాసక్తులై స్థిరచిత్తులై ఉండండి. ఈ జగన్నాటకమునకు భగవంతుడే సూత్రధారి. అనురక్తి విరక్తులయందు అనాసక్తులై సాక్షీభూతులుగా చరించండి. మీ కోరికలను, ప్రేమను, అన్వేషణను దైవోన్ముఖం చేయండి అని స్వామి చెప్పారు. ఈ అస్థిర ప్రపంచము నుండి విముక్తిని పొందడానికి మనస్సుని జయించాలన్నారు స్వామి. ద్వేషపూరితమైన సంభాషణలు, విభేదాలను రెచ్చగొట్టు ప్రతిజ్ఞలు, కోపోద్రేకములైన నాస్తికవాదములు దరిచేరనీయద్దని స్వామి హెచ్చరించారు. ఆంగ్ల భాషలోని 26 అక్షరములతో ప్రపంచములో అన్ని పుస్తకాలు వ్రాయబడ్డాయి. అక్షరములు మంచివీ కాదు, చెడ్డవీ కాదు,
వాటి యొక్క భిన్న కలయికలతో పనికి మారిన చెత్త పుస్తకములే కాక అత్యుత్తమ గ్రంథాలు కూడా వ్రాయబడ్డాయి. అదేవిధంగా మనస్సులోని భావములు మానవుని ఉన్నత పథమునకు చేర్చగలవు, అధఃపతనానికి దారితీయగలవు అని స్వామి ఎంతో చక్కగా సెలవిచ్చారు. 18వ తేదీన రాజమండ్రి పేపర్ మిల్స్ లో సంభాషించే సందర్భంలో అందలి ఉద్యోగులు కార్మికుల మధ్య ఉండవలసిన పరస్పర సానుభూతి సహకారములు అన్యోన్యతను గురించి స్వామి వక్కాణించారు. ఆ సాయంకాలం స్వామి పేరుతో స్థాపించిన పాఠశాలకు ప్రారంభోత్సవం చేశారు స్వామి. ఆ పాఠశాల యందు స్వామి ఆదేశ సందేశములను అనుసరించి రూపొందించిన విద్యా విధానము ప్రవేశపెట్టబడింది. ఆ బాలబాలికలకెదురుగా కూర్చుని వదనమున కరుణారసము తొణికిసలాడుచుండగా సనాతన ధర్మమనున్నది ఒక విశాల భావము. ఎందరో మహర్షులు యోగులు ఎంతో శ్రమించి భావితరముల వారికి శాంతియుత సుఖమయ జీవనము కొరకు నిర్మించారు. కాని దురదృష్టవశాత్తు ఈనాడు ఈ భవనము శిథిలమైనదనియూ వాసయోగ్యము కాదనియూ నిరసించడి మూర్ఖులు బయలుదేరారు. ఈ పసిహృదయాలలో ద్వేషానికి దురాశలకు అసూయకు తావులేదు గనక ఆ మహర్షులు ఆశించిన శాంతి వీరి ముఖాలలో ద్యోతకమవుతోంది. వీరికి సక్రమమైన శిక్షణ మనోవికాసములు అందించనిచో వీరు ఎదిగిన తరువాత నేడు వారిలో కనపడుతున్న ఆనంద శాంతులకు బదులు భయాందోళనలు వారి మనస్సులలో తాండవమాడతాయి. నేటి పెద్దలు శాంతి ఆనందములను అనుభవించి దాచి ఇతరులకు పంచిపెట్టు కళనే పోగొట్టుకున్నారు. భక్తి గౌరవము సేవాశక్తి వినయములతో నిండిన వాతావరణములో పిల్లలు పెరగాలి. నేటి పిల్లలు పుస్తకములలోని నీతి వాక్యాలను కంఠస్థం చేస్తారు కాని కించిత్తైనను ఆచరణలో చూపించరు. పసిపిల్లల సమక్షమునే తల్లిదండ్రులు ఈనాడు తాగుచున్నారు, జూదమాడుచున్నారు, పరులను దూషిస్తున్నారు, పచ్చి అబద్ధాలాడుతున్నారు. ఇది వారు పెరుగుచున్న వాతావరణం. ఈ నవవికసిత హృదయాలలో కుల మత జాతి విభేదాలు నాటకండి. మొదట తల్లిదండ్రులు, తరువాత ఉపాధ్యాయులు, ఆ తరువాత స్నేహితులు, కులమత నాయకులు నిరంతరము తాము చిన్నపిల్లలకు తమ ప్రవర్తనతో మార్గదర్శకులుగా ఉండవలెనను ధ్యాసయందుండాలి. ఈ పాఠశాలకు నా పేరు పెట్టారు కాబట్టి బాధ్యత గురుతరమైనది. చుట్టుపక్కల ఉన్న పాఠశాలలకు ఇది ఆదర్శంగా ఉండాలి. పిల్లలు పరస్పరము ప్రేమించుకొనాలి. పెద్దలు అందరి బిడ్డలను సమానముగా ప్రేమించాలి. వాతావరణము దైవస్మరణ పరిమళముతో నిండి ఉండాలి. సత్యధర్మ శాంతి ప్రేమల శకం ఆరంభమైనదని చాటాలి అని స్వామి ప్రబోధించారు.

పిల్లలు పరస్పరము ప్రేమించుకొనాలి. పెద్దలు అందరి బిడ్డలను సమానముగా ప్రేమించాలి. వాతావరణము దైవస్మరణ పరిమళముతో

20వ తేదీ నుంచి 5 రోజులు నిర్విరామంగా డెల్టాలో 10 లక్షల మంది స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని పొందారు. స్వామి 100 గ్రామాలు, 20 పట్టణాలకు పైగా పర్యటించారు. ధవళేశ్వరం నుంచి గోదావరి జలములు కాలువలుగా ప్రవహిస్తూ ఆ ప్రాంతమునంతనూ సస్యశ్యామలముగావించిన చందమున స్వామి అనుగ్రహవాహిని పొంగి పొరలి వీడువారిన హృదయభూములను ముంచెత్తి చైతన్యమును ప్రసాదించింది. కోనసీమ ఆనందసీమగా మారింది. ఎందుచూచినా ఆనంద సందోహమే. స్వామి దివ్య సుందరమూర్తిని కనులారా దర్శించుటకు, వారి అమృతవాణితో వీణుల విందు చేసుకొనుటకు, వారి పాదపద్మములను స్పృశించుటకు మారుమూల గ్రామముల నుండి భక్తజనులు తరలివచ్చి స్వామి వెళ్ళు మార్గమున కిరుపక్కలా నిలబడి బాటను శుభ్రపరిచి నీళ్లు జల్లి రంగవల్లులతో అలంకరించి స్వామి రాకకై ఎంతో నిరీక్షించుచున్నారు. భగవంతుని దర్శించబోవుచున్నామన్న భావోద్రేకముతో మార్గమంతా పచ్చని తోరణాలతో, రంగురంగుల జెండాలతో, పూలమాల అలంకరణలతో సిద్ధం చేసుకున్నారు. పట్టణములందు గ్రామాలందు భక్త్యుత్సాహములతో ఎంతో శ్రమపడి పందిర్లు ఆర్చిలు నిర్మించారు. ముందు స్వామి ఉన్న కారు, దాని వెనుక సుమారు 60 కార్లు, బాటకు ఇరుపక్కలా జేజేధ్వానాలు చేయిచూ మొక్కుచున్న భక్తులు, వారికి అభయము ఆనందము అందిస్తూ స్వామి తమ దివ్యహస్తాన్ని ఊపుచుండగా ఆ మనోహర దృశ్యం చూచిన వారికి ఆనందమే ఆ ఎడ వెల్లువై ప్రవహించుచున్నదా అనిపించింది. డెల్టాలో ప్రతి అంగుళము నేల వ్యవసాయము కొరకు ఉపయోగించబడుట వలన కార్లు ఆగుటకు బహిరంగ స్థలము లేదు. అదీగాక రోడ్లు కూడా అదే కారణంచేత ఎక్కువ వెడల్పుగా లేవు. అందుచేత కేశవరం దగ్గర మిగిలిన కార్లను అక్కడే నిలుపమని ఆదేశించి స్వామి మాత్రమే కారులో గ్రామంలోకి వెళ్లారు. పొడవైన ఇత్తడి బూరలు ఊదుతూ మేళతాళాలతో స్వామిని ఆహ్వానించి తోడ్కొని వెళ్లారు. ఒక పక్క స్త్రీలు, ఇంకొక పక్క పురుషులు కూర్చుని ఉండగా వారిపై దయాద్ర నయనాలతో అనుగ్రహాన్ని చిందిస్తూ నెమ్మదిగా నడిచి వెళ్లి స్వామి వేదికనలంకరించారు. వారందరికీ నామస్మరణ యొక్క ప్రభావమును తెలిపి బహుభక్తిశ్రద్ధలతో భజనలు జరుపుకొనుచుండమని స్వామి బోధించారు. అక్కడ నుండి పాలతోడు గ్రామానికి వెళ్లారు స్వామి. జ్ఞానమను పక్షికి భక్తి విశ్వాసములు రెండు రెక్కలు అని చెప్పి స్వామి ఆ గ్రామస్థులకు కూడా నామసంకీర్తన ప్రాశస్త్యాన్ని తెలియచేశారు. 21వ తేదీ స్వామి మరొక దిశగా పయనించారు. ఆ మార్గమందున్న గ్రామములన్నీ ఆనందంతో స్పందించాయి. ఎక్కడ చూసినా రోడ్డుకు ఇరువైపులా జనము జయజయధ్వానాలు చేస్తుండగా అనంతమైన గాడ్ ఆఫ్ ఆనర్ వలె కనిపించింది. స్వామి కారు నెమ్మదిగా వెళ్తుండగా అనుగ్రహ చిహ్నముగా స్వామి చేతిని ఊపుతూ ఉన్నారు. మధ్య మధ్య కారు కొన్ని క్షణాలు నిలిపి కారు తలుపులు తెరిచి ఫుట్బోర్డు మీద స్వామి నిలబడి తమ దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా సందర్శించు భాగ్యాన్ని భక్తులకు ప్రసాదించారు. కోనసీమ ఆంధ్రప్రదేశ్కి ధాన్యాగారముగా పేరు గడించింది. మైలు మైలుకు జనంతో కిక్కిరిసిన గ్రామములే. ఎచ్చట చూసినా కనులు విందుచేయు పచ్చని పొలములే. గుమ్మిలేరు, పినపల్లె, గంగవరం, పామర్రు, నర్సాపురం, రావూరుపేట, రాజుపాలెం, అనపర్తి, కుతుకులూరు, సోమేశ్వరం, సంపర గ్రామాలందు స్వామి కారు దిగి కొద్ది క్షణాలు వాళ్లతో గడిపి గ్రామీణులను ఆశీర్వదించారు. సంపర గ్రామం దిగ్విజయంతో తిరిగి వచ్చిన గోపాలునికిచ్చిన స్వాగతము స్వామికి ఇచ్చింది. సంపర గ్రామానికి భాగవతానికి చాలా సంవత్సరాలుగా సన్నిహిత సంబంధముంది. ఆ గ్రామ వాస్తవ్యులైన శ్రీ కడియాల సీతారామ శాస్త్రి గారు తమ అపార పాండిత్యంతో శ్రద్ధాభక్తులతో భాగవత కథా కాలక్షేపం చేసేవారు. ఆ సాంగత్య ప్రభావము ఇంకనూ వాతావరణమున మిళితమై ఉంది. అక్కడ 3 గంటలు గడిపారు స్వామి. భక్తులందరూ అమితోత్సాహంతో భజన చేశారు. స్వామి తమ దివ్యోపన్యాసములో మనస్సును అంతర్ముఖము చేసుకుని
హృదయవాసి అయిన దైవమును గూర్చి ధ్యానం చేయండి అని ఉపదేశించారు. ఆనాటి రాత్రి తిరిగి రాజమండ్రి చేరుకున్నారు స్వామి. 22వ తేదీ స్వామి తామరాడా పెద్దాపురం దిక్కుగా ప్రయాణమయ్యారు. పెద్దాపురంలో స్వామి చిరకాల భక్తుడైన చల్లా అప్పారావు గారింటికి వెళ్లారు. 3 సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాధితో మంచం పట్టి ఉన్నారు. గత 8 మాసముల నుంచి రక్తహీనత వలన ఆయన ఆరోగ్యస్థితి మరింత దిగజారిపోయింది. అతడు స్వామి మీదనే విశ్వాసముంచి ఔషధములు సేవించుటకు కూడా నిరాకరించారు. శరీరము నీరు పట్టింది. రక్తం యొక్క సాంద్రత 80% దిగిపోయి పరిస్థితి ఎంతో ఆందోళనగా ఉంది. డాక్టర్లు రక్తము ఎక్కించుకొనుమని, లేని ఎడల ప్రాణాపాయము అనివార్యమని హెచ్చరించారు ఆయన్ని. అంతకు కొద్ది దినముల ముందు అప్పారావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి, అతడు ఔషధములు నిరాకరించుట గూర్చి అతని ఆప్తులు స్వామికి విన్నవించగా, ఔషధములు తీసుకున్నవారు మాత్రము మరణించుటలేదా అని స్వామి అడిగారు. వారు నిరుత్తరులయ్యారు. స్వామి అప్పారావు మంచం పక్కనే కూర్చుని అతని శిరస్సును స్పృశించారు. అప్పారావు గారు ఆనందాశ్రువులు రాల్చుచుండగా స్వామి తమ హస్తచాలనముతో ఒక స్ఫటికలింగాన్ని సృష్టించి నిత్యము దానికి అభిషేకము గావించి ఆ తీర్థాన్ని అప్పారావు గారికి ఇవ్వమన్నారు. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము, రోగి ఆ క్షణములోనే కోలుకొనటకు ఆరంభించారు. రక్తస్రావము నిలిచిపోయింది, అలుపు తగ్గింది, శరీరములోని వాపు కూడా తీసింది, మలమూత్ర విసర్జన మామూలు స్థితికి వచ్చేసింది అని రోగిని పరీక్షించిన డాక్టర్ కేశవరావు గారన్నారు. 1 మాసం రోజుల్లో అప్పారావు గారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. స్వామి కరుణా కటాక్షమును గూర్చి అప్పారావు గారు, "బాబా రాకమునుపు నేను శవమును, వారి రాకతో నేను మృత్యుంజయుడనయ్యాను" అన్నారు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.

ఒక శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది, అందరూ క్షేమంగా ఉన్నారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు విశాఖ జిల్లా వాస్తవ్యులు, భగవాన్ బాబావారి చిరకాల భక్తులైన శ్రీ ఎన్వీఆర్ సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం వింటారు.
1: అయితే ఆ పద్యాలు కొన్ని మాకు తెలియజేస్తారు ఒకసారి.
2: అంటే ఆ ఫ్లో స్వామి ప్రసాదించింది తప్ప మనం రాయడానికి ఏమీ లేదు. ఆ రోజు మొట్టమొదటి స్తుతితో ప్రారంభించాను నేను. సత్య సాయీశుడే సర్వజనులకు తోడు, పుట్టపర్తి ఏలల స్వర్గసీమ, ప్రపంచ భక్తులను సమ్మేళనము చేసి పాపదూరుల చేసి ప్రజలనితడు, ఎక్కడి భక్తులకు అక్కడే అగుపించి రక్య సభాదులను రూపుమాపు, కలిలోన మనలోన పాపాల పోగొట్ట ఇలలోన వెలసిన కలికీతడే, అట్టి దేవదేవుడైనట్టి సత్యనారాయణాక్షుగుల పెట్టి పుట్టుటనాదు అదృష్టవశము కాదే అని మొదట రాశాను నేను. అది రాసిన తర్వాత అంటే ఇందులో కొన్ని ఆ ఫ్లో ఎలాగొచ్చిందో మీకు చదివి వినిపిస్తాను నేను. అద్భుత మహిమల సాయిని కనుగొని భూతము పట్టిన దాయనుకుని మంత్రగాన్ని ఒకరిని రెప్పించి అనేక భావాన్ని అనేక బాధలు పెట్టింది ఆయన జీవితంలో జరిగిన అనమాట. పిచ్చివాడవా దెయ్యం చేస్తా అనేదరించిన తండ్రిని కనుగొని దెయ్యం కాదు భూతం కాదు సాయిబాబారు నేనని పలికను. 14 వత్సరములు గల బాలుడి పలక భయావేశమున నీవే సాయిని నమ్మకమేమిటి అని ప్రశ్నించింది అత్తటందరూ. వారి ముందర బాబా వేసిన పువ్వులు అటునిటి పరిగెత్తినవి, సాయిబాబాలా కనిపించినవి, ఆశ్చర్యములో అందరిని ముంచినవి. మాయనాన్ని ఇంక వదిలిపోయినది, భక్తుల పిలుపులు వినపడుతున్నవి, నాపరి నాయక ఎదురు చూస్తుంది. మీ సత్యానికి నీ కానే కాదు, మానస బదిలే గురిచరణం, దుస్తర భవత గరతరణం, ఇల్లు విడిచినా వెంటనే బాబా భజనలు నేర్పిన చుడిచరణం. అలాగా ఈ ఒక వరుసలో ఈ పద్యాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉండేవి. మర్ఫెట్ వాసిన అద్భుతమూర్తిని చదివిన వారికి సందేశములు, పటాపంచలే నిజము తెలియను, సహజం అప్పుడు గోచరించను. ఆ రోజుల్లో మర్ఫెట్ గారు తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అలాగే నిన్నారాధించే నా తండ్రిని గట్టి పరీక్షలు గట్టెక్కించి కూరిమితో తెరిచి తెచ్చుకుంటేవి, పుట్టపర్తిలో ఉంచుకుంటేవి, పటములలో నీ మహిమలు కంటిని, పుటలు చదివి నీ మహిమలు తెలిసింది, పాటలలో నీ లీలలు వింటిని, మాటలు చాలవు నిన్ను వర్ణింపగా, సాతి మానవుడమని తలుపుకు ఇక చోటివ్వక నా హృదయమునందున, పోటీ నీకెవరు ఇలలో, కోటి ప్రణామములు అందుకో ఇదే, నీవే నా ఊపిరి అనుకుంటుని, బొబ్బిలిపురమన కాపురముంటిని, సత్యనారాయణ నామధేయుడును, సత్యదేవునికి నే విధేయుడును, ప్రశాంతి నరయ ప్రేమావతార పరమాత్మా హే సాయి భగవాన్, పత్తిపురీసా మమబ్రావరావా కలియుగ అవతార సాయి భగవాన్, జై జై జై శ్రీ సత్యసాయి సార్, జై జై జై శ్రీ పుట్టపతి సార్, జై జై జై మా హృదయ నివాస, జై జై జై నీకిదే మంగళం. అలాగా ఉఫ్లో ఆశుగా అంతే ఒకసారి తట్టి రేపినట్టు రాయన్నారు అయిపోయింది. ఆయన రాయించుకున్నారు, ఆయనే అచ్చువేయించుకున్నారు. ఇందులో నాకు గొప్పదనం ఏమీ లేదు. అది చెప్పేది ఏంటంటే స్వామి ఆయన ఎంపిక చేసుకుంటే, ఇప్పుడు అర్జునుడు నేను అలా ఉండవయ్యా అన్నాడు భారతంలో, అదే కదా ఈ బంధువులు అందరూ నేనంటే నీ బంధువులు ఏమిటి, ఎవరికెవరు ఎవరికెవరు కాదు, నిమిత్తం మాత్రం ఈ సృష్టి అంతా నా చేత ఉన్నది, నువ్వు అలా ఉండి బాణాలు వేయడమే మిగతామని నేను చూసుకుంటాను. ఇప్పుడు అలాగే స్వామివారు కూడా మరి నన్ను ఎంచుకున్నారు. నేను అదే అనుకున్నాను, బొబ్బిలో ఓ మూల ఉన్నది, ఈ మూల నుండి చాలా మంది నువ్వు బొబ్బిలో ఉద్యోగం ఏమిటి, నువ్వు ఎంఏ మ్యాథమెటిక్స్ వాడివి, ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు అంటే నాకు స్వామి మీకు అది కూడా చెప్తున్నారు. అందులో ఒకటి ఉన్నది, డిఆర్ నాయుడు గారు ఉండేవారు. ఆయన పేరు ఇప్పుడు చెప్పపోతే మనం, ఆ డిఆర్ నాయుడు గారు విజయనగరం శ్రీకాకుళం, విజయనగరం జిల్లా లేదు అప్పుడు, శ్రీకాకుళం జిల్లాలో గాని బొబ్బిల్లో గాని ఈ ప్రాంతంలో సత్యసాయిబాబు గారు అంటే తెలియజేసినటువంటి వ్యక్తి ఆయన. చిత్తూరు నుంచి వచ్చాడు, బొబ్బిల్ రాజావారు పట్టుకొచ్చారు ఆయన. ఆయన అనేక చోట్లకి భక్తుడిని పోగు చేసి ఆ రోజుల్లో సాయిబాబా అంటే నమ్మేవారు కదా ఆ రోజుల్లో. అటువంటి సందర్భాల్లో సమితిని స్థాపించి ఉపన్యాసాలు ఇప్పించి సాయి కళలోకి తీసుకొచ్చి చాలా చేసినటువంటి వ్యక్తి. హయ్యర్ సెకండరీ ఉండేది 67లోను, దానికి ఎంఏ వాళ్ళు కావాలి. నేను ఏవియర్ కాలేజీలో కొన్నాళ్ళు పనిచేశాను, సార్ ఆసిలేటింగ్ పోస్ట్ కదా మనకి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి హైయర్ సెకండరీలో కూడా అవే చేస్తాను, ప్రిన్సిపల్ అయిపోతుంది రేపు జూనియర్ కాలేజ్ అయితే అని చెప్పి నేను బొబ్బిలికి వెళ్దామని అనుకున్నాను. మొదట రమ్మన్నారు వాళ్ళు, బొబ్బిలి వెళ్ళలేదు. తర్వాత అప్లికేషన్ పెడితే నాకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. తర్వాత ఓ సందర్భంలో మా నాన్నగారికి డిఆర్ నాయుడు గారు చెప్పారు, ఆయనకి సామలకోట నుంచి ఎంఎస్సీ అబ్బాయి, ఎంఏ అబ్బాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి మీ అబ్బాయి, రెండు అప్లికేషన్లు వచ్చాయి నాకు, మీ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వమని నాకు స్వామి చెప్తున్నారు, అందుకు ఇచ్చామని చెప్పారు. అది యథార్థం అంటే నేను నిజంగా అంటే అహంకారం ఏం కాదు, నీ స్థాయి చూస్తే నా స్నేహితులు అందరూ చాలా మంది ఫారెన్లో ఉన్నారు, నేను ఒక హై స్కూల్లో ఉండడం పరిస్థితి నాకు స్వామి కల్పించారంటే నా చేత జరగవలసినటువంటి చేయించుకోవాల్సిన కార్యక్రమాలు ఆయన చాలా ఉండబట్టి నన్ను ఇక్కడ ఉంచారు. నన్ను మనకి తెలుసుకోలేదంటే అజ్ఞానం. ఇవాళ మా మేనల్లో ఒక ఆశ్రమంలో చదువుకుంటున్నాడు, అవి వివేకానంద గురించి నాకు అర్థం చెప్తున్నాడు, చిన్నపిల్లడు 5వ తరగతి చదివేవాడు. అవివేకం అనేటటువంటిది పోగొట్టుకున్న వాటి వివేకాంధుడు, చిన్నపిల్లడికి ఆ భాష ఎలా అవుతుంది, నీకెవరు చెప్పారంటే నాకే ఆలోచించాను. ఇవాళ పొద్దున చెప్తున్నాడు అవివేకాన్ని తొలగించుకున్న వాటి వివేకాన్ని అంటే పిల్లలకి అలాంటి భావాలు కావాలి, అటువంటి మానవతా విలువలు కావాలి, అటువంటి ఆలోచనలు కావాలి. సాయిబాబా గారి గురించి వ్యాసం రాసేట పొద్దులో చదివిస్తున్నాడు. అంటే మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు, మన శిష్యులు కూడా అలాగే ఉంటారు. మరి అటువంటి వారిని తయారు చేసి సమాజానికి పనికొచ్చే వాళ్ళు తయారు చేయాలి. స్వామి కూడా అదే అంటున్నారు కదా, సమాజంలో మారిపోతుంది అంతా, మీరెవరు, నేనే నా వల్ల మారుతుంది కానీ మీరేం మార్చేవారు కాదు అని చెప్తున్నారు కదా స్వామి అది కూడా. అంచేత ఆ రకంగా అది దాని పేరు కాషాయ వేషం కలియుగదేమని పెట్టారు నాకు భాష రాక. అంటే అది పచ్చ అయిపోయింది, అందరూ ప్రచారం అయిపోయింది. ఒక పండితుడు ఒక ఆయన చెప్పారు, కాషాయ వేషం అంటే ఒకవేళ ఎద్దేవా చేసినట్టు ఉంటుందేమో ఆ ముక్క. అంచేత మీకు రెండో ప్రింట్ అవుతుంది నా ఆశీర్వచనం, ఒక పెద్ద ఆయన చెప్పాడు ఆయన. దానికి ఆ కాషాయ వేషం తీసుకొచ్చి కలియుగదైవం అంటున్నాడు ఆయన. అన్నట్టు రెండో ప్రింట్ కూడా వచ్చి వేసారు, కలియుగదైవం అనే మార్చేసాం పేరు అది కూడా. అంటే ఆ విధంగా స్వామివారు ఇలా చేశారు. ఈ సాయి శతకం వచ్చైపోయిన తర్వాత ఈ సాయి శతకంలో మెరకలు ఏమిటంటే మన కవికుమార్ గారు సనాతన ఎడిటర్గా సార్ ఎడిటర్గా ఉండేవారు
1: ఆయన
2: వెంకటేశ్వర గారు. ఆయన చాలా నాన్నగారికి అయితే చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఈ సాయి శతకం ఆయన చదివి కులవంత హాల్లో ఆ సాయి శతకం మీద స్వామి నాకు మరి ఎలాగ ఆశీస్సులు ఉంటాయంటే ఏదో ఉండాలి, స్వామి వచ్చి ఆశీస్సునించారు కదా, ఏదో రూపంలో మనకు చేస్తూ ఉంటారని మనం కథలు చెబుతున్నాం, మహిమలు చెబుతున్నామని. నా మీద ఆయన 9 పద్యాలు కులవంత హాల్లో రాశారట. దర్శనాలు అయిపోయి అందరూ వెళ్ళిపోయాక నన్ను అక్కడ కూర్చోబెట్టి ఆ పద్యాలన్నీ ఆయన చదివేసి నా చేతులు పెట్టాడు కాగితం. స్వామి మన పద్యం రాస్తారా, మన కాగితం రాసిస్తారా, ఆయన చేత నాకు ఇప్పించారు ఆశీస్సులు అని చెప్పి నేను భావిస్తున్నాను నేను. కాబట్టి ఇందులో ఎక్కడో నేను పద్యం కూడా అందులో రాసుకొచ్చాను నేను, ఆయన కవికుమార్ గారు రాసినటువంటిది అది కూడా. నేను
1: సత్యానంద గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అయితే ఈ మానవతా విలువలు అనేది ఒక ఇప్పుడు పాఠ్యాంశంగా సత్యసాయి విద్యా విధానంలో ఒక అంతర్భాగంగా వచ్చింది. ఇప్పుడు మీరు ఒక చక్కటి విషయాన్ని తెలియజేశారు, ఏదంటే సత్యాన్వేషణ ట్రూత్ అన్నది వేరే అక్కలేదు, గణితమే సత్యాన్వేషణ అని చెప్పే చెప్పారు. తర్వాత ఐకమత్యానికి ఐక్యత గురించి చెప్పేటప్పుడు ఏదో 3+2 అంటే 5 కలిస్తే 5 పిల్లలు కలిసి చుట్టూరు చేతులు పట్టుకుంటుంది. ఇంత సరళంగా పిల్లల తాలూకు మనసులు హత్తుకున్నట్టుగా రాయడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ మానవతా విలువల్ని స్వామివారి తరకు అవతార తత్వంలో భాగమైనటువంటి ఈ మానవతా విలువల్ని ఏ విధంగా మనం పిల్లలకి త్రూ మ్యాథమెటిక్స్ టీచ్ చేయగలం?
2: ఇప్పుడు మానవతా విలువలకి గణితంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి, ఇప్పుడు ఒక ఆల్జీబ్రా తీసుకుంటే ఒక సమీకరణ సాధన ఉంటుంది, సాల్వింగ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని 8వ తరగతిలోనో 9వ తరగతిలోనో సాల్వ్ చేయడం చెప్పొచ్చు వాళ్ళకి బోధ చెప్పాడు. అదే ఈక్వేషన్ ని ఇప్పుడు మోడల్ మ్యాథమెటిక్స్ లో మ్యాట్రిసిస్ ద్వారా కూడా సాల్వ్ చేస్తారు, ఈక్వేషన్ సాల్వ్ చేయడం కూడా. అదే దాన్ని గ్రాఫికల్ గా కూడా సాల్వ్ చేస్తారు వారు. అంటే పద్ధతులన్నీ కూడా మనకు ఒకటే మార్గం చూస్తే ఇచ్చే ఆన్సర్ ఒకటే. మనం కూడా మనుషులు కూడా రకరకాలుగా మనుషులు ఉన్నప్పటికీ ముస్లింలు అవ్వచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఇన్ని రకాలు ఉండొచ్చు, వీళ్ళందరూ అల్టిమేట్ గోల్ ఒకటే దేవుడు
1: అది రావాలి
2: అని చెప్తూ ఉంటాను నేను. ఇంకా ఇలాగా మనకి క్లాస్ రూమ్ లో టీచింగ్ లో కూడా మనం చక్కగా పిల్లలకి మ్యాథమెటిక్స్ మీద చెప్పొచ్చు. తర్వాత మహాత్ముల జీవిత చరిత్రలు, పురాణంలో ఉన్నటువంటి మనకి చక్కటి సత్యాలన్నీ పురాణంలో కూడా చెప్పారు. ధర్మరాజు ఏమిటి, ద్రౌపది ఏమిటి, వీళ్ళందరూ కూడా ఎలా మనిషి బిహేవ్ చేయాలో, ఏ విధమైన ప్రవర్తన ఉండాలో మనిషికి, అది కూడా వాళ్ళకి మనకి చక్కటి కథల్లో మనకు ఉపమానాలు అవి కూడా ఉన్నాయి. నేను పురాణాల్లోంచి లేకపోతే మహానుభావుల చరిత్రలోంచి తీసుకుని శ్రీవాణి అని మజిలీపట్నం నుంచి మనకి కొమరగిరి కృష్ణమోహన్ గారు వచ్చారు, వారి పుస్తకంలో నేను నా చేత ఒక 10 సంవత్సరాలు బట్టి ఆయన రాయించారు. ఆ రాయడంలో వారి నీతి కథ సుధానిధి అని చెప్పి వారు ఒక సెట్ ఆఫ్ బుక్స్ ప్రింట్ చేశారు. మా తాలూకు రాసే రచనలన్నీ కూడా ఈ మానవతా విలువల గురించి ఇవన్నీ అందులో ఉపయోగించుకున్నట్టు వాళ్ళ పుస్తకంలో పలానా ఎన్విఆర్ సత్యనామూర్తి గారికి కూడా మేము ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళు ఉపయోగించుకున్న రచనలన్నీ కూడా పెట్టి మనకు కూడా అందులో స్థానం కల్పించారు. ఆ విధంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ అన్నిటికీ కూడా పుస్తకాలు ఇస్తున్నట్టు, సదస్సులు పెట్టినట్టు కూడా పత్రికల్లో వేసేవారు. ఇటీవలే ఆగస్టులో కాలం చేశారు ఆయన కూడా స్వామి అది కూడా అది కూడా ఆ విధంగా నాకు ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఆ శ్రీవాణిలోనే ఈ సాయి శతకం తర్వాత అదనంగా మరొక 100 పద్యాలు 5 సంవత్సరాల పాటు ప్రతి నెల కూడా నా పద్యాలు ఇవి కూడా స్వామి మీద ఏదో ఒకటి స్వామి తాలూకు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మన అనుభూతిని ఆయన చేస్తున్న కార్యక్రమంలో మనం ఎలా ఆరాధించాలో ఓ పద్యం మీద చెప్తూ ఉండడం అలాగా ఒక 5 సంవత్సరాలు నాకు ఆ విధంగా శ్రీవాణిలో కూడా అవకాశం ఇచ్చారు. ఈ గణిత పరంగా మీరు చెప్పారు కదా, ఈ గణిత పరంగా నాకు ఏ విధంగా స్వామి నాకు అవకాశం ఇచ్చారంటే 79లో మీకు చెప్పాను నేను, ఆ గవర్నమెంట్ పత్రికలో వాళ్ళు రాశారని. గవర్నమెంట్ పత్రికలో రాసిన తర్వాత ఆంధ్రపత్రికలో బాలరంజన్ అని ఉండేది, దాంట్లో పేపర్లో డైలీ పేపర్లో రాసేవాడిని నేను. ఆ ఎడిటర్ గారు ఏం చేశారంటే, మాకు పిల్లలకి మీరు రైన్ అన్నారు. 85 నుంచి 90 దాకా ఒక 5 సంవత్సరాలు అందులో నా చేత గామా అనే కలం పేరుతో రాసేవాడు నేను అప్పుడు. అంటే చాలా పత్రికలు ఆర్టికల్ రాస్తూ ఉంటే అన్ని వీడియో రాస్తున్నారా అని అంటారేమో అని చెప్పి వాళ్ళు ఎత్తిగలు కొంచెం సూచించేవారు. ఒక మీకు 3 కథలు వేస్తే బాగుంటుంది, కొంచెం పేర్లు కొంచెం మార్పుచుకుని పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది, ఎబ్రివేషన్స్ అవి అని చెప్పి వాళ్ళు సూచించేవారు. అలాగే గామా అనే కలం పేరుతోటి ఆ మ్యాథమెటిక్స్ రాసేవాడిని. సైన్స్ పేజీలో ఆంధ్రభూమిలో మ్యాథమెటిక్స్ గురించి కొన్ని రాశాను నేను. ఆ తర్వాత ఆంధ్ర ప్రభవాళ్ళు ఆ ఈ ఎడిటర్ అక్కడికి మారిపోయారంటే అతను నాకు కథ రాస్తే మీరు ఎక్కడో ట్రాన్స్ఫరబుల్ జాబ్ అనుకుంటున్నారు, మీరు బొబ్బులేనే ఉన్నారా, ఇంకాను మాకు అంకెల వింతలైనటువంటి మేము ఒక శీర్షిక మాకు ఇస్తున్నాము, మాకు చిన్నారనే సప్లిమెంట్ ఇస్తున్నాము ఆంధ్ర ప్రభలోను, మాకు రెగ్యులర్ గా రాయాలి మీరు అన్నారు. ఒక 5 సంవత్సరాలు 1990 నుంచి 95 వరకు ఇవన్నీ చెప్తానంటే స్వామి నాకు ఇవన్నీ ఫౌండేషన్. 5 సంవత్సరాలు ఆంధ్రప్రభలో చిన్నారులో అంకెల వింతలైనటువంటి శీర్షిక రాసేవాడిని. అలాగా మాకు ఎన్నో 200 ఆర్టికల్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇవి పబ్లిష్ అవుతూ ఉంటే విశాంధ్ర పబ్లికేషన్స్ వాళ్ళు మీ పుస్తకాలు మేము వేస్తామని ముందుకు వచ్చారు. మ్యాథమెటిక్స్ అనే పుస్తకం, మ్యాథమెటిక్స్ అనే పుస్తకం వాళ్ళు వేయగానే నేను ఇది పట్టుకెళ్ళి స్వామి దగ్గరికి పట్టుకెళ్ళాను. 97లోను స్వామి దర్శనాల దగ్గరికి వచ్చారు. నాకు ఫస్ట్ లైన్ రాలేదు, సెకండ్ లైన్ లో ఉన్నాను. సెకండ్ లైన్ లో ఉంటే మరి ముందుకు వంగితే దెబ్బలాడతారేమో, వాలంటీర్స్ అది కూడా ఏం చేయడం అని ఆలోచిస్తున్నాను. నా చేతిలో పుస్తకం తీసుకుని వెళ్ళిపోతున్నారు స్వామి. వెళ్ళిపోతున్న వాళ్ళు వెనక్కి తిరిగి ఇలా తీయన్నారు పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని కవర్ లో పెట్టిస్తే కవర్ లో పైకి తీసేశారు. ఆ పుస్తకాన్ని నేను చూశాను ఆయన. మీరు నమ్మండి, ఈ రోజుకి ఆ పుస్తకం స్వామి చేతితో పట్టుకుని చూసినటువంటి బ్లెస్సింగ్ చేసిన పుస్తకం ఇది. 8వ ఎడిషన్ ఏదో అవుతున్నది ఇప్పుడు మా విశాలాంధ్ర పబ్లికేషన్ లో 8వ ఎడిషన్. ఆ తర్వాత వాళ్ళు ఈ అంకెల వింతలైన పుస్తకం వేశారు, లెక్కల వింతలైనటువంటి పుస్తకం వేశారు. ఇవన్నీ వేస్తూ ఉంటే స్వామి నేను అడిగాను, రాష్ట్ర వ్యాప్తంగా నా మ్యాథమెటిక్స్ ని నా చేత నువ్వు చేయిస్తున్నావు, ఇంకా విస్తృతంగా వెళ్తుందో లేదో నాకేం తెలియదు, నేను బొబ్బిల్లో మౌనం ఉన్నాను, ఇవన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పాను స్వామికి. చూస్తే ఒకనాడు రామోజీ గారి దగ్గర నుంచి వాళ్ళ మరుగు మనిషి ఏమో నాకు ఈనాడు నుంచి ఫోన్ చేశారు, మీ తాలూకు పుస్తకాలు మేము చూసాము, మాకు గణితం మీద ఏమైనా పుస్తకాలు రాయాలండి, మాకు ఆర్టికి మరి ఇది ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ లెసన్స్ రాయాలని చెప్పి మాకు చెప్పారు. లెసన్స్ కి ఏముందండి, బోర్డు లెక్చర్స్ అయినా రాసిస్తారు. క్రియేటివ్ రైటింగ్ పిల్లల్లో అది ఉండాలి,
1: రావాలి.
2: ఆ క్రియేటివ్ రైటింగ్ మీద నాకు ఆసక్తి ఎక్కువ. ఇందు మీద ఏమిటి చేయగలం, ఓ ఫార్ములా పట్టుకుంటే, మీరు అడిగారు కదా గణితం అని, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ పట్టుకుంటే, లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ పట్టుకుంటే, ఇంకా పిల్లలకి సూత్రాలు ఉన్నాయి 10 గానో 20 గానో, ఈ సూత్రాల మీద రకరకాలుగా ఏమైనా చేయగలమా అంటే వాళ్ళకి అవగాహన వస్తుంది, ఒక క్రియేటివిటీ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి వాటికి. అవి నాకు అవి ఇంట్రెస్ట్ కానీ మరి లెసన్స్ అవి మీరు ఏమనుకోకండి. అయితే మీరు ఏదో పంపించడం అంటే స్వామి అటువంటి వాళ్ళని మెండ్ చేశారు. స్వామి చెప్పేది ఏంటంటే వాళ్ళు పిలిచి మీరు ఏ పెడితే అది రాయండి అనే పరిస్థితికి వచ్చారు. 5 సంవత్సరాలు అది 5 సంవత్సరాలు నా చేత అది అయిపోయింది మన ఎలక్షన్స్ ముందు. అప్పటి వరకు నా చేత ప్రతి వారం ఇంచుమించుగా ఒక 100 ఆర్టికల్స్ 5 సంవత్సరాల్లో నాకు పబ్లిష్ చేశారు. అవి ఇప్పుడు అది చెప్పాను కదా స్వామికి, స్వామి ఏమిటి ఇవన్నీ ప్రజల్లోకి ఎలా విస్తృతంగా వెళ్తున్నాయని, మనకు ఒక స్కూల్ నుంచి అడాప్ట్ చేసుకుని మెరిట్ లో ఉన్న వాళ్ళకి 15 మందికి ఇస్తున్నాం, మాతృభాష కూడా మరి మర్చిపోతున్నారు అంటున్నారు ఇప్పుడు తెలుగు. నాకు రాసిన కథల పుస్తకం కూడా నేను చెప్పాను లెక్కల మీద వేసేస్తున్నారు, రీడబిలిటీ లేదు, ఎవరు చదవడం లేదు, పుస్తకాలు వేయటం లేదు తెలుగులో. నా పుస్తకం ఏదైనా వేస్తే బాగుంటుంది పొట్టివాడని చెప్పి ఆస్తి కథలు మీరు రాసిన దాంట్లో ఏమైనా ఆస్తి కథలు ఉంటే పుస్తకం వేస్తా ఉన్నారు, వేశారు విశాలంధ్ర వాళ్ళు. ఈ మెరిట్ లో ఉన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఓ 10 మంది మెరిట్ లో విద్యార్థులకి లెక్కల్లో అన్ని సబ్జెక్టులో ఉన్న వాళ్ళకి 10 పుస్తకాలు, ఈ పొట్టివాడు తెలుగులో మెరిట్ లో ఉన్న వాళ్ళకి 5 సెక్షన్లకి 5 పుస్తకాలు, పాఠశాలకి 5 పుస్తకాలు, 500 రూపాయలు ప్యాకేజ్ తోటి నా పెన్షన్ నుంచే డబ్బులు తీసి పెట్టుకుంటున్నాను నేను, 500 రూపాయలు తీసి ఇవ్వడం ఈ పేపర్ లో వేస్తున్నారు. నాకు చేసేటటువంటి స్వామి ఏంటంటే చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు అవడం వల్ల ఈ పేపర్లో నా రచనలోకి పడడం వల్ల వాళ్ళందరూ ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు అలా పేపర్లో వేస్తున్నారు. ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఎవరు ఒకరు 4-5 పిలిచి వాళ్ళు 5-6 వేల రూపాయలు ఇచ్చి పుస్తకాలు ఏమో పంచిపెట్టారు. ఇవి కూడా ఇలా జరుగుతుంటే 5-6 వేలు అయితే రాష్ట్రం వ్యాప్తంగా ఎలా వెళ్తాయి, బొబ్బిలి అభిమానం కానీ పైన అభిమానం ఉంది కదా. ఇలా ఉండగా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నాకు మళ్ళీ అమెరికా నుంచి మరో ఫోన్ వచ్చింది. నా పేరు రవిశంకర్ అండి, నేను హార్డ్వేర్ స్టూడెంట్ని, నా జీతంలో మీ గురించి 50 వేలు అట్టి పెట్టాను అన్నాడు. నాకు అలాగే జరగదు కళ్ళ నీళ్ళు జరిపోయి ఈ రోజుల్లో మానవతా విలువలు తల్లిదండ్రులనే సమంగా చూడలేదని మనకు స్వామి ఉపన్యాసాల్లో చెప్తున్నారు. తల్లిదండ్రులను చూడండిరా, విడిచిపెట్టిపోకండి, వృద్ధాప్య భూమిలో జరిపించకండి అని చెబుతున్న రోజుల్లో ఎవరో మన దగ్గర చదువుకున్నవాడు నా జీతంలో నీ గురించి 50 వేలు ఎట్టి పెట్టానంటే నిజంగా అద్భుతమైన విషయం. ఏమిటి విషయం అడిగాను, ఈనాడులో పడినవన్నీ మేము వెబ్సైట్ లో చూసాం, ఆ వచ్చి వేయించేసి మీరు ఎవరో పంచిపెడతారు పంచిపెడతాను. ఇప్పుడు ప్రింట్ పాయింట్ విజయనగరంలో ప్రింట్ అవుతున్నాయి, 100 పాఠశాలకు ఇవ్వడానికి తగిన మెటీరియల్ మనకు నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. నాకు ఆ స్వామి శక్తి ఇచ్చి ఓపిక ఉండాలి, కానీ నీకు ఎంత ఓపిక ఉంటే నువ్వు చేసుకోవాలి మనకి చేతిలో.
1: చాలా బాగా చెప్పారు సత్యానంద్ గారు. ఈ విధంగా గణితం ద్వారా గణితాన్ని చిన్నపిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి చక్కటి స్వామి సేవ చేస్తున్నారు. మీరు ఆఖరిగా స్వామివారి సందేశాన్ని మీరు ఏ విధంగా పిల్లలకు తెలియజేస్తారు?
2: అయితే ఈ గణితము, ఈ విద్య పిల్లల్లో ఇవన్నీ మనం అందజేయడం అది నాకు కోరిక పుట్టించారు స్వామి, ఆయనే నెరవేర్చుకుంటున్నారు. నా ప్రయత్నం ఏమి లేదు, మీరు ఇందులో బోధపడుతున్నది కదా, అన్ని ఎవరో చేసి పెడుతున్నారు. కానీ నాకు కోరిక ఏమిటంటే స్వామి భగవంతుడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడనే విషయం నేటి సమాజానికి తెలియాలి. చాలా మందికి నాస్తికవాదం బెబలిపోతుంది, దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి సంశయాలతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇటువంటి సందర్భంలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడని చెబితే చాలామంది చెప్తారు దేవుడు ఉన్నాడు అంటే నమ్మే పరిస్థితి ఏం లేదు కదా. ఇదిగో నా అనుభవాలు, ఇదిగో ఈ స్వామి నాకు ఇలా కల్పించారు, అది వెరిఫై చేసుకోండి. యథార్థాలైన విషయాలు కూడా ఎన్నో సంఘటనలన్నీ చేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చూపించి మా దగ్గర జరిగినవన్నీ కూడా చేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా ఈ మా బాగా పత్రిక ఈనాడు నా అనుభవతులేమో ఈ శ్రీవాణిలో కూడా 5-6 విషయం అనుకోండి, అన్ని మనం వేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు కదా. ఇలా వేయాలంటే ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా స్వామికి ఎంతో మంది ఉన్నారు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, వాల్యూమ్ చూస్తున్నాం మనం బుక్స్ అని కూడా. కానీ నా ఉద్దేశం నేను ఎవరైతే నాకు ఎక్కడ ఎవరు కలిసినా ఓ సంభాషణ కలిపితే నేను వారు విసుక్కోకుండా ఉంటే స్వామి విషయాలే వాళ్ళతో చెప్తాను. నేను ఎక్కడ ఎవరైనా మా ఇంటికి వచ్చినా అదే విషయం చెప్తాను, ఓ ప్రయాణం చేస్తున్నా రైల్లోనూ బస్సులోనా ఈ స్వామి విషయాలే తప్ప మరో విషయాలు ఏమీ కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడను. మరొక రకమైనటువంటి ఏమీ కూడా ఆసక్తులు కూడా ఉండవు. మనం ఇప్పుడు మీరు అడిగారు కనుక చివరికి చెప్తున్నాను, మా మేడ ఇందాకలో మీకు వివేకానంద గురించి చెప్పారని చెప్పారు. వారు ఒకటే చెప్పాడు, వివేకానందుడు ఆలోచించాడు మావయ్య మామూలుగా అందరికీ వివాహం చేసుకోవడం సంసారం జీవితం కలిపి అన్ని మామూలేను, మరి ఇదే జీవితం అయితే మనం ఎందుకు పడడం, దీంట్లో ఏదైనా సంథింగ్ ఏదైనా ఉంటుంది, పరమార్థం ఏదైనా ఉంటుందని ఆలోచించాడు వివేకానందుడు. అది ఆ కుర్రవాడు చెప్తున్నాడు నాకు విషయాలు. అంటే ఆ టైప్ ఆలోచనలు వచ్చేటట్టు మనం పిల్లలకి శిక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. భగవంతుడు ఉన్నాడు, మనని నడిపిస్తున్నటువంటి శక్తి వేరే ఉన్నది, అది గ్రహించుకుంటూ మనకి అశాశ్వతమైనటువంటి ఈ కార్యక్రమంలో మనల్ని తీపిచ్చాడు. అంటే ఇందులో మనం ఉన్నత కాలంలో ఏదో మనం చెయ్యాలి మనం సమాజానికి అది కూడా అనే విషయాన్ని మనకి స్వామి చూపిస్తున్నారు. ఆయన సందేశాలు అవి వస్తున్నాయి కదా, డూ గుడ్ బీ గుడ్ సర్వాల్ లవ్వాల్ అవే చెప్తున్నారు కదా, సర్వీసే ఎక్కడ సర్వీస్ చేస్తే అక్కడ ఉండాలని చెప్తున్నారు.
1: చాలా సంతోషం
2: అది చెప్పి మనకి.
1: మూర్తి గారు మీరు గణితంలో ఎంతో సేవలు అందించారు, గణితాన్ని సరళంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో అంతేకాకుండా దాన్ని ఉత్సాహంగా పిల్లలు అందుకునేటట్టుగా మీరు ఎన్నో ప్రక్రియలు చేసి అటువంటి పుస్తకాలు కూడా రచించారు. పిల్లల్లో ఈ గణితం అంటే భయం పోయేటట్టుగా ఏం చేయాలి, ఎలా చేస్తా బాగుంటుంది? ఎందుకంటే మాకు చాలా మంది బాల వికాస విద్యార్థులు ఎంతా ఉంటారు, వాళ్ళకి మీరు ఏ విధంగా ఆ మెడుకులు అవి కొన్ని తెలుపుగలుగుతారు, వాళ్ళకి కొంచెం చెప్తారా?
2: తప్పకుండా. ఇప్పుడు గణితంలో మనకి విద్యా విధానంలో అనేక రకమైనటువంటి పరిశోధనల్లో మార్పులు వస్తున్నాయి. నేను సర్వీసులో ఉన్నంతకాలం గణితం చెప్పినప్పుడు నేను పెద్ద క్లాసులకు వెళ్ళినప్పటికీ, ఓ 12th క్లాసు 10th క్లాసు ఆ క్లాసులకు వెళ్ళినప్పటికీ ప్రత్యేకంగా 8వ తరగతి వాళ్ళు కూడా నేను వెళ్ళేవాడి. నేను అంటే అక్కడ ఒక ఫౌండేషన్ వేస్తే, ఓ పునాది అనేది ఏర్పరిస్తే వాళ్ళందరికీ బాగా లెక్కలు అవి వస్తాయని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఏమిటి చేసేవానంటే ఎక్కాలు క్షుణ్ణంగా కంఠస్థ చేయాలి, అంటే మల్టిప్లికేషన్ టేబుల్స్ అనమాట. ఒక 20-20 వరకు కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి రావాలి. చాలా మంది ఆక్షేపించి వారు వీరు కంఠస్థమే పెట్టకూడదు అంటున్నారు కదా సైంటిఫిక్ గాను, ఇవేమిటండి మూర్తి గారు మీరు ఇలాంటివన్నీ పెడుతున్నారు అది కూడాను. నేను ఎందుకు చెప్తున్నానంటే 30 సంవత్సరాల క్రితం నేను చెప్పినటువంటి విషయాలు ఈ రోజు ఇప్పుడు అందరూ ఏమి చెప్తున్నారంటే కంఠస్థ పెడితేనే మంచిదని చెప్పి ఇప్పుడు అందరూ ఉంటున్నటువంటి సత్యం. మన తాలూకు సంస్కృతిలో మరి వేదాలు ఏవి వెళ్ళవేయడమే కదా, టెక్స్ట్ బుక్స్ కూడా లేవు, జ్ఞాపక శక్తి ఎంత పెరుగుతుంది వారికి అది కూడాను. మీరు ఎక్కాలు అవి కంఠస్థ పెట్టకపోతే మల్టిప్లికేషన్ ఎలా చేయగలరు? ఏదైనా గుణించాలంటే 12 పద్ధతులు ఎంత అంటే ఎక్కని రాకపోతే ఇప్పుడు ఏం చేయలేడు కదా. ఎక్కాలు బాగా రావాలి, స్క్వేర్స్ అంటారు అంటే వర్గాలు అంటారు, ప్రతి సంఖ్యలకి వర్గాలు తెలియాలి. తర్వాత కొన్ని క్యూబులు ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటే మరి దశాంశ భిన్నాలు, మా సామాన్య భిన్నాలు, ఈ ఫండమెంటల్స్ అన్ని వాళ్ళకు బాగా ఇస్తే మనం పెద్ద క్లాసుల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడే వాళ్ళకి చాలా మటుకు తప్పులు అవి చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి ఈ తప్పు మీరు చేయకండి అని చెప్పి నేను గురికల గణితం అని మన పుట్టపత్తి నుంచి బాలతేజం అనే పత్రిక వస్తున్నది, అతను స్వామి కాలేజీలో MBA చదువుకుని పెద్ద ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి పిల్లలకి బాలతేజం అనే పత్రిక నడుపుతున్నాడు ఆయన. ఆ అబ్బాయి NS రామారావు గారు వాళ్ళ ఫాదర్, స్వామి డివోటీస్ విజయవాడ నుంచి ఉన్నారు, ఇప్పుడు పుట్టపత్తిలో ఉంటున్నారు వాళ్ళు. వారు ఆ భారతదేశంలో వాళ్ళు నన్ను కోరింది ఏమిటంటే ఇప్పుడు ఇలా లెక్కలకెళ్ళు అంటే భయం అది పోవాలి పిల్లలకి అది కూడా అని చెప్తే గురి గల గణితం అని చెప్పి ఎక్కడ తప్పైంది ఏమిటి అని చెప్పి పిల్లలకి కామన్ మిస్టేక్స్ ఏముంటాయో ఆ కామన్ మిస్టేక్స్ అన్ని టచ్ చేసుకుంటూ ఓ 10-15 వ్యాసాలు అవి వచ్చాయి. అదేవిధంగా లెక్కలు అంటే చాలా సులువు, లెక్కలు అర్థమైపోతే ఏముండదు. అర్థమైపోవడం అంటే అర్థం అవుద్దా అని అడగొచ్చు. అర్థమయ్యేటట్లు మనం చెయ్యాలి, ఉపాధ్యాయుడు చేయవలసిన బాధ్యత ఉన్నది. అంకెలు చెప్తున్నది గుణకారాలు భాగారాలు బాగా వచ్చేస్తే, ఇప్పుడు నేను రష్యన్ పబ్లికేషన్స్ వాళ్ళు నా చేత మ్యాథ్స్ ఈజ్ ఫన్ అని చెప్పి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించారు, గణితమే వినోదం అనే పేరుతో నేను రెండు పుస్తకాలు. అవి ఏమిటి, ఎలిమెంటరీ లెవెల్లో ఎడిషను సబ్ట్రాక్షన్ అంటే సంకలనం వ్యవకలనము గుణకార భాగారాలు. సంకలన వ్యవకలనం మీద ప్రత్యేకమైన పుస్తకం, గుణకార భాగారాల మీద ప్రత్యేకమైన పుస్తకం, బొమ్మలతో లెక్కలు. ఇటువంటివి మన రాష్ట్రంలో ఇటువంటి పుస్తకాలు మన విద్యా విధానంలో ఏమీ లేవు. రష్యాలో వాళ్ళు పబ్లిష్ చేశారు, అది నా చేత ఏమో తెలుగులోకి వాళ్ళు అనువదింపు చేశారు. అవి ఎలిమెంటరీ స్కూల్ అటువంటి పుస్తకాలు ఉంటే వాళ్ళకు ఒక చిన్నప్పటి నుంచి పునాది ఏర్పడి లెక్కలంటే భయం పోతుంది. ఇప్పుడు నేను ఇప్పటికే 5-6 పుస్తకాలు నేను రాస్తున్నాను, నా తెలుగు రచనలన్నీ కూడాను. నేను కోరేది ఏమిటంటే ఇటువంటి రాసిన వాళ్ళు ఇంకా ఉంటారు. స్వామి నాకు అవకాశం కలిగించే రాష్ట్రంలో ఎన్నో 10 కోట్ల మంది జనాభాలో లెక్కల్లో నేను ఒక్కడనే ఇప్పుడు ప్రస్తుతం ఈనాడులో నేను రాసేటటువంటి శక్తిని స్వామి ఇచ్చారు, కానీ నా శక్తి ఏం కాదు అది. నాకన్నా చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇంకా చాలా గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అయినప్పటికీ నన్ను ఎంచుకుని నా ద్వారా స్వామి ఇవన్నీ ఇచ్చారు. ఇటువంటి ఇంకా రాసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, లేకపోలేదు. ఇటువంటివన్నీ కూడా రోజు 1 గంట సేపు పిల్లలకి 24 గంటల్లో స్కూల్లో 6-7 గంటల్లో ఉంటుంది. పూర్వం మారల్ ఎడ్యుకేషన్ ఉండేది, ఇప్పుడు పాఠశాలలో మారల్ ఎడ్యుకేషన్ లేదు, డ్రాయింగ్ లేదు. అంటే జనరల్ గా చెప్తున్నాను, మన సత్యసాయి స్కూల్స్ లో ఉండొచ్చు అని కూడా. ఇన్ జనరల్ మన సర్వీస్ అందరికీ కదా చేస్తున్నాం మనం. పిల్లలకి 1 గంట సేపు ఈ లెక్కల్లో మెళుకులన్నీ కూడా హై స్కూల్ వాళ్ళకి అయితే ఇదిగో ఇటువంటివన్నీ తమాషాలు ఉన్నాయి అంకిళ్ళు ఇటువంటివన్నీ చెప్పగలిగితే వాళ్ళకి తప్పకుండా లెక్కల్లో భయం పోతుంది. అంటే ఏవో కబుర్లు చెప్పడం కాదు, నేను ఆచరణలో ఇవన్నీ పెట్టి చూపించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళకి మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షలకి మన స్కూల్లో పాఠాలకి కన్ఫైన్ అయిపోకుండా మనం ఇంకా మీద లెవెల్ పెంచుకునేటువంటి విషయాల్లో ఆసక్తి ఉంటే రండి అని చెప్పి వాళ్ళకి ఫ్రీ కోచింగ్లు కూడా నేను ఇచ్చి 16 సంవత్సరాలు ఇస్తే 100 మంది బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ జయశంకర్ గారు అమెరికా నుంచి వచ్చిన ఉన్నారంటే ఈయన అలాంటి నా దగ్గర విద్యార్థి ఆ రోజుల్లోనూ వాళ్ళు వాళ్ళ సిస్టర్ డాక్టర్ గారు ఇక్కడ లోకల్ గా ఉన్నారు, ఆవిడ గైనిక్ ప్రొఫెసర్ గాను. ఆవిడ కూడా ఇలా ఒలింపియాడ్ ఇప్పుడు ఆవిడ డాక్టర్ అయినప్పటికీ మ్యాథమెటిక్స్ లో దగ్గర చదువుకుని ఒలింపియాడ్ సర్టిఫికేట్ ఆవిడ సంపాదించుకున్నది ఆవిడ. అంచేత అటువంటివన్నీ మనం చేస్తే పిల్లల్లో తప్పకుండా వాళ్ళకి శక్తి సామర్థ్యాలు వస్తాయి. మరి అటువంటివి ఏమైనా ట్రైల్స్ అవి కావాలంటే ఇలా చెప్పగలిగిన వాళ్ళని ఉపాధ్యాయులు మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు నాలుగు అటువంటి ఎవరినో పిలిచో సెమినార్ చేయించాక అన్ని నువ్వే చెయ్యంటే ఈ వయసులో మేము చెయ్యాలేమో ఆరోగ్యం ఉండదు. కనుక ఒకసారి తెలుసుకున్న తర్వాత తప్పులేదు, మనం అందరూ ఒకసారి నేర్చుకున్నాకే కదా మనం మాస్టర్లు అయిందో టీచర్లు అయిందో. ఇలాగే ఇలాంటివన్నీ విస్తృతంగా మనం చేస్తే పిల్లలందరిలో తప్పకుండా గణితం అంటే భయం పోతుంది. చక్కగా మంచి దీనివల్ల రేపు పొద్దున్న ఏ ఉద్యోగం కావాల్సినా గణితమే, కాంపిటేటివ్ పరీక్షకు దేనికి వెళ్ళవలసినా సరే గణితం లేకుండా మరి ఏ పరీక్ష వాడు రాయలేడు. ఇందులోకి 50 మార్కులు ఉంటున్నాయి మనకి. ఒక బ్యాంకు ఉద్యోగం రాయాలన్నా ఏ చేయాలన్నా ఇంజనీరింగ్ అక్కర్లేదు వాడికి. హై స్కూల్లో చదువుకున్న మ్యాథమెటిక్స్ కావాలి. అంతేత అటువంటివి వాటికి కృషి అందరికీ కూడా చేసి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే తప్పకుండా వస్తారని చేస్తూ స్వామి నాకు ఈ అవకాశాన్ని ఈరోజు ఈ స్టూడియో ద్వారా నాకు కలిగించినందుకు నా జన్మధైన్యమైనదిగా భావిస్తున్నాను. నన్ను దీనికి కూడా ఇంత ఈ రకమైన ప్రచారానికి స్వామి నన్ను ఇన్స్ట్రుమెంట్ గా ఎన్నాళ్ళు రచనల ద్వారా చేశారు, ఇప్పుడు ఆకాశవాణి ద్వారా చేశారు. అంటే ఆకాశవాణి ద్వారా కూడా నాకు చేశారు ఓసారి. ఇక చిలక పరకలని చెప్పి నేను 20 స్క్రిప్ట్లు రాసి ఆల్ ఇండియా రేడియోలో పిల్లలకి ప్రసారం అది చేయించారు. అది కూడా ఇప్పుడు నేను స్వామి నమ్ముకున్నాను కనుక ఆయన తాలూకు కార్యక్రమాల్లో నన్ను ఇలా భాగస్వామ్యం చేయడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నేను ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.
1: సత్యసాయి ప్రేమవాణి డిజిటల్ స్టూడియో తరఫున మీకు మా హార్దిక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.
2: సాయిరాం.
0: ఇంతవరకు మీరు విశాఖ జిల్లా వాస్తవ్యులు, స్వామివారి చిరకాల భక్తులైన శ్రీ ఎన్వీఆర్ సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఇప్పుడు మీరు వినబోయే చిన్న కథ పేరు సూత్రధారి పాత్రధారి. ఒకసారి ఒక గ్రామంలో హరిశ్చంద్ర నాటకం వెయ్యాలని కొందరు సంకల్పించారు. ఆ గ్రామంలో రెండు పార్టీలు. హరిశ్చంద్ర నాటకం ఫలానా రోజున ప్రదర్శించబడుతుంది అని దండోరా వేయించారు. ఆ రోజు రానే వచ్చింది. నాటకం ప్రారంభమయ్యింది. నాటకంలో లోహితాస్యుడు పాము కరిచి చనిపోతే చంద్రమతి ఏడవవలసిన సీను వచ్చింది. చంద్రమతి వేషధారి ఏడవను అని నిరాకరించాడు. ఎందుచేత? హరిశ్చంద్ర పాత్రధారి లోహితాస్యుడి వేషం వేసినవాడు ఒక పార్టీకి చెందినవారు, చంద్రమతి పాత్రధారి మరొక పార్టీకి చెందినవాడు. నాటక దర్శకుడు బతిమాలినా లాభం లేకపోయింది. నాటకశాలలో కలవరం, గోలా బయలుదేరింది. నాటకం రసాభాసమయ్యింది. ఇక్కడ ఏమి జరిగింది? నటులు తమ వ్యక్తిత్వాలను మరిచి పాత్రలలో లీనం కాలేకపోయారు. నాటకంలో పాత్రధారులుగా తమ కర్తవ్యాన్ని మరిచారు. అదేవిధంగా ఈ జగన్నాటకమున మనమందరం పాత్రధారులం. సూత్రధారి అయిన భగవంతుని ఆదేశానుసారం ఎవరి పాత్ర వారు చక్కగా నిర్వహించడానికి ప్రయత్నించాలి. లేకపోతే జీవితం రసాభాసమవుతుంది.

0: మధ్యముడు గద్గంగా జనకుడు సంగీత సారాంధుడు ఇతడు సమయానికి తగు మాటలాడు గోపీ జన మనోరథమ బంగలేదే వాడు సమయానికి తగు మాటలాడు పరమ భక్తు భక్తులు దుర్లభారా వారుండా జన్మ మనముడే కలి బాధలు తీర్చుమాయని సమయానికి తగు మాటలాడు అరే సాయి దేవా పత్తి మీద ముందు పాడవేడవేరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజర మాటలాడు. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానసన కేతన కనకాంబర తరలత మకుట కుందరాజి ధరే జనుడే పొగట గాగరాలు కేజుడు మాన బిలుపు బైన రామచంద్రుడు సమయాన్ని చేతగో మాటలాడు.
1: వాకే గురు జీ బోలో వాకే గురు వాకే గురు వాకే గురు వాకే గురు వాకే గురు జీ బోలో సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో సత్యనామ సత్యనామ బోలో సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో సత్యనామ నిత్య నిత్యం చెప్పియే తెర నామ జీ బోలో నిత్య నిత్యం చెప్పియే బోలో నిత్య నిత్యం

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2016 భారతదేశపు 70వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం భారత భాగ్యవిధాత పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయ 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రేడియో సాయి బృందం మీకందిస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. భారత భాగ్య విధాత అనే ఈ కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది రేడియో సాయి తెలుగు బృందం. మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దామా?

0: పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొలలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొలలు కాగా వివిధ తెగలను వృత్తుల వెన్నియున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే
1: దివ్య జ్యోతిని వెలిగించు దేశమిది భరతదేశాన పుట్టుట భాగ్యమగును అని రెండు చిన్న పంక్తుల్లో భారతదేశ ఔన్నత్యాన్ని భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భారతీయుల భాగ్య విశేషాలని భారతావని భవిష్యత్ వైభవాన్ని వర్ణించారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు.
2: సాక్షాత్తు భగవంతుడు అవతరించిన నేల, భాగవతోత్తములు తరించిన భూమి, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానాలు విస్తరించిన విమల సామ్రాజ్యం, విభిన్నత్వం విదుషీతత్వం విలక్షణత్వం విరగబూసిన నందనవనం. అలాంటి నందనవనంలో అవతరించిన ప్రతి భగవతవతారం భారతావని విభవాన్ని ఇనవడింపజేసింది.
1: కాని నేటి కాలమాన పరిస్థితులను అనుసరించి పెడదారి పడుతున్న కొద్ది మంది దేశ వారసుల్ని తిరిగి సరైన దారిలో పెట్టి మన దేశ భాగ్యరాశిని పరిరక్షించే నిమిత్తమై వచ్చిన విలక్షణ అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. స్వామి ఒకసారి ఈ ప్రపంచమే నా ఇల్లు అని ప్రకటించి మళ్లీ దిద్దుబాటు చేసి ఈ విశ్వమే నా ఇల్లు అని దివ్య ప్రకటన చేశారు. అవును, భగవంతుడికి విశ్వమే ఇల్లు. ఆ ఇంట్లో భారతదేశం పూజగదిలాంటిది.
2: ఈ విషయం ఒకనొక సందర్భంలో స్వామి చెప్పారు. మరి పూజగదిలాంటి భారతదేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు ఇంకా ఇంకా గుబాళించి ఆ సుగంధాలు విశ్వవ్యాప్తం కావాలంటే తీర్చిదిద్దే విధాత కావాలి కదా. అవన్నీ కావాలంటే అసలు భారత అంటే ఏమిటి, భారత భాగ్యం అంటే ఏమిటి, అంచెలంచెలుగా విభిన్న ప్రక్రియల్లో స్వామి దివ్యోపన్యాసాల్లో చిన్న చిన్న సంఘటనల్లో పద్యాల్లో పాటల్లో తెలుసుకుందాం. మన ప్రధాన కార్యక్రమంలోకి వెళ్లే ముందు మా రేడియో సాయి తెలుగు విభాగం వీణులారా వింటున్న శ్రోతలకు భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
1: అసలు భారత అంటే ఏమిటి?
2: భగవత్ రతి కలవారే భారతీయులు అన్నారు ఒకసారి స్వామి. మనకందరికీ తెలిసినట్టు భారతీయులు చెట్టులను పుట్టలను గుట్టలను పిట్టల్లోనూ జంతువుల్లోనూ నిప్పులోనూ నీటిలోనూ కొండల్లోనూ గోయల్లోనూ అన్నింటా భగవంతుణ్ణి చూశారు.
1: అసలు భారతీయుని జీవన విధానాన్ని గమనిస్తే అంతా కూడా భగవంతునితో అనుసంధానించి ఉంటుంది. చేసే ప్రతి పని కూడా భగవదర్పణం చేయడం అనే ఒక గొప్ప విధానం మన సంస్కృతిలోనే ఉంది. సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అనాలి, తస్మై నమః కర్మణి అని స్వామి ఎన్నో ఉపన్యాసాల్లో మనకి బోధించారు. భారతీయుల జీవన విధానాన్ని మనం ఒక్కసారి గమనిస్తే హైందవ సంస్కృతిలో ప్రతి క్రియ కూడా అగ్నితో అనుసంధానం చేసి ఉంది. మనం మొట్టమొదట జన్మించిన దగ్గర నుండి అంత్యక్రియల వరకు అగ్నికి ఎంతో విశేషమైన స్థానముంది. పరమ పవిత్రమైన అగ్నిని పూజించడం భారతీయ తత్వంలో జీర్ణమైపోయింది. కాబట్టి మన సంస్కృతిలో ఏ అంశాన్ని స్పృశించినా, ఏ ప్రాభవాన్ని మనం స్మరించుకున్నా కూడా భారతీయుల యొక్క భాగ్యమంతా ఎక్కడ ఇమిడి ఉందో అది అందరికీ తెరచిన పుస్తకమే.
2: స్వామి ఎన్నో మార్లు మనకు చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మరి సాక్షాత్తు ఆ భగవంతుడి ఇల్లు మన శరీరమే అయితే మనం ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఉంటాం. చెట్టులోనూ పుట్టలోనూ జంతువుల్లోనే కాకుండా ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ నమస్కారం మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది.
1: అవును, అహం బ్రహ్మాస్మి అనే వేదవాక్యాన్ని తీసుకున్నా, ఈ దేహో దేవాలయ ప్రోక్త అనే ఉపనిషత్ వాక్యాన్ని మనం ఒకసారి గమనించినా కూడా మానవుణ్ణి మాధవుడిగా మలిచే పరికరాలుగా ఇవి గమనిస్తాయి. వేదప్రోక్తమైన ధర్మాన్ని అనుసరించడమే మన సంస్కృతి. వేద విహితమైన కర్మల్ని ఆచరించడమే మనకి ఋషిరుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి భగవంతుడు ప్రతిసారి భారతదేశంలోనే ఎందుకు అవతరిస్తాడు అనే సంశయం చాలామంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఒకనొక భక్తుడు ఈ ప్రశ్నే స్వామిని అడిగితే స్వామి ఏం చెప్పారంటే, భగవంతునియందు రతి గలవారే భారతీయులు. ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా రైలు పెట్టెలు అనుకుంటే భారతదేశం ఇంజనులాంటిది. ఇంజన్లో ఏముంటుంది? అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఉన్నచోటే డ్రైవర్ ఉంటాడు, ఎందుకంటే అక్కడి నుండే మొత్తం రైలునంతటినీ నడిపిస్తాడు కదా. అలాగే యజ్ఞయాగాదులు జరిగే భారతదేశం ఇంజనులాంటిది. ఆ డ్రైవరే భగవంతుడు, ఎందుకంటే యజ్ఞయాగాదులు జరిగే చోటే కదా భగవంతుడు అవతరిస్తాడు అన్నారు.

0: స్వామి భారత అనే పదానికి ఎన్నో నిర్వచనాలు చెప్పారు. ఒకటి, మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు భగవత్ రతి కలవారు భారతీయులు, భగవత్ రతి కల దేశం భారతదేశం అన్నారు. ఇంకొక నిర్వచనం స్వామి ఎన్నో మార్లు చెప్పింది, నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే అక్క, స్వామి 2003 సంవత్సరంలో, అది 2 ఏప్రిల్, ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. యథావిధిగా స్వామి ప్రతి ఉత్సవానికి తమ ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో స్వామి భజన అయిన తర్వాత చాలా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, లేకపోతే ఆరతి అవుతుంది. కానీ ఆ రోజు ఎందుకో భజన అయిన వెంటనే స్వామి మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రారంభించి, పిల్లలు మీరిప్పుడిప్పుడే భజన చేశారు, ఆ భజన చేసిన తర్వాత ఎలా చేయాలి భజన అంటూ స్వామి మొదలుపెట్టారు. భావంతో, రాగంతో, తాళంతో మూడు సమ్మిళితమై ఉన్నదే భావరాగ తాళ సమ్మిళితమై ఉన్నది అసలైన భారతదేశం, అలా చేసిన వాళ్లు అసలైన భారతీయులు అని ఎంత అందంగా చెప్పారంటే మేమందరం చాలా ఇంకొకసారి భజన చేయాలి అన్న కోరిక మాకు కలిగింది అన్నమాట.
1: చాలా స్ఫూర్తివంతంగా ఉంది.
0: అవును, మరి ఆ భావరాగ తాళ సమ్మిళితమైన భారతదేశ ఔన్నత్యాన్ని మనందరికీ వివరిస్తూ అసలైన భారతీయ పౌరులుగా మన ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఒక చక్కని కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమాన్ని విందామా?

0: శాంతి సత్యాలు ప్రేమ భావాలకు పుట్టిన ఇల్లన్నా
1: తందాన తన
0: వినరా సోదర భరత కుమార వీరగాథ వినరా
1: తందాన తన
0: తరికిట జం తరిథా
2: అదేంటన్నయ్యా గణపతి నదిలేసి భరతమాతకు స్తుతి చేస్తున్నావు
3: అన్నయ్య దైవ స్తుతి మర్చిపోయాడేమోరా
2: మనమున్నాం కదరా గుర్తు చేయడానికి
0: మీరు గుర్తు చేయనక్కర్లేదు నేను మర్చిపోను లేదు
3: మరేంటన్నయ్యా
0: ఈరోజు ఆగస్టు 15 కదరా
2: అవునరా నిజమే మర్చిపోయాను
3: స్వాతంత్ర దినోత్సవం కదూ
2: అందుకేనా అన్నయ్య ఈరోజు భరతమాత స్తుతి చేశాడు
3: మరి ఈ రోజు గురించి మాకేం చెబుతున్నావన్నయ్యా
0: చెప్పడం కాదర్రా మీరే ప్రత్యక్షంగా చూద్దురు గాని రండి
2: ఎక్కడికన్నయ్యా
0: ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోబోతున్నారు పదండి పోలాం
3: అన్నయ్యా ఏదో ఘనంగా వేడుకలన్నావు ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉంది
0: ఆగండర్రా అన్నిటికీ మీకు తొందరే అదిగో అలా చూడండి కార్యక్రమం మొదలవబోతోంది వినండి

0: ఎలా అర్థమవుతుంది అనుకున్నారు? అది దేవతల భాష కదా, సాధారణ మానవులకు ఎలా అర్థమవుతుంది?
1: అన్నయ్య, ఈ పాటకు అర్థం వివరించవు?
2: అన్నయ్య కూడా మానవుడే కదరా,
1: అన్నయ్య సంస్కృతం నేర్చుకున్నారు కదరా.
2: అవును కదా.
0: సరే వినండి. భరతమాతకు బిడ్డలమైన మేము ఉన్నత భావాలతో సత్యాన్ని పలుకుతూ ధర్మాన్ని ఆచరిస్తూ భిన్న మతాలను ఏకం చేసి భరతమాతకు సేవ చేస్తామని అర్థం.
2: ఇప్పుడు అర్థమైందిరా నీకు?
1: బాగా అర్థమైందిరా.
0: ఇప్పుడు పాట విన్నారు కదా, తేట తెలుగు పాటకు ముద్దులలకు చిన్నారులు చేసే ఈ నాట్యాన్ని చూడండి.
2: అబ్బా, నాట్యమా?
1: ఒరే రా, ముందు వరుసలో కూర్చొని చూద్దాం.

0: అబ్బా ఎంత బాగా చేశారా.
1: అవునరా
0: అన్నయ్య, పాట వినిపించావు, ఆట చూపించావు, ఇప్పుడు ఇంకా ఏం చెప్పబోతున్నావు?
2: వినండి. థా తకిట తక తరికిట తరికిట థా.

0: సీతారామరాజు గురించి మేము చాలా విన్నాం.
1: మన్యం ప్రజల సుఖశాంతుల కోసం, స్వేచ్ఛ కోసం ఆయన చివరి శ్వాస దాకా పోరాడారు.
2: అయితే అంతటి మహనీయుణ్ణి ఆ తెల్లదొరలు అన్యాయంగా ఎలా పొట్టన పెట్టుకున్నారన్నయ్యా?
1: బ్రిటిష్ అధికారి అయిన రూథర్ఫర్డ్ అల్లూరిని సంధి పేరుతో పిలిచి తర్వాత ఏం చేశాడో మీరే చూడండి.
3: గుడ్ డే మిస్టర్ సీతారామరాజ్, గుడ్ డే. కమాన్ సిదా,
4: నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు రూథర్ఫర్డ్.
3: వెల్, మనం స్నేహితులం కావచ్చున్నాము.
4: నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూథర్ఫర్డ్? నువ్వింత నయవంచకుడి వీణర రూప రాక్షసుడివి అనుకోలేదు.
3: మిస్టర్ సీతారామరాజ్, నీవు నాతో విరోధం ఎలా చేస్తుంటివి? నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నిన్ను మన్యమునకు రాజును చేదును. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడు ఒకటి మంచిది.
4: సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ నీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతుడి దేశంలో చాలా మందే ఉన్నారు. నన్ను నాశపెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు.
3: అడవిలో కట్టెలు కట్టుకొనవచ్చును, కాని సుంకం చోయించవలను. భూములను దున్నుకొనవచ్చును, కాని శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలనలు చేసుకొనవచ్చును, కాని ప్రతి విషయానికి సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలను.
4: మన్యం ప్రజలు కలకాలం బానిసలుగా ఉండవలను, అంతేనా?
3: మన్యం మన్యం అని ఈ అడవి మంద కొరకు ఏగోలు చేయదు. నీవు ఒప్పుకొని నడల సేనాని పదవి ఇచ్చుదు. అప్పుడు నీ శౌర్యమును చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమును పెద్దగలచునందు నీవు ఒక చక్కని లింకు కావచ్చును.
4: బ్రిటిష్ సామ్రాజ్యం? ఢిల్లీ బాదుషాలుట వంగి వంగి సలాంను కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలెత్తుకొని వర్తకం పేరున ఊరు ఊరా తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి తిరుపమెత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూథర్ఫర్డ్ ని బ్రిటిష్ సామ్రాజ్యం?
3: శభాష్ రామరాజ్, శభాష్. నీ వంటి వీరుడు బానిస దేశం ముందు కాక మా దేశం.
4: బొర్ర పాటను కూడా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, వేయి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోన పడతాను. నా ప్రజల సముద్రానికి పాటు పడతాను.
3: నీ దేశభక్తిని మెచ్చుకోండి రామరాజ్, కానీ ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తిని, బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదురించజాలవు. స్వతంత్రమునకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును.
4: స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్షం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున్న మనిషి కూడా స్వేచ్ఛ వాయు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టారో, ఏది ద్వేషాశలకు అతీతమైన సంఘమో, అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ చట్టం దానిని సాధించిన తఫాడ్.
3: రామరాజ్, ఆశకు లంగవు, చట్టమునకు తల ఒగ్గవు. నీ మొండితనముతో నా ఓర్పుని పరీక్షించుచుంటివి. అమూల్యమగుని నీ ప్రాణము తీయు వరకు నన్ను బలవంతం చేయచుంటివి. ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు.
4: ఆవేశం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, రేయంబవల్ని శ్రమించిన ఒక్క రపూటన్న అనుకుని వచ్చుకుని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలి చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక, తాగడానికి కనీసం గంజి కూడా లేక, ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు, వాళ్ళని చూసి ఆవేశపడక, ఆవేదన పడక నీతో మంతనాలు చేయమంటావా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూథర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగ్నగ్ని జ్వాల చల్లారదు. మీ అధికారం అంతం అయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి గడ్డవల్ని పారిపోయేంత వరకు, ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే.
3: స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. దిస్ ఇస్ క్రాస్ ద రీజన్, రాజద్రోహం. Forgive me, O Lord, if I am ending a noble soul. Duty is divine and my duty is to my king. Shoot him! Didn't you hear me? Are you afraid of him? Is there no loyal soldier here?
4: నువ్వు నన్ను చంపలేవు రూథర్ఫర్డ్.
3: In the name of majesty government, I order you.
4: ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను, స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
0: అయ్యయ్యో, ఇంత అన్యాయమా?
1: ఇంతే కాదు, ఇలా స్వాతంత్ర సమర యోధులనెందరినో హింసించి ప్రాణాలు తీశారు. ఆనాడు అంతమంది తమ ప్రాణాలు త్యాగం చేయబట్టే ఈనాడు మనం ఈ సుందర భారతావనిలో సుఖంగా జీవించగలుగుతున్నాం. అందుకే మన భారతదేశం సుందరం, సురుచిరం, సుమనోహరం.

0: కన్నుల పండుగగా జరిగాయన్నయ్యా. స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంతా కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి.
1: మరేమనుకున్నావు, మన స్వామి పిల్లలంటే?
0: అవునన్నయ్యా, ఇక్కడ చదివే పిల్లలందరూ ఎంత అదృష్టవంతులు.
1: వినరా సోదర భరతకు.

0: विनरा सोदर भरत कुमारा वीरगाथ विनरा था तकिट तक तरकिट तरकिट था। बोलो स्वतंत्र भारत माता की
1: जय।
0: बोलो भगवान श्री सत्य साई बाबा जी की
1: जय।
2: आहा ఎంత అద్భుతమైన కార్యక్రమం కదక్క అది.
3: చాలా బాగుంది, చిన్నపిల్లలైనా అద్భుతం.
2: మరి ఈ కార్యక్రమంలో విశేషం ఏంటంటే ఈరోజు పొద్దున్నే ఈ కార్యక్రమం వాళ్ళు వాళ్ల పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. ఎంత అద్భుతంగా అసలు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా అలా ఫ్లో లాగా వెళ్ళిపోయింది కదా మొత్తం కార్యక్రమం.
3: మన అదృష్టం మళ్ళీ దాన్ని మనం ఇక్కడ ప్రసారం చేయగలిగాం, చాలా బాగుంది.
2: మరి ఇప్పటి వరకు మనం ఈ భారత అనే దాంట్లో మన ఆలోచన పరిధికి తగిన విధంగా మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భగవత్ రతికల వాళ్ళు భారతీయులు, భగవత్ రతికల దేశం భారతదేశం, ఆ తర్వాత భావరాగతాళ సమ్మిళితమైన దేశం భారతదేశం అని అన్నారు. కానీ ఇంకా నా హృదయానికి మైండ్ సాటిస్ఫై అయిపోయింది, కానీ హృదయం ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, స్వామి ఒకసారి ఈ ప్రపంచమే నా ఇల్లు అనని మళ్లీ సరిదిద్దుకొని ఈ విశ్వమే నా ఇల్లు అన్నారు కదా. మరి ఈ భారత అంటే ఇంకా ఏదన్నా ఎక్కువ చెప్తారేమో స్వామి. మరి
3: చెప్తారు, మరి మనం తృప్తి పొందలేదంటే తప్పకుండా ఏదో ఒక దివ్యోపన్యాసంలో ఒక విశిష్టమైన నిర్వచనం ఇచ్చే ఉంటారు స్వామి.
2: ఎప్పుడు అంటారు కదా స్వామి, ఎక్స్పాన్షన్ ఈస్ లవ్.
3: అవునవును,
2: అంటే ఈ విశ్వంలో ఏ బౌండరీస్ ఉండకూడదు.
3: నిజమే,
2: అంతా ఒకే ఒక ఇల్లు,
3: పరిధి లేని ప్రేమ ఉండాలి అంటారు స్వామి. అది నిజానికి మన సంస్కృతి కూడా అదే బోధిస్తుంది కదా గణేష్. వసుధైక కుటుంబం అంటాం, సమస్త లోకాన్ సుఖినో భవంత అనేది మన ప్రేయర్, యూనివర్సల్ ప్రేయర్ మన సంస్కృతిలో. కాబట్టి స్వామి, అందుకే చూద్దాం ఏ రకమైన నిర్వచనం ఇస్తారో ఈ భారత అన్న పదానికి. ఇప్పుడు స్వామి మాటల్లోనే విందాం.
2: విందాం.
4: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు. అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు. జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశమునకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు. శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు. శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశమునకు వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు. అయితే ఈ భరత అనే శబ్దము ఏనాడు పుట్టినది? జడభరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునకు భరత అని పేరు ఉచ్చరించారు. శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారునికి ఈ పేరు పెట్టారు. అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది. సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది. సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే. కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు. యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది. భా అనగా దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు భకారమని అర్థము. స్వస్వరూప జ్ఞానమే భా. ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు. సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని. సంగ్రామం అనగా ఏమిటి? అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము. కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు. బలం భరం భగతి విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మబలము తేజోబలము ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు. భరం అనగా శృతియందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము. యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు. ఆత్మబలమనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు. కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అయినకూడదు వీటిని పొందుటకు అధికారి కాగలడు.
3: చాలా అద్భుతంగా ఉంది గణేష్. ఇంతవరకు భారత అన్న పదానికి చాలా నిర్వచనాలు విన్నాం, స్వామి మాటల్లోనే విన్నాం, గాని ఇది చాలా అరుదుగా ఉంది. ఎప్పుడు చెప్పారు ఈ ఉపన్యాసం?
2: ఇది స్వామి 1990వ సంవత్సరం తమ పుట్టినరోజు నాడు చెప్పారు స్వామి.
3: ఇది నిజంగా పుట్టినరోజు కానుక స్వామికి మనం ఇవ్వడంగా. స్వామే మనకి తన జన్మదినోత్సవం నాడు మనందరికీ ప్రసాదించారు. ఇది రేడియో సాయి శ్రోతలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అసలు భారత అన్న పదానికి అర్థం ఏమిటి, భారతీయులు అని ఎవరిని అంటారు అన్న మొత్తం విపులంగా ఈ ఉపన్యాసంలో ఉందని ఇప్పుడే నాకు గణేష్ చెప్తున్నారు. కాబట్టి డేట్ చెప్పారు కదా, 23 నవంబర్ 1990. ఈ ఉపన్యాసాన్ని అందరూ తప్పకుండా వింటే నిజంగా ఎంతో స్ఫూర్తి పొందుతాం.
2: అయితే ఈ భారత భాగ్య విధాత అనే ఈ కార్యక్రమంలో మనం మొదటి అంశమైన భారత అనే అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి తర్వాత పదంలోకి వెళ్దాం.
3: తప్పకుండా భారత అన్న విభాగాన్ని విజయవంతంగా స్వామిదయతో పూర్తి చేసుకున్నాం గణేష్. తర్వాత ఈ భాగ్య, అసలు ఏమిటి భాగ్యం ఏమిటి? ఇందాక మన పిల్లలు కూడా, ఈశ్వరాంబ స్కూల్ విద్యార్థులు కూడా వేదశాస్త్రాలు, పుట్టిన భూమి, భోగభాగ్యాలు, నిండిన భూమి అని పాడారు. ఏంటి భోగభాగ్యాలు? మిగిలిన దేశాలలాగే మనకి అనేకమైన ప్రకృతి వనరులున్నాయి, చాలా సంపద ఉన్నది. ఆశాన్ని అందరూ తప్పకుండా వింటే నిజంగా ఎంతో స్ఫూర్తి పొందుతాం.
2: అయితే ఈ భారత భాగ్య విధాత అనే ఈ కార్యక్రమంలో మనం

0: ఆ సంపదను కొల్లగట్టుకుందుకు ఇతర దేశాలు దాడి చేశారు. ఈ చరిత్ర కూడా ఉంది. భాగ్యం అంటే అదేనా, అందరికీ ఉన్న భాగ్యమే అంటావా, ఏంటి నీ ఉద్దేశం ఏంటి?
1: స్వామి ఇప్పుడు చెప్తారు కదా, అసలైన భాగ్యం ఏంటంటే ఆ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలే అసలైన భాగ్యం అని చెప్పారు.
0: సరిగ్గా చెప్పావు. నిజంగా నా మనసులో భావం కూడా అదే. స్వామి ఎన్నోసార్లు చెప్పగా విన్నాను, మనకి అసలైన భాగ్యం ఏమిటి అంటే మన సంస్కృతి. భారతీయ సంస్కృతి మకుటాయమానమైనది. ప్రపంచ సంస్కృతులు అన్నిట్లో కల్లా, ప్రపంచ సంస్కృతులు ఒక మకుటం అనుకుంటే అందులో కలికి తురాయి లాంటిది మన భారతీయ సంస్కృతి. ఆ వైభవాన్ని ఎన్నని వర్ణిస్తాము, ఎలా వర్ణిస్తాము?
1: ఎన్నిసార్లు స్వామి తమ ఉపన్యాసాల్లో చెప్పారు కదా, భారతదేశం యోగ భూమి, త్యాగ భూమి, వేద భూమి, కర్మ భూమి, ఎన్ని ఎన్ని ఎన్ని డెఫినేషన్స్ ఇచ్చారు స్వామి దానికి. ఎన్ని అడ్జెక్టివ్స్ స్వామి భారతదేశంకి ఇచ్చిన దాఖలాలు ఇంకెవరు చేయలేదు అసలు.
0: అది మాత్రం నిజమే. అసలు ఈ సంస్కృతి అన్న పదాన్ని ఒకసారి మనం దాన్ని అన్ని డైమెన్షన్స్ లోంచి చూస్తే కనుక పెద్దలు చెప్పిన నిర్వచనం ఏమిటంటే, స్వామి చెప్పింది కూడాను, సాక్షాత్ భగవంతుడే చెప్పాడు ఏంటంటే, ఏదైతే మనల్ని సంస్కరింపజేస్తుందో అదే సంస్కృతి. అంటే ఆ సంస్కృతిలో ఉన్న ఆ జీవన విధానాన్ని అనుసరిస్తే మనం ఆటోమేటిక్ గా ఒక రిఫైన్డ్ ప్రొడక్ట్ గా బయటకు వస్తాం. సో అలాంటి ఒక గొప్ప సంస్కృతి మన భారతీయుల సొత్తు కాబట్టి దాన్ని ఆచరిస్తే దాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు మనకి.
1: యాక్చువల్గా స్వామి ఇప్పుడు చెప్తారు, ఈ భారతదేశ ఈ సాంప్రదాయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతిదీ ఆధ్యాత్మికతతో కూడుకున్నది. మనిషి తాలూకా జీవన గమ్యం ఏంటో భారతదేశం సూచిస్తుంది ఎప్పుడూను. సో అది స్వామి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇంజన్ లాంటిది అని. ఎందుకంటే మొత్తం ఆధ్యాత్మిక సంపత్తికి, ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సంపత్తికి ఇంజన్ భారతదేశం
0: సారథ్యం వహిస్తుంది.
1: అంతే,
0: అంతెందుకు గణేష్ మీరు ఇప్పుడు అంటుంటే గుర్తొచ్చింది, మధ్య యూత్ ఫెస్టివల్ జరుపుకున్నాం మనం. చాలా మంది ఆ వేడుకలు మన వెబ్సైట్ ద్వారా వీక్షించే ఉంటారు. అందులో స్వామి ఇంజన్ లాంటిది భారతదేశం అన్న దానికి ఒక దృశ్య రూపంగా నాకైతే అనిపించింది. మొట్టమొదటి భారతీయులు వచ్చి నమస్తే ఇండియా అనగానే ఆ వెనకనే ఆస్ట్రేలియా వాళ్ళు గుడ్ డే, ఇంకొకళ్ళేమో ఓలా అని ఇలా వాళ్ళందరూ అనుసరించారు. ఒక్కసారి అది స్వామి చెప్పిన దానికి ఎంత చక్కగా అనుసంధానం అయింది, ఇదా భవిష్యత్తులో దర్శించి స్వామి చెప్పారు అనిపించింది నాకైతే.
1: మరొక మంచి సంఘటన నాకు గుర్తొస్తుందక్క, ఇప్పుడు భారతీయ సంస్కృతి స్వామి ఎట్లాగా నిలబెడతారో చిన్నప్పటి నుంచి కూడా ఉదాహరణలు స్వామి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అన్నిటికన్నా ఇమీడియట్ గా నా బుర్రకి తటస్థిస్తుంది ఏంటంటే ఆ ఋషీంద్రమణి ఇన్సిడెంట్. స్వామి ఋషీంద్రమణిగా ఆ నృత్యాన్ని చేసి ఆ అవార్డు పుచ్చుకోవడానికి కలెక్టర్ దగ్గరికి, ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు, చేత్తో పుచ్చుకోరు ఆవిడ స్వామి.
0: ఎందుకంటే అప్పుడు స్వామి ఋషీంద్రమణి వేషంలో ఉన్నారు కాబట్టి, భారతీయ స్త్రీ పాత్ర ధరించారు కాబట్టి
1: అది ఆ అంశం చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ ఒక భారతీయ స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఆవిడ ఆ కల్చర్ ని ఏ విధంగా ఫాలో చేయాలనేది స్వామి ఆ చిన్న వయసులో చెప్పి చూపించారనమాట. మరి
0: అసలు ఈ కల్చర్ అని ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నాము, కల్చర్ అనే దానికి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప డెఫినేషన్స్ ఇచ్చారు. మనం కూడా తల బద్దలు కొట్టుకుంటాం ఇక్కడ అక్కడ వెతికి, ఏమైనా సంస్కృతంలో నిర్వచనాలు ఉన్నాయా ఇది అది అని. కానీ స్వామి చాలా సునిశ్చితంగా సున్నితంగా చెప్పారు. అది ఇందాక నువ్వు అంటుండగానే విన్నాను, ఒకసారి చెప్తావు మళ్ళీ.
1: స్వామి కల్చర్ అంటే ఏదో గుళ్ళు గోపురాలు అన్ని తిరిగేస్తారు, సాంప్రదాయాలు అన్ని సంస్కృతులు అంటారు. కల్చర్ ఈస్ నథింగ్ బట్ కన్సర్న్ ఫర్ అదర్స్.
0: చాలా
1: ఇంత సింపుల్ డెఫినేషన్ ఇంకెవరు ఇవ్వగలరు?
0: చాలా అద్భుతం. ఇది విశ్వజనీనమైన సార్వజనీనమైన ఒక సమ్యక్ నిర్వచనం అనొచ్చు.
1: ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని రిలేట్ చేసుకుంటూ వస్తే స్వామి భారతీయుడు అంటే ఎవరు, మొత్తం విశ్వాన్ని విశ్వవ్యాప్తమైన వాడు. అదే కల్చర్ అంటే ఏంటి, ఈ విశ్వం అంతట్లో కన్సర్న్ ఫర్ అదర్స్ ఉండేది అసలైన భారతీయ తత్వం.
0: నిజమే, ఒక పరిధికి గాని లేదా ఈ ఖండానికి ఈ ఉపఖండానికి ఇంత మాత్రమే కాకుండా ఒక చాలా చక్కటి నిర్వచనం అది. ఇది వింటుంటే అసలు ఇది ఒక మానవ మాత్రం ఎవరైనా చెప్పగలరా సాక్షాత్ భగవంతుడు తప్ప అనిపిస్తుంది గణేష్.
1: మరి ఈ కన్సర్న్ ఫర్ అదర్స్ మీరు అడిగారు కదా, బృందావనంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. స్వామి ఒకసారి దర్శనానికి వస్తున్నారు, వస్తూ విద్యార్థులుండే ఆ బ్లాక్ వైపు నడుస్తున్నారు. సడన్ గా అంత స్పీడ్ గా వస్తున్న స్వామి ఉన్నట్టుండి ఆగిపోయారంట.

0: ఎందుకు అని విద్యార్థులంతా ఆశ్చర్యంగా స్వామి వైపు చూస్తుంటే స్వామి ఆగండి అటు చూడండి అన్నారట. అటు చూస్తే కింద నడుస్తున్న పాత్ వైపు చూస్తే అక్కడ ఒక చీమల దండు అలాగ లైన్ లో వెళ్తున్నాయంట అన్ని. వెళ్తూ స్వామి చూసి అవన్నీ వెళ్ళిపోవడానికి నేను వెయిట్ చేస్తున్నాను, వాటిని మడితే వాటికి దెబ్బ తగులుతుంది అని చెప్తూ ఆ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలందరికీ అక్కడ ఒక పాఠం చెప్పాలి కదా మరి, ఇటువైపు పిల్లలందరికి వైపు తిరిగి ఆల్వేస్ బి కంపాషనేట్,
1: మనం
0: ఆల్వేస్ బి కేర్ఫుల్ విన్నాం, ఆల్వేస్ అవాయిడ్ కేర్ఫుల్ విన్నాం,
1: బ్యాడ్ కంపెనీ విన్నాం,
0: కానీ ఆల్వేస్ బి కంపాషనేట్.
1: ఇంత అద్భుతమైన సందేశం ఇది నిజంగా. ఇందాక మనం ముందు విభాగంలో మాట్లాడుకున్నట్టు పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము కూడా భగవంతుని చూడడం మన సంస్కృతిని మరోసారి రుజువు చేశారు స్వామి అక్కడ.
0: అంతే మరి స్వామి తమ ఒకసారి దివ్యోపన్యాసంలో ఈ అవతార తత్వం నాలుగు విధాలుగా విస్తరించిందని స్వామి చెప్పారు కదా.
1: అవును అవును.
0: ఒకటి వేద పోషణ, ఇంకొకటి విద్వత్ పోషణ, భక్త రక్షణ, ధర్మ సంరక్షణ. మరి దాంట్లో అతి ముఖ్యమైనది అందరికీ తెలిసిందే, భారతదేశం వేదాల ఆయువు పట్టు మీద నిలబడింది. మరి ఆ వేదాలను సైతం కాపాడడానికి స్వామి అవతరించారు అని తమ అవతారోద్దేశంలో చెప్పారు. మరి అలాంటి సంస్కృతిని కాపాడడానికి స్వామి అవతరించారని మనం తెలుసుకున్నాం కదా.
1: మరి అంత గొప్ప సంస్కృతికి వారసులు అయిన మనం ఈ రోజు నిజంగా మన కర్తవ్య నిర్వహణ చేస్తున్నామా, నిజమైన వారసులుగా ఉన్నామా అంటే, స్వామి ఒకనొక సందర్భంలో 82లో అనుకుంటాను గురువులందరికీ అంటే టీచర్స్ ఓరియంటేషన్ కోర్సులో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అంటే దేశాభిమానం అంటే ఎలా ఉండాలి అని చెప్తూ, దేశభక్తి లేని అజ్ఞానుల కంటే ఈ విద్యావంతుల వల్లనే దేశానికి అధికంగా అపకారం జరుగుతున్నది. డాక్టరు ఇంజనీరింగ్ ఇది మాత్రం శ్రోతలందరూ చాలా జాగ్రత్తగా జాగరూకతతో వినాల్సిన హెచ్చరిక, మామూలు ఉపన్యాసం కాదు ఇది. ఇంజనీరింగ్ డాక్టర్ పట్టా చేతికి వచ్చిందో లేదో, ఒక ఏజెంటును పట్టుకుని పాస్పోర్ట్ తెప్పించుకుని లంచాలు పోసి ఏ ఇరాకో ఇరానో దుబాయ్కో వెళ్లి ధనం పోగు చేసుకోవడానికి వీరు పాకులాడుతుంటారు. డబ్బు అవసరమే గాని ఎంతవరకో అంతవరకే. పల్లెల్లో పేదవారికి సేవలు చేయవచ్చు కదా భారతదేశంలోని. పుట్టి పెరిగిన దేశ ప్రజలపై అభిమానం లేకుండా పోవడం విద్యాలక్షణమా? తన దేశ ప్రజలను మాత్రమే కాక అన్ని దేశాల ప్రజలను ప్రేమించడం ఉత్తమ భావమే, కాని స్వదేశీయులను ద్వేషించి పరదేశీయులను విశ్వసించడంలోని తెలివితేటలు ఎంత గొప్పవో మీరే యోచించండి అంటున్నారు గణేష్ స్వామి. ఇంకా ఊరుకోలేదు, చాలా బాగా కొరడ ఝడిపించారు. ఇక్కడ బిచ్చగాడు ఇంటి ముందరకు వచ్చి అమ్మా నేను పరదేశిని, భిక్షం పెట్టండి అంటాడు. పరదేశిని అనడంలో ఉద్దేశమేమిటి? నేను ఈ గ్రామం వాణ్ణి కాను, నాకు తెలిసిన వారు ఈ గ్రామంలో ఎవరూ లేరు, నాకు భిక్షం పెట్టండి అని అడుక్కోవడం. పరదేశిని అంటే ఇది అర్థం. తమ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశానికి వెళ్లిన వారికి పరదేశీయులని పేరు. బిచ్చగాడు అన్నమో రూపాయో చపాతీయో అడుక్కుంటాడు. ఈ విద్యావంతులు విదేశాలకు పోయి నూర్లు వేలు లక్షలు అడుక్కుంటున్నారు. ఇది విదేశాలకు వెళ్లి భిక్షమెత్తుకోవడమే, ఇరువురు భిక్షకులే అన్నారు స్వామి. ఇలా ఏదో ఒక విదేశానికి వెళ్లి వచ్చినంత మాత్రాన మీరేదో గొప్పవారైపోయినట్లు భావిస్తున్నారు, ఎంతమాత్రం కాదు అంటూ, ఆ స్వదేశాభిమానం ఉండాలి అంటే విదేశాలను ద్వేషించమని కాదు, విదేశీయులను ఎవ్వరిని ద్వేషించకూడదు, స్వదేశాభిమానాన్ని కూడా వదలకూడదు అని చెప్పారు.
0: ఎన్నోసార్లు మనం స్వామి ఉపన్యాసంలో చెప్పిన కథను కూడా విన్నాము, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరీయసి. ఆ రాముడి ఎగ్జాంపుల్ చెప్తుంటే అసలు ఒళ్ళు గగురుపాటు పడుస్తుంది. ఎందుకంటే మీ తల్లి కురూపి అయితే అమ్మ అనడం మానేస్తారా మీరు, ఇంకొక వేరొక తల్లిని పట్టుకుంటారా మీరు అని ఆ సామ్యాన్ని స్వామి చెప్తూ, ఇట్లా మీరు మన మాతృభూమిని విడిచి పరదేశాలకు వెళ్లి మాతృభూమిని మర్చిపోకూడదు అని స్వామి అక్కడ ఒక పాఠం చెప్తారు. అంతెందుకు స్వామి స్వయంగా చూడండి, ఎప్పుడన్నా భారతదేశ ఖండం దాటి వెళ్లారా? ఎక్సెప్ట్ ఈస్ట్ ఆఫ్రికా తప్పిస్తే.
1: తర్వాత చిన్నతనంలో కూడా అంటే స్వామి ఇంకా అవతార ప్రకటన చేసిన కొత్తల్లో సాకమ్మ గారు, స్వామి బెంగళూరు వచ్చేయండి, ఎన్నో ఎకరాలు తీసుకుని మీకు చక్కటి భవంతి కట్టిస్తానంటే, నువ్వు ఎన్నైనా కట్టించుకో, నేను మాత్రం నేను పుట్టిన ఈ గ్రామాన్ని వదిలిపెట్టి రాను, కావాలంటే వచ్చి కొద్ది రోజులుండి మళ్ళా వచ్చేస్తాను అని నిక్కచ్చిగా చెప్పేశారు స్వామి. అది భాగ్యం అంటేను.
0: మరి అలాంటి భాగ్యాన్ని మనం ఒకసారి ఈ పాట ద్వారా చక్కగా వింటూ
1: తప్పకుండా
0: కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం.
1: తప్పకుండా.

0: మన భారత భాగ్య విధాత అంశంలోని రెండు భాగాలు మనం ఇప్పటిదాకా చూసాము, పూర్తి చేసుకున్నాము. మూడవది విధాత. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఎందుకంటే విధాత అంటే బ్రహ్మ రాసేవాడు, కానీ ఇప్పుడు మనం తిరగ రాసేవాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
1: బాగుంది, రాసేవాడు తిరగ రాసేవాడు.
0: ఎందుకంటే స్వామి సాక్షాత్తు మన భారత భాగ్య విధాత అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే స్వామి అవతరించిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. మన వేదాల్ని కాపాడడానికి వచ్చారన్నారు స్వామి, మన సంస్కృతిని కాపాడడానికి వచ్చారన్నారు స్వామి. అలాంటి దాఖలాలు మనకి ఎన్నో చరిత్రలో కనిపిస్తున్నాయి. దానికి ఒక అందమైన పద్యం స్వామి చెప్పింది మొట్టమొదటిగా విని మనం ముందుకెళ్దాం.
2: వేదాల పట్టుకొమ్మ భరతదేశము, వేదాల పట్టుకొమ్మ యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు భరతదేశము, వేదాల పట్టుకొమ్మ యజ్ఞయాగాది క్రతువులకు పాటపట్టు పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, పెక్కు అవతారములు గన్న వృద్ధురాలు నీతి నియమాల రూపు త్యాగభూమి, నీతి నియమాల యోగి త్యాగభూమి.
1: గణేష్, చాలా మంచి పద్యం విన్నాం. భారతదేశం వేదాల పట్టుకొమ్మ అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. స్వామి కూడా తన అవతారోద్యమంలో వేదోద్ధరణ అన్నారు కదా. అమృతానంద సన్నివేశం నువ్వు కూడా వినే ఉంటావు. ఒకసారి 1955లో అమృతానంద స్వామి ప్రశాంత నిలయానికి వచ్చారు. అప్పుడు ఆయన స్వామి ఒకసారి ఏకాంత సంభాషణకి అంటే ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచినప్పుడు ఈ విషయం బాబాతో ఎలా చెప్పాలా అని అమృతానంద స్వామి అనుకుంటూ ఉండగా బాబా వారే తమంతటి తాము, నీవు వేదోద్ధరణ గురించి ఆలోచిస్తున్నావు కదా, ఇంకా విచారించొద్దు, నువ్వు సంకల్పించిన వేదోద్ధరణకై నేను అవతరించాను, అది నా కర్తవ్యం అని చెప్పారు. అసలు ఆ మాటలు వినగానే అమృతానంద స్వామికి ఎంతో మనశ్శాంతి కలిగిందట. ఆ తర్వాత 2 నెలలకే ఆయన నిశ్చింతగా శరీరం విడిచిపెట్టేశారు. ఇలా ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల్లో ఎన్నో సత్యసాయి మందిరాల్లో సత్యసాయి భక్తుల గృహాల్లో పాఠశాలల్లో అన్నిట్లో కూడా వేద పఠనం జరుగుతోంది అంటే, వేద పండిత సమాదరణ జరుగుతోంది అంటే అదంతా స్వామి దయ్యే కదా.
0: అంతే, మనం సత్యం సుందరంలో కూడా చూసినట్లయితే ఎన్నో దాఖలాలు కనిపిస్తున్నాయి. 1960వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఆయన వారెన్స్టీన్ అని, అతను ఫ్రెంచ్లో వేదాలకు కామెంటరీ రాయడానికి ఇండియాకు వస్తే ఆ సమయంలో స్వామిని కలిసినప్పుడు ఇదే మాట అన్నాడు. స్వామి ఇట్లాగా ఈ వేద ధర్మం మీరు పునరుద్ధరించాలి, అడుగంటిపోతున్నాయి ఇప్పుడు వేదాలంటే, స్వామి అదే పర్పస్ కోసం నేను వచ్చాను అని ఆయనకి అభయం ఇచ్చి నేను ఆ పని చూసుకుంటున్నాను తప్పకుండా అని చెప్పి అన్నారు. అదే కాకుండా మరొకసారి 1963లో కూడా స్వామి ధవళేశ్వరం వెళ్ళినప్పుడు ఆ గోదావరి ఇసుక తిన్నెల మీద మొత్తం భక్తులందరి సమక్షంలో చెప్పారు ఇట్లాగా, ఈ భారత సంస్కృతిని నేను కాపాడడానికి వచ్చానని స్వయంగా చెప్పారు. సో మరి ఆ భారతదేశ సంస్కృతిని కాపాడడానికే స్వామి పునాది విద్యార్థులు వేదాలు తో మొదలుపెట్టారు.
1: గణేష్, ఒకసారి ఆలోచిస్తే స్వామి దివ్య ప్రణాళిక అనేది ఎవరికి అంత చెక్కదు, అంత సులువుగా ఎక్కడో ప్రారంభిస్తారు, దాని గమ్యం దాని భవిష్యత్ అన్ని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఆయన దృష్టిలో. మనకి ఇదంతా ఎందుకు చేస్తున్నారని ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. జవాబు కొన్ని సంవత్సరాల తర్వాత మనకు వస్తుంది, ఆహా అందుక అన్నట్టు ఉంటుంది. అదే విధంగా ఈ వేదోద్ధరణ ఎందుకు, ఇది విధాత అని స్వామిని ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ వేదాన్ని ఉద్ధరించడం ద్వారా ఒక విభిన్నమైన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ భాగ్య అన్న విభాగంలో వీళ్ళందరూ కూడా ఈ డిగ్రీలు పూర్తి చేసుకుని భిక్షాపాత్రులుగా విదేశాలకు వెళ్తున్న విద్యా విధానం మన దేశంలో ఉంది, విద్యార్థులు అలా తయారవుతున్నారు కనుక అలాంటి కోవకు చెందే విద్యార్థుల్ని కాకుండా ఉత్తమమైన ఒక చక్కని మణుల్లాంటి విద్యార్థుల్ని నేను తయారు చేస్తానని ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి వేద విధానం ప్రకారం వేదంలో ఉటంకించిన ఒక గురుకుల సమానమైన విద్యా విధానాన్ని ఆ సంకల్పాన్ని స్వామి చేసి చక్కని విద్యార్థులను తయారు చేస్తున్నారు. అది ఇక్కడ మనం విధాతగా స్వామి అలా ఎస్టాబ్లిష్ అవుతున్నారు.
0: నాకు ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. 1976 ఊటీలో స్వామి విద్యార్థులందరినీ తోటి తీసుకువెళ్లారనమాట. అందరూ స్వామి పాదాల దగ్గర ఉంటుండగా స్వామి వాళ్ల వైపు చూసి, ఎరా మీరందరినీ నేను ఎందుకు దగ్గరకు తీసుకుంటున్నానో మీకేమైనా ఒక ఐడియా ఉన్నదా అని అడిగారంట
1: విద్యార్థుల్ని.
0: పాపం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాలు వేరే ఉంటాయి కదా. స్వామి స్థాయికి చేరాలంటే కొంచెం అనుభవం కావాలి. పాపం స్వామి దయతో చెప్పారు, మీ పుణ్యం వల్ల మీ కర్మల వల్ల మీరు నా దగ్గరికి రాలేదు. ఈ దేశ భవితవ్యాన్ని నేను మార్చడానికి మంచి శీలమున్న విద్యార్థిని విద్యార్థులను పౌరులను తయారు చేయడానికి మిమ్మల్ని అందరినీ నేను దగ్గరికి తీసుకుంటున్నాను రా అని చెప్తూ ఒక అద్భుతమైన మెడాలియన్ స్వామి క్రియేట్ చేశారు ఆ సమయంలోని.
1: ఓ, ఇది చాలా హిస్టారిక్ ఈవెంట్ కదా, చాలా ప్రాచుర్యం పొందిన సన్నివేశం.
0: భారత భాగ్య విధాత స్వయంగా తను ఏం చేయబోతున్నారు అనేది తమ నోటితో తామే చెప్పారు.
1: విందామా అయితే? మరి
0: తప్పకుండా. అది విన్న తర్వాత అసలు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు, మనం ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం నాడు ఇన్ని మాట్లాడుకుంటున్నాం, అసలు విద్యార్థులందరికీ స్వామి ఏ విధంగా నేర్పిస్తారు
1: వేరే
0: అనేది ఒక చిన్న సంభాషణ ద్వారా
1: తప్పకుండా
0: మనం విందాం.
1: గణేష్, నాకు ఇప్పుడు మెడాలియన్ అన్నావు, స్వామి సృష్టి అన్నావు, చాలా కుతూహలంగా ఉంది. దాని మీద ఏమున్నాయో వివరాలు తెలుసుకుందాం.
0: తప్పకుండా.
3: ఇది ఏ స్టేట్ లోపల ఎక్కడెక్కడ కాలేజీలు అవుతుంది, స్థూపం ఎక్కడ వస్తుంది, ఏటీ స్టేట్ లోపల కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఇది ఇంకా 46 సంవత్సరం వరకు కూడా ఈ దేహం ఉంటుంది, ఈ 46 సంవత్సరం లోపల కూడా ఈ భారతదేశంలో జరపవలసినవన్నీ దీంట్లో ఇప్పుడే ముందుగా రాసింది. ఇంతే కాదు, ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రం లోపల ఒక్కొక్కరు భవిష్యత్తు లోపల ఏ ఏ పిల్లవాడిని ఎక్కడెక్కడ స్థాపించుతాను అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుండాలి. ఇంకా చాలా వరకు ఇంకా మున్ముందు రాబోయేదంతా కూడాను కేవలం ఒక యువకుల నుంచినే కూడాను ఈ భారతదేశాన్ని వ్యాప్తి గావించి క్రమక్రమేణా ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక యొక్క చరిత్రను యావత్ ప్రపంచానికి కూడాను చాటేటువంటి వ్యక్తులుగా కూడాను కేవలం రామకృష్ణ పరమహంస దగ్గర కొంతమంది మాత్రమే వివేకానంద, బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళంతా వచ్చారని, కానీ అలాంటి సన్యాసంతో మాత్రం తీసుకోనక్కర్లేదు. మీరు సామాన్యమైనటువంటి బాలకులుగానే ఉంటుండి యావత్ ప్రపంచానికంతా ఐడియల్ రీతిగా చూపించేటువంటి విధానాన్ని కూడాను ఏ ఏ రీతిగా నడచాలి, ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క గుణగణాలను కూడాను వర్ణించినటువంటిది ఇందులో ఉంటుండాలి. కనుక రేపు మీకెందుకంటే ఈనాడు పిల్లలంతా చేరటం చేత ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు ముందు ఏ రీతిగా మారుతుంది అనేటువంటి దాన్ని మీరు హృదయంలో పెట్టుకుని మీరు క్రమక్రమేణా అతి జాగ్రత్త లోపల మీరు స్వామి యొక్క ఐడియాస్ కంతా తగినటువంటి ఆదర్శవంతులుగా మీరు తయారవుతారని చెప్పిన ఉద్దేశాన్ని నిరూపించే నిమిత్తమై దీన్ని మీకు చూపించాను. నిదానంగా మీకు ఒక్కోటి మీకు మీరు అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మిమ్మల్ని సంతోషపెడతారు. మీరేమి కంగారు పెట్టుకోనక్కర్లేదు. స్వామి మీ సొత్తుగా అయినప్పుడు, స్వామి మీ చేతిలో ఉంటున్నప్పుడు ఇవంతా ఏమి సులభమైంది. కనుక మీరు దీని నిమిత్తమే మీరు ప్రాకాడనక్కర్లేదు. దీన్ని ఎవరు తీశారో వారే మీ చేతికి ఉంటున్నప్పుడు, మీ స్వాధీనంలో ఉంటున్నప్పుడు, మీకు ప్రియులుగా ఉంటున్నప్పుడు దీన్నంతా మీరు యోచించక్కర్లేదు. మీకు ఏ రీతిగా చేర్చాలో, ఏ రీతిగా మార్చాలో, ఏ రీతిగా కూర్చాలో అవన్నీ స్వామి చేసి తప్పక మీకు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును ఎంత ధర్మం పురాతన ధర్మం కంటే కూడాను ఇంకా అభివృద్ధి అయినటువంటి ఒక ధర్మంగా కూడాను పోగొట్టుకోకుండా దీన్ని దక్కించుకొని దీన్ని కాపాడుకోవడానికి మాత్రం మీరు తగిన ప్రయత్నం చేయండి, అంతే చాలు.
1: చాలా అద్భుతంగా ఉంది ఈ 1976 సన్నివేశం. సరే గణేష్, వెంటనే ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉంది, మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం కూడా మొదలైపోతుంది కాబట్టి ఆ సంభాషణ వినిద్దాం. మన రంగనాథరాజు గారితో నువ్వు చేసిన సంభాషణ
0: అంతటితో
1: ఈ భారత భాగ్య విధాత అనే కార్యక్రమం సమాప్తం అయిపోతుంది.
0: జై హింద్, జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్య పాదపద్మాలకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆ వేడుకలను పురస్కరించుకుని రేడియో సాయి వారు వింటున్న ఈ కార్యక్రమంలో మీకొక ప్రత్యేక సంభాషణను అందిస్తున్నాం. సాయిరాం రాజు.
4: సాయిరాం గణేష్.
0: రాజు, మనం స్వామి విద్యార్థులుగా ఉన్నప్పుడు చదువును పక్కన పెట్టినట్టయితే మనం చదువుకోవడం కోసం స్వామి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం, కానీ దానికన్నా మంచి పాఠాలు మనకి స్వామి సమక్షంలో స్వామితో స్వామి దగ్గర డ్రామాలు వేయగా మనకి ఎన్నో లభించాయి కదా.
4: కరెక్ట్.
0: మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము, దీనికి ప్రత్యేకించి మనకి బాగా గుర్తుంది 2004 మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఒక డ్రామా చేసాం సాముందు, ఆగస్ట్ 15 రోజు.
4: అవును,
0: దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందామా?
4: తప్పకుండా గణేష్. అంటే మనల్ని స్వామి చదువు పేరు మీద పిలిపించినా కూడా స్వామి చెప్తుంటారు కదా, యశోద కృష్ణుని చిన్న కృష్ణుని పిలవడానికి ముందు వెన్న ఒక చేతిలో వెన్న ముందు పెట్టి వెనక చేయిని పెట్టుకుని దాంట్లో కర్ర పట్టుకునేది అంటే.
0: అవును.
4: అదేవిధంగా స్వామి చదువు అని ఒక్క సాకుతో మనల్ని తన దగ్గర పిలుచుకుని అసలు జీవితాలకు సరిపడి జీవితం కాదు జీవితాలకు సరిపడేటువంటి పాఠాలు స్వామి నేర్పించారు. ఒక చాలా జోవియల్ గా మన క్లాస్మేట్స్ గా మనల్ని పిలిచేవారు. అంటే రంగనాథరాజు MBA ఇన్ డ్రామా, KVS గా గణేష్ MBA ఇన్ డాన్స్. స్వామి దయతో ఎన్నో ఎన్నో చక్కని మర్చిపోయినటువంటి ప్రోగ్రాం మనం స్వామి దయతో చేయగలిగాం. దాంట్లో యాక్చువల్లీ ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ లాగా దాంట్లో ఒక
0: ఆణిముత్యం
4: ఈ ఆగస్ట్ 15, 2004 డ్రామా. సరే, నీకు గుర్తుందో లేదు, మన బ్యాచ్ వాజ్ ద ఫౌండింగ్ బ్యాచ్. మన బ్యాచ్ తోనే ఈ సాయికుల్వన్ సభా మండపంలో స్వామి సమక్షంలో ఆగస్ట్ 15 పురస్కరించుకుని డ్రామాలు చేయాలి అనేటువంటి ఒక ఐడియా అదొక ప్రాక్టీస్ మన బ్యాచ్ తోనే స్వామి స్టార్ట్
0: చేసింది.
4: ఎంత చక్కగా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గుర్తుకొస్తే ఆగస్ట్ 15 కి ముందు అంటే అరౌండ్ ఆగస్ట్ 9th or 10th రాత్రి స్వామి నా కళ్ళ వచ్చారు, 8th or 9th నాకు సరిగ్గా మేబీ 8th night కావచ్చు. కళ్ళ వచ్చి స్వామి మాట్లాడుతూ అన్నారు, ఆగస్ట్ 15 కి మీరు డ్రామా చేస్తారా సైకిల్ అని తలో అన్నారు. నేను అరే కళ స్వామి చెప్పిన తర్వాత లేదు అనలేం కాబట్టి తప్పకుండా స్వామి అంటే పక్కన అరవింద్ బుక్ పట్టుకున్నాడు, ఏదో బుక్ చూస్తున్నాడు, అరవింద్ చూపించి వాడు నీకు చెప్తాడు థీము అని చెప్పి వెళ్ళిపోయారు. ఇది కళ. మరుసటి రోజు పొద్దున మన అందరం కాలేజ్ వెళ్తుంటే పక్కన అరవింద్ ఉన్నాడు, అరవింద్ పిలిచి బరువు ఇట్లా స్వామినితో కళ్ళ వచ్చారు అంటే ఏమైంది రాజు అంటే చెప్పా ఇట్లా ఆగస్ట్ 15 డ్రామా అన్నారు స్వామి ఏం చేద్దాం అంటున్నా అన్న తర్వాత బరువు వచ్చే తప్పకుండా స్వామి వచ్చిన తర్వాత కళ్ళు ఇంకా చెప్పిందా మనం ఎందుకు వెనకేసి చేద్దాం ఎట్టి పరిస్థితిలో అని చెప్పాడు. తర్వాత నేను చెప్పిన మాట నాకు షాక్ వచ్చింది ఏంటంటే బరువు స్వామి అన్నారంటే నాతో నువ్వే తీమిస్తావు అన్నారు అని. అంటే హీ వాజ్
0: ఆనందానికి హద్దులు లేవు.
4: నేనా అని చెప్పి చాలా సంతోషపడ్డా, కానీ ఒక లోపల ఒక రకమైన భయం కూడా నాకు చాలా ప్రస్ఫుటం కనబడుతుంది ముఖంలో, ఏం చెప్పేది ఆలోచించి వెళ్ళిపోయాడు. అరవింద్ అంటే ఎంత బాగా చెప్తారంటే సాయంత్రం స్నానం చేస్తుంటే అప్పుడు అనిపించింది అన్నట్టు, అరే ఈ శరీరం ఎప్పటికొకప్పుడు పోయేది కదా, అంటే ఈ శరీరం నుంచి నాకు విముక్తి జరిగినప్పుడు నిజమైన విముక్తి కావచ్చు
0: అనొక
4: రియల్ ఫ్రీడమ్ దాన్ని పురస్కరించు అరే ఇండిపెండెన్స్ అని చెప్పి కనెక్ట్ చేశాడు. అంటే ఓ రియల్ మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ నేషనల్ ఇండిపెండెన్స్ బట్ ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్, నేను అనేటువంటి ఆ భావం నుంచి విముక్తి రావడమే నిజమైన స్వాతంత్రం. దానికి ఇది థీమ్ అని చెప్పి సాయంత్రం చెప్పేటప్పటికి నా కళ్ళు నీళ్ళొచ్చాయి. ఏ విధంగా స్వామి ఎవరిని ఎక్కడ కదులుతారో, ఏ విధంగా స్వామి ఆ ఇన్స్పిరేషన్ అందిస్తారో స్వామికే తెలుసు. కానీ తర్వాత యాక్చువల్లీ మన క్లాస్ లో నీకు తప్పకుండా గుర్తుండి ఉంటుంది ఇంకో పెద్ద డ్రామా మొదలైంది.
0: యాక్చువల్గా ఇది ప్రేక్షకులందరూ బయట డ్రామానే చూస్తారు, కానీ దాని వెనకాతలు వెళ్లే ఇంకొక డ్రామా స్వామి ఎట్లా గడిస్తారనేది ఇది మనం ఈ దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా తెలుస్తాయి.
4: ఇంకా అసలు డ్రామా అన్నది కేవలం అదొక రిజల్ట్ అంతే. ఈ డ్రామా కోసం మనం చేసేటువంటి ఆ శ్రమ, మనం అనుభవించేటువంటి తపన అది కేవలం స్వామికి మాత్రమే సాధ్యం. ఆ విధంగా సర్కంస్టెన్స్ సృష్టించడం మొత్తం క్లాస్ మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి ఆ అలవాటు ప్రకారం అలవాటు అనేది ఏంటంటే ప్రతి ఆగస్ట్ 15 హాస్టల్లో ప్రోగ్రామ్ చేస్తారు. ఆల్రెడీ హాస్టల్ కి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు వచ్చి మీరు మన మందిరంలో చేద్దాం అంటే ఒప్పుకోలేదు. అందులో ఒక నలుగురు ఐదు కలిసి మందిరంలో చేద్దాం అంటే చాలా చాలా
0: భిన్నాభిప్రాయాలు.
4: మొత్తం క్లాస్ 3 పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది, ఒకటేమో మందిర్, ఒకటి హాస్టల్, ఒకటి కాలేజ్. ఇట్లా కాదని చెప్పి డెమోక్రసీ అని చెప్పి ఓటింగ్ అని చెప్పి నీకు 10th night
0: రాత్రి
4: మనం ఓటింగ్ చేస్తే 60-40 మందిలో చేద్దాం, 40
0: హాస్టల్
4: కాలేజ్ చేద్దామని. కానీ 40 బిగ్ నెంబర్, ఇంకేం చేసేయని చెప్పి ఏదో మా అందరు ఒప్పుకున్నారు అని చెప్పి ఇంకా డ్రామా ప్రయత్నిద్దాము. కానీ ఒకటి ఏంటంటే మందిర్లో స్వామి ఒప్పుకుంటారో లేదో తెలియదు, హాస్టల్లో మాత్రం షోర్ షాట్ గా మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఏదైతే ఏంటి స్వామి కోసం స్వామి కల్లో స్వామి ఒక దివ్య సూచన అందించారని చెప్పి ఆ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ మనం స్టార్ట్ చేసాం. ఎన్ని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిరోజు ఒక మలుపు, ప్రతి గంట ఒక మలుపు. ఆ భగత్ సింగ్ కి రావత్ అని ఒక బాబు మన క్లాస్మేట్, హీ వాజ్ యాక్చువల్లీ భగత్ సింగ్. భగత్ సింగ్ యాక్ట్ చేయాల్సింది, ఆ బాబుకు నోట్లోంచి మాట రావట్లేదు. వెనక సుఖదేవ్ అని, సుఖదేవ్ కోసం మన చెన్నై, ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు ఆయన, భగత్ సింగ్ యాక్చువల్లీ ఆయన యాక్ట్ చేసే చివరికి ఆయన సుఖదేవ్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ రావత్ కి మాట రావట్లేదు. ఆ రావత్ అది స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తున్నారు బయట రోడ్, స్వామి కార్ వెళ్లిపోయింది. మనం బయట ప్రాక్టీస్ మ్యూజిక్ కాలేజ్ ముందు ప్రాక్టీస్ జరుగుతుంది. స్వామి కార్ వెళ్లిపోయిన తర్వాత మన సుఖదేవ్ యాక్ట్ చేసిన మన క్లాస్మేట్ చూసి కళ్ళుంచి నీళ్ళు వచ్చాయి బాబుకి. వచ్చి భగత్ సింగ్ యాక్ట్ చేసిన రావత్ ని భుజం మీద తట్టి, ఏ రావత్ అట్లాగా చెప్పేది అని చెప్పి ఆయన భగత్ సింగ్ లాగా మాట్లాడితే ఒక రకంగా షాక్ అనిపించింది. ఆ సెక్షన్ నిజంగా భగత్ సింగ్ దిగొచ్చాడు అనిపించింది.
0: ఒక్క లుక్ ఆఫ్ స్వామి
4: ఎంటైర్ సీన్ చేంజ్డ్ నిజంగా. అసలు సుఖదేవ్ భగత్ సింగ్ గా మారాడు, భగత్ సింగ్ చేస్తే సుఖదేవ్ గా మారాడు. సుఖదేవ్ ఆ పిల్ల మన రావత్ మారిన తర్వాత ఆయన చెప్పే విధానం నిజంగా సుఖదేవ్ ఈ విధంగా చెప్తాడు అనిపించింది. పర్ఫెక్ట్ మ్యాచ్ స్వామి, ఎంత చక్కగా ఒక లుక్ ఆఫ్ స్వామి అట్లా వెళ్తుంటే. దాని తర్వాత ఈ సుఖదేవ్ కి ఉన్న భగత్ సింగ్ కి సంకల్ వేయాలి. సంకల్ వేయాలి ఎక్కడ వేయాలి తెలియదు. అయితే 11th evening స్వామి, సారీ 12th evening స్వామి తిరుగుతూ అనిల్ కుమార్ సెత్ ఒక మాట అన్నారు. ఆ భగవంతుడు అంటే మన మైండ్ లో తిరుగుతూ ఎక్కడి నుంచి సంకల్ తెచ్చేది, మనకి హాస్టల్ మెయింటెన్స్ అడిగితే అది చేయడానికి 2-3 days పడుతుంది, మనకంత టైం లేదు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆలోచిస్తుంటే స్వామి అనిల్ కుమార్ సెత్ మాట మాటలో ఒకటి అన్నారు, మన గోకులంలో ఆవుల్ని పెద్ద పెద్ద చైలతో కట్టేస్తారన్నారు. అది పూర్వకాలము వీళ్ళందరినీ అలాంటి చైలతో కట్టేసేవారు అని ఇట్లా నవ్వుతూ చూసి చూనట్టు అన్నారు. డివైన్ ఇండికేషన్ లాగా అబ్బా స్వామి చెప్పారని చెప్పి గోకులంకి వెళ్తే అసలు వీళ్ళ కోసం చేసినట్టే చైన్లు, అక్కడ 4 చైన్లు ఉన్నాయి. 4 చైన్లు పట్టుకొచ్చి భగత్ సింగ్ కి, సుఖదేవ్ కి, ఇంకొక అతనికి 3 తగిలిన తర్వాత ఇట్స్ కమ్ వెరీ వెల్. తర్వాత ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కానీ స్టోరీలో ఏంటంటే మన స్టోరీ ఆ సారాంశంలో స్వాతంత్ర సమరం అది. సో దానికోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎంతో మంది చనిపోయారు కూడా. ఈ సీన్స్ అన్నిటిని చూపించాల్సినటువంటి అవసరం, ఆ కథ పరిపక్వ చెందడానికి ఈ సీన్స్ చూపించాల్సిన అవసరం వచ్చింది. కానీ వాయిలెన్స్ స్వామి విధంగా స్వామి ముందు చూపెట్టాలా వద్దా అనేటువంటి ఒక సంశయం అందరి మనసులో ఉంది. అయితే ఏదైనా మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి 14th రోజు వీసీ గారు వచ్చి, ఐఎమ్ ష్యూర్ యు రిమెంబర్, వీసీ గారు వచ్చి చూశారు. చూసిన తర్వాత 3 పాయింట్స్, ఒకటి ఈ వయలెన్స్ అది భగత్ సింగ్ ని, సుఖదేవ్ ని ఉరిదీయడము బాగుండదు, స్వామి దగ్గర స్వామిని చూపించొద్దు అన్నారు. రెండవది సత్యాగ్రహం చేస్తున్నప్పుడు బ్రిటిషర్స్ వచ్చి లాటరీ ఛార్జ్ చేస్తారు, అది చూపించొద్దు అన్నారు. మూడవది చివరిగా మనం జనగణమన చదువుతూ ఉన్నప్పుడు అందరూ నిలబడాలి అంటే వీసీ గారు ఆయన ఎక్స్పీరియన్స్ అని అన్నారు. చాలా మంచి చక్కని మాట అన్నారు, సభలో అందరు నిలబడతారు కానీ స్వామి ఫిజికల్ గా స్వామి కష్టమవుతుంది కాబట్టి అది కూడా మనం పెట్టొద్దు అన్నారు. ఈ యాక్చువల్లీ ఆయన చెప్పారు, కానీ ఈ 3 మన డ్రామాలో వెరీ వెరీ
0: ఇంపార్టెంట్ కాన్సెప్ట్
4: ఇవి లేకపోతే ఎట్లా అని చెప్పి మనుషులు అందరు బాధపడ్డారు. కానీ వీసీ గారు అని చెప్పి అందరు ఓకే స్వామి మీరు ఏది దయదలిస్తే అదే అని చెప్పి అనుకున్నాము. డ్రామా ఇంకా సాగడానికి ఇంకా నెక్స్ట్ డే ఆగస్ట్ 15th జరగడానికి వచ్చింది. ఆగస్ట్ 14th నైట్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రాత్రి బాగా చాలా లేట్ అయిపోయింది, పొద్దున పడుకున్నా అసలు దర్శనానికి వెళ్ళలేదు.
0: గుర్తుందా రాజు, ఎవరైతే హాస్టల్లో ప్రోగ్రామ్ చేస్తామన్న వాళ్ళు కూడా మొత్తం అందరూ కలిసి ఆ రాత్రి సెట్స్ అన్ని చేయడానికి రెడీ అయిపోయారు.
4: మొత్తం హాస్టల్స్ క్లాస్ క్లాస్ మొత్తం వచ్చి సెట్స్ చేయడం, ఆ తర్వాత ల్యాంటన్స్ ల్యాంటన్స్ తయారు చేయడం, రఘురామ్ భారత్ మాత పెయింటింగ్ వేయడం, రాత్రి అసలు ఒక పండగలాగా అయిపోయింది ఒక్క మాటతో వీసీ గారు వచ్చిన చూసిన తర్వాత. తర్వాత పొద్దున అరవింద్ జగదీష్ చంద్ర పొద్దున దర్శనానికి వెళ్తే స్వామి వార్డెన్ పిలిచి ఈరోజు సాయంత్రం ఏం ప్రోగ్రామ్ అడిగితే ఆయన వార్డెన్ ఈ పిల్లల కోసం వెతుకుతున్నారు, అరవింద్ జగదీష్ చంద్ర కనబడ్డారు, వాళ్ళు ఇద్దరు లోపల పిలిచుకెళ్లారు. పిలిచుకెంత స్వామి ఇంకిద్దరు పిల్లలు పడుకున్నారు కదా అని చెప్పారు ఆయన దయ. సో తర్వాత ఆయన స్టార్ట్ చేశారు అరవింద్ తోని ఏమి ఏం పెడుతున్నారు ప్రోగ్రామ్ ఈరోజు సాయంత్రం అని. లోపల వీసీ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి గారు, వార్డెన్ సార్ ముగ్గురు కూర్చున్నారు. స్వామికి ఏం తెలియంటే ఏం పెడుతున్నారు అని అడిగారు. అంటే స్వామికి ఏ విధంగా చెప్పాలి అని అరవింద్ ఆలోచిస్తున్నాం అప్పుడే జగదీష్ చంద్ర స్వామి ఇండిపెండెన్స్ మీద అని చెప్పబోతున్నాడు. స్వామి వెంటనే ఆపి వీసీ గారు చెప్తున్నారు, ఇది ఒక ఫ్యామిలీ కథ, ఈ కథలో ఐదుగురు ముఖ్య పాత్రలు, ఒక ఇద్దరు తాతలు, ఇద్దరు పిల్లలు, వారి యొక్క పూర్వీకుడు, ఈ ఐదుగురి మధ్యలో స్టోరీ తిరుగుద్ది.
0: స్టోరీ అలా చెప్పేస్తున్నారు,
4: అలా చెప్పేస్తున్నారు స్వామి. అసలు ఆయన ఈజ్ ద స్క్రిప్ట్ రైటర్, మనం ఏదో అనుకుంటా మనం రాస్తామని కానీ ఆ స్టోరీ ఎంత చక్కగా చెప్పారంటే వీసీఆర్ కి అసలు పండు ఒలిచినట్టు ఆ కాన్సెప్ట్ లో తీసి పెట్టారని. ఈ వీళ్ళకి ఏం చెప్పాలో ఇంకా స్వామి మనం ఏం చెప్పాను చూస్తున్నారు అట్నే. స్వామి నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా అన్నారు. అంటే అరవింద్కి ఆ కళ, ఆ ఇన్స్పిరేషన్ స్వామి ఫ్రీడమ్ యాక్చువల్లీ బాడీని వదిలేసి ఆ ఆత్మ సాక్షాత్కారం, అది స్వామి నిజమైన ఫ్రీడమ్. ఈ దేహాభిమానాన్ని వదిలేసి నేనే పరబ్రహ్మ అండ్ అహం బ్రహ్మాస్మి అనేటువంటి అది ఫ్రీడమ్ ఫ్రమ్ ద సెల్ఫ్ ఇస్ ద రియల్ ఫ్రీడమ్. చూడండి బాయ్స్ ఆర్ గుడ్ బాయ్స్ ఎంత బాగా నేర్చుకున్నారు అన్నారు అని అన్న తర్వాత మళ్ళీ అడిగారు, దేశం కోసం ఎంతో సాక్రిఫైస్ చేశారు, సాక్రిఫైస్ అంటే ఇంపార్టెంట్ సాక్రిఫైస్ ఏదో తెలుసు అంటే వెంటనే జగదీష్ చంద్ర స్వామి ఇంపార్టెంట్ సాక్రిఫైస్ దేహాభిమానాన్ని సాక్రిఫైస్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాక్రిఫైస్ అంటే మళ్ళీ స్వామి గుడ్ బాయ్ కరెక్ట్ చెప్పారు అన్న సార్ అని. ఆ తర్వాత ఆ విధంగా స్వామి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినప్పుడు అరవింద్ కొంచెం ధైర్యం తీసుకునే స్వామి సారీ అయితే దీనికి ముందు స్వామి చెప్తూ మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ లో ఎంతో మంది ఎన్నో పాత్రలు పోషించారు, ముఖ్యంగా ఈయన సుభాష్ చంద్రబోస్ గొప్ప భక్తుడు, భగవంతుని కోసం ఎంతో తప్పించిన ఒక గొప్ప సన్యాసి యాక్చువల్ ఆయన ఆయన ఆయన ఒక హీజ్ ఏ సెయింట్ ఫస్ట్ అండ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ నెక్స్ట్ అన్నారు. తర్వాత సరోజిని నాయుడు చాలా గొప్పగా కవిత్వం రాసేది, రాజేంద్ర ప్రసాద్ చాలా సింపుల్ మ్యాన్ అని చెప్పి లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ గురించి ముగ్గురు గురించి స్వామి మాట్లాడుతూ వచ్చారు. వీరి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అరవింద్ కొంచెం చనువు తీసుకొని, స్వామి మీరు అనుమతిస్తే భగత్ సింగ్ గురించి అంటే, ఆ స్వామి అంటే కరెక్ట్, భగత్ సింగ్ యువకుడు, ముగ్గురు స్నేహితులు యువకులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క యవ్వనాన్ని భారతదేశం త్యాగం చేసినటువంటి మహావీరులు, వాళ్ళ సీన్ ఎట్లా చూపెడుతున్నారు అని అడిగారు స్వామి. అంటే స్వామి వాళ్ళని జైల్లోకి తీసుకెళ్తారు స్వామి, తర్వాత సీన్ ముగుస్తుంది అని. ఎందుకంటే
0: వైలెన్స్
4: మునుపటి రోజు వీసీ గారు వైలెన్స్ వద్దన్నారు, వీసీ గారి చూస్తూ భయంతో స్వామి జైల్లోకి తీసుకెళ్తారు, సీన్ అవుతుంది అంటే స్వామి అన్నారు, మరి వాళ్ళు ఉరిదీశారు కదా అన్నారు. అవును స్వామి అంటే మరి జరిగింది కదా చూపెట్టాలి అన్నారు. ఇండైరెక్ట్ గా ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ లీడర్షిప్ లెసన్, చెప్పి చెప్పినట్టు ఎంత ఒకసారి ఊహించుకుంటే యాక్చువల్లీ ఒక అడ్మినిస్ట్రేటర్ సెటప్ లో చూస్తే ఆయన ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది ఎంటైర్ ప్లేస్. తర్వాత తన కింద ఇద్దరు ముఖ్య అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు, వీసీ గారు, సెక్రటరీ
0: గారు.
4: వారి మనోభావాలని దెబ్బతీయకుండా పిల్లల్ని, పిల్లల యొక్క ఆత్మతని స్వామి అర్థం చేసుకుని ఎంత చక్కగా చెప్పారంటే జరిగింది కదా చూపెట్టాలి, మరీ ఎక్కువ చూపించొద్దు కానీ కొంచెం చూపించండి, పర్మిషన్ గ్రాంటెడ్ ఫస్ట్.
0: హింట్
4: అరవింద్ వెంటనే చాలా కృతజ్ఞత, స్వామి మీరు సరే స్వామి అని చెప్పి కింద కూర్చున్నారు. తర్వాత ఇంక స్వామి స్టార్ట్ చేసి, ఇంకా అంతేకాదు ఈ స్వరాజ్యం కోసం నాన్ వైలెంట్ గా పీపుల్ సత్యాగ్రహం చేస్తున్నప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేసేవారు, అది చూపెడుతున్నారా అని అడిగారు. ఎంత ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డివినిటీ అని తన అన్ని తెలుసు అన్నటువంటి మాట అని చెప్తూనే ఈ అడ్మినిస్ట్రేటివ్ హాసిల్ తీసేసారు స్వామి. తీసేసి వీసీ గారి దగ్గర అది కూడా ఉంది చూసారు నీకు తెలుసు అన్నారు. వీసీ గారు అవును స్వామి తెలుసు, ఎందుకంటే ఆయన మునుపటి రోజు చూసి సీన్ కట్ చేయని చెప్పారు. ఆయన అవును స్వామి చూపెడుతున్నారు స్వామి అది కూడా అన్నారు. ఆయన నోట్ నుంచి స్వామి పర్మిషన్ కూడా ఇప్పించారు. ఆ సెకండ్ సీన్ వచ్చేసింది, థర్డ్ సీన్ ఇంకా థర్డ్ మనం ఇంపార్టెంట్ జనగణ మనకు అందరు నిలబడుతున్నారు. వార్డెన్ లేచి చాలా ఆయన ఇన్ఎవిటబుల్ చాలా స్వీట్ స్టైల్ స్వామి చివరి జనగణ మనతోని ముగిద్దాం అనుకుంటున్నారు పిల్లలు, స్వామి చాలా సంతోషం అన్నారు అని చెప్పి మరి జనగణ మనకు అయినప్పుడు ఎవరు నిలబడతారు అని అడిగారు. అంటే స్వామి పిల్లలు నిలబడతారంటే ఎందుకు, సైకిల్ వంతాల్లో మిగిలిన వాళ్ళందరూ మనుషులు కదా, భారతీయులుగా అందరు నిలబడాలి. అది మూడో పర్మిషన్ కూడా గ్రాంటెడ్ అంటే స్వామికి ఇబ్బంది ఉంది ఏం కాదు అందరు నిలబడండి అని చెప్పారు. వి ముగ్గురి ఆనందానికి సవదులు లేవు అడగకుండానే దాన్ని ఇంకోటి నాకు చాలా ఈ సన్నివేశం గుర్తుకొచ్చినప్పుడు అనిపించేది ఏంటంటే భక్తుని యొక్క తపన ఎప్పుడైతే ఇన్నోసెంట్ గా ఉంటుందో భక్తుని యొక్క తపన సెల్ఫ్లెస్ గా ఉంటుందో భగవంతుడు ఆన్సర్ చేయడానికి ఆ సర్కమ్స్టెన్సెస్
0: సృష్టిస్తాడు అంతే
4: దానికి ఆ అడగకుండానే ఆయన
0: ఇస్తారు
4: ఆయన అసలు అవ్యాజ కారణీయమూర్తి అసలు ఒక కర్ణకి ఆ కారణం అనేది అక్కర్లేదు ఆయనకి. ఆల్ దట్ యు నీడ్ ఇస్ దట్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ లవ్. తర్వాత సాయంత్రం తర్వాత చెప్పారు మిగిలిన అందరి పిల్లల్ని మధ్యాహ్నం చూస్తాను హాల్లో అని చెప్పారు. లోపు ఆ సాయంత్రం
0: భజన హాల్లో
4: భజన హాల్ అందరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత స్వామి లోపలికి వచ్చి ఒక్కొక్కరిని నాకు ఇంకా గుర్తుంది శివరామకృష్ణ మన సుభాష్ చంద్రబోస్ గారు ఆ బావతో స్వామి అప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సుభాష్ లోపలికి వస్తేనే సుభాష్ చంద్రబోస్ ఏడి అని అడిగారు. సుభాష్ లేచి సుభాష్ చంద్రబోస్ దగ్గరకు వచ్చిన తర్వాత స్వామి చేపట్టుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్వామికి స్వామి సుభాష్ చంద్రబోస్ శివరామకృష్ణ స్వామి నాకు నాకు తెలియదా అని చూసారని అమ్మో అట్లా ఇంకొద్దు అని చెప్పి నోన్ ఊసుకుంటే స్వామి ఏరా నువ్వు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తున్నావు అన్నాడు. అంటే ఆ బాబు ఆయన చెప్పాల్సిన స్పీచ్ లైన్ కూడా మాటలు చెప్పిస్తాం చాలా గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఆ శివరామకృష్ణ ముఖం చూశారు. ముఖం చూసి భరత్ అని ఇంకో పిల్లో ఉన్నాడు చూసి భరత్ సుభాష్ చంద్రబోస్ గారు బాగా సూట్ అయ్యేవాడు అని అన్నాడు స్వామి. నాకు ఎంత ఆ సన్నివేశం ఎంత డీప్ గా స్ట్రైక్ అయిందంటే హియర్ వాజ్ ద లార్డ్ ఆ పిల్లని చేయబట్టుకుని ఆయనకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఒకవైపు సుభాష్ చంద్రబోస్ చాలా గొప్పవాడు. అదే విధంగా
0: క్యారెక్టర్ సెలక్షన్ ఎలా చేయాలి
4: ఎలా చేయాలి అని ఆ పిల్లవానికి వినబడకుండా నాకు తిరిగి చెప్పారు. ఒక బ్యూటీ ఆఫ్ ఎన్ యూనో అడ్మినిస్ట్రేటర్ హౌ ఎ లీడర్ అటు ఆయన భావము ఆయన మనం ఆయనకి బాధ అనిపించలేదు ఇటు రావాల్సిన మెసేజ్ వచ్చింది ఏ విధంగా సెలెక్ట్ చేయాలి. మళ్ళీ వెంటనే బాబుకి చాలా బాగా చెయ్యి అని చెప్తే ఆ చెయ్యిని శివరాంకృష్ణ స్వామి చెయ్యి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ బాబు కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి. స్వామి చూసి స్వామికి కావాల్సింది భావము బాగా చెయ్యి అని చెప్పి రెండు చెల్తున్న శివరామకృష్ణ తలని పట్టుకున్నారు. తర్వాత భరత్ ని చూసి నువ్వేం చేస్తున్నాను అంటే ఇట్లా నేను ఇండియా వదిలిపోవాలనుకుంటున్నా చెయ్యి చెయ్యి అని చెప్పి రెండు మూడు మాటలు చెప్పారండి ఇండియా ఎంత గొప్పది. తర్వాత అందరు ప్రతి ఒక్క క్యారెక్టర్ తో మాట్లాడారు ప్రతి ఒక్క క్యారెక్టర్ తో మాట్లాడి హేమంత్ దాంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ హేమంత్ చేస్తున్నాడు. హేమంత్ ఐఎమ్ షూర్ నీకు గుర్తుంది ఈ స్క్రిప్ట్ కూడా చాలా బాగా రాస్తాడు యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు. అయితే హేమంత్ ని చూసి స్వామి ఒక చాలా సీరియస్ గా చూసాడు. చూసి బాగా చెయ్యి భారతదేశం గురించి గొప్పగా చెప్తున్నావు చెప్పు అట్నే చెప్పు చెప్పి తట్టి అందరితో మాట్లాడారు.
0: తను ఎంత అద్భుతంగా నటించాడు ఆ డ్రామాలో
4: చాలా అసలు ఆయన ఆ హేమంత్ ను చూస్తే నిజంగా ఆనాటి భారత సమర యోధుడు
0: దేశభక్తి ఎట్లా ఉండేది వాళ్ళలో
4: అసలు అట్లా ప్రస్ఫుటంగా ఆయన వాళ్ళ రూపంలో డాన్స్ చేస్తుంది అనిపిస్తుంది. మనం చేసిన కాలర్ మైక్స్ తో చేసాం అప్పుడు కాలర్ మైక్స్ ఏమంటారు
0: ఫస్ట్ టైం లైవ్
4: సైక్లోన్ తోళ్ళు రికార్డింగ్ కాదు ఇంకా గణేష్ ఐఎమ్ షూర్ యు రిమెంబర్ మొత్తం ప్రోగ్రామ్ లో ఒక్కసారి కూడా
0: మైక్ ప్రాబ్లం లేదు
4: అసలు పెట్టిన బాయ్స్ కూడా అరే ఇప్పటి వరకు మైక్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అని థర్టీస్ నాకు అంటే ఆ తపన స్వామి కోసం చెయ్యాలి అనేటువంటి స్వామి ఎంత బాగా రిఫ్లెక్ట్ చేశారంటే శివన్ దోషి అని గుర్తు చాలా
0: పోలీస్ ఆఫీసర్
4: చాలా ఎత్తు లాగుంటాడు వాడిని చూసి స్వామి భీమసేన్ లాగున్నాడు ఇట్నే తిన్నారు బ్రిటిష్ వాళ్ళందరూ భారత నవ్వుకుంటూ స్వామి అంటే చెప్పాల్సిన మెసేజ్ చెప్పారు. అట్ ద సేమ్ టైం బాయ్ కి కన్వే అయింది నువ్వు ఇంత లాగుండడం బాగాలేదు అని బట్ స్వామి నవ్వుతూ దాన్ని లెసన్ డ్రైవ్ చేశారు. అమృత తాప చెంపదెబ్బ తింటాడు శివన్ దోషి చాలా ఎత్తుంటాడు అమృత తాప నా ఎంత హైట్ పట్టుకుంటాడు 5 feet 2 inches స్వామి చూసి నేను కొడతాడా అన్నారు. అండ్ అవును స్వామి ఆ బాబుకి అర్థం కాలేదు స్వామి అన్న మాట మళ్ళీ పక్కన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే బాబు నవ్వుతా అవునవును అన్నాడు. తర్వాత స్వామి బయటకు వచ్చి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ వాజ్ అన్ అమేజింగ్ ఆ 1 hour ఫ్లో ఏమైందో స్వామికి స్వామి చేయించుకున్నారు. స్వామి నువ్వు ఫస్ట్ నీది నీ డాన్స్ కన్న కన్నాంతర ఖ్యాతిని ఆర్జించిన ఆ సీన్ నేను అసలు మర్చిపోలేను. అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ లైన్ వచ్చినప్పుడు వెన్ యువర్ డాన్సింగ్ ఆ స్వామి కళ్ళలో ఆ గర్వము ఆ గర్వంతో కలిపినట్టు నా మమత అది వాత్సల్యం మమత కాదు అది ఒక నా బిడ్డ ఇట్లా యాక్ట్ చేస్తున్నాడు భారతదేశం ఇంత గొప్పది అన్నటువంటి ఆ గర్వము నేను చెప్పిన పద్యం అన్నట్టు ఇంకొక అదొక ఫీలింగ్ నా పిల్లోడు ఎంత బాగా చేస్తున్నాడు ఇంకొక ఫీలింగ్ ఆ ఫస్ట్ డాన్స్ హెయిర్ రైజింగ్ అంటారు కదా అట్లా దాని తర్వాత ప్రోగ్రామ్ స్టార్టెడ్.
0: అసలు ప్రతి సీన్ కి స్వామి ఇన్వాల్వ్మెంట్ అసలు బోస్ వచ్చేటప్పుడు స్వామి పక్కకి తిరిగి బోస్ బోస్ అన్నారు.
4: మనకు ఆ వీడియోలో కూడా క్లియర్ గా కనబడదు. తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పిల్లలందరితో గుర్తుంది కదా, ఇది ఫస్ట్ టైం నేను చూసిన దాంట్లో, మనం అట్లీస్ట్ ఇన్ని ఇయర్స్ లో చూసిన దాంట్లో ఫస్ట్ టైం 5 రింగులు స్వామి సృష్టించారు, ఒక్కరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు,
0: ఒకే డ్రామాలో
4: ఒకే డ్రామాలో. ఆ ఫస్ట్ సీన్ అయిపోయిందే లేదో, లాస్ట్ సీన్ అయిపోయిందే లేదో, జగదీష్ అని పిలిచి రింగ్, తర్వాత పక్క వెంటనే ఆర్పింది రింగ్ ప్రశాంత్, ఆర్ ప్రశాంత్. యాక్చువల్లీ ఆర్ ప్రశాంత్ డ్రామా క్యారెక్టర్ లో వాడు యుఎస్కి వెళ్లాల్సింది, ఆయన నిజ జీవితంలో కూడా యుఎస్కి వెళ్ళాలనుకున్నాడు. స్వామి రింగ్ ఇస్తూ చాలా బాగా నటించారు, దేశానికి సేవ చేయని చెప్పారు. ఇట్ వాజ్ అ డైరెక్షన్ ఫర్ హిజ్ లైఫ్
0: అంతే.
4: పీవీఆర్ కౌశిక్ చాలా ఇండిసిప్లిన్ ఉన్నాడు ఆ పిల్లడు. ఆ సీన్ లో భారత మాత జెండా, భారత జెండా నేల మీద పడుద్దని చెప్పి తన హృదయంలో తన అంటే తన ఛాతిలో కూర్చుకొని చనిపోతాడు. ఆ సీన్ చేశాడు పిల్లడు మన కౌశిక్. కౌశిక్ ని పిలిచి నువ్వు చనిపోతే ఎట్లారా పుత్రుడు, నువ్వు నా పుత్రుడు అని చెప్తూ స్వామి రింగ్ ఇచ్చారు. ఆ ఒక్క మాటతోనే కౌశిక్ డిఫినేషన్ ఆఫ్ రిలేషన్ విత్ స్వామి చేంజ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా జగదీష్ చంద్రకి రింగ్ ఇచ్చి స్వామి చాలా బాగా యాక్ట్ చేసి చాలా గొప్ప యాక్ట్ చేసి అని చెప్పారు. మిగిలిన అందరికి అందరితో మాట్లాడుతున్నారు. ఇంకొకటి నేను మర్చిపోలే ఏంటంటే, రఘురామ్ అని మన క్లాస్మేట్
0: పెయింటర్
4: వెనక భారత్ మాత 20 feet ఎత్తు ఎత్తునే అది భారత్ మాత పెయింట్ వేసాడు. పెయింట్ వేసినాక ఆ పెయింట్ అది ఆల్రెడీ ఒక ఫీలింగ్ అంటే స్వామి చూస్తారా చూడరా, అది హాస్టల్లో పెడితే ఎంతో ప్రతి ఒక్కరు అబ్బాయి ఎంత బాగా చేసావు అనేవారు, కానీ ఇక్కడ ఎంత దూరం ఉంటది. స్వామి ఆ భారత్ మాత స్త్రీ కాబట్టి దాన్ని చీరగా పెయింట్ చేశాడు భారత్ మాత. అయితే ఆ ఫోటో సెషన్ లో పక్కన వచ్చినప్పుడు రఘురామ్ చూసి నువ్వే కదా పెయింట్ వేసింది అన్నారు. అవును స్వామి అంటే నవ్వి స్వామి నర్సి, ఆడవాళ్ళు కదా భారత్ మాతకి, భారత్ మాత బొడ్డు కనబడుతుంది, ఆడవాళ్ళు కదా బొడ్డు కనబడద్దు, శారీ వేయాలని చెప్పారు. అది నాకు గుర్తుకొచ్చిన ఎంత పెద్ద లెసన్, అంత చాలా సూట్ గా ఏ బాబుకి చెప్పాలో ఆ విద్యార్థిగా చెప్పారు, చెప్పి ఇండైరెక్ట్ గా అందరు క్లాస్ మొత్తం చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆ బాబు యొక్క ఎఫర్ట్ ని రికగ్నైజ్ చేశారు.
0: అబ్బాయికి పాపం స్వామి చూస్తారా లేదా అన్న డౌట్ ఉండేది అబ్బాయికి.
4: దాంట్లో అంత మైనర్ డీటెయిల్ కూడా నేను గమనించాను అని ఇండైరెక్ట్ గా చెప్పి లెసన్ వాజ్ కన్వేట్. ఇంకా పేపర్ తో ల్యాంటర్న్ చేశారు, అది హాస్టల్ లో రేజ్ చేయడానికి లేదు సార్, దాన్ని తీసుకొచ్చి మన మందిర్లో
0: పెట్టి
4: స్వామి తిరిగి వెళ్తున్నప్పుడు మీదికి చూసి చాలా బాగుంది అని ఒక చాలా ఎవరి కాన్సెప్ట్ ఎవరు చేశారో ఆ బాబుని చూసి చెప్పారు. ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క బాబుతో మాట్లాడిన విధానం, ఒక్కొక్క సీన్ లో స్వామి ఇన్వాల్వ్ అయిన విధానం, మొత్తం డ్రామాను స్వామి షేప్ చేసిన విధానం అసలు ఒకసారి తలుచుకుంటే ఇది డ్రామా అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ డ్రామా. ఈ డ్రామా పేరుతో ముందు చెప్పినట్టు ఆమె యశోద ఒక చేతిలో వెన్న ఇంకో చేతిలో కర్ర పట్టుకున్నట్టు ఈ డ్రామా పేరుతో స్వామి మనకి ఎంత నేర్పించారు. అసలు అరవింద్ స్వరాజ్య నుంచి స్వరాజ్యం, స్వరాజ్యం నుంచి స్వరాజ్యం అంటే సెల్ఫ్ రూల్ ఆఫ్ ద బాడీ, రూల్ ఆఫ్ ద సెల్ఫ్ టు రూల్ ఆఫ్ ద రియల్
0: సెల్ఫ్,
4: బిగ్గర్ సెల్ఫ్. అంత అంత ప్రొఫౌండ్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి. మొత్తం క్లాస్ ఇన్వాల్వ్ మనం గుర్తించుకుంటే అసలు ద డెమోక్రసీ వాజ్ అట్ వర్క్. మనం పోట్లాడుతున్నప్పుడు ఒపీనియన్స్ ఒకరి ఒపీనియన్స్ రెస్పెక్ట్ చేస్తూ, వి హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ అదర్ ఒపీనియన్ బట్ వీ ఆల్సో హ్యాడ్ ఫర్మ్ కన్విక్షన్ ఆన్ అవర్ ఓన్ ఒపీనియన్. ఇట్ ఇస్ లైక్ ఎ ప్రాక్టికల్ డెమోక్రసీ, ఇట్స్ ఎ వర్క్షాప్, స్టూడెంట్ వర్క్షాప్ అది యాక్చువల్లీ డెమోక్రసీలో. అదే విధంగా మనం ఏ విధంగా కాస్ట్యూమ్ డిజైనింగ్, ఏ విధంగా సాంగ్ గురుప్రసాద్ వాడినప్పుడు మేరే వతన్ ఆ పాట పాడుతుంటే కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళ నీళ్ళు వచ్చేసి స్వామి కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోవాలి, అందరినీ చూస్తున్నారు. ప్రతి ఒక్క సింగర్ కి ఏ విధంగా పాడాలి, ప్రతి ఒక్క యాక్టర్ ఏ విధంగా యాక్ట్ చేయాలి, ప్రతి ఒక్క కాస్ట్యూమ్ డిజైన్ కి ఏ విధంగా కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి. ఇన్ఫాక్ట్ హేమంత్ కి ముసలాడు కాబట్టి ఈ టెంపుల్ దగ్గర
0: వైట్ హెయిర్
4: ఇంకెక్కువ ఇయ్యని చెప్పారు. ఎంత మైన్యూట్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసి స్వామి మనకి అది ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అదే విధంగా ఎంతో నేర్పారు ఇండైరెక్ట్ గా. ఇట్ వాజ్ ఓవరాల్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, అసలు మర్చిపోలేనటువంటి అనుభవం స్వామి మనకు అందించి, ఆ అనుభవం రూపంలో ఎన్నో పాఠాలు నేర్పించి అసలు ఒక మధురమైనటువంటి జ్ఞాపకాన్ని మన మనసులో పాతి మనందరినీ ఆశీర్వదించారు. ఆ ట్రెడిషన్ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతూనే
0: ఉన్నది
4: స్వామి దయ.
0: మరి ఇన్ని మంచి విషయాలు మనం ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం రోజు పునః గుర్తు తెచ్చుకున్న అవకాశం స్వామి మనకిచ్చారు. ఈరోజు స్వామికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారత భాగ్య విధాత మన స్వామికి మనసారా మనల్ని మనం అర్పించుకుందాం. జై సాయిరాం.
5: ఇంతవరకు మీరు 2016 భారతదేశపు 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం భారత భాగ్య విధాత పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి నెల 3వ ఆదివారం నాడు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు యువతలో చైతన్యం కలిగించి సాయి భగవానుని దివ్య ప్రబోధాల ఆధారంగా మానవతా విలువలను పెంపొందించే ప్రయత్నమై యువతకు ఆదర్శం సత్యసాయి అవతారం అను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ నెల జరిగిన ఈ కార్యక్రమం శ్రీ జిడుగు రామ్మూర్తి గారి జయంతి ఉత్సవాల ముగింపు ఉత్సవాలతో అనుసంధానమై ఉండడం విశేషం. ఇందులో భాగంగా కోటి సమితి వారి ఆధ్వర్యంలో అబిడ్స్ హైదరాబాద్లోని స్లేట్ స్కూల్లో జరిగిన ఈ ఉత్సవంలో పిల్లలను ఉద్దేశిస్తూ స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి సురేంద్రనాథ్ తమ ప్రసంగంతో అలరించారు. ఇప్పుడు మీకు ఈ ఉపన్యాసాన్ని అందిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరామ్. ఐ ఆఫర్ మై హంబుల్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ మోస్ట్ బిలవడ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. రెస్పెక్టెడ్ ఎల్డర్స్, ఫౌండర్స్ ఆఫ్ ది స్కూల్, కోటి సమిత్రి శాస్త్రి గారు అండ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అండ్ యంగ్ ఎనర్జెటిక్ బ్రైట్ స్టార్స్ ఆఫ్ ద డే టుడే. తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. పండితుడు కాదు, పామరుడు. ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించాలి. ఇంగ్లీష్ మీడియం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడి మాట్లాడి స్వామి దగ్గర ఏదో మామూలుగా తెలుగులో మాట్లాడుతూ ఉంటాము. ఇలా స్పీచెస్ తెలుగులో ఇచ్చేది కొంచెం కష్టం, కానీ ఏదో స్వామి నాతో ఉండి మాట్లాడిస్తారని భావిస్తున్నాను. శాస్త్రి గారు పెద్దగా చెప్పారండి, అదంతా ఏం లేదండి, నేను మీలాంటి వాడిని, మనమంతా ఒకటే. భగవంతుడు నా మీద కొంచెం ఎక్కువ అనుగ్రహం, ఆశీర్వాదం, ప్రేమ చూపించిన దానివల్ల, ఆయన అనుగ్రహం వల్ల నేను భగవంతుడి సన్నిధిలో 40 ఏళ్లుగా ఉన్నాను. అది ఎలా అయింది, ఎలా కుదిరింది అనడానికి మా గ్రాండ్ మదర్, ఆమె లింక్ టు స్వామి అన్నమాట. ఆమె ఫస్ట్ స్వామి దగ్గర 1948లో వచ్చిందండి. 1948 చెన్నైలో ఉండేవాళ్ళు. మేము ఆంధ్ర తెలుగు వాళ్ళం, కానీ మా తాతగారు స్టేషన్ మాస్టర్ అన్నమాట. ఏదో ఏదో మెహబూబ్ నగర్ ఈ నగర్ ఏదోదో అన్నారు. లాస్ట్లో చెన్నైలో అక్కడ స్టేషన్లో లాస్ట్లో రిటైర్ అయ్యి ఆ ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయిపోయారనమాట. సో మేము తెలుగు వాళ్ళం, కానీ చెన్నైలో ఉండి దానివల్ల నా తెలుగులో కొంచెం తమిళ్ కలిసి ఉంటుంది, స్వచ్ఛంగా ఉండదు. ఆ ఫ్లేవర్ మీకు కనిపించవచ్చు. ఆమెకి స్వామి, ఫస్ట్ స్వామి గురించి చెన్నైలో తెలిసి ఇక్కడికి స్వామి దగ్గరికి రావాలని చిన్న గ్రూప్, ఆ కాలంలో స్వామి దగ్గరికి రావాల్సింది చిన్న గ్రూప్. ఈ పుట్టపర్తి అనే స్థలము చిన్న కుగ్రామం. అక్కడికి రావాలంటే అది ఒక పిల్గ్రిమేజ్ లాగా, యాత్ర లాగా. ఈ కాలంలో ఓల్వో బస్సులు ఎక్కి హాయిగా ఏసీ కార్లు ఎక్కుని అలా దిగేవచ్చు. ఆ పరిస్థితిలో ఆ కాలంలో అది ఒక యాత్ర లాగా. చెన్నై నుంచి పెనుకొండకు ట్రైన్లో వచ్చి, పెనుకొండ నుంచి జట్కాబండి ఎక్కి బుకపట్నం వచ్చి, బుకపట్నం నుంచి ఎద్దుబండిలో ఎక్కి చిత్రావతి నది దాటి తర్వాత మనం చేరుకుంటాం ప్రశాంతి నిలయం అనే స్మాల్ విలేజ్. అంతటి విలేజ్ని భగవంతుడు 1947లోనే, అప్పుడు ఆ 20 ఇయర్స్లో నా భక్తులు నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఐ హ్యావ్ ఎ గ్రేట్ మిషన్ టు అకంప్లిష్ అని 20 ఇయర్స్ అప్పుడు అతను ఆ విలేజ్లో చెప్పిన వ్యక్తి సత్యనారాయణ రాజు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, బంధువులు అందరూ, ఏంటి నువ్వు ఊరికి ఏదేదో చెప్తున్నావు, నీకు పిచ్చి పట్టింది అన్నట్టుగా భావిస్తే, ఆ మాట 20 ఇయర్స్ అప్పుడు, వయసు 20 ఇయర్స్ అప్పుడు 1947లో చెప్పిన ఆ ఒక్క మాట, సత్యమే నా ప్రచారం అని చెప్పే స్వామి ఒక పలుకు ఈరోజు సత్యంగా నిలిచిపోయింది. ఎవరికి తెలియదండి పుట్టపర్తి ఈరోజు. పుట్టపర్తి స్పిరిచువల్ మ్యాప్లో ఉంది, మెడికల్ మ్యాప్లో ఉంది, ఎయిర్ మ్యాప్లో ఉంది, రోడ్ మ్యాప్లో ఉంది, ఏ మ్యాప్లో లేదు చెప్పండి. ఒక్క 20 ఏళ్ల బాలుడు, నా భక్తులు నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను వచ్చిన దానికి ఒక కారణం ఉంది, నేను దాన్ని అకంప్లిష్ చేయాలి అని చెప్పి ఒక్క లైఫ్లో ఇంత మార్పు తెచ్చారు. ఇంత మార్పు తెచ్చేది మాత్రం కాదు, ఇంత ఆకర్షణతో ప్రపంచమంతా లాగిచ్చారు అక్కడ. ప్రతివారు ఈరోజు గురు అంటే ఈరోజు గురు మరుసటి రోజు అమెరికా లండన్ సెటిల్ అయిపోతారు. కానీ సాయిబాబా పుట్టపర్తి వదలలేదు, అక్కడే వండుకుని ప్రపంచమంతా లాగాడు. దేనివలన? ఆ దివ్యశక్తి. అది ఒక్కటి నిదర్శనం మనకు చాలు, ఆయన భగవంతుడు, ఆయన సద్గురువు అని చెప్పడానికి. అలాంటి మార్పులు ఆయన తీసుకొచ్చి ఆయన మిషన్లో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక్క లైఫ్ టైంలో మనం మన ఫ్యామిలీనే నడపడానికి కష్టపడతాం. మన ఫ్యామిలీలో 4 కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండడానికే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని మన ఆలోచనలు ఉంటాయి. కానీ ఇతను ఫ్యామిలీ, ఏం ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ అని అందరినీ కలిపారు. దెర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, ద రిలిజన్ ఆఫ్ లవ్. ప్రేమతో అందరిని ఆకర్షణ చేసి అందరిని దగ్గర కలిపి అందరిని ఒక్క ఫ్యామిలీగా చేసిన మహానుభావుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. అతని దగ్గర నేను స్టూడెంట్గా కూడా ఉన్నాను, అంటే ఫ్యామిలీ డివోటీయే కానీ స్టూడెంట్ కూడా ఉన్నాను. అది ఎలా వచ్చింది అంటే, నేను చెన్నైలో చదివేటప్పుడు నాకు అప్పుడప్పుడు గుండెల దగ్గర నొప్పి వచ్చేది. నొప్పి వస్తుంటే ప్రతి నెల అది ఎక్కువై ఒకరోజు నేను ఫెయింట్ అయి పడిపోయాను అన్నమాట. నాకే తెలియదు. కానీ స్వామి చెన్నై అబెట్స్బరీకి అంతా వచ్చినప్పుడు చాలా ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు. ఈ ఉపన్యాసాలు విని ఆ ఏజ్లోనే నాకు, నేనేమప్పుడు 11th స్టాండర్డ్ అప్పుడు చదువుతున్నా అన్నమాట, ఎలా ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఎలా చచ్చిపోతావు అనేదే ముఖ్యం, ఎలా నువ్వు దేహాన్ని వదులుతావో అదే ముఖ్యం అనమాట. హౌ యు లివ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యు డై ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేహాన్ని మనం వదిలేటప్పుడు దేవుణ్ణి అనుకుంటే దేవుళ్ళు ఐక్యమైపోతాము. ఇవన్నీ విని అక్కడ స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోని మాటలు లేదు రాలేదు మా నాన్నకి చెప్తున్నాను, నేను పోతున్నాను, ఆ ఫోటో ఇచ్చేసేయండి అనేసి. కంగారు, అన్ని అరుపులు వినిపిస్తున్నాయి, ఫుల్ చీకటి కప్పిపోయింది, నాకేం కనబడలేదు. కొంచెం ఊపిరి తీసుకున్నా కూడా ఎనీ చేంజ్ ఇన్ దిస్ రీజన్, 1000 సూదులు పొడిచినంత నొప్పి వచ్చేదన్నమాట. ఇదంతా నంబైపోయి అలా పడిపోయాను, స్వెట్టింగ్ హెవీలీ. అప్పుడు మా నాన్న, స్వామి మీరు కాపాడండి అని చెప్పి ఆ ఫోటో తీసారు, అలా పెట్టారు. నెక్స్ట్ సెకండ్ నన్ను ఎవడో గుద్ది అని అలా ఒక ఊపిరి వచ్చి తర్వాత మెల్లిగా అన్ని కనిపించడం మొదలైంది. ఆ టైంకి అమ్మ నాన్న ఏమనుకున్నారు, మనం వెళ్ళిపోవాలి, పుట్టపర్తికి వెళ్ళిపోవాలి అని. నెక్స్ట్ డే ఈ డాక్టర్ దగ్గరికి పిలిచికెళ్తే ఆ డాక్టర్ ఏమన్నాడు, ఈసీజీ అవి ఇవి అన్ని చేసి, సార్ ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ హార్ట్ అటాక్ అన్నాడు. ఏంట్రా బాబు ఈ చిన్న కుర్రోడు, వీడికేంటి హార్ట్ అటాకు? సార్ 1 in 10,000 కేస్ దిస్ విల్ హ్యాపన్ అన్నాడు. అది మీ కొడుకు వచ్చిందండి, చాలా సీరియస్, జాగ్రత్తగా ఉండాలి, పరిగెత్తకూడదు, వెయిట్ లిఫ్ట్ చేయకూడదు అని పెద్ద లిస్ట్ ఇచ్చేశాడు. సరే, కానీ మా నాన్న ఏం చేశారు, స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలని అన్ని మూటలు కట్టుకుని ట్రైన్ ఎక్కి ఫైనల్గా పుట్టపర్తికి వచ్చాం. పుట్టపర్తికి వస్తే మనం దేవుణ్ణి ఎప్పుడు కావాలా అనే ఆతురతో మనం చూసేటప్పుడు దేవుడు మనల్ని దూరంగా పెడతాడు. మన దేవుడి గురించి తలుచుకోకుండా ఉన్నప్పుడు మన దేవుడు పక్కనే ఉంటాడు. అది ఎందుకు అనేది నా మాటల్లో తెలుస్తుంది. ప్రతిరోజు అమ్మ పక్క వెళ్ళి ఉత్తరం ఇస్తే తీసుకుంటారు, నాన్న దగ్గర ఉత్తరం తీసుకుంటారు, కానీ ఒక్క పలుకు కూడా ఏం చెప్పరు, ఏం మాట్లాడరు. ఇలాగా 3 నెలలు మేము అక్కడే ఉండిపోయాం. ఆ 3 నెలలు నేనేం చేశాను, అక్కడ చెట్లకు నీళ్లు పోసేది, క్యాంటీన్లో సర్వీస్ చేసేది, బుక్ స్టాల్లో బుక్స్ అంతా అరేంజ్ చేసేది, లోడ్స్ ఆఫ్ బుక్స్ వస్తుంది, దానంతా క్రేట్ ఓపెన్ చేసి దాన్ని బుక్స్ అరేంజ్ చేసేది, పొద్దున్నీ సాయంత్రం దాకా ఇవే పనులు చేస్తూ ఉన్నాను. 3 నెలల తర్వాత ఒకరోజు ఇలా వచ్చి అక్కడ ప్రశాంతిని లేమా ఆ ఇంటర్వ్యూ రూమ్ నుంచి ఇలా అన్నారు. నేనేం చేశాను, తిరిగి వెనకాల చూసి స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారని, రే నువ్వే అన్నారు, ఇటుపక్క మీరు అన్నారు, బుద్ధి లేదు నువ్వే అని అన్నారు. ఎందుకంటే 3 నెలలు కష్టపడితే ఇటుపక్క లేచి వెళ్తాడు ఇంటర్వ్యూకి, ఇటుపక్క లేచి వెళ్తాడు, వెనకాల నిలిచి వెళ్తాడు, మనం అలాగే నిలిచిపోయాం. నా మనసులు కూడా అదే అయిపోయి, బాబు నిన్ను పిలుస్తున్నాడు, బాబు నిన్ను పిలుస్తున్నాడంటే పిచ్చోడా నేను నిన్నే పిలిచేది అని. 3 నెలల తర్వాత పిలిచినప్పుడు పిచ్చోళ్లాగానే పరిగెత్తాం. దాని బుక్స్ అరేంజ్ చేసేది పొద్దున్నీ సాయంత్రం దాకా ఇవే పనులు చేస్తూ ఉన్నాను. 3 నెలల తర్వాత ఒకరోజు ఇలా వచ్చి అక్కడ ప్రశాంతిని లేమా ఆ ఇంటర్వ్యూ రూమ్

రూమ్ లో ఏం ప్రాబ్లం లేదు స్వామి, ఇలా అంత అయింది, ఫుల్ స్టోరీ వీళ్ళు చెప్పడానికి ముందర స్వామి ఫుల్ స్టోరీ చెప్పేశారు. ఇది ఇట్లా, ఇది ఎట్లా, డాక్టర్ ఇలా అన్నాడు, ఇది చేయమన్నాడని. వాడికి ఏమి లేదు, గ్యాస్ ప్రాబ్లం అంతే, వాడిని నేను చూసుకుంటాను అని చెప్పి ఇలా ఇలా అన్నారు. ఆ రోజు స్వామి చెప్పిన మాట, 57 ఇయర్స్ నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఇలా నిలుచుకున్నాను, ఇది నిదర్శనం. నేను మళ్ళీ హార్ట్ డాక్టర్ని చూడలేదు, కార్డియాలజిస్ట్ని కానర్ చేయలేదు, మర్చిపోయా. అన్ని కార్యక్రమాలు చేస్తున్నా, పరిగెత్తున్నాను, ఆటలాడుతున్నాను, వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. ఇప్పుడు ఆ 3 నెలలు ఎందుకు స్వామి అలా పరీక్ష పెట్టారంటే, ఆ నమ్మకం మనలో ఈయడానికోసం. అదే వచ్చిన రోజునే పిలిచి వాడికి ఏం లేదు రాజా, అంత బానే ఉన్నాడు అని పంపించేస్తుంటే ఆ ఒక ఫీలింగ్ మనకు రాదు, ఆ ఒక ఆనందం మనకు ఉండదు. కరెక్ట్. నా చేతిలో ఇలా చూపించి ఇది ఏమి, ఇది ఏమి అంటే మీకంతా ఏంట్రా, ఏముంటుంది ఏముంటుంది ఏముంటుంది అని. తర్వాత పిగితే ఓ ఇది ఖర్చీఫా అని అనిపిస్తుంది. నేను ముందర ఇది తెలుసా ఏంటిది ఖర్చీఫు, ఇది ఏంటిది అంటే ఆ అక్క ఖర్చీఫు అని. భగవంతుడు అలాగా మనల్ని ఇరికిచ్చి కాపాడి, ఏం లేదు నాయన నువ్వు బాగానే ఉంటావు అని అంత సులభంగా మనల్ని ఆ నమ్మకం ఇస్తారన్నమాట. ఈ నమ్మకం ఎలా పెంచుకోవాలి? ఒకరోజు నేను అక్కడ చదివేటప్పుడు మాకు అవకాశం ఉండేదన్నమాట, ఇంటర్వ్యూ రూమ్స్లో. మేము ఒక 5 మంది కూర్చున్నాము, ఏమైనా డౌట్ ఉంటే అడగండి బాబు అంటారు. సో ఒకరోజు స్వామి నమ్మకం నమ్మకం అంటారు, ఎలా ఉండాలి స్వామి నమ్మకం అని, ఎలా పెంచుకోవాలి అని. స్వామి అన్నారు, నమ్మకం అనేది నువ్వు తెప్పించుకునేది కాదు, కొనుక్కునేది కాదు, నమ్మకం అనేది నీలోనే ఉంది, దాని నువ్వు నమ్ము, నీ నమ్మకాన్ని నువ్వు నమ్మాలి. అది ఎలా స్వామి అని. నువ్వు దేనికి చదువుకుంటున్నావు? MBA, తర్వాత డబ్బులు సంపాదించాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లలు కనాలి, తర్వాత సో ఇవన్నీ చేసుకోవాలి చేసుకోవాలి అని అనుకుంటున్నావు కదా. ఇదన్నీ చేయాలా జరగాలా అనేదానికి కారణం ఏంటి? నమ్మకం. రేపు నువ్వు ఉండవు అని తెలిసిపోతే అప్పుడు నువ్వు ఇదెందుకు చదువుకోవాలి, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి లేదు. కానీ మనం బతుకుతాము, పెరుగుతాము, ఉంటాము అనే ఒక నమ్మకం మనకి ప్రతిరోజు ప్రతి నిమిషం మనకు ఉండేదాని వల్లనే మనం ఇలా జీవిస్తున్నాం. ఒక చిన్న కథ చెప్పారండి, చాలా మంచి కథ, అది మనసులో అద్దుకుపోయింది. నారదుడు మహావిష్ణు దగ్గర వెళ్ళి, నారాయణ నారాయణ, నాకన్నా పెద్ద భక్తుడు ఉన్నాడా అని. అప్పుడు నారదుడు అందరికీ ముడివేసి తర్వాత లోక కళ్యాణమే జరుగుతుంది, అది నారద మహర్షి స్పెషాలిటీ అన్నమాట. అతను దేవుడి దగ్గర వెళ్ళి ఇలా చేసేటప్పుడు ఆ రోజు దేవుడు వచ్చి, అవునా భూలోకానికి వెళ్ళి చూడు ఎలా ఉన్నారు, వాళ్ల నమ్మకం ఏంటి నీ నమ్మకం ఏంటి చూడు అని. అంటే నాకన్నా ఉంటారా అని, ఉండవచ్చు పోయి చూడు నువ్వే అంటే ఆయన దిగొచ్చాడనమాట. చెట్టు కింద ఒక సన్యాసి తపస్సు చేస్తూ ఉన్నాడు. గురుగారు బావున్నారా అంటే, ఓ నారద మహాముని చాలా సంతోషం, వచ్చారు, అన్ని స్వామి దయలు అన్ని బాగానే జరుగుతున్నాయి, మీ సాధనలు ఎలా ఉన్నాయి? ఓ సాధనలు కూడా బాగానే జరుగుతున్నాయి, అయిపోయింది, ఇంకా కొన్ని రోజులు చేస్తే నాకు మోక్షం వచ్చేస్తుంది, అట్లా ఉన్నాను అని అతను అన్నాడనమాట. ఓ అవునా అంటే ఇంకో 2 ఏళ్ళు మీరు తపస్సు చేస్తే మోక్షం గ్యారంటీయా అని, అయిపోయింది డెఫినెట్గా అని అన్నాడు. కానీ నువ్వేమో ఇంత నమ్మకం పెట్టుకున్నావు, పైగా ప్రాబ్లం అయ్యా అన్నాడు. ఎవరికండి ప్రాబ్లం అన్నాడు. నారద మహర్షి అన్నారు, మహావిష్ణువుకు ప్రాబ్లం అన్నాడు. ఏంటండి, సృష్టికర్త అందరినీ చూసుకుంటాడు, ఆయనకు ప్రాబ్లమా? లేలే అన్నాడు. నిజంగా అయ్యా, అందుకే నేను కిందికి వచ్చాను అని. ఏంటయ్యా ప్రాబ్లం అన్నాడు. ఆయన ఒక చేతిలో సన్న సూది పెట్టుకున్నాడండి, ఇంకో చేతిలో ఏనుగు పెట్టుకున్నాడండి. ఆ సూదిలో సన్న రంధ్రం ఉంటుంది కదా తాడు వేయడానికి, దాంట్లో ఈ ఏనుగుని నొక్కి నొక్కి నొక్కి, ఎందుకు ఈ ఏనుగు ఈ సన్నంలో వెళ్ళనుంటుంది అని ఒక వారంగా తపన పడుతున్నాడండి. ఏం నారదగా ముని ఇట్లా జోకులు కొడుతున్నారు, మహావిష్ణు సృష్టికర్త ఆయనకి తెలీదా అని. అదే నాకు అనిపించింది. కానీ ఇంకా బాధపడి, ఇది పోనంటుంది, ఇది పోనంటుంది, ఈ సూది సంధ్రంధ్రంలో పోనంటుంది అని బాధపడుతున్నాడు అని. సృష్టించింది దేవుడు, ఏది నీడల్ ఏనుగును సృష్టించింది ఆయనే, అంత మాత్రం ఆయనకి తెలీదా ఇంత సన్న సందులో ఎలా ఏనుగ

0: చెప్తాయని. అదే అయ్యా నేను కూడా కొట్టుకుంటున్నాను, అదే నేను చెప్తున్నా అంటే ఆయన నా మాట వినంటాడు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు అనగాన ఈయనకే డౌట్ వచ్చింది, మహావిష్ణు కూడా ఇలాగా ఎలా అని. ఆయనకి తపస్సు చేసి మహావిష్ణువులో చేరేవాడు ఈ ఒక్క మాట చెప్పగాన ఆయనకి షేక్ అయిపోయింది. సరే అండి నేను పోయి చెప్తాను, చెప్పండి ఇది కుదరదు అని మీరు చెప్పండి అంట, మీరు చెప్పాను నేను కూడా చెప్తానండి అని నారద మహర్షి అట్లా వెళ్ళిపోతాడు. ఫీల్డ్స్కి వెళ్తే ఒక ఫార్మర్ ఉన్నాడు. ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఒరే నాయన బాగున్నావా అంటే చాలా బాగున్నాను, ఎలా నీ సాధన అంటే ఏదో ఉందండి, ఏదో స్వామి దయ దేవుడు దయ, నేను నా పిల్ల నా పిల్లలు ఏదో కష్టపడుతున్నాను, రెండు గింజలు వేస్తాడు సంతోషంగా ఉన్నానండి అన్నాడు. అంత దేవుడి దయ అంటావా అని, లేకపోతే మనం బతుకుతామండి, ఆ దేవుడి దయ వల్ల ఏదో నేను నా కాపురం నా పిల్లలు సంతోషంగా ఉంటున్నానండి ఆ గుడిసెలో అన్నాడు. అంత భక్తి ఉందా అని, ఏంటండి భక్తి అదే కదా అంది అంటే, నువ్వు నమ్ముకున్న దేవుడికే ప్రాబ్లం ఉందిరా అని, మాకు ప్రాబ్లం ఉంటే దేవుడిని కొను వేడుకుంటాం కానీ దేవుడికి ప్రాబ్లం ఏంటండి, అదే ప్రశ్న ఇప్పుడు, అందుకే నేను వచ్చాను నాకు అర్థం కావట్లేదు ఏమి ఇదే స్టోరీ చెప్పాడు. ఇటపక్క ఒక సూది పెట్టుకున్నాడు, ఇటపక్క ఒక ఏనుగను పెట్టుకున్నాడు, దూర్చాలా దూర్చాలా అని ట్రై చేస్తున్నాడు అని అంటే ఈ ఫార్మరు ఆయన చూసి పక్క పక్క పక్క నవ్వారు. ఏంటండి అది ఎలా మీ సాధ్యం అవదు అనుకుంటున్నారా అని, అదే నేను ఆయనకి చెప్తున్నాను సాధ్యం కాదంటే దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడండి అన్నాడు. అది ఎలా చెప్తావు నువ్వు అన్నాడు. నాతో రండి అని నేరుగా గార్డెన్కి పిలిచికెళ్తే ఒక పెద్ద పనస చెట్టు పెద్దగా ఉందన్నమాట, దాని విత్తనం ఒకటి తీశాడు. తీసి ఇది ఏమిటండి అన్నాడు. ఇది జాక్ ఫ్రూట్ సీడ్ అన్నాడు. ఈ జాక్ ఫ్రూట్ సీడ్ చిన్నది కదా అన్నాడు. అవును చిన్నది అన్నాడు. ఇంత పెద్ద చెట్టు ఇన్ని కొమ్మలు ఇన్ని రమ్మలు ఇన్ని ఆకులు ఇన్ని జాక్ ఫ్రూట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ విత్తనం నుంచే వచ్చాయి. అంత పెద్ద వృక్షాన్ని దేవుడు కరిగించి చిన్న చేసి ఈ విత్తనాలను పెట్టించే దేవుడు ఈ ఏనుగుని ఆ సందులో దూర్చలేడా? ఏంటి మహర్షి ఇట్లా మాట్లాడుతున్నావు అన్నాడు. అపచారం అపచారం, నీకున్న జ్ఞానం నాకు లేదు అని పామరుడు. కాని అతను చూసే చూపు వేరు, బుద్ధిమంతుడు ఇతను చూసే చూపు వేరు. కణాన ఏం మిగిలింది? నమ్మకం. మనగాని నమ్మితే దేవుడు, నమ్మకపోతే దయ్యము. సో మనం నమ్మకంలోనే బతకాలి, నమ్మి బతకాలి. నువ్వు ఎవరినైనా నమ్ము, నువ్వు దేనైనా నమ్ము, ఆ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. ఫెయిత్ ఇస్ గాడ్. సో ఇలాగా స్వామి మాకి చిన్న చిన్న కథలు చెప్పి అర్థం కాని పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న ఉదాహరణల్లో ఇలా చెప్పి మమ్మల్ని చాలా హ్యాపీ చేసేవాళ్ళు అనమాట. అలాగా ఒకరోజు అక్కడ కూర్చుంటున్నాము, ఇంటర్వ్యూకి ఒక ఆయన్ని పిలుచుకొచ్చారు స్వామి. అతను వీల్ చైర్, ఒక ఫ్యామిలీ వీల్ చైర్లో ఉన్నాడు. స్వామి వచ్చి ఆయన్ని, నేను అక్కడే డోర్ దగ్గర కూర్చున్నానమాట స్వామి, ఆ ఫ్యామిలీ వాళ్ళని లేచి నడు లోపలికి పో అన్నారు. ఆయన ఇలా అలా వాళ్ళ ఫ్యామిలీ మాని చూస్తున్నారు. వాళ్ళ కొడుకు కూతుర్లంటా, స్వామి నాన్నల నడవలేరు స్వామి. లేలే నడిపించు లోపలికి ఎత్తాడు. లే స్వామి 10 ఏళ్ళగా నడవలేదు స్వామి అన్నాడు. ఎవరు చెప్పింది అని చెప్పి స్వామి నేరుగా వెళ్ళి లే లే అన్నారు. ఆయన ఇలా ఇలా అంటున్నాడు, కుదరలేదు. దగ్గరికి వచ్చి ఈ కాలు పైగా ఈ కాలు గట్టి కొట్టేసి చేపట్టి లే లే అని గట్టిగా ఆ ఒక కోపంతో చెప్పేటప్పుడు ఆయన అట్లా లేచాడండి. 10 ఏండ్లు ఆ వీల్ చైర్లోనే గడిపిన వ్యక్తి ఈయన చేయి పట్టి ఒక తట్టులో ఆయన లేచి నిలబడ్డాడు. అక్కడ ఉండే పబ్లిక్ అందరూ క్లాపులు కొట్టేసి వాళ్ళకి ఆశ్చర్యమైపోయి ఈ ముసలాయన ఫేస్లో ఒకే సంతోషం, ఫుల్ సంతోషం. సో ఆయన లేచి లోపలికి వెళ్ళాడనమాట. సో మేమందరూ సరే ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏం జరుగుతుంది చూస్తాము, ఇప్పుడేమో స్వామి లేపేశారు వెళ్ళిపోయాడు, వచ్చేటప్పుడు ఏం సంగతి చూస్తామని నేను కూడా భక్తులు అందరూ చూస్తూ ఉన్నారు ఇంటర్వ్యూ డోర్. 1.5 అవర్స్ టైం అయింది, డోర్ ఓపెన్ అయింది, అందరూ వచ్చారు, ఈ ముసలాయన రాలే. ఓహో లోపల కూర్చున్నామని సెటిల్ అయిపోయామని మేమంతా అనుకుంటా ఉంటే లాస్ట్లో ఆయన వీల్ చైర్ ఆయన్నే నెట్టుకుని బయటకు వస్తున్నాడు. ఆయన వెనకాల స్వామి నడుచుకుని పో, ఇంక మీద నీకు వీల్ చైర్ లేదు నడు అని అన్నారు. ఇది నేను చూసిన ఎన్నో మంది చూసిన దృశ్యం. ఒక వారం తర్వాత అప్పుడప్పుడు మాకు అవకాశం వచ్చేది, మేము కూర్చున్నాం ఒక 5 మంది స్వామితో, ఏంట్రా ఏం సంగతులు ఎలా ఉన్నారు అంటే, స్వామి ఒక చిన్న ప్రశ్న అడగాలి అని. ఏంటి అని, పోయిన వారం ఒక ముసలాయన 10 ఏళ్ళు నడవలేదనగా తట్టంగానే లేచి పరిగెత్తి నడిపించారు, అది ఎలా స్వామి అన్నా. అది వాళ్ళ వాళ్ళ భక్తి, వాళ్ళ వాళ్ళ కర్మ అనుసారం జరుగుతుంది అని. కానీ డివోటీస్ లైన్లో ఇంతమంది వీల్చైర్లో కూర్చున్నారు కదా స్వామి, వాళ్ళకంతా బాధగా ఉండదా, వీని లేపి పంపించేశారు, మేము రోజు దర్శనానికి వస్తున్నాము, మా పరిస్థితి ఏంటి అనేసి అని. అంటే అప్పుడు అన్నారు స్వామి, అదేరా నీకు దేవుడికి ఉండే తేడా. ఏంటి తేడా, ఇప్పుడు జరిగేది నువ్వు చూస్తున్నావు కానీ దేవుడు నీ కర్మ, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ త్రికాల జ్ఞాని, ఆయనకు తెలుసు. నేను గాని మిరకల్ మ్యాన్ అన్నట్టుగా అందరూ వీల్ చైర్ ఉండేవాళ్ళంతానండి, నేను తట్టి తట్టి జాగింగ్ చేపిస్తానంటే నీకు నాకే స్థలం ఉండదు, ప్రపంచంలో వీల్ చైర్స్ అంతా ఈ హాల్లోనే ఉంటాయి, దానికి నేను రాలేదు, దానికి నేను రాలేదు, అది నా కార్యక్రమము కూడా కాదు. కానీ భగవంతుడి మీద నమ్మకం పెడితే, శరణాగతి నువ్వే నన్ను కాపాడు అని అంటే అప్పుడే కాపాడతాడు. అప్పుడు చెప్పారు ద్రౌపది, వాళ్ళ హస్బెండ్ 5 మంది పంచపావనులు చాలా స్ట్రాంగ్, కానీ ఎవడు లేచి ఏం చేయలేడు. అప్పుడు ద్రౌపది కృష్ణ కృష్ణ అంటే కూడా కృష్ణను కాముగానే ఉన్నాడు. తర్వాత హృదయ నివాసి అని ఆ చీరను వదిలేసిన శరణాగతి అన్నప్పుడు అప్పుడు అక్షయంగా చీర వచ్చింది. అప్పుడు స్వామి ఒక చిటుగా చెప్పారు, ఎందుకు ఆ డిలే అక్కడ అయింది అంటే, ఆమె కృష్ణ కృష్ణ అంటా ఉంటే ఈ భక్తురాలు నా కోసం తపిస్సిపోతుంది, ప్రేయర్ చేస్తుంది, దీనిని ఎలా నేను కాపాడాలని దేవుడు కూడా ఆలోచించేస్తున్నాడంట. అప్పుడు ఎప్పుడో చెరుకు ఒకటి చిన్నది కోసుకుంటే పండగప్పుడు అందరూ బ్యాండేజ్కి డాక్టర్కి పరిగెత్తుంటే ఈ ద్రౌపది కొత్త చీరని చించి దాన్ని బ్యాండేజ్కి కట్టిందంట. అది కృష్ణుడికి గుర్తొచ్చి దాని అక్షయం అని అన్నాడంట. చిన్న పని, చిన్న బ్యాండేజ్ తన కొత్త చీర నుంచి, అది ఆ సందర్భానికి అక్షయం అయి తనని కాపాడింది. భగవంతుని మనల్ని కాపాడాలంటే కూడా మనం కూడా అవకాశం ఇవ్వాలి. అది ఎలా అవకాశం ఇవ్వాలి, మనం చేసే పనులు ఉంటాయి, మనం చేసే తలంపులు ఉంటాయి. మనం ఏది చేసినా ఇతరుల ఆనందానికి ఇతరులు మంచి కోరి మనం చేస్తే అదే దేవుడు అక్షయం అని ఇస్తాడు. దీనికి ప్రత్యేకంగా మనం అందుకే నిష్కామ కర్మ. మనం రోడ్లో సిగ్నల్ దగ్గర స్కూటరు మన కారు ఆగిపోతే అమ్మా అమ్మా అని ఎవరో వస్తే వాడికి 5 రూపాయలు ఇస్తాం. 5 రూపాయలు ఇచ్చినప్పుడు అనుకుంటున్నావా నేను నీకు 5 రూపాయలు ఇస్తున్నాను, నెక్స్ట్ సిగ్నల్ నేను వచ్చినప్పుడు నువ్వు నాకు 10 రూపాయలుగా ఇవ్వాలా అని అనుకునిస్తున్నాము? లేదు, తను అడిగింది నువ్వు ఇవ్వగలవు, తన దగ్గర లేదు నీ దగ్గర ఉంది. తనకి పావర్టీ నీకు అంత పావర్టీ లేదు, తనకి ఇయ్యడానికి మనసు ఉంటుంది కానీ తన దగ్గరనే లేదు. కానీ నీ ఇయ్యడానికి డబ్బు ఉంది కానీ మనసు ఉందా, అది దేవుడు చూస్తాడు. ఆ మనసుతో ఏ సెకండ్ థాట్ లేకుండా నువ్వు అలా ఇచ్చేసే ఆ ఆనందం చూడు. నువ్వు ఇచ్చే 5 రూపాయల్లో ఆమెం బంగ్లాలు కట్టుకోదు, ఒక టీ దొరుకుతాయి అంతే. కానీ ఆ 5 రూపాయల్లో వచ్చే ఆనందం ఎవడిచ్చావు, నువ్వు ఇచ్చావు. ఎలా ఇచ్చావు, నీ మనసు ఇచ్చింది. ఎందుకు నీ మనసు ఇచ్చింది, నువ్వు కూడా మిత్రుల్లో దేవుణ్ణి చూడాలి, వాళ్ళు కూడా పాపం మనలాంటి వాళ్లే, కానీ ఆ దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించాలి. ఏం గ్రాటిట్యూడు, దేవుడా నేను తెలుసో తెలియకో నన్ను ఈ పరిస్థితిలో తీసుకొచ్చావు, తనకన్నా నేను మేలు, తనకన్నా మేలు కాబట్టి నా వల్ల అయింది తనకి నేను చేస్తాను అనే ఒక ఫీలింగ్ మనం రావాలి. ఆ గ్రాటిట్యూడ్ మనకి లేకపోతే మన జీవితమే వ్రతం. ఒక రాజు చాలా స్ట్రిక్ట్, తన దగ్గర 5 మంత్రులు ఉంటే ఎవడైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తాడనమాట. ఏం పనిష్మెంటు, అతని దగ్గర 10 కుక్కలుంటాయి, తప్పు చేశావా, అబద్ధం మాట్లాడావా, సరిగ్గా చేయలేదా, ఈ 10 కుక్కల్ని వదిలేస్తాడు. ఆ కుక్కలు అని కొరికి కొరికి చంపేస్తుంది, అది పనిష్మెంట్, క్రూయల్ కింగ్. అలాగా 2-3 మంత్రులు చనిపోయారు. ఒక మంచి మంత్రి తెలియక ఒక తప్పు చేశాడు, అతనికి కూడా ఇదే శిక్ష వేయాలా అని, నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు అదే శిక్ష అని అంటాడు. ఎంపరర్ కింగ్, నీ దగ్గర ఇన్నేళ్లు నేను పనిచేశాను, 10 ఏండ్లు ఉన్నాను, చిన్న తప్పు చేశాను, క్షమించు, మళ్ళా నేను చేయను. లేదు, చేసిన తప్పకి నువ్వు అనుభవించాలి, నేను కుక్కల్ని వదిలేస్తున్నాను, పంపించండిరా కుక్కల్ని పంపించండిరా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నేను 10 ఏండ్లు నీతో విశ్వాసంగా పనిచేశాను, నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఈగలవా అన్నాడు. ఏంటి అని, 10 ఏండ్లకి నేను పనిచేసిన దానికి గ్రాట్యూట్యూడ్గా నాకు 10 రోజులు లైఫ్ ఇస్తావా అన్నాడు. అంతేనా, సరే కానీ అన్నాడు. ఈ 10 రోజులు అతను ఏం చేశాడు తెలుసా, ఈ కుక్కలన్నీ ఇన్ఛార్జ్ ఒకడు ఉంటాడు, ఆ కుక్కల్ని సాకుతూ ఉంటాడు, 10 రోజులు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ కుక్కల దగ్గరనే ఉన్నాడు. దానికి పోయి బిస్కెట్లు వేసేది, దాంతో ఆడుకునేది, దానికి స్నానం చేపించేది, 10 రోజులు కుక్కల దగ్గరనే ఉన్నాడు. 11వ రోజు ఈయన టైం వచ్చింది, నేరుగా వచ్చాడు కింగ్, నీ 10 రోజులు చెప్పింది, పంపించే కుక్కల్ని అంటే, అన్ని కుక్కలు తోకలు వేలాడిచి పడింది. ఏంటిది కరవలేదు అంటే, దాని అంతరార్థం ఏంటి, 10 రోజులు కుక్కలకి బిస్కెట్ వేస్తే అది చూసిన విశ్వాసము, కుక్కలకున్న విశ్వాసం కూడా మనుషులకి లేదు. ఆ గ్రాటిట్యూడ్ వాట్ డాగ్స్ ఆర్ హ్యావింగ్ ఈవెన్ పీపుల్ డోంట్ హ్యావ్. సో దేర్ఫోర్ మనం ఈ పరిస్థితికి, ఈ స్థాయికి మనకి దేవుడు ఇలా నేర్పించాలంటే ఒకటే ఒకటి చూడండి, ఎప్పుడు ఇలా చూడవద్దు. ఏం ఐ సోర్ హై అంటారు గాని కొన్ని విషయాల్లో, అదే టైంలో ఏం హై అన్నప్పుడు నువ్వు ఏ హై స్థాయిలో ఉన్నావని అట్లా దిగి చూడు. దిగి చూసినప్పుడు నీకన్నా హీన స్థాయిలో, నీకన్నా చాలా చండాల పరిస్థితిలో మనుషులు ఉన్నారు, ఆహ్ వాళ్ళకన్నా నేను హైట్లో ఉన్నాను అనే తృప్తి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు పైకి ఎదుగుతావు. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా, నేను వాడికన్నా పైకి పోవాలా, వాడికన్నా ఎక్కువ సంపరచాలా, వాడికన్నా బుద్ధిశాలిగా ఉండాలి, ఇలా ఎలా పోతే జారిపడతావు. అన్నిటికీ ఒక అవకాశం వస్తుంది, చేసుకోవాలి, కానీ దానికి ఒక పరిమితం, దానికి ఒక పద్ధతి, దానికి ఒక సదుపాయం ఉండి దాని ప్రకారం మనం చేసుకోవాలి. ఇది ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన భగవంతుడి దగ్గర నుంచి చాలా సులభంగా నేర్చుకోవచ్చు. పిల్లలు మీకు ఫెయిత్, హౌ యు మస్ట్ డెవలప్ ఫెయిత్. ఏ పని చేసినా యు మస్ట్ థింక్ ఆఫ్ గాడ్, విచ్ ఎవర్ గాడ్, నాట్ నెసెసర్లీ సాయి బాబా. సమ్మడి విల్ లైక్ రామ, సమ్మడి విల్ లైక్ కృష్ణ, సమ్మడి విల్ లైక్ హనుమాన్, సమ్మడి విల్ లైక్ గణేష. ఓకే, స్టిక్ టు దట్ ఫెయిత్, స్టిక్ ఆన్ టు దట్ ఫెయిత్ అండ్ స్ట్రెంగ్థన్ మోర్ అండ్ మోర్. డి నో వై? దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్, దాట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు సేవ్ యూ. అది కాని మనకి ఆ దేవుడి మీద తలంపు లేకపోతే ప్రాబ్లం వస్తాయి. మనం ఎందుకు భజనలు, నగర సంగీతంలో ఇవన్నీ చేస్తాం? ఏ టైంలో మన ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన జారి పడేటప్పుడు రామా అంటామా, అయ్యో అంటామా అనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక చిన్న కథ స్వామి చెప్పారు. శివ పార్వతి పైకి పోతుంటే ఒక వుడ్ కట్టరు బ్రాంచ్ని కట్ చేస్తూ ఉన్నాడు. విన్ ఆర్ సిట్టింగ్ అండ్ చాపింగ్ ద బ్రాంచ్ కింద ఫెరోషియస్ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇస్ దేర్. This stupid fellow, instead of sitting and chopping this way, he sat the other way and he was chopping. So what will happen to him? He will fall. So Shiva and Parvati was going for a round. Mother is full of love. Mother told Shiva, "Oh Shiva, look at this stupid fellow. He's sitting on the wrong side and chopping the branch." Anesi. Ante Shiva, avunu annadu. Enti nu navutuna vadu padipothadu, chachipothadu vadu. Ante em chesam? Adi kuda మన క్రియేషనే. ఆ బుద్ధిశాలి, బుద్ధి లేనివాడు అంతా మన క్రియేషనే అని శివ కూల్గా ఉన్నాడు. కానీ తల్లి ఎప్పుడు కూల్గా ఉండదు, తల్లికి తాపత్రయం ఎక్కువ. ఏమైనా చేసైనా వాడు కాపాడండి, నువ్వు తల్లివి కదా, నువ్వు కాపాడు అన్నాడు. ఏ నువ్వు తండ్రి కాదా, నువ్వు కాపాడలేవా అని? కాదు, నీకు తల్లికి ఎక్కువ ప్రేమ పిల్లల మీద, సో నువ్వే కాపాడాలి. లేదు తండ్రి, నువ్వు ఇన్ఛార్జ్, నువ్వే గొప్ప, నువ్వు కాపాడు అని ఆర్గ్యుమెంట్ అయిపోయింది. వాడు లాస్ట్ ఇంకా వేస్తున్నాడంటే ఇంకా పడిపోతాడనమాట. ఈ ఆర్గ్యుమెంట్లో ఓకే ఓకే టైం అయిపోయింది, నో కమ్ ఫర్ అ కాంప్రమైజ్ అని శివ పార్వతి కాంప్రమైజ్కి వచ్చారు. ఏంటి, వాడు కింద పడేటప్పుడు అమ్మ అన్నాడంటే యూ టేక్ కేర్, అప్ప అన్నాడంటే ఐ టేక్ కేర్ అని ఇద్దరు రెడీగా ఉన్నారు. వాడు స్టూపిడ్ ఫెలో కొట్టేసి పడేటప్పుడు అయ్యోయో అని పడిపోయాడు. వాడు అమ్మ అని లేదు, అప్ప అని లేదు, ఇది కర్మ అనేది. సో ఈవెన్ ఇఫ్ గాడ్ ఈస్ నెక్స్ట్ యూ,
1: If God wants to save you, you don't give opportunity for God to save. Correct? But why this happens? It is because of ignorance. What is that ignorance? We should know that there is divinity in us. Andurlonu a power shakti undi. Simple, children, you will understand. When you are walking somewhere, by chance if your leg touches this gentleman, what you do? Why are you doing that? Who told you? What is the purpose of doing that? Because you feel he is divine. Correct? Spontaneously you do. When you touch that, oh sorry, and you do that. Did anybody taught you to do that? Everybody does that. Even my age also, if I happen to kick him, I do that. Yenduku, atanlono a divyattam undi. నాలోనూ ఆ దివ్యత్వం ఉంది కానీ మనకి కర్మ అనేది అది అర్థం చేసుకోలేము ఏదో ఒక ట్రెడిషన్ సో ఇది మనం నేర్చుకోవాలి ఇప్పుడు నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ పెద్ద పెద్ద గ్రంథాలు గిందాలంతా కూడా చదవలసిన పనే లేదు మనం నడవడిక మనం చేసే పనిలోనే చాలా ఉన్నాయి ఇట్ ఈస్ ఓన్లీ దట్ వి అవర్ ఐజ్ ఆర్ క్లోజ్డ్ ఓన్లీ ఇఫ్ యూ కీప్ యువర్ ఐజ్ ఓపెన్ దెర్ ఇస్ లాట్ టు లర్న్ Nature is very powerful. Nature is God. Why do we say nature is God? Water, fire, earth, correct? All these things, five elements, they are all very, very powerful. Without that element, can you survive? No. But each element has its own power. Oka chinna twig, suppose you were a twig, dry twig. A dry twig, fire ki vachse association aipothe, what happens to that twig? It burns into ash. Same twig, if it falls into water, what happens? Just gushes out. If the same twig comes association with the air, what happens? It lifts high. If the same twig gets into the bowl of earth, after many years, it becomes coal. And the black coal only becomes diamond in future. Stick is same. Am I right? Stick was same. But this stick, when associated fire, ash. Water, throws. Air, lives. Earth. So this is how your association is very important. So who should be your association? Your association should be God. Your association should be your faith in God. If you can make this strong, anything that you want, you will achieve in life. Atma viswasam automatically vastundi. నిన్న కూడా టీచర్స్ కాన్ఫరెన్స్ లో చెప్తూ ఉన్నాను ఎలా స్వామి చిన్న పిల్లలు కూడా ఈ వాల్యూస్ నేర్పిస్తారు అనేసి ఒక ఆదివారం అందరు క్యాంపస్ వస్తారండి ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ కాలేజ్ పిల్లలు అందరూ 2,000 మంది కూర్చుంటాము భక్తులు ఒక 5,000 మంది కూర్చుంటారు పొద్దున 7 గంటలకి స్వామి అలా చల్లగా దానం వస్తారు బ్యూటిఫుల్ మ్యూజిక్ అది చూడగానే అందరూ హెవెన్ ఆన్ అర్త్ అన్ని మర్చిపోతారు వాళ్ళ మొగుడు పెళ్ళాలు పిల్లలు వాళ్ళ ఆస్తులు ఏముండదు స్ట్రైట్ అందరు కళ్ళు ఆ ఒక్క వ్యక్తి మీదనే ఉంటుంది ఫుల్ అంత అట్రాక్షన్ చమత్కారం అదే డివైన్ ఆకర్షణ శక్తి ఆయనకి అదే నేను నడుస్తుంటే ఎవరు నన్ను చూడలే హాల్లో చాలా మంది పోతుంటే అందరూ వాడిని ఎవరు చూడలే కానీ ఈయన వస్తే మాత్రం అందరు కళ్ళు అన్ని వదులుకున్న అట్లే చూస్తున్నారు ఎందుకు ఆ చమత్కారం ఆ డివినిటీ అతను అలా వచ్చారు ఇలాంటి చిన్న పిల్లలు కూర్చుంటే ఒక చిన్న కుర్రోడిని పిలిచి నీ పేరేంటి అన్నాను అక్కడ పేరు చెప్పాడు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసావా చేశాను సార్ ఏం తిన్నావు ఇడ్లీ వడ కేసరి బాత్ ఓ వెరీ గుడ్ ఎన్ని ఇడ్లీలు తిన్నావు స్వామి ఒక ఇడ్లీ ఒక వడ చిన్నవాడు ఈజ్ ఇన్ సెకండ్ స్టాండర్డ్ హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్ అని ఒక క్వశ్చన్ అడిగారు వాడు స్వామి ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అని అన్నాడు వేర్ ఆర్ దే అన్నారు స్వామి దే ఆర్ ఇన్ ఢిల్లీ ఓ నీ బ్రదర్స్ ఢిల్లీలో ఉన్నాడా ఇద్దురా అని అన్నాడు ఎస్ స్వామి అన్నారు కానీ నీతో పాటు ఇంతమంది కూర్చున్నారే వాళ్ళంతా ఎవరు అని అడిగారు అంటే వాడు ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ ఉన్నాడు అప్పుడు స్వామి చెప్పారు నీ రియల్ బ్రదర్ నీ బ్లడ్ బ్రదర్ నిన్ను వదిలేసి 1,000 కిలోమీటర్ల దూరంలో వాడు అక్కడ ఇంట్లో ఉన్నాడు కానీ ప్రతిరోజు 1 సంవత్సరంలో 10 నెలలకి ఈ పిల్లలతోనే ఆడుకుంటున్నావు పాడుకుంటున్నావు చదువుకుంటున్నావు తింటున్నావు అన్ని కలిసి ఉన్నావు వీళ్ళరా నీ రియల్ బ్రదర్స్ వాడు కాదు నీ తోడి పుట్టిన వాడు ఎక్కడో ఉన్నాడు కానీ వీళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళ నీ పక్కన ఉన్నారు దీస్ ఆర్ యువర్ రియల్ బ్రదర్స్
0: సో హూ ఇస్ యువర్ బ్రదర్? స్వామి, ఆల్ ఆర్ మై బ్రదర్స్. ఓ, అందరు క్లాప్ కొట్టాము. ఇది ఒక వాల్యూ. ఎందుకంటే చిన్న పిల్లలు మిర్రర్ లాంటి అద్దం వంటి వాళ్ళు, కలిమిషం లేని మనసు, నత్తటి మనసు, ఏది మీరు చెప్పినా అతుక్కుపోతాయి. అది ఒకసారి అతుక్కుపోయిందంటే వాడు జీవితాంతం దాని అట్లాగే ఉంటాడు. పెద్ద పెరిగిన తర్వాత ఏ కొమ్మను వంగదు, విరుగుతాయి. అందుకనే స్వామి చిన్నపిల్లల నుంచే ఆ భావాలు, ఆ మంచితనము, ఆ వాల్యూస్, మానవతా విలువలు అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. స్వామి కామ్గా ఉండలేదు. నెక్స్ట్ సండే మళ్ళా దర్శనం వచ్చినప్పుడు వెతుకుతున్నాడు ఈ పిల్ల, కుర్రోడు ఎక్కడ కూర్చున్నాడు. హే కమ్మియర్, కమ్మియర్ అంటే మళ్ళీ వాడు పరిగెత్తొచ్చాడు. స్వామి పిలిస్తే అంతే, కళ్ళు మూసుకుని పరిగెత్తారు పిల్లలు. పరిగెత్తొచ్చాడు స్వామి దగ్గరికి. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను స్వామి అన్ని మాట్లాడేసి వాడు అనుకున్నాడు ఈరోజు ఏమవుతుందని. హౌ మెనీ వైఫ్స్ యూ హ్యావ్ అన్నారు. లాస్ట్ మన్ లాస్ట్ సండే ఏమో చెప్పారు, ఆల్ ఆర్ మై, స్వామి ఆల్ ఆర్ మై వైఫ్స్ అని అన్నాడు. మీరు నవ్వేట్టుగానే నేను నవ్వాను, అందరు నవ్వారు. కానీ స్వామి చూపు మా పక్క తిరిగి, అదిరా కల్మిషం లేని మనసు, ఆ మనస్సు దేవుడికి కావాలి. నువ్వు చూసింది వాడి బుద్ధి, నేను చూసేది వాడి మనసు. అందుకే దేవుడికి మనిషికి తేడా అని అన్నారు. వాడికి వైఫ్ అంటేనే ఏమని తెలియదు. వాడు మనసులో ఏం తప్పు మాట లేదు. వాడు జనరల్గా వైఫ్, ఆల్ ఆర్ మై వైఫ్ అంటే అది సత్యమే. ఎందుకంటే వాడికి తెలియదు, అంత ఇన్నోసెన్స్, అంత ఒక ప్రేమ. కానీ మనం విషయానికి వెళుతున్నాం, వాడు ఆదానికి లేదు. అది మీరు నేర్చుకోండి అని ఈ సండే మాకందరికీ లెసన్ వచ్చింది. దాంతో వదిలేరా? నెక్స్ట్ సండే ఇది ఒక ప్రోగ్రాం లాగా సామె పెట్టుకున్నారు కంటిన్యూస్గా. నెక్స్ట్ సండే మళ్ళీ వాడిని వెతికి, వాడు అమ్మో నాయన ఫస్ట్ టైం ఏమో అన్నారు, సెకండ్ టైం నేనేమో చెప్తే అందరూ నవ్వు. వాడికి ఎందుకు అందరూ నవ్వుతున్నారని కూడా తెలియ. ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సరే కదా చెప్పాను, ఎందుకు మీరంతా నవ్వుతున్నారు? పోయిన సండే స్వామి చెప్పారు కదా ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, సో ఆల్ ఆర్ మై వైఫ్ అని వాడు క్లియర్గా ఉన్నాడు ఆ టైమ్స్లో. కానీ వాడికి టెన్షన్ వచ్చేసింది. స్వామి మళ్ళీ వాడిని పిలిపిస్తే కొంచెం స్లో అయిపోయింది. ఈ సండే ఏం ప్రోగ్రామ్ తెలియదు అని అలా వచ్చి నిల్చుకున్నాడు అన్నమాట. స్వామి వచ్చేసి అన్ని అడిగేసి, స్వామి కూడా ఎంత ఒక ముచ్చటగా ఆ టెన్షన్ లేకుండా కూల్ చేస్తారనమాట. ఇది అది అది ఇది అడగాన, అపా నన్ను ఈరోజు వదిలేస్తారా బాబు ఈయన అని కొంచెం కూల్ అయిపోయిన తర్వాత, హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్ అని అన్నారు. అబో మళ్ళీ వచ్చేసిందని అలా చూశాడు. స్వామి ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అని అన్నాడు. రాంగ్ ఆన్సర్. ఎస్ స్వామి, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ బికాస్ యూ ఓన్లీ టోల్డ్ మీ వాళ్ళు నాతోనే ఉంటున్నారు, నాతోనే చదువుకుంటున్నారు, నాతోనే ఆడుకుంటున్నారు, నాతోనే ఉండేదాని వల్ల ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ స్వామి అని అన్నారు. అప్పుడు రాంగ్ ఆన్సర్. ఆల్ ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్, యువర్ ట్రూ ఫ్రెండ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ గాడ్ అన్నారు. గాడ్ ఈజ్ ఓన్లీ యువర్ ఫ్రెండ్, నాట్ ఆల్ అదర్స్ ఆర్ యువర్ ఫ్రెండ్. ఎందుకు? ఫ్రెండ్స్ నీతో చదువుతారు, చదువైన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, నువ్వు మళ్ళీ అకేలే, సపరేట్ అయిపోతావు. నీతో డబ్బు ఉందా, అందరు నీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హలో హలో బాగున్నావా. నీకు పవర్ ఉందా, అంత నీ వెనకాల వచ్చి సార్ సార్ సల్యూట్ సల్యూట్ కొడతారు. నీకు పవరు, నీకు పొజిషను, నీకు డబ్బు, నీకు ఓదా అన్నీ ఉన్నప్పుడు కప్పలు ఎలా ఫ్రాగ్స్, ఎ పాండ్ విల్ బి ఫిల్డ్ విత్ ఫ్రాగ్స్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ water. When there is no water, nothing will remain. So if you have power, if you have position, if you have money, if you have fame and name, everybody will say, hey, he's my friend, he's my friend, he's my friend. Ani okka sari nee power poyindanuko okkadu goodbye cheppadaniki kuda okka vyakti kuda undadu. Kaani manam puttinappudu nunchi chachipoyinta varaku manatone unde oke oka friend bhagavantude. That is why God is your true friend. Ani బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. సో ఇలాగ స్వామి చిన్న చిన్న కథలు చెప్పి, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చెప్పి అందరు కళ్ళు తెరిపించేవాళ్ళు అనమాట. అలా ఆ అవకాశం ఇచ్చి నేను 40 ఏళ్ళగా అక్కడే చదువుకుని నాకు టీచింగ్ జాబ్ స్వామి అక్కడ ఇచ్చారు. అక్కడ నేను మేనేజ్మెంట్ స్టాటిస్టిక్స్ అండ్ బీఓ టీచ్ చేస్తూ ఉన్నాను అనమాట. 30 బ్యాచెస్ క్లియర్ చేశాను స్వామి అనుగ్రహం వల్ల. అందరూ నా పిల్లలు ఫస్ట్ నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండింది, తర్వాత నేను చేయగలనా అనే ఒక నమ్మకం నాకు నాలో తక్కువ ఉంటే అప్పుడు నన్ను పిలిచి, రే నువ్వు పోయి ఉపన్యాసం ఇస్తావా అన్నారు. అప్పుడు స్వామి మీరు ఏది చెప్పినా నేను చేస్తాను స్వామి అన్నారు. వెళ్ళు అని చెప్పి నాకు ఫస్ట్ స్టూడెంట్, ఫస్ట్ బ్యాచ్ నేను పుట్టపర్తిలో బీకామ్ చేశాను, ఎంకామ్ చేశాను, పిహెచ్డీకి అప్లై చేస్తే డైరెక్ట్గా నాకు ఫస్ట్ జాబ్ కూడా ఇప్పించేశారు అక్కడే కాలేజీలో. అక్కడ చెప్పారు వీడికి నేరుగా ఉద్యోగం ఇచ్చేసేయండి, సోమవారం 7:30 రావకాలము, దాని తర్వాత నుంచి ఇంటర్వ్యూస్ అంతా ఏం లేదు, వాడికి చేతిలో పుస్తకం పెట్టండి, క్లాస్ రూమ్ చూపించండి, ఇది నీ పాఠాలు నేర్పించండి చెప్పు, వాడు చూసుకుంటాడు అన్నారు. అలా నేను దూరాను, 30 బ్యాచ్లు క్లియర్ చేశాను. ఒక గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ నా లైఫ్ ఏమంటే, నా స్టూడెంట్ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు నా స్టూడెంట్గా కూడా వచ్చేసారు. ఐఎమ్ సీయింగ్ ద నెక్స్ట్ జనరేషన్. ఈ రోజు కూడా వాళ్ళందరూ వచ్చి, సాయి సార్ సాయి సార్ మీరు ఎంత చేశారు సార్, మీరు మనది ఎంత ఏం చేయట్లే, అవన్నీ స్వామి జరిపిస్తున్నారు. కానీ నాకు ఒకటి ఏమంటే, ఈ అవకాశం ఇచ్చిన దానికి ఒక ఆనందం, ఒక తృప్తి. ఎందుకంటే మనం పిల్లలు మన దగ్గరనే వచ్చి సార్ అని ఒక ప్రేమతో మాట్లాడినప్పుడు ఇంకేం కావాలి మనకి? ఆ అనుభూతి, ఆ ఆనందం, అవకాశం ఇచ్చిన స్వామి మాకు. మా సర్వోత్తమును నా క్లాస్మేట్, మేమంతా ఒకటిగా చదువుకున్నాము. మన ఎంఆర్కే ఆల్సో మేమంతా ఒక సేమ్ బ్యాచ్ అక్కడ చదువుకున్నాం పుట్టపర్తిలో. నాకు చాలా ఆనందం ఉంది, వాళ్ళంతా చాలా సేవ చేస్తున్నారు ఇక్కడ. నేను అక్కడే ఉండిపోయాను, కానీ వీళ్ళు బయటకు వచ్చి స్వామి గురించి, స్వామి ఆశయాల గురించి, వాళ్ళందరూ ఎంతో శ్రమపడి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఉంది ఒక సైడ్లో, వాళ్ళ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయి, అప్పుడు ఉన్నా కూడా ఈ పక్క వచ్చి ఇది చేస్తున్నారు. ఐ థింక్ పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లల్ని మంచి దారిలో నడపండి, వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలి. స్టూడెంట్స్, దిస్ అ బ్యూటిఫుల్ లైఫ్. స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఇఫ్ యూ మిస్ దిస్ స్కూల్ డేస్, యూ విల్ నెవర్ గెట్ అగైన్, బికాస్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కేర్ ఫ్రీ లైఫ్. బికాస్ ఎవ్రీబడి విల్ డోట్ ఆన్ యూ, ఎవ్రీబడి విల్ లవ్ యూ, ఎవరి విల్ చెరిష్ యూ, అండ్ దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ. ద మూమెంట్ యూ లీవ్ యువర్ స్కూల్ పోర్టల్స్ అండ్ గో టు ద కాలేజ్, రెస్పాన్సిబిలిటీ కమ్స్. ద ఫినిష్ యువర్ కాలేజెస్, దెన్ యూ హంట్ ఫర్ జాబ్. సో వాట్ ఎవర్ మేబీ యూ వాంట్ అచీవ్, మేబీ యూ వాంట్ అచీవ్ డాక్టర్ ఆర్ ఇంజనీయర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యావ్ వాల్యూస్, హ్యావ్ వాల్యూస్, డోంట్ ఎవర్ లూజ్ వాల్యూస్. మానవత విలువ మనం ఎప్పుడు ఉండాలి. ఒకటే ఒకటి చెప్తాను, నేను డాక్టర్ అయ్యాను అనుకోండి, చాలామంది సర్జన్ అయిపోతారు. వాళ్ళన్నీ కష్టపడి చదువుకునేసి ఎవరైనా ట్రీట్మెంట్కి వస్తే వాడి హృదయంలో ఉండే ప్రాబ్లం చూడడు, వాడి హృదయం ముందర ఉండే పాకెట్ విలువను చూస్తాడు. వాడు డబ్బు ఇవ్వగలడా? ఓన్లీ ఎ పేషెంట్ హూ క్యాన్ పే విల్ బికమ్ మై పేషెంట్. Otherwise, I don't have patience to see this patient. So, you get back. Now, people are like that. Vadu baadapadutunnadu kaapadandi ani aa idi ledu. Kaani andaru ala kaadu. You may be very good in your studies, you may have achieved, but when it comes to practical life, you always see money, but you don't see human being. But there are doctors, they also make money, and they also feel. For them, service is first, help first, next you think of money. For him, money is first. If only money is there, I'll get the blade. I won't put the blade. But here, cheyandi first kaapadandi aa pranani kaapadandi tarvata mana aalochana chestam. Atanu doctor, itanu doctor, entandi teda? He is educated. But whereas this gentleman is educated with manavata, human values. బికాస్ అదే వాళ్ళ సొంత వాళ్ళుగా ఉంటే నిద్ర డబ్బు ఉందా అని చూస్తామా? చూడము. ఫస్ట్ చేసేసి తర్వాత ఆలోచించేస్తాం. సో టుమారో యూ మే బికమ్ ఎన్ ఇంజనీయర్స్, యూ మే బికమ్ టీచర్స్, యూ మే బికమ్ అ డాక్టర్, వాట్ ఎవర్ మే బి యువర్ ప్రొఫెషన్, హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ. బీ ఎ సక్సెస్ఫుల్ స్టూడెంట్ కెరియర్ అండ్ ఆల్సో అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ లివ్ అ నోబుల్ పీస్ఫుల్ హ్యాపీ లైఫ్. ఇఫ్ యూ క్యాన్ డూ దాట్, I think that is the toughest competition for life. This competition is for one day, one month, one year. But this competition is for your life. Will you get first prize there? Will you get first prize there? Yes or no? Yes. And who will give you prize? God will give you prize. That's it. ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాయిరామ్

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠీ సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ జిడుగు రామ్మూర్తి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా పిల్లలను ఉద్దేశిస్తూ అబిడ్స్ హైదరాబాద్ లో స్లేట్ స్కూల్లో యువతకు ఆదర్శం సత్యసాయి అవతారం అంశంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి సురేంద్రనాథ్ అందించిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో జూలై 3, 2010 తూర్పు గోదావరి జిల్లా సాయి భక్తులచే నవవిధ భక్తి నాటకాన్ని మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. దయామయుడైన శ్రీ సత్యసాయినాథుని శ్రీచరణ కమలాలకు హృదయపూర్వకమైన అభివందనాలు చేస్తూ అందరికీ సాయిరాం. దేవాధిదేవ, నీవు ధర్మరక్షణ కోసం కొన్ని దేశాల వారికై మహమ్మదును పంపించావు, మరికొన్ని దేశాల వారి కోసం నీ కుమారుడైన జీసస్ను పంపించావు. నీవు మాత్రం మా అందరి కోసం మరల మరల ఈ భరతావనిలోనే అవతరించావు స్వామి. ప్రతి యుగములోనూ నీ పరివారము మేము, ఈ యుగములో మాకు ప్రాణము నువ్వు స్వామి. గిరిధారి సన్నిధికి గిరిజనుల పరితియాత్ర సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సాయి గిరిజనులు సమర్పించుకున్న సంగీత నృత్య రూపకం నవవిధ భక్తి సుమాంజలి, భగవాన్ బాబా ప్రవచించిన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే 9 భక్తి మార్గములకు బాబా జీవిత ఘట్టములను సమన్వయించి రూపొందించినదే ఈ సంగీత నృత్య రూపకం. ఈ రూపకంలో భగవాన్ బాబా వారితో ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన మహనీయులు, బాబావారి ప్రేమకు పాత్రులైన ధన్యాత్ములు కొన్ని కొన్ని ఘట్టములలో మనకు రేఖామాత్రంగా కనిపిస్తారు. 9 విధములైన భక్తి మార్గములకు 9 ఉదాహరణములను కొండను చిన్న అద్దములో చూపినట్లుగా చేసిన ప్రయత్నమే ఈ సంగీత నృత్య రూపకం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల వికాస్ చిన్నారులు, యువకులు అందరూ గిరివాసులే, వనవాసులే, సాయి హృదయవాసులే. అందువల్లనే అడవులలో నివసించే ఆ గిరిజనులు బాబాను దర్శించుకునాలనే తపనతో ఈనాడు ఈ పుట్టపర్తి దివ్యక్షేత్రం చేరుకున్నారు. సాయి జనులైన ఈ గిరిజనులు బాబా దయ కోసం, బాబా శుభాశీస్సుల కోసం ప్రేమపూర్వకంగా సమర్పిస్తున్న సంగీత నృత్య రూపకం నవవిధ భక్తి సుమాంజలి. జై సాయిరాం.

0: నమస్కారం రాంబాబు గారు.
1: ఏం శివయ్య, కులాసానా?
0: హాయ్, మీరు పుట్టపర్తిలో ఉంటున్నారని చూడటానికి వచ్చాం బాబు. ఇతను సూరయ్యన్.
1: నమస్కారం అండి.
0: ఇతనికి కూడా బాబాగారంటే చాలా ఇష్టమండి. మీ దగ్గరకు వస్తే చక్కని ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు, విందామని వచ్చాం బాబు.
1: శివయ్య, ఇలా భగవంతుణ్ణి గురించి వినడానికి శ్రవణం అని పేరయ్యా.
0: ఆయ్ సూరయ్య, నేను చెప్పలా, రాంబాబు గారు చక్కని విషయాలు చెప్తారు.
1: భగవంతుని అనుగ్రహం పొందడానికి 9 భక్తి మార్గాలున్నాయి, తెలుసా మీకు?
0: ఆయ్ పూర్ణచంద్ర ఆడిటోరియంలో బాబాగారు వేదిక మీద నిలబడి కంగుమని మాట్లాడుతూ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నట్లు చెప్తూ ఉంటే విన్నట్టు గుర్తు బాబు.
1: అయితే నవవిధ భక్తులు నీకు తెలుసన్నమాట.
0: విన్నాను కానీ గుర్తులేదు బాబు. అర్జునుడు కృష్ణుడితో, స్వామి, నీవు ఇంతకు ముందు చెప్పిన గీత నాకు సరిగ్గా గుర్తులేదు, మళ్లీ ఒకసారి చెప్పవా అన్నట్ట.
1: అవునవును.
0: కృష్ణుడు వచ్చి ఎదుట నిలబడితే మైమరిచిపోవటమే కాని ఆ మాటలు ఎలా గుర్తుంటాయి బాబు అర్జునుడికి?
1: బాబాగారు మన దగ్గరికొచ్చి మాట్లాడితే ఆ దివ్యమంగళమూర్తిని చూసి మనం ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయి ఆనంద బాష్పాలతో ఉంటాం. స్వామి మనతో ఏం మాట్లాడారో పక్కవాళ్ళని అడగాలి. స్వామి దగ్గర మన పరిస్థితి ఇలా ఉంటే మరి కృష్ణుడి దగ్గర అర్జునుడి పరిస్థితి ఎలా ఉంటుంది?
2: చక్కగా చెప్పావయ్యా సూరయ్య.
0: బాబు నవవిధ భక్తులు అన్నారు.
1: అవి

0: వీటికే నవవిధ భక్తులు అని పేరు. శ్రవణం అంటే తెలుసు కదా?
1: తెలుసు బాబు, వినటం.
0: అది సాధారణమైన అర్థం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించడం గురించి మొట్టమొదట విన్నవారు ఎవరయ్యా?
1: మాకేం తెలుస్తుంది బాబు, మీ వంటి వారు చెప్పాలి.
0: చెప్తా విను. శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం గురించి మొట్టమొదటిసారి విన్న పుణ్యాత్ముడు ధన్యాత్ముడు కొండమరాజు వారు.
2: కొండమరాజు గారంటే స్వామివారి తాతగారు కదండి?
0: అవును, ఆయనే. ఆధ్యాత్మికత వెల్లివిరిసిన మహానుభావుడు. భారత భాగవత పద్యాలు, శతకాలు, తత్వాలు ఆయనకు కంఠస్థం.
2: వెనుకటి రోజుల్లో వెంకావధూత అనే ఒక మహాత్ముడు పుట్టపర్తికి వస్తుండేవాడు.
0: చిత్తం, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు వస్తాడు, ఎక్కడకు వెళతాడు ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఆయన ఎవరి తలమీదనైనా చేత్తో స్పృశిస్తే వారికి దివ్యమైన అనుభూతులు కలిగేవి. అటువంటి వారిని అవధూత అంటారు.
3: అయ్యా,
0: ఆయన అప్పుడప్పుడు పుట్టపర్తి వచ్చి స్వామివారి తాతగారైన కొండమరాజు గారితో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడి వెళుతూ ఉండేవాడు. షిరిడీ సాయిబాబా వారిని చిన్నప్పుడు పెంచి పెద్ద చేసిన వెంకూస ఈయనే.
1: అలాగా బాబు.
0: ఓసారి ఆ వెంకావధూత పుట్టపర్తి వచ్చి,
4: కొండమరాజు, కొండమరాజు.
2: ఎవరు? వెంకావధూత? మహాత్మా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు దయచేశారు, ఎన్నాళ్ళకు నాపై దయ కలిగింది. మీరు ఈ పుట్టపర్తికి వచ్చి ఎన్నేళ్లైంది స్వామి?
4: కొండమరాజు, ఎలా ఉన్నావయ్యా?
2: భగవంతుని దయవల్ల బాగానే ఉన్నాను స్వామి.
4: కొండమరాజు, ఆ పరమాత్ముడు సూత్రధారి, మనం పాత్రధారులమయ్యా.
2: అవును స్వామి.
4: ఏది, భాగవతంలో ఒక చక్కని పద్యం చెప్పు.

0: ఆహా, శుకమహర్షి పరీక్షిత్తుతో ఎంత అద్భుతంగా అన్నాడు. కొండమరాజు, వింటే అంటే అర్థమైందా?
1: ఏమిటి స్వామి?
0: మనస్సు పెట్టి వినగలిగితే అని అర్థం. అలా వినగలిగితే సర్వత్రా ఆ శ్రీహరి నిండి ఉన్నాడని తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన దివ్యవాణి వినిపిస్తుంది.
1: స్వామి, స్వామి, స్వామి, మాట్లాడరేం స్వామి, మౌనంగా ఉన్నారేం స్వామి?
0: కొండమరాజు, భూదేవి ఏడుస్తోందయ్యా, భూదేవి ఏడుస్తోంది.
1: భూదేవి ఏడవటం ఏమిటి స్వామి? భూదేవి ఏడవటం ఏమిటి?
0: కొండమరాజు, వినిపించటం లేదా? భూదేవి ఏడుస్తోందయ్యా, త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు, నా తపస్సు ఫలించింది.
1: నారాయణుడు అవతరిస్తాడా? ఆశ్చర్యంగా ఉందే.
0: కొండమరాజు, బాగా గుర్తుపెట్టుకో, త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరింపబోతున్నాడు, నీవు ఆయన దర్శనం చేసుకుంటావు కూడా. ఇదిగో ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, నా మాట విశ్వసించు, త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరింపబోతున్నాడు. కొండమరాజు, కొండమరాజు!
1: ఏమిటి ఇది? వెంకవదూత స్వరంలా ఉందే. ఆ మహాత్ముడు భౌతిక శరీరం వదిలిపెట్టి చాలా కాలం అయింది కదా, అయినా ఆయన మాట వినిపిస్తున్నదే.
0: కొండమరాజు, కొండమరాజు!
1: చెప్పండి మహాత్మా.
0: నేనిది వరకు పుట్టపర్తి వచ్చినప్పుడు నీకు చెప్పానే, త్వరలో నారాయణుడు అవతరిస్తాడు అని, గుర్తున్నదా?
1: గుర్తున్నది స్వామి.
0: ఆ శ్రీమన్నారాయణుడు నీ ఇంట్లోనే అవతరిస్తున్నాడు. నీ కోడలు ఈశ్వరాంబకు అష్టమగర్భంలో ఆ నారాయణుడు అవతరిస్తున్నాడు. నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు.
2: శివయ్యా, విన్నావా? ఆ విధంగా అవతరించిన పరమాత్ముడే, పరంధాముడే, నారాయణుడే రత్నాకరం సత్యనారాయణుడు.
3: ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు.
2: అవును, మొట్టమొదట శ్రీ సత్యసాయి అవతారమును గురించి ఈ లోకములో శ్రవణం చేసింది ఎవరన్నమాట?
4: కొండమరాజు గారు.
3: ఎంత కమ్మగా చెప్పారండి తమరు.
2: నవవిధ భక్తులలో రెండవది కీర్తనం. శ్రీ సత్యసాయినాథుని గురించి మధుర మనోహరంగా ఎలా గానం చేస్తున్నారో చూడండి.

0: నవవిధ భక్తులలో మూడవది స్మరణం.
1: అంటే నామస్మరణే కదా బాబు.
0: శివయ్య, స్మరణం అంటే నామస్మరణం, రూపస్మరణం అని కూడా అర్థాలున్నాయి. కన్నమ్మ అనే తల్లి స్వామిని అడిగింది, స్వామి నామస్మరణ చేసుకోవడానికి ఏ నామము తీసుకోము స్వామి అని. అప్పుడు స్వామి అన్నారు,
2: ఏమన్నారు బాబు?
0: రామ, కృష్ణ, శివ ఏ నామైనా తీసుకో, అన్నీ శక్తివంతములే, కాని తీసుకున్న నామాన్ని వదిలిపెట్టవద్దు బంగారు అన్నారు. అప్పుడు ఆ తల్లి, స్వామి అవి కాదు స్వామి, మీ దివ్యనామము తీసుకుంటాము స్వామి అన్నది. అందుకు సాయి భగవానుడు ఏమన్నారో తెలుసా?
1: ఏమన్నారు బాబు?
0: అప్పుడు స్వామి, నా నామమును స్మరిస్తే జన్మరాహిత్యమే బంగారు, జన్మరాహిత్యమే అన్నారు.
2: ఆహా, నా తండ్రి ఎంత గొప్ప మాట అన్నాడు. అవును, సాయి తండ్రి నామం స్మరిస్తే ఇంక జన్మ లేదు లేదు లేదు.
1: బాబు, నామస్మరణ అంటే గుర్తొస్తుంది, తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో ఏం జరిగిందో తెలుసా?
0: ఏం జరిగింది?
1: ఏజెన్సీ అడవుల్లో బూసిగూడు అనే పల్లెలో ఒకనాడు వెంకటరెడ్డి అనే గిరిజనుడు విపరీతంగా రక్తం వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాడు. ఆ రాత్రిపూట అక్కడ అడవిలో డాక్టర్లు గాని హాస్పిటల్ గాని లేదు బాబు.
0: అప్పుడు
1: ఆ పల్లెలోని బాల వికాస్ పిల్లలు వాళ్ల గురువులు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని అతని మంచం దగ్గర కూర్చొని 3 సార్లు ఓంకారం చేసి కొంచెం సేపు భజన చేసి అతనికి విభూతి నోట్లో వేసి ఒంటికి రాశారు బాబు. ఇక అప్పటినుంచి రక్తపువాంతులు అయితే ఒట్టు.
2: ఆహా, సాయి సాయి అంటే ఓయి ఓయి అని పలుకుతారు బాబా.
0: స్వామి రూపస్మరణం కూడా అటువంటిదేనయ్యా. ఓసారి స్వామి శామ్యుల్ శాండ్విజ్ అనే భక్తుడితో చిన్న కారులో కొంచెం సేపు తిరిగి వచ్చి అతను కారు దిగేటప్పుడు స్వామి ఏమన్నారంటే,
2: ఏమన్నారు బాబు?
0: బంగారు, ఇప్పుడు నీవు నాతో కొంతసేపు సన్నిహితంగా ఉన్నావు కదా, నాతోడి ఈ సాన్నిహిత్యాన్ని మరిచిపోకుండా స్మరించుకుంటూ ఉండు, అదే ధ్యానం అంటే, అది నిన్ను తరింపజేస్తుంది అన్నారయ్యా.
2: అంటే దేవదేవుడైన ఈ స్వామి కలియుగ వైకుంఠం వంటి ఈ సభాసదనంలో దర్శనమిచ్చే దృశ్యాలు, దర్శనంలో స్వామి మన దగ్గరకు వచ్చిన సన్నివేశాలు తలుచుకుంటూ ఉంటే మనం కూడా తరిస్తామన్నమాట.
1: అందులో ఎంతమాత్రం సందేహం లేదు.
0: నవవిధ భక్తుల్లో 4వది పాదసేవనం. అరుగో, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన చెరుకుమిల్లి కామావధానులు గారు, రాజారెడ్డి గారు ఇంటర్వ్యూ గదిలోంచి వస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి వెళ్లి స్వామి పాదసేవ చేసే ధన్యాత్ములు వారు.
3: కామావధాని గారు, స్వామి పడుకుంటే చెరుకు వైపున కూర్చుని స్వామి పాదాలు ఒత్తాం కదా, స్వామి పాదాలేమిటండి అంత మెత్తగా ఉన్నాయి?
4: రాజారెడ్డి, నువ్వు సరిగ్గా గమనించలేదయ్యా, స్వామి పాదాలు ఎంత గట్టిగా ఉన్నాయో, ఇంత గట్టిగా ఉన్నాయేమిటా అని నాకు ఆశ్చర్యం కలిగింది కూడా.
3: కామావధాని గారు భలే చెప్పారే, స్వామి పాదాలు మెత్తగా ఉన్నాయండి.
4: లేదయ్యా, స్వామి పాదాలు గట్టిగా ఉన్నాయి. అవును రాజారెడ్డి, ఇది వరకు స్వామి ఏమని ప్రకటించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.

0: రాజారెడ్డి, అర్థమైందా? స్వామి పార్వతీపరమేశ్వర స్వరూపం. నువ్వు ఒత్తింది పార్వతీపాదం, నేను ఒత్తింది పరమేశ్వర పాదం. స్వామి అర్ధనారీశ్వర స్వరూపం, అది అసలు విషయం.
1: కామావధాని గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం.
2: స్వామి పాదాలు పట్టుకుని కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరిస్తున్నారు బాబు.
3: కాదా మరి, తరువాతి అంశం అర్చనం. అర్చనం అంటే పూజించడం.
2: ఈసారి తూర్పుగోదావరి ఏజెన్సీలో పిల్లలంతా, వాళ్లంతట వాళ్లు బాబా పుట్టినరోజు పండుగ మాతృశ్రీ ఈశ్వరమ్మ ఉత్సవం జరుపుకున్నారు బాబు. అంత మార్పు వచ్చింది వాళ్లల్లో. అదిగో ఆ తల్లి గురించిన పాట.

అతన్ని అడగండి. కన్నీటితో అతడు, నాకు వైద్యం కోసం 10 రూపాయలు ఇచ్చినవారు లేరు బాబా. నాకు లక్షల విలువైన గుండె ఆపరేషన్ 1 రూపాయి కూడా తీసుకోకుండా చేయించారు అంటున్నాడు. అందుకు కృతజ్ఞతగా అతడు ప్రతి సంవత్సరము పుట్టపర్తి వచ్చి 1 నెల రోజులు నిలయంలో సేవ చేసి వెళ్లాలని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. బాబా ప్రేమ దయ తెలుసుకోవాలంటే బాబా నెలకొల్పిన దీన జనోద్ధరణ ఆశ్రమంలోని పిల్లల్ని అడగండి. తల్లి తండ్రి లేక దిక్కు ముక్కు లేక నిరాశ్రయులై హీనాతిహీనమైన స్థితిలో ఉండే పిల్లలు ఇప్పుడు బీటెక్ పరీక్షలు వ్రాసి ఇంజనీర్లుగా స్థిరపడబోతున్నారు. బాబా ప్రేమ దయా తెలుసుకోవాలంటే ప్రశాంతిలయం చుట్టుప్రక్కల గ్రామాల్లో గుడిసెల్లో నివసించే పేదవారిని అడగండి. వారు గ్రామ సేవా సమయములు విద్యార్థులు పంచే ప్రసాదం కోసం ఎలా ఎదురు చూస్తుంటారు. ఈ సమాజం మమ్మల్ని మరిచిపోయినా బాబా ఒక్కరే మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు అని చెమ్మగిల్లిన కళ్లతో సంభాషిస్తారు. ఇప్పుడు చెప్పు శివయ్య, మనం స్వామికి సేవ చేస్తున్నామా, స్వామి మనకు సేవ చేస్తున్నారా?

0: బాబా చేసే సేవ చూసి రాముడు ముందు ఉడత చేసినట్లు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి బాబు. ముఖ్యంగా మన సత్యసాయి సేవా సంస్థ గర్భిణీ స్త్రీలకు చేసే సేవ సామాన్యమైనది కాదు బాబు. అర్ధరాత్రి పూట ఒక తల్లి ఫోన్ చేసి, అమ్మా సాయిరాం తల్లి, మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, భయంగా ఉంది, రండి తల్లి అని పిలిస్తే, ఇదిగో వస్తున్నామని స్వామి ఫోటో విభూతి తీసుకుని త్వర త్వరగా వెళ్లి వారికిచ్చి వారిని హాస్పిటల్లో చేర్చినప్పుడు, ఆ తల్లి బాబాదయ్యతో సుఖంగా ప్రసవించినప్పుడు ఆ తల్లి కళ్లల్లోని ఆనంద బాష్పాల్లో బాబా కనిపిస్తారయ్యా, బాబా కనిపిస్తారు. బాబుకి ఏం పేరు పెడతారని అడిగితే, ఏం పేరేమిటమ్మా, సాయే, సత్యసాయి అంటారా తల్లులు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో 300 మంది చిన్నారి సాయిరాములు, 100 మంది సాయిలక్ష్ములు చక్కగా పెరిగి పెద్దవారవుతున్నారు.
1: ఓహో అలాగా?
0: అవును బాబు. ఇప్పుడు బాబా మందిరాల్లో ప్రతి నెల జాతీయ నారాయణ సేవ పేరుతో నిరుపేదలు అమృత కలశాలు అందుకునే దృశ్యాలు చూసి తీరాల్సిందే బాబు. వారు ఆత్రుతతో ఆ బియ్యపు మూటలు, వంట సామాగ్రి అందుకుని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు వారు చెమ్మగిలిన కళ్లలో బాబా కనిపిస్తారయ్యా, బాబా కనిపిస్తారు.
1: సేవయ్యా, స్వామి రుణం మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేవయ్యా.
0: అవును బాబు.
2: ఆ తరువాత అంశం సఖ్యం. స్వామికి చిన్ననాటి స్నేహితులంటే ఎంత ఇష్టము. అరుగో స్వామితో చిన్నప్పుడు కలిసి చదువుకున్న జీవి సత్యనారాయణ గారు, బుచ్చయ్య గారిపల్లి నారాయణ రెడ్డి గారు.
3: మనం ఎంత అదృష్టవంతులమయ్యా, స్వామి దర్శనమే కష్టమవుతున్న ఈ తరుణంలో స్వామి మనల్ని పిలిచి ప్రేమతో పలకరించారయ్యా.
4: సత్యనారాయణ, ధనవంతులే స్నేహితుల్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో కోట్లాది మంది చేత ఆరాధింపబడుతున్న స్వామి మనల్ని గుర్తుపెట్టుకోవడం మహాభాగ్యం కదూ.
3: కేవలం గుర్తుపెట్టుకోవడమే కాదయ్యా, ఇదిగో ఈ బంగారు ఉంగరాన్ని సృష్టించి స్వామే స్వయంగా నా వేలికి తొడిగారయ్యా. అప్పుడు నా శరీరం పులకించిపోయిందంటే నమ్ము.
4: నాకు మాత్రం అడిగిందే తడవుగా ఒక చక్కని ఇల్లు కట్టించి ఇవ్వలేదు. ఈ రోజు నేను పిల్లా పాపలతో హాయిగా ఆ ఇంట్లో ఉంటున్నానంటే అది స్వామి దయ కాదు
3: రెడ్డి? పూర్వం కృష్ణుడు పేద కుచేలుణ్ణి ఆదరించాడని కథలు విన్నాం. ఈనాడు సాక్షాత్తు ఆ కృష్ణుడే సాయి కృష్ణుడై లక్షలాది మందికి ప్రేమ పంచి ఇచ్చి ఆదరించడం కల్లారా చూస్తున్నామయ్యా.

0: నవవిధ భక్తుల్లో చివరి అంశం ఆత్మ నివేదన.
1: అంటే ఏమిటి బాబు?
0: ఒక్క మాటలో చెప్పాలంటే శరణాగతి వేడటం.
1: శరణు వేడటం అంటే బాగా దండం పెట్టుకోవటమా, లేకపోతే అంతా నీవే స్వామి అనుకోవటమా?
0: ఎంత మంచి ప్రశ్న అడిగావు శివయ్యా. ఒకసారి ఒక సాధకుడు ఇదే ప్రశ్న అడిగితే స్వామి ఏమన్నారో తెలుసా?
1: ఏమన్నారు?
0: బంగారు, నువ్వు శరణు వేడడం కూడానా? అది అయ్యే పని కాదులే. ఒక పని చెయ్యి, నువ్వు నామస్మరణ చెయ్యి, నేను నీకు శరణవుతాను అన్నారు.
2: అద్భుతం, అద్భుతం! ఈనాడు ఆ విధంగా స్వామి నామస్మరణ చేసి ఖండఖండాంతర వాసులు బాబా రక్ష పొందుతూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరిస్తున్నారు.
1: అందుకే అదిగో ఆ దేవదేవుని దర్శనం కోసం భక్తులు ఎలా ఎదురు చూస్తున్నారో చూడండి.
2: భక్తుల ఆర్తికి కరిగిపోయి బాబా ఎంతో కష్టపడి ప్రతిరోజు దర్శనం ఇవ్వటానికి వస్తున్నారు.
1: బాబు, మరి నవవిధ భక్తులలో దర్శనం లేదా?
0: నవవిధ భక్తుల ఫలితమేనయ్యా పుట్టపర్తి ప్రవేశ భాగ్యం. నవవిధ భక్తుల సారమేనయ్యా అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి పరమాత్ముని దివ్య దర్శన యోగం.

ఇప్పటి వరకు జూలై 3, 2010 స్వామివారి దివ్య సమక్షంలో తూర్పు గోదావరి జిల్లా సత్యసాయి సంస్థల వారిచే ప్రదర్శింపబడిన నాటకం నవవిధ భక్తి మీరు విన్నారు.

0: మనందరికీ చాలా మందికి రోజు జరిగే అనుభవం, భక్తజనుల హృదయంలో విహరించే స్వామి. ఆ విహారం అన్న దాంట్లో కొంచెం కొంచెం ఒక విధమైనటువంటి ఆడుకోవడం, ఒక విధంగా నేను పెద్ద పెద్ద మాటలు వాడను, పరీక్ష చేయడం అన్ను, కానీ చూద్దాం ఎలా అను, చూద్దాం వీడేమనుకుంటాడో, చూద్దాం వీడేం చేస్తాడో. ఒక్క పిసరు చూసారా, అమ్మ అప్పుడప్పుడు అన్నం పెడుతూ పెడుతూ కొంచెం ఆగి అటుపక్క తిరిగేసరికి మనం వెంటనే అమ్మా నాకింకా అన్నం కావాలి అంటామే. అదే విధంగా శ్రీవారు హృదయంలో విహరిస్తూ ఉంటారు. ఆ విహారం అన్న దాంట్లో అర్థం ఏమంటే, కేవలం 24 గంటలు ప్రేమ చూపెట్టడమే కాదు, చిన్న చిన్న చిన్న చిన్న ప్రళయాలు లోపల నుంచి సృష్టిస్తుంటే వీడు కొంచెం చెదురుతుంటాడు. చూడండి, శ్రీవారు చెప్తారు, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 pains అంటారు, హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 sorrows అంటారు. వీటన్నిటికీ ఎవరు కారణం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? లోపలుండి తోలుబొమ్మని ఆడిస్తున్న శ్రీవారు ఒక్కోసారి కొంచెం గట్టిగా ఆడిస్తారు, ఒక్కోసారి కొంచెం మెల్లిగా ఆడిస్తారు. దీనికి ఇంకొక బ్రహ్మాండమైన అనుభవం మీతో చెప్పాలి. ఓసారి నాతో అన్నారు, చూడు నువ్వు ఇదెందుకు ఇలా జరిగింది, నేను అలా అనుకోలేదే అనుకుంటావు, అరే ఇది ఎందుకు రాలేదు నాకు, ఇది ఇవాళ రావాలి కదా అనుకుంటావు. మళ్ళీ వెంటనే 2 నిమిషాల తర్వాత, ఏమో స్వామికి ఏం ప్లాన్ ఉందో, స్వామి పథకంలో ఏముందో, నేనెందుకు బాధపడాలి అనుకుంటావు. అవునా, మరి అదే నిజం మళ్ళీ ముందుది ఎందుకు అనుకుంటావు? ఎంత చూడండి, ఎంత బాగా చెప్పారు. మరి అదే నిజం, ఏది నిజం? అంత ప్రణాళిక స్వామిది, స్వామి జరిగింది, స్వామి అనుకున్నదే జరుగుతుంది, స్వామి నడపమన్నట్టుగా నడుస్తారు. ఇదంతా స్వామి రాసిన నాటకం, స్వామి సూత్రధారి, ఇవన్నీ స్వామి వేసుకున్న వేషాలు. ఇది ఆ ఒక్క మాటలో ఉంది. ఏంటి, ఏదో స్వామికి పథకం ఉంది, అలాగే జరుగుతుంది. మరి అది తెలిసాక మళ్ళీ ముందు ఎందుకు అనుకుంటావు? ఏమిటా ముందువి, ఇలా ఎందుకు జరుగుతుందో, ఇంకేం చేస్తాడో, ఎలా చూస్తాడో, ఇవన్నీ ఎందుకు అనుకుంటావు? చూడండి ఎంత చక్కగా చెప్పేశారో స్వామి. నీ మనసులో ఉండి నేను, ఏ మనసు తెలుసా అండి, నీ హృదయంలో. ఏమిటా హృదయం? ఇది ఈ లబ్ధం అనుకునేటటువంటి భౌతిక హృదయం కాదండి, దానికి కుడి పక్కన ఉండే ఆధ్యాత్మిక హృదయం, ఆ హృదయంలో ఉంటారు వారు. వారేం చెప్పారు, ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అనుకుంటావు, అది ఎందుకు జరగలేదు అనుకుంటావు, తర్వాత వెంటనే అనుకుంటావు, ఇది కేవలం స్వామి ప్రణాళిక, ఆయన ఇష్ట ప్రకారం జరుగుతోంది అనుకుంటావు కదా, అదే నిజం అన్నారు. అది నిజమైతే మరి మర్చిపోతూ ఉంటాం ఎందుకు? ఆ మరుపు తెచ్చేది కూడా బంగారు తండ్రే, ఆయనకి సరదా, ఇది ఒక ఆట. ఎంత భక్తుడు దగ్గరైతే ఇంకా అంత ఆడుకుంటాడు నా బంగారు తండ్రి. ఆ ఆటలో భాగంగా మనకు చిన్న మరుపు తెస్తూ ఉంటాడు. నాటకం రక్తి కట్టాలంటే మనకు ఆ మరుపు ఉండాలి, వారు రాసిన నాటకం బాగుండాలంటే ఆ మరుపు ఉండాలి. చూడండి, భాగవతంలో రాముడు కథ చెప్పుకున్నప్పుడు రావణుడు ఎవరో రాముడికి తెలియనట్టుగా, రాముడు ఎవరో రావణుడికి తెలియనట్టుగా, ఆ చిన్న మరుపు లేకపోతే రామాయణం ఉండదు. లేకపోతే ఏమవుతుంది, రావణ కుంభకర్ణులు జయ విజయులే అని జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, సడన్ గా జ్ఞాపకం వచ్చిందనుకోండి, అమ్మా మహాసాధ్వి సీతమ్మ తల్లి అని పడిపోతాడు రాముడు, రావణుడు సీతమ్మ తల్లి కాళ్ళ మీద, రామాయణం లేదు. జయ విజయులకి శ్రీమన్నారాయణ మూర్తి చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం వాళ్ళు హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా ఆ జన్మలు అయితేనే మళ్లీ వెళ్లి ద్వారపాలకులుగా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ మరుపన్నది లేకపోతే నాటకం రక్తి కట్టదు. ఆ మరుపు తెప్పించేటటువంటిది లోపలున్న విహారం చేస్తున్న నా స్వామి. ఓం శ్రీ సాయి భక్తజన హృదయ విహారాయ నమః. ఆ విహారం అన్న దానికి అర్థము అన్ని కేవలం ప్రేమ చూపెట్టడమే కాదు, కొంచెం ఇటు అటు అటు ఇటు కూడా ఈ తోలు బొమ్మని ఆడిస్తుంటాడు. ఆడిస్తుంటేనే నాటకం రక్తి కడుతుంది. ఈ నాటకంలో పాత్రలన్నీ నీవి స్వామి, ఆ పాత్రలన్నీ పోషిస్తుంది నీవి స్వామి అని జ్ఞాపకం పెట్టుకుందుకి ఈ నామం చాలా ఉపయోగపడుతుంది. ఓం శ్రీ సాయి భక్త జన హృదయాలయాయ నమః. భక్తజనల హృదయము అనే ఆలయములో నివసించే నా స్వామికి నమస్కారము. ఇది నాకు 1981లో శ్రీవారు ఒక విచిత్రంగా చెప్పారు. దీన్ని ఒక ఇంటి పథకము ప్లాన్ బాగుంది అని చెప్పి ఇలాగే కట్టు అన్నాక శ్రీవారితో నేను అన్నాను, స్వామి ఈ ఎడంపక్క ఉన్న చిన్న జాగాలో ఓ చిన్న మందిరం వేసుకుంటే ఓ 10 మంది వచ్చి భజన చేసుకోవచ్చు కదా, మీతో అబద్ధం ఆడకూడదు, శ్రోతలందరూ మన్నించాలి. నేనేమనుకున్నానంటే ఆ ఇంటి పక్కన కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యలో ఉన్న చిన్న జాగాలో ఒక చిన్న మందిరం కడితే ఒక 10 మంది వచ్చి భజన చేసుకుని వెళ్తున్నప్పుడు అడుక్కుంటా అనుకుంటారనమాట, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అవతలను అడిగితే, భానుజీరావు గారింట్లో స్వామి మందిరం ఉంది కదా అక్కడ భజన చేసుకొస్తున్నాము అంటారని నేను అనుకుంటుండేవాణ్ణి. చూడండి అందులో అహంకారం తాలూకు రూపాలు ఎన్నుంటాయి చూసారా. భానుజీరావు గారింటి పక్క మందిరం ఉంది కదా, ఆ భానుజీరావు గారు కావాలి బయటికి అని నేను అనుకునేవాణ్ణి. అనుకుంటూ శ్రీవారికి చెప్పాను, ఇక్కడ చిన్న మందిరం కట్టించుకుంటే ఓ 10 మంది భజన చేసుకుంటారు అంటే, శ్రీవారు అన్నారు, పొద్దు బంగారు నా మందిరం ఇక్కడుంది అని ఆ ఆధ్యాత్మిక హృదయం ఉండేటటువంటి స్థలంలో వారు చేయి పెట్టి ఇక్కడుంది నా మందిరం అన్నారు. ఏదో స్వామి చెప్పేస్తున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది శ్రీ రమణ మహర్షి వారు చెప్తారు, స్పిరిచువల్ హార్ట్ ఈజ్ టు ది రైట్ ఆఫ్ ది ఫిజికల్ హార్ట్ అంటారు. శ్రీవారు అక్కడే చేపట్టారు. అది నా కోసం చేసింది కాదు, రేడియో సాయి శ్రోతల కోసం శ్రీవారు అవేడ్ చేశారు. ఎందుకంటే అది చెప్పకపోతే భక్తజన హృదయ ఆలయాయ నమః అన్నది నాకు పూర్తిగా ఆకట్టుగా అర్థమయ్యేది కాదు. మందిరం ఎక్కడుంది నా భానుజీరావుకే కాదు, ప్రతి వ్యక్తికి, సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తికి ఫిజికల్ హార్ట్ ఎలాగైతుందో, భౌతికమైన లబ్డబ్ అని శబ్దం చేసే గుండెకాయ ఎలా ఉందో, దానికి కుడికి పక్కకి ఆధ్యాత్మికమైన శ్రీవారి ఆలయమైన, శ్రీవారి మందిరమైన, శ్రీవారి నివాసమైన ఒక ఆధ్యాత్మిక హృదయం కూడా అందరిలోనూ ఉంది. ఎక్కడ చూడండి, ఎక్కడ 1981, ఎక్కడ 2007 ఈ నామం తాలూకా అంతరార్థం 26 సంవత్సరాల కిందట శ్రీవారు నాకు చూపెట్టారు. ఏమిటది? ఓం శ్రీ సాయి భక్త జన హృదయ ఆలయాయ నమః. ప్రతి భక్తుడు గుండెల ఈ ఆధ్యాత్మిక హృదయం మీద ఒక్కసారి చేయి వేసుకుని, స్వామి భద్రంగా ఉన్నావు కదా, స్వామి దర్శనాలు అందరికీ ఇస్తున్నావు కదా, స్వామి కొంచెం రెస్ట్ తీసుకో స్వామి అని నేర్చుకోవాలి మనం. ఎక్కడో దూరంగా పుట్టుపర్తిలోనే ఉన్నాడు అనుకోకూడదు. మనలోనే కాదు, ఎదుర్కొండా ఉన్న ప్రతి వాళ్లలోనూ వారి తాలూకా ఆధ్యాత్మిక హృదయ ఆలయ మందిరం అనేటువంటి దగ్గర నా స్వామి ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ నామాన్ని స్మరించి తరించాలి. 72వ నామం. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః. భక్త పరాధీనుడు, భక్త పర ఆధీనుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గట్టిగా కంటనీరు పెట్టుకునే వారి కంటనీరు తుడిచేటటువంటి నా స్వామికి నమస్కారం. ఈ పరాధీన తత్వం అంటే, మళ్ళీ చెప్తున్నాను, అహంకారం అనే పొర వదిలి స్వామీ రక్షించు అనగానే వచ్చేవాడు ఆ దేవుడు, భక్త పరాధీనుడు. భక్తులకి పరమేశ్వరుడుగా అధీనంలో ఉండేవాడని కూడా మనం చెప్పుకోవచ్చు. భక్త పర అధీన, భక్తుడికి పరబ్రహ్మస్వరూపుడుగా పరమేశ్వరుడుగా అధీనంలో ఉండేటటువంటి నా స్వామికి నమస్కారం. ఈ నామానికి మీ అంతట మీరు, ప్రతి శ్రోత కూడా, ప్రతి ఈ వింటున్న ప్రతి వ్యక్తి కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నాకు స్వామి ఎప్పుడు పరమేశ్వరుడిగా చకచకా వచ్చి నాకు ఏ సాయం చేశాడు అని ఆలోచించుకోండి. మీ అందరికీ ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు కనీ విని ఎరుగనంత చక్కటి అనుభవం దొరికి ఉంటుంది. ఆ అనుభవానికి కారణమే భక్త పరాధీన తత్వం శ్రీవారిలో ఉండడం. ఒకసారి ఎంతో సరదాగా స్వామి దగ్గర దర్శనానికి వచ్చి కూర్చుని చాలా ధైర్యంగా కూర్చుని వస్తారు చూస్తారు అన్నట్టుగాను, ఆ రోజు రాలేదు. ఇప్పుడిప్పుడు దర్శనాలు ఉండవు అప్పుడప్పుడు అని కూడా మనకి తెలిసిపోయింది. అది కూడా పాఠం చెప్పారు మనకి. ఎందుకంటే ఒకసారి పొద్దున్న రారు, ఒకసారి సాయంత్రం చాలా ఆలస్యంగా వస్తారు. ఆ రోజుల్లో ఎవరికి సందేహం ఉండేది కాదు, దర్శనం ఉంటుందా ఉండదా అని సందేహం లేదు. నాలుగుకొస్తారా నాలుగు పావుకొస్తారా అంతే, అదే సందేహం. అది కూడా కాస్త కాఫీ తాగే అలవాట్లు అవి ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం సందేహం ఎక్కువయ్యేది. స్వామి కొంచెం వేగం రామ్మా, నా కాఫీ తాగాలి అనుకునేవారు కూడాను. కానీ ఈ రోజుల్లో దర్శనం ఎప్పుడవుతుందో, అసలు దర్శనం ఉంటుందో లేదో అన్న రోజుల్లో కూడా వారి భక్త పరాధీన తత్వం ఎంత బాగా ప్రదర్శిస్తున్నారంటే, ఒక ఆయన, నేను వెళ్ళాలి, వెళ్ళక తప్పదు, కానీ దర్శనం అవ్వలేదు అని కంట తడి వచ్చే సూచన రాగానే సంగీతం వినపడుతుంది, వేదఘోష వినపడుతుంది, శ్రీవారు వస్తారు. ఇవి జరుగుతున్నవి, ఇవి అక్కడ రోజు జరుగుతున్నవి. నా అనుభవంలో ఎన్నోసార్లు, ఎంతో దూరం నుంచి వస్తాము, చాలా మంది భక్తులు చెప్తుంటారు, ఉంటారా ఉండరా, ఉండరు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వెళ్ళిపోతారు అనేవారు. చాలా భయపడుతూ వచ్చేవాణ్ణి, స్వామి ఉండడం మాత్రం ఉండుమి అనుకుంటూ వచ్చేవాణ్ణి. ఒకసారి బెంగళూరుతో దిగాక ఒక కారు తీసుకుని పుట్టపర్తి వెళుతూ ఒక అరగంట ప్రయాణం జరిగాక నా అంతటా నాకే ఎందుకు తోచిందో తెలీదు, చేతులు రెండు జోడించి మనసులో అనుకున్నాను, స్వామి నువ్వు ఒకవేళ పుట్టపర్తి నుంచి బెంగళూరు వచ్చేటట్టయితే అది నాకు తెలిసేటట్టు చేయి స్వామి, ఎందుకంటే నేను వస్తున్నదే రెండు దర్శనాలకి, నేను చాలా బాధపడిపోతాను, తట్టుకోలేను స్వామి. అంచేత మర్చిపోకు, నేను చెప్పింది జ్ఞాపకం పెట్టుకో, ఒకవేళ నువ్వు బెంగళూరు వచ్చేటట్టయితే నాకు సూచన ఉండాలి అని అనుకుని శ్రీవారి పుస్తకం ఏదో చదువుతూ ఒక్క మాట మళ్లీ కళ్ళెత్తాను. తెల్లటి మెర్సిడీస్ కారు వస్తుంది, శ్రీవారి కారు. కళ్ళంట భలే నీళ్ళు వచ్చాయి. డ్రైవర్తో చెప్పాను, మనం ఇంకా పుట్టుపడితే వెళ్ళక్కర్లేదు, నా స్వామి కారు కనిపించింది కదా, వెనక్కి బృందావన్కి వెళ్ళిపోదాం పదని. భక్త పరాధీనుడు. చెప్పుకోవాలండి, స్వామి దగ్గర డిప్లొమసీ ఉండకూడదండి, స్వామి దగ్గర అమాయకత్వం ఉండాలండి. స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో నాకు స్పిరిచువల్ డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ అవన్నీ వద్దండి. ఆ కన్న తండ్రి కన్న తల్లి ఆ దైవమూర్తి నాడే ఆ స్వామి దగ్గర ఏ విధమైనటువంటి రాజకీయాలు ప్రదర్శించకుండా, స్వామి నాకు చేత కాదు ఇది మాత్రం మర్చిపోకు, స్వామి నేను తట్టుకోలే, మీరు విన్నారు కదా నేను ఇదే చెప్పుకున్నాను, స్వామి నువ్వు గాని నేను పుట్టపర్తి వెళ్లేసరికి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, నేను బాధపడిపోతాను, అంచేత నాకు సూచన ఇప్పించు అని దండం పెట్టుకున్నానా? ఎవరైనా భక్తపరాధీనుడు. అందుకే అది దండం పెట్టుకున్న 2 నిమిషాల్లో వారు మెర్సిడీస్ కనిపించడం, ఈ మెర్సిడీస్ కనిపించగానే బెంగళూరు వెళ్ళిపోవడం, మన్నాడు పొద్దున దర్శనం చేసుకోవడం జరిగింది. లేకపోతే చూడండి ఏం జరిగేదో, సాయంత్రానికి ఈ భక్తుడు పుట్టపర్తి వెళ్తాడు, శ్రీవారు బెంగళూరు వెళ్ళిపోయారు, వాడు పొద్దున్నకి బయలుదేరి వస్తే దర్శనం అయిపోవచ్చు. ఈ భక్త ప్రియాయ నమః, భక్త మందారాయ నమః, భక్తజనుల హృదయాలలో విహరించే స్వామి నీకు నమస్కారం, భక్తజనుల హృదయమే నీ మందిరం కనుక నీకు నమస్కారం, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి అంశని మనకు సూచిస్తున్నాయి. ఇవన్నీ అయినా స్వామి భక్తపరాధీనుడు కూడా. ఇది 72వ నామము. ఓం శ్రీ సాయి భక్తపరాధీనాయ నమః. మళ్లీ జ్ఞాపకం పెట్టుకోండి, మీ అందరూ మనసులో పెట్టుకుని ఏం జరిగింది, భక్తపరాధీనుడు అనడానికి నాకు జరిగిన నాకు ఉన్న అనుభవం ఏంటి అని ప్రశ్నించుకోండి, మీ అందరికీ ఒక్క అనుభవం తప్పకుండా తెలుస్తుంది. 72వ నామంలో భక్త పరాధీనాయ నమః అని స్వామిని కొలుచుకున్నాం కదా, చూడండి 73వ నామంలో ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః. భక్తులకి పరాధీనుడుగా ఉండే స్వామి వాళ్లకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడో నష్టం వచ్చినప్పుడో వెంటనే వెళ్లి ఆదుకోవడం అన్నది కాకుండా ఇంకొక బ్రహ్మాండమైన అంతరార్థం ఉంది ఈ అవతారంలో అని 73వ నామం చెప్తోంది. అదేంటంటే భక్తులలో జ్ఞానాన్ని వెలిగించేటటువంటి స్వామిగా నేను నమస్కరించుకుంటున్నాను స్వామి. భక్తులలో జ్ఞానాన్ని ప్రదీపాయ నమః, విభ్రాంతి కలిగించే వెలుగు, దీపాయ కాదు ప్రదీపాయ, భగవత్ సంబంధమైనటువంటి వెలుగుని భక్తులలో కనిపించేటట్టుగా జ్ఞానం ద్వారా భక్తి ద్వారా ఈ విపరీతమైనటువంటి పరమేశ్వర సంబంధమైనటువంటి వెలుగు భక్తులలో, జ్ఞానం అనే వెలుగు భక్తి అనే వెలుగు కనిపించేటట్టు చేయగల స్వామి నీకు నమస్కారం. ఎంత చక్కటి అర్థం ఉందో ఇందులో చూడండి. భక్తులలో వచ్చిన వాళ్లలో ఆ భక్తిని కలిగించేది స్వామి. మనం చాలా ఎన్నోసార్లు మామూలుగా రొటీన్ గా, ఏమండి మీరు కూడా డివోటీయేనా, మేము సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్తుంటాము, మీరు కూడా డివోటీయేనా, మేము 26 ఏళ్ల నుంచి డివోటీస్, మేము 40 ఏళ్ల నుంచి డివోటీస్. ఒక్క విషయము శ్రోతలు గమనించాలి, భక్తిని జ్ఞానాన్ని వెలిగించినదే ఆ స్వామి. నేను డివోటీని అనుకుంటామే, ఆ డివోషన్ తెప్పించింది స్వామి. ఈ నామం ద్వారా మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, నాలో ఉన్న భక్తిని కలిగించి, నాలో ఉన్న భక్తిని వెలిగించి, ఆ భక్తి తర్వాత శ్రీవారికి సంపూర్ణంగా దాసానుదాసుడినప్పుడు సంతోషించి జ్ఞానాన్ని కూడా నాలో ప్రదీపింపచేసే స్వామి నీకు నమస్కారం. ఎంత బంగారు తండ్రి అండి ఆ స్వామి. నాలో భక్తి లేదు, నా దగ్గరకు వచ్చి నన్ను తట్టి నీలో భక్తిని రేకెత్తిస్తున్నాను అని అనకుండా ఆ భక్తిని ప్రదీపించి వెలిగించి ఆ భక్తిలో ఉండే తన్మయత్వం వల్ల, సంతృప్తి వల్ల, ఆనందం వల్ల, స్వామీ నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అనుకున్నాక తను చెప్పిన ప్రతి మాట జ్ఞానం, తను చేసిన ప్రతి పని మనకి జ్ఞానం. తను అవతారమే జ్ఞాన సంపూర్ణ అవతారం. తనంతట తనే భక్తిని నాలో రగులు కొడిపి ఆ భక్తిని స్వీకరించి సంపూర్ణంగా నన్ను ఆకట్టుకుని ఆ తరువాత ఇద్దరికీ ఉన్న బంధంలో ఏదేది చెప్పాలో అది చెప్పి జ్ఞానాన్ని కూడా నాలో వెలిగించేటటువంటి ఆ స్వామికి నమస్కారం. ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః. మహావిచిత్రం ఏంటంటే భక్తి జ్ఞాన వైరాగ్య ప్రదీపాయ నమః అని రాయలేదు ఇక్కడ, భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః అని రాశారు. ఎందుకంటే శ్రీవారు భక్తిని జ్ఞానాన్ని మనలో వెలిగిస్తే వేరేగా వైరాగ్యం అన్నది రాక్కర్లేదు, దానికి ఏ శ్రమ పడక్కర్లేదు, అది దానంతట అదే వచ్చును. ఎందుకంటే వారిచ్చిన జ్ఞానం వల్ల మనకి తెలిసేది ఏది కావాలో తెలుస్తుంది, ఏది అక్కర్లేదో తెలుస్తుంది, అదే వైరాగ్యం. 74వ నామం. ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదాయ నమః. వెలిగించడమే కాదు, భక్తి జ్ఞానాలని నా చేతిలో పోసేటటువంటి స్వామి, అంతరాంతరాల్లో హృదయాంతరంగుడై హృదయ మందిరంలో నివాసి అయి హృదయ మందిరంలో విహరించే నా స్వామి ముందు భక్తి రగుల్గొల్పి జ్ఞానాన్ని అందించి శ్రోతలను మన్నించాలి. అహంకారంతో చెప్పడం లేదు, భక్తి జ్ఞానాలని రగులు కొల్పి భక్తుడుగా జ్ఞానిగా తయారు చేసే స్వామికి అనేక నమస్కారాలు. అది చూడండి ఎంత బంగారు తండ్రో, ఈ రాసినతను ఎంత గొప్పవాడు చూడండి. భక్తి జ్ఞానాలని రగులు కొల్పుతాడు, నీలో వెలిగిస్తాడు అని 73వ నామం. నిన్ను భక్తుడిగా నిన్ను జ్ఞానిగా గుర్తిస్తాడు అన్నది 74వ నామం. భక్తి జ్ఞాన ప్రదాయ నమః అలా ఇచ్చేస్తాడట. ఇచ్చేయడమేం కాదండి, మీరు భక్తులుగా నలుగురికే తెలిసిపోతారు. వద్దన్న ఆ మొహంలో, ఆ ఉచ్చారణలో, ఆ చెప్పడంలో, ఆ చేతలలో, సాయిరాం అండంలో ప్రపంచమంతటికీ శ్రీవారి భక్తులు కనపడుతూనే ఉంటారు. వాళ్ళలో భక్తి ముందుకు వస్తూనే ఉంటుంది. ఆ భక్తి ఇచ్చినది స్వామి. అదేవిధంగా స్వామిని తెలుసుకున్నాక, స్వామి మీద భక్తి ఏర్పరచుకున్నాక, స్వామిని సంపూర్ణంగా విశ్వసించిన తర్వాత ఏ మాట వచ్చినా అది జ్ఞానం, ఆ జ్ఞానాన్ని అందించేది నా స్వామి. 75వ నామం చూడండి. ఇన్ని చేసినా నాలో భక్తి తత్వాన్ని వెలిగించి జ్ఞానాన్ని వెలిగించి నన్ను భక్తుడిగా ఏదో ఇంతో అంతో జ్ఞానిగా అందరూ గుర్తించేటట్టు చేసినా అయినా సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. 75వ నామం. ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. ఇన్ని చేసినా సరే నేను ఇంకా సందేహంలో పడుతూనే ఉంటాను కదా. శ్రీవారి నాటకంలో సందేహం లేని భక్తులు ఎక్కడుంటాడు? ఏదో సందేహం వస్తూనే ఉంటుంది. అప్పుడు ఎలాగో అలాగా ఏదో విధంగా సరి అయిన జ్ఞానాన్ని అందించేటటువంటి నా స్వామికి నమస్కారం. ఈ సుజ్ఞానం అన్నది మంచి నిజమైన జ్ఞానము. జ్ఞానం కూడా చాలా రకాలుగా ఉంటుందని మనకు తెలుస్తుంది. మహావిజ్ఞానవంతుడే అణు అస్త్రాలు కనిపెట్టినవాడు కూడా, మహావిజ్ఞానవంతుడే భూమిని దద్దరిల్లేటట్టుగా పేల్చగలిగే శక్తిని కూడా సంపాదిస్తాడు, మహావిజ్ఞానవంతుడే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అవలీలగా ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని పంపించే ఏర్పాట్లు కూడా చేయగలడు. ఇది సుజ్ఞానమా కాదా అది మనం బాధపడకూడదండి. శ్రీవారు మన పిలిచి ఏం చెప్తారో అదే సుజ్ఞానం. అలా చెప్పే వ్యవస్థ రావాలంటే శ్రీవారికి సంపూర్ణంగా శరణాగతి చెప్పుకోవాలి. సుజ్ఞానము అన్నదానికి ఏదో ఉపనిషత్తులో ఉండే జ్ఞానమని కాని భారత రామాయణంలో ఉండే జ్ఞానమని కాని ఆ స్థాయిలో ఉండేదే జ్ఞానమని కాని అలా మీరు అనుకోక్కర్లేదు. అతి చిన్న సందేహం కలగొచ్చు, అతి చిన్న మనసులో ఒక చిన్న ప్రశ్న రావచ్చు, వాటికి కూడా శ్రీవారు వెంటనే సరి అయిన సమాధానం చెప్తారు. ఒక చిన్న ఉదాహరణ చూడండి. 65వ జన్మదినోత్సవం జరుగుతోంది, ఇంకా శ్రీవారు వస్తారని అందరూ నిరీక్షిస్తున్నారు. నా పక్కన కూర్చున్న ఒక మహాభక్తుడు, శ్రీవారితో ఎంతో పరిచయం ఉన్న మహాభక్తుడు, ఆయన నన్ను అన్నాడు, చూడు స్వామి, పెద్ద యూనివర్సిటీ కట్టారు, పెద్ద ఆసుపత్రి కడుతున్నారు, ఎన్నో రకాల ప్రణాళికలు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, అసలు అంతవరకు ఎందుకు? ఈ ప్రశాంత మందిరమే ఒక బ్రహ్మాండమైన పథకం, ఇవన్నీ కూడా అవతార సమాప్తి తర్వాత ఎవరు చూసుకుంటారు, ఎలా చూసుకుంటారు, ఇది ఎవరు, దీన్ని ఇంత చక్కగా చూసుకునే వాళ్ళు ఎక్కడుంటారు, అసలు ఇవన్నీ నన్ను ఎప్పుడప్పుడు నన్ను సంకుచితంగా సంకలనం పెడుతున్నాయి మనసులో అని ఆ భక్తుడంటే, నేను అన్నాను, మరలా అనుకోకండి, మీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవు, నాకు తెలీదు, కానీ సంగీత వాద్యాలు వినపడుతున్నాయి, స్వామి వస్తున్నారు, స్వామికి దండం పెట్టుకుందాం అని దర్శనం అయిన తర్వాత స్వామి స్టేజ్ మీదకి వెళ్ళాక అందరూ పుష్పాలంకారాలు ఇవి చేశాక ఇద్దరు ముగ్గురు వక్తలు మాట్లాడాక ఆఖరిన స్వామివారిని అభ్యర్థించారు, స్వామి జన్మదిన సందేశం కోసం 50 మంది భక్తులు ఇక్కడ కూర్చున్నారు కదా స్వామి, దయతో మా మీద అనుగ్రహంతో ఏదన్నా సందేశం ఇవ్వాలి కదా స్వామి అని చెప్పగా స్వామి లేచి దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని చెప్పి పద్యం చదివి ఒక 2 క్షణాల తర్వాత మధ్యలో అన్నారు, మీలో కొందరికి ఒక పెద్ద సందేహం వస్తూ ఉంటుంది, ఆ సందేహం ఏంటంటే ఈ స్వామి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, యూనివర్సిటీలు, మహిళా కళాశాలలు, విద్యావిహార్లు, ఎన్ని రాష్ట్రాల్లోనో ఎన్నెన్నో పనులు స్వామి పేరు జరుగుతున్నాయి, ఇక్కడ పుట్టపర్తిలో ఎన్నో భవనాలు తయారయ్యాయి, ఎన్నో సంస్థలు తయారైపోయాయి, అవతార సమాప్తి తర్వాత ఇవన్నీ ఎవరు చూసుకుంటారు, ఇవన్నీ ఎలా గడుస్తాయి, ఎలా ఉంటాయి అని మీలో సందేహం వస్తుంటుంది, జాగ్రత్తగా వినండి, ఇవన్నీ చేసిన స్వామి ఆ తర్వాత వాటిని ఎలా నడిపించాలో కూడా తెలుసు. చూడండి, మానవ మాత్రులమైన మనము ఆ చిన్న అజ్ఞానంలో పడి తర్వాత ఏమవుతుందో అనుకుంటే సుజ్ఞాన మార్గదర్శకుడైన స్వామి ఎలా చెప్పాడు చూడండి, ఇవన్నీ చేసుకున్నవాడు వీటన్నిటినీ రక్షించడం కూడా చూసుకోగలడు, ఆ తండ్రికి ఏ సందేహం ఎవరి మనస్సులో ఎప్పుడు కలిగినా వారికి తెలుస్తుంది, ఎందుకంటే హృదయ నివాసి కనుక, హృదయ విహారి కనుక, హృదయ మందిరవాసి కనుక తనకి తెలియక తప్పదు, ఆ తెలిసినట్టుగా అది అందరికీ ఉపయోగపడుతుంది అనగానే సుజ్ఞానం ఇవ్వాలి అనుకుని సంకల్పించిన వెంటనే అది స్వామి మనకు అందిస్తారు.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవ దేహం నిస్వార్థ సేవకు అంకితం కావాలంటారు. 1988 నవంబర్ 21న సాయి సంస్థల సభ్యులను ఉద్దేశించి అందించిన దివ్యోపన్యాసంలో స్వామి సేవా దృక్పథాన్ని ఏ విధంగా వివరించారో విందాం.
3: సేవ అనేటువంటిది మానవుని ప్రధానమైన కర్తవ్యం, మన జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యము. ఇంటి లక్ష్యాన్ని మనం విస్మరించి, అలక్ష్యాన్ని మనం విశ్వసించి జీవితం వ్యర్థం గావించుకుంటున్నాము. సేవకు కావలసినటువంటి ధనము, ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం. ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది. మనం ఈనాడు నింపుకోవలసినటువంటి ప్రేమతత్వాన్ని హృదయంతో నింపుకోవాలి. కనుక సేవలు యందు ప్రధానమైనటువంటిది త్యాగము. ఈ త్యాగభావం అనేటువంటిది కేవలము అహంకారంను మొట్టమొదట త్యాగం చేయాలి. భావమందు దుష్టభావము వీడుటే త్యాగమగును, అది యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవికి ఊట కాదు. సత్యసాయి సంస్థలన్నీ కూడాను కేవలం నిరాడంబరంగా, నిరహంకారంగా, నిరోగార్థంగా పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకుని దివ్యమైన త్యాగతత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకొని సహన సానుభూతులను మనం ఆచరణలో పెట్టాలి. అది నిజమైనటువంటి సేవకుడికి తగినటువంటి యొక్క గుణములు.
2: సమాజ సేవలో సద్భావనతో పాల్గొనాలనే స్వామి ప్రబోధనలను బాలవికాస్ చిన్నారులకు తెలియచేసే ఉద్దేశ్యంతో విశాఖపట్నం సత్యసాయి సేవా సమితి ఏటేటా డిసెంబరు నెలలో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. గత డిసెంబరు 26న ఏర్పాటు చేసిన అలాంటి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మా సాయి ప్రేమవాణి స్టూడియో రికార్డు చేసి పంపింది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మీకు అందజేస్తున్నాం.
4: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి బాలవికా సేవా దినోత్సవం. ప్రతి సంవత్సరం సత్యసాయి బాలవికా సేవా దినోత్సవం డిసెంబర్ నెలలో జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 26, 2010 బాలవికా సేవా దినోత్సవాన్ని సీతంపేట దగ్గరున్న స్లంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 350 మంది బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులు వారి వారి గురువులతో పాల్గొన్నారు. ముందుగా దుర్గా గణపతి ఆలయం నుండి ర్యాలీ చేస్తూ

0: కార్యక్రమం జరిగే స్థలంకు చేరుకున్నాం. ముందుగా ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించాం. అనంతరం గురువులు బాల వికాస్ పిల్లల్చే దగ్గర్లో ఉన్న స్కూల్లో శ్రమదానం చేయించాం. అక్కడ ప్రాంగణమంతా శుభ్రపరిచి రంగవల్లులతో తీర్చిదిద్ది మొక్కలు కూడా నాటారు. మొక్కలు నాటిన తర్వాత పిల్లల స్పందన తెలుసుకుందామా?
1: ప్రతి వారికి బ్రతకడానికి గాలి ఎంతో అవసరం కదా. అన్నం నీరు లేకుండా కొంతకాలం జీవించవచ్చు, కానీ గాలి లేకుండా బ్రతకడం కష్టం. ప్రస్తుత పరిస్థితిలో చెట్లు పెంచడం తక్కువ అయినందువలన ఆక్సిజన్ శాతం సరిపోక కాలుష్యం ఎక్కువైపోతుంది. మనిషి ఆరోగ్యం గాలి మీదే ఆధారపడి ఉంది కదా, కాబట్టి వృక్షో రక్షిత రక్షిత అన్నారు. అందుకే సంవత్సరంలో 3 సార్లు ఈ మొక్కలు నాటే కార్యక్రమం బాల్ వికాస్ ద్వారా మా వంతుగా మేం చేస్తున్నాం సాయిరాం.
0: ఆ తరువాత ఆధ్యాత్మిక ఆటలు ఆడించాము. మొదట క్రికెట్ విత్ వాల్యూస్ ఈ విధంగా జరిగింది.
2: అందరికీ ఇష్టమైన గేమ్ ఏంటి చెప్పండి? క్రికెట్. క్రికెట్ ఓకే. అయితే కూర్చొని క్రికెట్ ఎలా ఆడాలి? సరే ఆడదాం. ఒక్క నిమిషం, ఒక్క 2 మినిట్స్ అందరూ కూర్చొని స్ట్రైట్ గా కూర్చోండి. ఇప్పుడు విశాఖపట్నంలో మంచి స్టేడియం ఉంది, మీ అందరికీ తెలుసా? మొన్న వన్డే మ్యాచ్ ఏమైంది ఇక్కడ? లైన్ గా వెళ్తారు. మీరు ఎప్పుడైనా చూసారా టీమ్స్ గ్రౌండ్ మీదకి ఎలా వస్తాయి? డిసిప్లిన్డ్ గా ఒకరి తర్వాత ఒకళ్ళు. ఫస్ట్ క్యాప్టెన్, క్యాప్టెన్ అనక ఎట్లా? వైస్ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్ అనక ఎట్లా? మిగతా టీం అందరూ అలా ఒకళ్ళు ఒకళ్ళు. లాస్ట్ లో ఎవరు ఉంటారు ఈ లైన్ లో? లాస్ట్ లో ఎవరు ఉంటారు? 12th మ్యాన్ ఉంటాడు. ఆ 12th మ్యాన్ వర్క్ ఏంటి? 12th మ్యాన్ ఏం చేస్తాడు ఫీల్డ్ మీద? వాటర్ తేవడం, బ్యాట్లు కావాలంటే బ్యాట్స్మెన్ ఆ బ్యాట్ కాదు ఈ బ్యాట్ అంటే తేవడం, తెస్తూ ఉంటాడు కదా. సో దాని నుంచి మీరేం నేర్చుకోవాలి? అందరం కూడా హంబల్ గా ఉండాలి. ఆ నేను ఇంత పెద్దవాణ్ణి, నేను నీకు మంచి నీళ్ళు ఇవ్వడం ఏంటి, నీ ఎంగిల్ గ్లాస్ నేను తీసుకోవడం ఏంటి, లేకపోతే నేను నీ బ్యాగ్ మొయ్యడం ఏంటి, నేను నీకన్నా పెద్దవాణ్ణి కదా, నీకన్నా నాకు ఎక్కువ మార్కులు వస్తాయి కదా, లేకపోతే మా నాన్నగారు మీ నాన్నగారి కన్నా మా నాన్నగారి పోస్ట్ పెద్దది కదా, ఇలాంటివన్నీ మన మైండ్ లో వస్తూ ఉంటాయి. సో ఈ క్రికెట్ నుంచి 12th మ్యాన్ నుంచి మనం ఏంటి నేర్చుకోవాలి? ఇది నేర్చుకోవాలి. అంటే అక్కడ ఏం చూపిస్తున్నాడు ఆ 12th మ్యాన్? ఫ్రెండ్షిప్, లవ్, మనం అందరం ఒకటి అనే ఫీలింగ్. దానికన్నా అచ్చా ఇక్కడ ఆన్సర్ టాస్ అని చెప్పారు, దానికన్నా ముందు ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు మిస్ అవుతున్నారు. ఎవరు చెప్పారు ప్రేయర్ అని? మీ పేరేంటమ్మా? సాయి కుమార్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాడు. ప్రేయర్స్ ముందు వాళ్ళు చేస్తున్నది, ప్రేయర్ చేస్తారు. ఎవరు నేషనల్ అంతం వాళ్ళు ప్లే చేస్తారు. గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్. సాయి కుమార్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాడు, మంచి ఆన్సర్ చెప్పాడు, రైట్. రెండు టీమ్స్ ఏం చేస్తాయి? వరుసగా నించుని లైన్స్ లో ఎవరు ప్రేయర్ వాళ్ళు చెప్తారు, ఎవరి కంట్రీ నేషనల్ యాంథమ్ వాళ్ళు అక్కడ ప్లే అవుతుంది, వాళ్ళు దానికి రెస్పెక్ట్ తో నించుంటారు. అంటే అక్కడ ఏం చెప్తున్నావు? దేశభక్తి, పేట్రియాటిజం, మన కంట్రీని మనం లవ్ చేయాలి అని కదా. సారా స్వామి చెప్పిన మానవతా విలువలన్నీ క్రికెట్ ద్వారా ఎలా నేర్చుకోవచ్చు అనేది మనం ట్రై చేస్తున్నాం. ఓకే, ప్రేయర్స్ ప్రేయర్స్ అయ్యాక నెక్స్ట్ ఏం జరుగుతుంది? టాస్ కి ముందు ఇంకొకటి మిస్ అయ్యారు మీరు. ప్రేయర్ అయిపోయింది, నెక్స్ట్ ఎక్సర్సైజ్ అవి ముందే చేస్తారు. ఫీల్డ్ లోకి వచ్చి ముందే ఎక్సర్సైజ్లు అవుతాయి. దానికన్నా ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇద్దరు క్యాప్టెన్స్ వచ్చి ఏం చేస్తారు? డైరెక్ట్ చేస్తారా షేక్ హ్యాండ్? విష్ చేస్తారు ఒకళ్ళొకళ్ళు. ఆల్ ద బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. స్పోర్ట్స్ మెన్షిప్ అంటారు దాన్ని, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటారు దాన్ని. అలాగే ఒకళ్ళొకళ్ళు విష్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా మన అపోనెంట్ ని మనం ఆల్వేస్ విష్ చేయాలి. అప్పుడు ఒక మంచి ఫీలింగ్ తో ఆ మ్యాచ్ అవుతుందన్నమాట. మీరు కూడా ఇక్కడ ఎప్పుడు ఆడుకున్నా సరే నేను వాడికి పోటీగా వెళ్తాను కదా, వాడిని విష్ చేయడం ఏంటి నేను అని అనుకోకుండా వాళ్ళని విష్ చేయాలన్నమాట. విష్ చేస్తే అప్పుడు బాగా మ్యాచ్ అవుతుంది, మంచిగా గేమ్ అవుతుందన్నమాట. సో క్రికెట్ చూసినప్పుడు జస్ట్ వాళ్ళ బ్యాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ బాల్ ఎలా ఉన్నాయి, ఏ బ్యాట్లు వాడుతున్నారా, ఏ అదిదాస్ వాడుతున్నారా, లేకపోతే ఇంకేదో, అది కాదు. మనం తెలుసుకోవాల్సినవి స్వామి అందులో మనకు చెప్పిన మానవత విలువలు ఇలా మనం వెతుక్కోవాలన్నమాట. సో నెక్స్ట్ టైం మనం క్రికెట్ మ్యాచ్ పెడతారు, అప్పుడు మీరందరూ కూడా, ఇది మనం కూర్చొని ఆడిన క్రికెట్, యాక్చువల్ గా గ్రౌండ్ కి వెళ్లి మనం క్రికెట్ అప్పుడు ఆడతాము.
0: సాంస్కృతిక కార్యక్రమాలు వేద పఠనంతో ప్రారంభమైనది.

0: సేవ మీద అవగాహన అనే అంశం మీద బాల వికాస్ విద్యార్థి ఈ విధంగా ప్రసంగించాడు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న వారందరికీ సాయిరాం. ఈ సృష్టిలో చీమ, దోమ, క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, మానవుడితో సహా 84 లక్షల రకముల జీవరాశులు ఉన్నవని చెప్పబడుచున్నది. జంతునాం నరజన్మ దుర్లభం అని ఇంతటి ఉన్నత స్థానం మానవునికి లభించడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని చెడును వదిలి మంచిని స్వీకరించే విచక్షణ జ్ఞానం. అది కేవలం మనిషికి మాత్రమే ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఈనాడు సమాజానికి కావలసిన శాంతి భద్రతలు, విశ్వకల్యాణం చేకూరాలంటే మానవులమైన మనము తగిన కృషి చేయాలంటారు భగవాన్ బాబావారు. ఇది సేవల వలననే సాధ్యమవుతుంది. అహంకారాన్ని నిర్మూలనం చేసి అందరూ కలిసిమెలిసి నిరాడంబరంగా సేవలు చేయాలి. సేవ యొక్క ఆశయము అదే అని భగవాన్ బాబావారు అంటుంటారు. మంచి సేవలు చేసినంత మాత్రాన మంచి వారు కాలేరు, మంచి భావంతో చేసిన సేవల వలననే మంచివారు కాగలరని చెబుతూ ప్రేమ, త్యాగము, సేవలకు పునాది వంటివి అంటారు భగవాన్ బాబావారు.
2: ఈ సేవలన్నీ కూడా నిన్ను నీవు ధరించుకోవటానికే సేవ చేస్తున్నావని భావించాలి. తన సేవా ఫలితము, తన సేవా యొక్క దివ్యత్వము తాను గుర్తించుకునేక కేవలము ఇతరులకు సేవ చేస్తున్నానే అహంకార భావం చేతను, స్వార్థపరమైన దృష్టి చేతను సేవలలో పాల్గొంటున్నాడు మానవుడు. సద్గుణంబులు, త్యాగంబు, సత్యనిష్ట లేని మనుషుడు ప్రాణము లేనివాడే. సేవ చేయని జీవితము చీకటింటి జీవితముగా భావించాలి. మన జీవితము సమాజం నుండి ఏర్పడినది. నీ కీర్తి ప్రతిష్ఠలు కాని, ఈ సుఖ సంతోషములు కాని, భోగ భాగ్యములు కాని ఈ సమాజం నుండియే మనం అందుకోగలుగుతున్నాము. సర్వ సమస్యలను తీర్చేటువంటి ఈ సమాజమునకు, సర్వ సుఖములను అందించేటువంటి ఈ సమాజమునకు, మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఈ సమాజమునకు మనం సేవలు చేయకుండా ఇంకెవరికి చేయాలి? సేవ అనేటువంటిది మానవుని ప్రధానమైన కర్తవ్యం, మన జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యము. ఇట్టి లక్ష్యాన్ని మనం విస్మరించి, అలక్ష్యాన్ని మనం విశ్వసించి జీవితం వ్యర్థం గావించుకుంటున్నాము. సేవకు కావలసినటువంటి ధనము, ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం. ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది. మనం ఈనాడు నింపుకోవలసినటువంటి ప్రేమతత్వాన్ని హృదయంతో నింపుకోవాలి. కనుక సేవలు యందు ప్రధానమైనటువంటిది త్యాగము. ఈ త్యాగభావం అనేటువంటిది కేవలము అహంకారమును మొట్టమొదట త్యాగం చేయాలి. భావమందు దుష్టభావము వీడుటే త్యాగమగును, అది యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవికి ఊట కాదు. ప్రతి వ్యక్తి ఎందుకు మనం భగవత్ దర్శనం చేయాలి, అప్పుడే నిజమైన సేవ యందు ఒక విధమైన ఫలితం మనకు లభిస్తుంది. కాల నిమిత్తమై మనం సేవలు చేయక నా ప్రాప్తి అనేటువంటి యొక్క భావంతో మనం సేవలు చేయాలి. ఇలాంటి పవిత్ర భావంతో నిర్మల నిశ్చల నిస్వార్థమైన యొక్క మార్గంలో మనం ప్రవేశించినప్పుడే ఇది సేవలు అనిపించుకుంటుంది.
1: మొక్కై వంగనిది మానే వంగునా అని ఇటువంటి మంచి లక్షణాలు ఏర్పరచుకున్నటకు మనకు మార్గము చిన్నతనము నుండి బాల వికాసుకు వెళ్లడం. బాల వికాసుకు వెళ్లి మంచి విషయాలు గ్రహించి మంచి భావాలు పెంపొందించుకుని తద్వారా కుటుంబానికి, సమాజానికి మంచి వ్యక్తులుగా ఉపయోగపడాలి అంటారు బాబా. దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది అంటారు స్వామి. ఒకసారి ద్రోణాచార్యుడు ధర్మరాజుని, దుర్యోధనుని పిలిచి రాజ్యంలో ఎవరైనా మంచివారి పేర్లు తెమ్మని దుర్యోధనుని, అలాగే రాజ్యంలో ఎవరైనా చెడ్డవాళ్లున్నారేమో చూసిరమ్మని ధర్మరాజుని ఆజ్ఞాపిస్తాడు. దుర్యోధనుడు రాజ్యంలో ఎవ్వరూ మంచి లేరని, తానే అందరికంటే మంచివాడనని చెప్తాడు. ధర్మరాజు రాజ్యంలో ఎవ్వరూ చెడ్డవారు తనకు కనిపించలేదని, ఏదైనా చెడు అనేది ఉంటే అది నాలోనే ఉందేమో అంటాడు. కాబట్టి మన దృష్టిలోపం వలననే మనకు అందరూ చెడ్డవాళ్లుగా కనబడతారని తెలుస్తుంది. మనం ఏ రంగు కళద్దాలు పెట్టుకుంటే లోకమంతా ఆ రంగుగానే కనబడుతుంది. అందుకే స్వామి ఎప్పుడు ప్రేమ అనే కళద్దాలు పెట్టుకోండి అంటారు. అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని భగవంతుడు మనకు నోరునిచ్చింది ఎందుకు? శత్రువులను పెంచుకోమని కాదు, మృదు మధురంగా మాట్లాడి మిత్రులను పెంచుకోమని, ఇటువంటి మంచి విషయాలు తెలుసుకుని వినయ విధేయతలు కలిగి ఉండటం కోసమే ఇటువంటి సేవా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భగవంతుడు మానవాకారంలో అవతరించి మానవుడుకు తాను సేవ చేసి నా జీవితమే నా సందేశం అని చాటుతాడు. ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతారం నుండి మనము గ్రహించవలసిన సందేశము. ఉదయం నుండి రాత్రి వరకు స్వామి చిన్న చిన్న పనులు కూడా తానే చేసుకుంటూ అనేక అద్భుత కార్యక్రమాలు అందరిచేత చేయిస్తున్నారు. ఈ సేవ అనే సాధనను ఆచరించి జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశాన్ని శ్రీ సత్యసాయి బాల వికాస్ మనకు కల్పిస్తున్నది. ఎక్కడైనా ఎవరికైనా సేవ చేయడానికి ప్రతి వారు సిద్ధంగా ఉండాలి. సేవకు వయస్సుతో నిమిత్తము లేదు. ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ. జై సాయిరాం.
0: మానవ సేవే మాధవ సేవ అనే రోల్ ప్లే చిన్నారులు వేశారు. ఇప్పుడు మనం విందామా?
3: ఆనంద్, స్కూల్ కి టైం అయింది, త్వరగా రా. ఆ, వస్తున్నాను. నువ్వు నడుస్తూ ఉండు, వస్తా. సరే, అలాగే. రఘు రారా, మనం వెళ్దాం. అమ్మా, సాయిరాం, స్కూల్ కి టైం అవుతుంది, టిఫిన్ బాక్స్ ఇవ్వమ్మా. వెళ్ళొస్తానమ్మా. సాయిరాం,
4: వచ్చేసావా? ఈరోజు మబ్బుగా ఉంది, వర్షం వస్తుందేమో.
3: అవును, వర్షం పడేటట్లే ఉంది.
4: అయ్యో, అతను క్రింద పడిపోయాడ్రా.

0: అలాగేనండి. మే కమిన్ సార్?
1: ఏరా ఆనంద్, ఈరోజు ఇంత లేటుగా వచ్చావు. వీడు రోడ్డు మీద ఎవరో పడిపోతే వాళ్ళకి సహాయం చేస్తానని ఉండిపోయాడండి. స్కూల్ బెల్ కొట్టేస్తారని ఎంత చెప్పినా వెళ్లేదు. పెద్ద సంఘసేవకుడిలా. వెరుగుడు ఆనంద్, నేను నిన్ను అభినందిస్తున్నాను. ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడమే మన ధర్మం. అదే మన విద్య యొక్క నేర్చుకుంటున్న అంతరార్థం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. పిల్లలు చెప్పండి.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: మళ్ళీ చెప్పండి.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
3: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
2: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: మళ్ళీ చెప్పండి.
2: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: వంశీ, నేను చెప్పానుగా వర్షం పడుతుందని. అదిగా చూడు, చినుకులు మొదలయ్యాయి.
1: అవును రఘు, పదండి, ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం, లేకపోతే ఈ వర్షంలో తడిచిపోతాం.
4: అయ్యో, అక్కడ ఎవరో ముసలమ్మ రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుందిరా. ఇప్పుడే వచ్చేస్తాను, ఉండండిరా.
1: ఎలాగో ఆవిడ రోడ్డు దాటుతుంది లేరా, మనం వెళ్దాం పద.
4: మామగారు, మీరెక్కడికెళ్ళాలి?
5: ఈ రోడ్డు అవతల మా ఇల్లు బాబు. ఈ బస్సులు, లారీలు, కార్లు స్పీడ్ గా వెళ్తున్నాయి. నేను రోడ్డు దాటలేకపోతున్నాను బాబు.
4: నేను తీసుకెళ్తాను, రండి.
5: నాలాంటి ముసలివారికి ఇలాగే ఎప్పుడూ సహాయం చెయ్యు బాబు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు.
4: అలాగేనమ్మా, మంచిది, వెళ్లి వస్తాను. వంశీ, రఘు చెట్టు కింద ఉన్నారా?
1: ఏరా ఆనంద్, రోడ్డు మీద కనిపించే ప్రతి ఒక్కరికి ఇలాగే సేవ చేస్తావా? ఇదేనా నీ పని?
4: ఆ మామగారిని చూస్తే నాకు మా అమ్మ గుర్తొచ్చిందిరా. మా అమ్మ కూడా ముసలితనం వచ్చి ఆ మామగారిలాగే రోడ్డు దాటలేక ఇబ్బంది పడితే నాలాగే ఎవరికి ద్వారా భగవంతుడు సహాయం చేస్తాడురా.
0: నువ్వు ఎంత చక్కగా ఆలోచిస్తావురా
1: ఆనంద్. నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు మేము అజ్ఞానంలో ఉండి నువ్వు చేసే మంచి పనులను విసుక్కున్నాం, వెక్కరించాం. ప్రొద్దున్న మాస్టర్ గారు క్లాసులో చెప్పిన మంచి మాటలను పట్టించుకోలేదు. నోటితో అందరూ చెబుతారు, కాని చేతులతో చేసి చూపించేవాళ్ళు నీలాంటి కొందరే.
0: ఇక నుండి మేము కూడా కష్టాల్లో ఉన్నవారికి మాకు తోచిన సహాయం చేస్తాం, మంచి మనుషులుగా జీవిస్తాం. మానవ సేవే మాధవ సేవ అని అందరికీ తెలుపుదాం.
2: మానవ సేవే మాధవ సేవ. జై సాయిరాం.
6: ఇప్పుడు ఒక చిన్నారి సేవా విశిష్టత గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం.
7: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యపాద చరణములకు అనేక వందనములు. ఇచ్చటకు విచ్చేసిన పెద్దలకు, గురువులకు, బాలవికాస్ పిల్లలకు అందరికీ సాయిరాం. ఈరోజు మనం సేవా దినోత్సవం జరుపుకుంటున్నాము కనుక సేవ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పదలిచాను. సేవ చేయడానికి వయస్సుతో పనిలేదు. దానిని చిన్నప్పటి నుంచి, అంటే మన ఇంట్లో నుంచి ప్రారంభం చేయాలి. తల్లి తండ్రులకు సహాయం చేయడం, ఇంకా ఇంట్లో ఉన్న పెద్దవారికి అనగా తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ మొదలైన వారిని ప్రేమగా పలకరించి వారికి కావలసిన మందులు, మంచినీళ్లు ఇవ్వడం, పండ్లు కోసి ఇవ్వడం, మంచానికి దుప్పట్లు పరచడం, ఇవన్నీ చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇది చాలా చిన్న సేవ అయినప్పటికీ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సేవను మనం చేతులతో చేయవచ్చు, మాటలతో చేయవచ్చు, మనస్సుతో చేయవచ్చు. సేవ చేయాలనే భావనతో మనస్సు ఉంటే చిన్న పనైనా సేవే అవుతుంది. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. మానవ సేవయే మాధవ సేవ. అవసరమైన వారికే సేవ చేయాలి. గొప్ప కోసం ఫోటోలు తీయించుకోవడానికి కాదు సేవ చేయడం. నిజమైన సేవ అనాథలకు, కుంటివారికి అనగా కాళ్ళు చేతులు లేని వారికి, ముసలి వాళ్ళకి, అందులకు సేవ చేయాలి. లవ్ ఆల్ సర్వ్ ఆల్. అందర్నీ ప్రేమించు, అందర్నీ సేవించు అన్నారు భగవాన్ బాబా. ఇతరులతో సేవ చేయ

0: ఉంచుకోవడం కంటే ఇతరులకు సేవ చేసే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ మారాలి. వర్క్ ఈజ్ వర్షిప్. మనం సేవ చేస్తున్నాం అనుకోకుండా భగవంతుణ్ణి తలుస్తూ చేస్తే చేసే సేవ భగవంతుని కృపకు నోచుకుంటుంది. సేవలు అనేక రకములుగా చేయవచ్చు. ముఖ్యంగా నారాయణ సేవ, గ్రామ సేవ, ఆసుపత్రిలో రోగులకు సేవ. వేసవిలో చలివేంద్రములు పెట్టి మంచినీళ్లు మజ్జిక ఇచ్చుట, దేవాలయములు శుభ్రపరిచి వాటి చుట్టూ మొక్కలు నాటుట మొదలగునవి. మనకన్నా చిన్నపిల్లలకు కూడా చేతనైన సహాయం చేయాలి. అంటే వాళ్ల హోంవర్క్ చేయించడం, వాళ్ల పుస్తకాలకు అట్టలు వేయడం, తెలియని విషయాలను వాళ్ళకి బోధించడం మొదలైనవి చేయాలి. సేవ చేయటం వలన మనలో దయ, ప్రేమ, జాలి మొదలైన మంచి గుణములు కలుగుతాయి. అహంకారం పోతుంది. భగవంతునికి దగ్గర అవుతాము. సేవ చేసిన వారిని సేవ్ చేస్తానన్నారు భగవాన్ బాబా. అంతేకాదు, నీవు సేవ చేయు, నేను నీకు తోడుంటాను అని కూడా చెప్పారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సేవ ఇస్తాడు. ఆ సేవను మనం వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఇతరుల గురించి భగవంతుణ్ణి ప్రార్థించాలి. అందుకేగా మనం ప్రతిరోజు సమస్త లోకా సుఖనో భవంతు అని చదువుతాము. ఇదే నిజమైన సేవ అన్నారు భగవాన్ బాబా. నేను కూడా పెద్దయ్యాక సేవాదళంలో చేరే అవకాశం ఇమ్మని భగవాన్ బాబా వారిని వేడుకుంటూ ఇక నేను సెలవు తీసుకుంటాను. జయ సాయిరాం.
1: చివరిగా బాల వికాస్ పిల్లలచే 60 మంది దీనజన పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా బాల వికాస్ పిల్లలు ఉత్సాహంగా సమాజానికి ఉపయోగపడే రకరకాల సేవలు చేస్తూ ఆనందం పంచుతున్నారు. ఈ పిల్లల యొక్క అనుభూతులు తెలుసుకుందామా ఇప్పుడు?
0: తోటి వారికి సేవ చేయడం అంటే మనకు మనం సహాయం చేసుకోవడం అనే తెలుసుకోమంటారు స్వామి. సేవలో ఉన్న మాధుర్యం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈరోజు మాకు చేతనైన సేవ చేశామనే తృప్తి మాకు కలిగింది. ఇక ఎప్పుడూ కూడా సేవ చేయాలి అనే భావాన్ని పెంచుకుంటాము. జై సాయిరాం.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనే మానవతా విలువలు బాల వికాస్ పిల్లలకు ఇటువంటి కార్యక్రమాల ద్వారా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహం వలన అలవడుతున్నాయి. అనంతరం స్వామివారికి హారతివ్వడంతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీసులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవమును భగవంతునికే ఆలయమైన మాతృశ్రీ ఈశ్వరమ్మకు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జరుపుకొనుచున్నాము. విత్ డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఇంటర్నేషనల్ లేడీస్ డే ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ డెడికేషన్ టు మదర్ ఈశ్వరమ్మ, హూ ఇస్ ద క్రెస్ట్ జ్యువెల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ విమెన్. వి కమెన్స్ అవర్ ప్రోగ్రామ్ విత్ బ్యాగ్ పైప్స్ డిస్ప్లే బై స్మాల్ గర్ల్స్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్, ఫాలోడ్ బై ఇంటర్నేషనల్ కాయర్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ పర్ఫార్మ్డ్ బై సాయి యూత్.

భగవాన్ శ్రీ సత్యసాయి మాత దివ్య చరణారవిందలకు నా ప్రణామం సమర్పించుకుంటూ గౌరవనీయులైన సోదరీమణులకు అందరికీ సాయరా. శ్రీవారి అనుగ్రహ ఆశీస్సులతో 1963 నుండి శ్రీవారి సేవ దర్శించుకుని సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ సమయంలో మన మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు కూడా మాతో సేవల్లో పాల్గొనేవారు. ఆ టైంలో మీరు కూడా ఈ సేవలు ఎందుకమ్మా అంటే, కాదమ్మా, సేవ ద్వారా మనం జన్మ తరింప చేసుకోవాలి అని అమ్మగారు మాతో అన్న ఆ మాటలు ఈనాటికి మా చెవుల్లో మురుగుతూ ఉంటాయి. ఈశ్వరమ్మ గారు భగవంతు తల్లిలని భావాన్ లేకుండా మాతో సేవలు చేయడమే ఆనాడు మాకెంతో ఆనందం. ఆమెతో, అమ్మగారితో నాకున్న సన్నిహిత సంబంధాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన మహిళాడే సందర్భంగా మనం పరిపూర్ణ అవతారమూర్తి అయిన భగవాన్ సత్యసాయి మాతను మనకు ప్రసాదించిన ఆ మాతృమూర్తికి నా నమస్సమాంజలి సమర్పించుకుంటున్నాను తెలుపుకుంటున్నాను. ఈనాటి ప్రపంచ పరిస్థితి స్వార్థ స్వప్రయోజనాలతో కూడి ఉన్నందున ఈ సమయంలో మన సాయిమాత అవతరించి ప్రపంచ స్థాయిలో మనతో ఎన్నో సేవలు చేయిస్తూ వారికి ఆనందాన్ని అందింపజేసి మనము ఆనందిస్తూ ఉండడమే స్వామివారికి ఆనందము, అదే వారి ఆహారం. ఎదుటి వారికి ఆనందాన్ని అందించడం కూడా ఒక సేవ అనేదాన్ని మన స్వామివారి ద్వారానే నేర్చుకోవాలి. స్వామివారి దయతో మనకెన్నో సేవలు ప్రసాదిస్తారు. వాటిని మనం ఆధ్యాత్మిక దృష్టితో మన దృష్టినంతా స్వామివారిపై కేంద్రీకరిస్తూ శ్రద్ధగా, బాధ్యతగా, ప్రేమ చేయగలిగినప్పుడే మన స్వామివారి ఆశయాలను అనుసరించిన వాడు కాగలం. ఆనాడు మహిళ గృహిణి అంటే గృహానికే పరిమితి, కానీ ఈనాడు మనం భగవాన్ సత్యసాయి మాత మన ప్రతి మహిళకు ఒక ప్రత్యేక స్థానాన్ని అందించి మహిళలకై కళాశాలలు, పాఠశాలలు నిర్మించి మనను అన్ని రంగాలలో ముందంజ వేయాలని ఎంతో ప్రోత్సాహోత్సాహాలు అందిస్తూ ఆధ్యాత్మిక దృష్టితో ఆనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలలో మార్పు చేసి మనను అన్ని రకాలుగా చేయూతనిచ్చి మనకు ఉత్సాహ ప్రోత్సాహాలను అందించి ఈ ఎన్నో సేవలలో మన తరింపచేస్తున్న తరింపచేస్తూ బంగారు బాటలో పయనింపడానికి మనకి మార్గం చూపించినడే మా మహిళలకు మహదానందం స్వామి. ప్రపంచ స్థాయిలో సత్యసాయి సేవా సంస్థల ద్వారా విభాగ్, మహిళా సేవాదళ్, బాల వికాస్, మహిళా యువత, మహిళచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ ప్రతి మహిళలో ఉన్న నైపుణ్యాన్ని, స్కిల్స్ ని వెలికితీసి మాకు తెలియని విషయాలను ఎంతో ఓపికతో స్వామివారు మాకు తెలియచేస్తూ ఓపికతో నేర్పుగా, నైపుణ్యంగా సేవలు అందించడం నేర్పించి తరించడం కూడా, తరించాలంటే సేవ ఒక మార్గం అనే సమాజ సేవల ద్వారా మాకు సదవకాశాన్ని ప్రసాదించి మా కాలాన్ని, కాయాన్ని సద్వినియోగపరుస్తున్న స్వామివారికి సదా కృతజ్ఞులం. ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవల్లో ఎన్నో అవాంతరాలు అనుకూలాలు కలిగినా వెనుకంజ వేయనీయక మనతో స్వామి ఇంట జంట కంట ఉండి ఎంతో దిగ్విజయంగా ఆ సేవలను జరిపించేవారు. మనం నిమిత్త మాత్రులం. స్వామివారు ఉద్యమంలో మన ఉపకరణాలుగా ఉపయోగపడమే మన జన్మ సుకృతం. ఎప్పటికీ ఇలానే మమ్మల్ని స్వామివారి ఉద్యమంలో ఉపయోగించుకోవాలనేదే మా ప్రార్థన స్వామి. భగవాన్ దయతో ఎన్నో సేవలు మనకు అందిస్తూ ఉంటారు. ఏది, ఎప్పుడు, ఎలాంటి సేవ అయినా మనం అనానుకూలాలు పక్కన పెట్టి ఆ సేవను మనం సద్వినియోగం చేసుకోవడం
మన కర్తవ్యం. తప్పక దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తపన మనకు ఉన్ననాడే చిక్కిన సేవను దక్కించుకోవాలని దృక్పథంతో మనం ఉన్నప్పుడే స్వామి మున్ముందు మన సేవల్లో ఇంకా ఉపయోగించుకోవడానికి దోహదకారులు కాగలుగుతాం. స్వామివారు ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎంతో మనకు తోడ్పడుతూ ఉన్నారు. ఆనాటి రామావతారం కానీ కృష్ణావతారం కానీ మనం చూడలేదు. ఈనాడు మన సాయి అవతార వైభవముల్ని పాల్గొంటూ మన కండ్లారా చూస్తూ చెవులారా వింటూ మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఆ భాగ్యాన్ని స్వామి మనం అలా అని మన స్వామిని ఏ రకంగా వర్ణించలేము. స్వామి వర్ణనాతీతులు, స్వామి వారిని వర్ణించాలి అనుకోవటం మన అజ్ఞానం. ఇది కూడా మనం ఎప్పుడు స్వామివారి ప్రేమ తత్వాన్ని ప్రేమను స్వానుభవంగా మనం స్వయంగా అనుభవించి ఆనందించడమే మన యొక్క లక్ష్యం, ధ్యేయం. ఎప్పుడు ఎలాంటి ఎక్కడ పుట్టినంట కానీ మెట్టినంట కానీ మనకు చిక్కని ఆనందం, ఆప్యాయత, ఆదరణలు మన సాయిమాత సన్నిధిలో స్త్రీలు ఎంతో ఆదరణను అందుకుని ఆనందాన్ని అందుకుంటూ వెయ్యి తల్లుల ప్రేమతో స్వామి ఈనాడు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి నామం సార్థకం చేయాలని ఈశ్వరమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పల్లెల్లో మహిళకు ఎన్నో రకాల జీవనోపాధిని కల్పించి మాతా శిశు సంరక్షణ ద్వారా వైద్యం ద్వారా వారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. ఇలాంటి స్వామి అవతారాన్ని మనం దక్కించుకోవడం మన యొక్క అంటే మానవ జన్మగా మనం వచ్చినందుకు మన స్వామి దగ్గరే మనం తరించడానికి మనం తపత్రయపడాలి. మన వంతు మన కృషి చేసినాడే స్వామి మనకి ముందంజి వేయిస్తూ మన అవతార ఆయన స్వామివారి అవతారాన్నితో పాటు మనని కూడా తరింపు చేయడానికి వారి వంతు వారు కృషి చేస్తారు. మనం ఈ సద్వినియోగపరచుకోవాల్సిన కాలాన్ని ఎంతో మన సేవల ద్వారా మనం స్వామి ఎన్నో రకాల సేవలు ఈరోజు పురుషులతో సమానంగా మనకు సేవలు మనకు అందించి స్వామి మనని మహిళలు చేత కాని వారు కాదు, మహిళలు కూడా వారి శక్తిని భగవాన్ మనకు అందించే శక్తిని భగవాన్ మనకు శక్తిని అందించకపోతే మనం పెట్రోలు లేని కారు లాంటి వాళ్ళం. అందువల్ల ఎల్లప్పుడూ మనకి ఏ సేవను స్వామి అందించినా స్వామివారు మనల్ని పరికరాలుగా ఉపయోగించుకున్నారనే దృష్టితో మనం ఎప్పుడు స్వామిపైనే స్వామివారిపైన దృష్టిని కేంద్రీకరిస్తూ మనకిచ్చిన సేవలను దిగ్విజయంగా ఆనందంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మెకానికల్గా స్వామి మనం చేస్తున్నాము అనుకుంటే అది చాలా పొరపాటు. స్వామి ద్వారా స్వామి అందించిన ఈ అవకాశాలను బంగారుగా వాటిలో వాటి ద్వారా మనం ఎల్లప్పుడూ పయనిస్తూ ఇంకా కూడా ముందు ఇలాంటి సేవలు మాకు స్వామి ప్రసాదించాలని ఈ దయా స్వరూపులు స్వామి కరుణామయులు క్షమామూర్తి అయిన మన స్వామి అవతారంతో మనం పుట్టడం, మన స్వామి సన్నిధిలోని మనం మానవ జన్మ సార్థకం చేసుకుని మనం తరించాలని తపనతో మేమంతా, అలాగే ఈనాటి యువతకు కూడా స్వామివారు వారి అవతార ఉద్యమంలో వారి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకొని వారి ద్వారా సేవలు చేయించి వారిని కూడా తరింప చేయమని విన్నవించుకుంటున్నాం స్వామి. ఇంతకాలంగా స్వామివారు నాకు సేవల ద్వారా అందించిన ఈ ఆనందాన్ని ఈరోజు మీ అందరి ముందు కొంత పంచుకోవడానికి అవకాశాన్ని ప్రసాదించిన నా స్వామికి నమస్సుము శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను స్వామి. ఇలా స్వామిని గురించి చెప్పుకోవాలి అంటే మనం చెప్పలేము, చెప్పకూడదు, చెప్పే అర్హత మనకు లేదు. అలాంటి స్వామి గురించి ఇవాళ ఈ నాలుగు మాటలు
మీ ముందు నేను నా ఆనందాన్ని మీ దగ్గర పంచుకోగలగడం నా జన్మజన్మల భాగ్యంగా నేను భావిస్తున్నాను. స్వామి, ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే మీ పరికరాలుగా మమ్మల్ని ఉపయోగించుకోవాలని మరీ మరీ మరీగా ప్రార్థిస్తూ మీకు నా శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను స్వామి. సాయిరాం.

తంబురమీసగ జటాజూటమును సిరమున మెరయగమారదు తంబురమీస జటాజూటమును సిరమున మెరయగమారదు తంబురమీస జటాజూటమును సిరమున మెరయ త్రిశూలంబుతో త్రిప్పుతుడు తదిం తదిం తదు కదిత కయనుచు త్రిశూలంబుతో త్రిప్పుతుడు తదిం తదిం తదు కదిత

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఒక విద్యార్థి మంచిగా ఎలా ఉండగలడు? విద్యార్థి కావాలనుకుంటున్నవారు ఏం చెయ్యాలి? సత్యసాయి విశ్వవిద్యాలయానికి డివైన్ ఛాన్సలర్ భగవాన్ బాబావారు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ 9వ స్నాతకోత్సవ సందర్భంగా స్వామి 1990 నవంబర్ 22వ తేదీనాడు విద్యార్థులను ఉద్దేశిస్తూ తమ దివ్యోపన్యాసాన్ని అందించారు. ఆ దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.

ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, విద్యయే మానవులకు సౌందర్యము, విద్యయే మానవులకు గుప్త ధనం, మానవులకు కీర్తి సుఖభోగములను అందించినది కూడాను విద్యయే. విద్య గురువులకు గురువు. విదేశములు వెళ్ళినప్పుడు మానవులకు ఒక బంధువు వంటిది విద్య. విద్య మరొక నేత్రం. రాజులతో పూజింపబడినటువంటిది కూడాను విద్యయే, ధనము కాదు. ఇట్టి పవిత్రమైన విద్యనే మనం లేకుండినా వింత పశు అనే చెప్పవచ్చు. విద్య మానవులకు కేవలం వివేకమును మాత్రమే అందించినది కాదు, భౌతిక జ్ఞానమునే అందించినదే విద్య యొక్క లక్ష్యమైన ఇది ప్రపంచ ప్రగతిని ఒమ్ము చేస్తుంది. భౌతిక జ్ఞానముతో పాటు శీలము, వినయము, విధేయతను కూడాను అందుకోవాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క విద్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము. ఈనాటి విద్యార్థి కలిమిని, బలమును, చెలిమిని ఆశిస్తున్నాడే కాని గుణమునకు ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు. గుణార్జన నిమిత్తమై ఏర్పడినదే విద్య కాని ధనార్జన నిమిత్తము కాదు. ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడాను గుర్తించి వర్తించాలి. మెదడులకు విషయమును అందించడం మాత్రమే విద్య యొక్క లక్ష్యం కాదు, హృదయాన్ని పవిత్రం గావించుకోవాలి. ఇట్టి పవిత్రమైన విద్యతత్వాన్ని ఈనాడు మానవుడు మర్చిపోయాడు. ఆలోచించదగిన ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగంలో విరివిగా పెరిగినవి. జీవితమును సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దవలసినటువంటి యొక్క తత్వమును పౌరులకు అందించవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు వికార మార్గంలో అనుభవిస్తున్నవి. విద్యారంగంలో ఉండవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క క్రమశిక్షణ తరిగిపోయినది. విద్యా క్షేత్రమునందు విధిగా ఉండవలసినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు క్షీణించిపోయినవి. గౌరవ మర్యాదలు మంటగలిసినవి. అనాలోచితంగా విద్యా సంస్థలో విత్తమే ప్రధానమైనటువంటి పునాదిగా మారిపోయినది. అనగా సరస్వతి పర్ణశాలి అయినటువంటి విద్యామందిరమునందు లక్ష్మి వచ్చి ప్రతిష్ట వేసుకున్నది. హృదయముతో అందుకోవలసినటువంటి విద్యను ఈనాడు ధనముతో అందుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇది సమాజమునకే ప్రమాదము. భారతోద్ధారకులు కావలసినటువంటి విద్యార్థులందు ఈ పవిత్రమైన భావం ఉండినప్పుడే దేశం యొక్క కళ్యాణము, మానవుని యొక్క విశిష్టతను అభివృద్ధి గావించినటువంటి వాడవుతాడు. భారతదేశం యొక్క అధ్యక్షుడైన ప్రధాని అయినటువంటి యొక్క తత్వాన్ని, ఈ లక్ష్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే దేశం కూడాను బాగుపడుతుంది. కొన్ని నిమిషములకు పూర్వము ప్రెసిడెంట్ గారైనటువంటి వెంకట్రామన్ సత్య ధర్మ శాంతి ప్రేమల అహింస యొక్క తత్వాన్ని చక్కగా వివరించాడు. ఈ పంచ పదములు కూడాను మానవునికి పంచ ప్రాణములు. పంచ ప్రాణములే కాదు పంచకోశములు, పంచకోశములే కాదు పంచభూతములు. ఇవి లేకుండా మానవత్వమే నిర్మూలమైపోతుంది. సత్య

భరత సౌభాగ్యఘనులు. విద్యార్థులారా, పవిత్రమైనటువంటి యొక్క శీల సంపదనే లేకుండినా మానవత్వంలోని విద్యలన్నీ కూడా నిరుపయోగంలే. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున, సుజ్ఞానము సుకృతి లేక విద్యలు సద్విద్యలగున బ్రతుకుటకే విద్యయన్నా బ్రతుకలేదు పసిపక్షులు. కాదు కాదు, విద్య వ్యక్తిత్వాన్ని పోషించి దివ్యత్వాన్ని వికసింపజేసి మానవత్వాన్ని రాణింపజేసేటువంటిదే విద్య. నిత్య సత్య సుకృతులన్నీ వికృతి పొంది మారుచుండే, పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడి పోవుచుండే, దయా ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే. ఆర్య వేద విద్యలనగే విద్యా విధానమును గుర్తించుకోవడానికి మానవత్వం ఎంతైనా కూడాను శ్రమించాలి. ఈనాటి భౌతిక విద్యలన్నీ కూడాను కేవలము లౌకిక జీవితమునకు ఆధారంగా చేరుకుంటున్నవే కాని భౌతికమునకు ఏమాత్రమైనటువంటి ఆనందం అందించినప్పటికీ తదుపరి దివ్యమైనటువంటి ఒక దివ్య జీవితానికి కూడాను ఒక ఆదర్శమును కోరాలి. విద్యయందు రెండు ప్రధానమైన గుణములు కలవు. ఒకటి విషయాన్ని వివరించి చెప్పటము, రెండవది జీవిత వ్యక్తిత్వాన్ని వికసింపచేయటము. ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ. ఈ యొక్క పదార్థ శక్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య. ఆధ్యాత్మిక భౌతికముల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య. కేవలం తలకు మాత్రమే విషయాన్ని అందించటం మాత్రమే విద్య కానేరదు. హృదయాన్ని కరిగించి కదిలించి సరి అయినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని బోధించాలి. మానవుని మానవునిగా మార్చినంత మాత్రమే చాలదు, మానవుని ఆదర్శ మానవునిగా రూపుదించాలి, మానవుని దయావంతునిగా రూపొందింపచేయాలి. కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విద్య ద్వారా వికసింపజేసి ప్రకటింపచేయటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి విద్యార్థులు. కనుక మానవుడు కేవలము సత్యశోధకుడుగా నిలిచిపోవాలి. విద్యార్థి తాను ఆర్జించిన సత్యాన్ని భావి సాంఘిక జీవితం నందు రాణింప చేసుకోవాలి. విద్యార్థి యొక్క సమస్యలు ఎందు పౌరులు స్పందింపవచ్చునే కాని పౌరుల యొక్క సమస్యలు ఎందు విద్యార్థులు స్పందింపరాదు. విద్యార్థులు దేశం యొక్క సౌభాగ్యమును, దేశం యొక్క క్షేమమును, దేశం యొక్క ఆనందాన్ని ఆశించటకు ప్రయత్నించాలి. నిస్వార్థము, నిరహంకారము, నిరాడంబరము, ప్రేమ, ఈ నాలుగింటి యొక్క స్వరూపము విద్యార్థి యొక్క స్వరూపమే. విద్యార్థుల యొక్క జీవితము వికాసవంతమైనటువంటిదై ప్రకాశంగా ప్రపంచమునకు ప్రకటింపచేయాలి. విద్య అనగా ప్రకాశమే. ఇట్టి ప్రకాశమును మనము ప్రపంచమునకు అందించడానికి మనం విద్యార్థులుగా తయారు కావాలి. విద్యానందమును అనుభవించాలని కాని విషయానందమునకు ప్రయత్నించరాదు. విద్యార్థి మాస్టర్, మాస్టర్, మాస్టర్. మాస్టర్ అనగా ఏమిటి? ఇంద్రియమును అదుపులో నుంచుకున్నటువంటి వాడే మాస్టర్. నీవు గృహస్థుడుగా మారిన తర్వాత నీవు మిస్టర్ అవుతావు. మిస్టర్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటి వాడు మిస్టర్. ఇంద్రియములు తన స్వాధీనము గావించుకున్నటువంటి వాడే మాస్టర్. కనుక మొట్టమొదటి విద్యార్థి ఈ ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటకు ప్రయత్నించాలి. మానవుడు గొప్ప వేదాంతి కావచ్చును, మానవుడు కేవలము అనేక పరిశోధనలు చేయవచ్చును, గొప్ప సిద్ధాంతములను వెలుబుచ్చవచ్చును, కాని తాను మానవునిగా విలువను ఎన్ని సంపాదించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. మానవతా విలువలు లేకుండా ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ, ఎన్ని సిద్ధాంతములు అనుభవించినప్పటికీ ఇవి ప్రయోజనం లేనటువంటివి. ఈనాటి విద్యా విధానము భారతదేశమునందే కాక అన్ని దేశములందు కూడాను ఒక వికృతి స్వరూపాన్ని ధరించినది. ఎవరు కారణము అని ప్రశ్న వేసుకుంటే ఒకరు అని లేదు. ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థులను సరైన మార్గంలో ప్రవేశపెట్టలేకపోతున్నారు, దేశ నాయకులు వీరికి సరైన ఆదర్శాన్ని అందించలేకపోతున్నారు, అధ్యాపకులు కూడాను దీనికి సరైన బోధనలు చేయలేకపోతున్నారు. ఆదర్శవంతులైనటువంటి తల్లిదండ్రులు, ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యా అధ్యాపకులు, ఆదర్శవంతులైనటువంటి నాయకులు ఉండినప్పుడు విద్యార్థి విద్యార్థిగానే రూపొందుతాడు. కాని నిశ్చల, నిర్మల, నిస్వార్థ స్వరూపులైనటువంటి యొక్క విద్యార్థుల హృదయములో అశాంతిని, ఆవేదనలు, ఆవేశాలను నింపి ఈ రాజకీయంలో ప్రవేశపెట్టి విద్యార్థుల యొక్క హృదయాన్ని మాలిన్యం పరుస్తున్నారు. విద్యార్థులు
ఈ యొక్క రాజకీయాల్లో ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించరాదు. మీ విద్యను అభ్యసించిన తర్వాత, మీరేదైనా ఒక ఉద్యోగంలో ఇంకే విధమైన వృత్తినందో చేరిన తర్వాత రాజకీయాల్లో నీవు ప్రవేశించినా తప్పు లేదు. దేశక్షేమ నిమిత్తమై, దేశ భద్రత నిమిత్తమై, దేశ కళ్యాణ నిమిత్తమై నీవు రాజకీయంలో ప్రవేశించి సరైన మార్గంలో నీవు ప్రవర్తించు. ఈనాటి విద్యార్థులకు మంచి ఏమిటో చెడ్డ ఏమిటో గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేకపోతున్నాయి. అధికారులు చూస్తే విద్యా విధానము విరివిగా పెరుగుతున్నదని తాము భావిస్తున్నారు. విద్యా సంస్థలు విరివిగా స్థాపిస్తున్నారు. విద్యార్థులు విద్యాలయములకు వెళ్లినట్టుగా కనిపిస్తున్నారు. కానీ విద్యను పొందుతున్నారా లేదా అనేటువంటి విషయమును ఎవ్వరు కూడా గమనించటం లేదు. ఈ విద్యా విధానమునందు కేవలము మనము విద్యా సంస్థలు అభివృద్ధి పరిచినంత మాత్రమే చాలదు. ఈ విద్య యొక్క క్వాలిటీని మనం చూడాలి, స్టాండర్డ్ ను మనం పెంచాలి. ఇది ఈ స్టాండర్డ్ ఇంత పతనమైపోవడానికి మూల కారణమేమిటి? దీనికి అనేక కారణాలున్నాయి. ఈ విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచినప్పుడే ఈ విధమైనటువంటి ఒక శక్తి సామర్థ్యమును మనం అభివృద్ధి గావించవచ్చు. రాష్ట్రమునందు కాని లేక కేంద్రమునందు కాని విద్యామంత్రులు మారినప్పుడంతా కూడాను ఈ విద్యా విధానం మారిపోతున్నాయి. ఈ విధముగా క్షణక్షణమునకు మారటం చేత విద్యా విధానం అనేటువంటిది కేవలం పతనమైపోతుండాలి. మంత్రులు మారినా, వ్యక్తులు మారినా శక్తి మాత్రము సస్వరూపంగా నిలచాలి. కనుకనే విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచి ఇందులో గొప్ప అనుభవజ్ఞులు అయినటువంటి వారు, గొప్ప గొప్ప విద్యావంతుల వారు ఒక కేంద్రంగా నియమించటము ఇది అత్యవసరం. కాకుండా విద్యా సంస్థలు ఎన్ని నీవు స్థాపించినప్పటికీ, నెలకొల్పినప్పటికీ, ఏ విధమైనటువంటి చేసినప్పటికీ ధన వ్యయమే కాని దీనివల్ల ఫలితం ఏమాత్రం కూడా అందుకోలేము. మంచి గమనించు పద్ధతే మరుగుపడియే కర్మంటే సంఘాన కర్మగాలి నిలువ నీడయ లేకుండే నీతి కెచట ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే హృదయమంతలు మాలిన్య సదనమయ్యే చేతలంతయు స్వార్థంపు చేతులయ్యే ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. మేలు చేసిన వానికే కీడు చేయు, కూడుబెట్టిన వానినే కూలద్రోయు, విద్య నేర్పిన వానినే వెక్కిరించు ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. ఏమిటి విద్య యొక్క ప్రోగ్రెస్? ఎవరు ఈ ప్రోగ్రెస్ ఎందుకు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ప్రోగ్రెస్ ధనాన్ని వ్యయం చేస్తున్నారు, కానీ ఆ ధనమునకు తగినటువంటి ఫలం కూడాను మనం అందుకోలేకపోతున్నాం. దేశం ఏ రీతిగా బాగుపడుతుంది? సమస్తం కూడాను విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది. విద్య ఒక కేవలము పాఠశాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు, సర్వత్రా సర్వకాలము ఎందుకు ఉండేటువంటిది విద్య. కార్మిక వ్యాపారములందు కూడా విద్యా విధానం అత్యవసరము. జీవితం ఉండినంత వరకు కూడా నువ్వు నేర్చవలసినటువంటి ఎన్నో ఉన్నవి. కనుక విద్యాలయములందు చేరినంత మాత్రం మనం విద్యార్థులు అని భావించరాదు. ఎన్ని నేర్చినప్పటికీ తనను తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తము మానవు ఎందు ఉండినప్పుడు ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమే అయిపోతాయి. విద్యార్థులారా, మీ ఎందలి పవిత్రమైన భావములను అభివృద్ధి పంచుకుంటూ తగిన కృషి చేయండి. తోటి మానవులకు ఇబ్బంది కూడా నువ్వు కలగకుండా చూసుకోవాలి. తన తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క దీనితో నీవు సంతోషాన్ని అందించాలి. ముఖ్యముగా విద్యార్థులు ఎందుకు కృతజ్ఞత అత్యవసరము. మొట్టమొదట తల్లిదండ్రులకు ఆ కృతజ్ఞతను చూపించాలి. మాతృదేవోభవ పితృదేవోభవ అని మీరు వల్లిస్తున్నారు. ఈ మాతాపితృలను ఎందుకు మనం గౌరవించాలి? ఎందుకు వారికి కృతజ్ఞతను చూపాలి? ఎందుకు వారిని మనం ప్రేమించాలి అని విచారణ చేసుకుంటే, నీ దేహంలో ఉండేటువంటి బ్లడ్, నీ తలలో ఉన్నటువంటి యొక్క హెడ్, తెలివితేటలు, నీవు భుజించేటువంటి ఫుడ్, నీవు అనుభవించేటువంటి దుడ్డు, నీ బ్లడ్, నీ ఫుడ్, నీ దుడ్డు, నీ హెడ్, పేరెంట్స్ గిఫ్ట్, ఈ నాలుగింటిని పొందినటువంటి నీవు తల్లిదండ్రులకు కృతజ్ఞత అందించలేనిటువంటి వాడు ఇంక ఎవరికి నీవు అందించగలవు? వారికి ఇట్టి కృతజ్ఞత అందించినప్పుడే మాతృదేవోభవ పితృదేవోభవ అని పలికి సార్థకమవుతుంది. లేని పదములు పలికి ప్రయోజనమేమిటి? ఏనాడు నీవు గృహమునందు శాంతిని నీవు అనుభవిస్తావో, ఏనాడు గృహమునందు కలిగినటువంటి యొక్క వ్యక్తులను నీవు ప్రేమిస్తావో, అప్పుడే ఆ ఇంటి ఎందు శాంతి ఏర్పడుతుంది. ఇంటి ఎందు శాంతి లేకుండా వీధి ఎందు శాంతి కావాలని కోరుకోవటం ఇది వెర్రితనము.
ఈనాడు ప్రతి వ్యక్తి కూడా శాంతి శాంతి శాంతి శాంతి నిమిత్తమై అనేక సమావేశాలు జరుపుతున్నారు. అనుభవము ఉంచుక అరచుచుందురు శాంతి శాంతిని. చంద్రజేరిక కలిగి కూడాను చందజారు శాంతి సుఖములు. శాంతి నీ ఎందున్నది కాని చంద్రుడి ఎందుందా? చంద్రమా మనసోజాత, లక్షల మైళ్ళు అంతరిక్షయానం ప్రయాణం చేసేదానికంటే హాపించి హృదయాంతరాలానికి నీవు ప్రయత్నించు. కనుక విద్యార్థులారా, నీ జీవితం చాలా పవిత్రమైనటువంటిది, నీ వయసు అంతకంటే పవిత్రమైనటువంటిది. ఒక్క కార్యములు సాధించినంత మాత్రమే తృప్తి చెందేటువంటి స్వభావం కాదు మానవుని. ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో సాధించాలని చెప్పి ఉల్లాసపడుతుంటాడు వ్యక్తి. యవ్వనము క్షణమైనటువంటిది, అందులో మానవుని యొక్క యవ్వనము మరింత శీఘ్రంగా కదిలిపోయేటువంటిది. ఈ యవ్వనము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది. ఇలాంటి అనిత్యమైనటువంటి యవ్వనాన్ని ఆధారం చేసుకుని నీవు గర్వాన్ని అభివృద్ధి కావించుకోవటం ఇది సరి అయినటువంటి లక్షణం కాదు. సంఘములోని పెద్దలను, ఇంట్లోని తల్లిదండ్రులను, సమాజం నందున్నటువంటి యొక్క గౌరవించి వారిని సరైనటువంటి స్థితిగా నీవు తెచ్చుకున్నప్పుడే నీ గౌరవం సమాజం కూడా చూస్తుంది. విద్యార్థులారా, గౌరవం మర్యాద అనేటువంటిది వన్ వే ట్రాఫిక్ కాదు, ఇచ్చి పుచ్చుకునేటువంటివి. నీవు పుచ్చుకోవటానికి ప్రయత్నించు. కానీ ఈనాటి విద్యార్థులు పుచ్చుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నారు, కానీ ఇచ్చుకున్నట్టుకు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. కనుక ప్రతి విద్యార్థి కూడాను వినయ విధేయతను పెంచుకోవాలి, మానవత్వాన్ని తెలుసుకోవాలి, దేశం యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి, మన దేశాన్ని ఆశించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. దేశం ఎలాంటిదైనప్పుడు కూడా మన మాతృదేశం. మాతృదేశాన్ని ప్రేమించలేనిటువంటి వ్యక్తి విదేశాలపైన ఆశలు చూపుతున్నాడంటే ఇది వెర్రితనమే. ఈనాడు విద్యార్థులలో ఇది ఒక పెద్ద బలహీనత ఏర్పడిపోయింది. ప్రతి విద్యార్థి ఒక డాక్టర్ అయినా లేక ఇంజనీర్ అయినా ఇంకే విధమైనటువంటి వాడైనా పాస్ అయిన తక్షణమే విదేశాలకు అప్లికేషన్ వేసుకుంటారు. నీ మాతృదేశంలో నీవు సేవ చేయి, నీ మాతృదేశంలో నీవు గౌరవాన్ని పెంచుకో, నీ మాతృదేశాన్ని విశ్వసించు. మాతృదేశాన్ని విశ్వసించలేనిటువంటి వాడు విదేశాన్ని ఏ రీతిగా నీవు విశ్వసించగలవు? నీ హృదయాన్ని తట్టుకుని నా మాతృదేశం యొక్క దీనికి నా సర్వస్వంలో త్యాగం చేసి సేవ చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞను పూనాలి విద్యార్థులు. ఏదో బయటికి వెళ్లి గొప్ప గొప్ప విద్యను అర్జించి వస్తామని భావిస్తారు, అక్కడ పోయి అర్జించి వచ్చేటువంటి వేరు. తల్లిదండ్రులనే మర్చిపోతున్నారు. అలాంటి కృతజ్ఞులు బయటికి పోయి విద్యను అభ్యసించి ప్రయోజనం ఏమిటి? ఇది కేవలం విద్యార్థుల యొక్క దోషం మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క తప్పు కూడాను. మన విద్యార్థులను విదేశాలకు పంపి దేశం యొక్క గౌరవాన్ని పాడు చేసుకుంటున్నాము అనేటువంటి భావం లోపల విద్యార్థులకు పాస్పోర్ట్ చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి. చదివే చదువులు మన భారతదేశంలో లేవా? సైన్స్ అండ్ టెక్నాలజీ మన భారతదేశంలో లేవా? గొప్పగా నేర్చుకుని వస్తున్నామంటున్నారు. అవిశ్వాసము నేర్చుకుని వస్తున్నారు, ఆడంబరం మరింత నేర్చుకుని వస్తున్నారు. రాముడు చెప్పాడు, నా స్వదేశము నాకు పరమ ప్రీతికరమైనటువంటిది, జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపతి గరీయసి అన్నాడు. నీ తల్లి కురూపిగా ఉన్నదని, ఎవరో తల్లి అందంగా ఉన్నదని ఆమెను తల్లి అని పిలిచడానికి వీలవుతుందా? నీ తల్లి తల్లియే. సంపదలతో కలకలలాడుతున్నాయని విదేశాలపైన మనం తల్లి భావన పెట్టుకోవటం ఇది కేవలం కృత్రిమైనటువంటి భావమే. ఇది నాదు మాతృదేశం పెంచడానికి ప్రయత్నించాలి. చదివే చదువులు మన భారతదేశంలో లేవా? మన భారతదేశంలో లేవా? గొప్పగా నేర్చుకుని వస్తున్నామంటున్నారు. అవిశ్వాసము నేర్చుకుని వస్తున్నారు, ఆడంబరం మరింత నేర్చుకుని వస్తున్నారు. రాములు చెప్పారు.

మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుకొకడు వసుదని గలడా? కాదు కాదు విద్యార్థులారా, భారతదేశం యొక్క విశిష్టతను మీరు గుర్తించాలి. ఏ దేశంలో మీరు వివర్తించనక్కర్లేదు. నీ దేశాన్ని నీవు విశ్వసించుకో, నీ దేశానికి నీవు త్యాగం చేయి, నీ దేశాన్ని నీవు పోషించుకో. ఈనాటి విద్యార్థులు ఎందుకు దేశాభిమానం శూన్యమైపోయినది, దేశాభిమానం పెరిగిపోయింది. దేహము దేశము బింబ ప్రతిబింబములు, దేహము దేశము అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని బోధించేటువంటిదే భారతదేశం. కనుక మానవుడైనటువంటి యొక్క వ్యక్తి తన యొక్క దేశం యొక్క గౌరవాన్ని మొట్టమొదట చూడాలి. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. తల్లిని తండ్రినే గుర్తించలేనటువంటి వ్యక్తి ఇంక దేనిని గుర్తించగలడు? కనుక పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను తల్లిదండ్రులను గుర్తించినట్టుగా ప్రతి మానవుడు కూడాను తన యొక్క దేశమును, తన యొక్క దేశ సంస్కృతిని మొట్టమొట్ట గుర్తించాలి. దేశం యొక్క సంస్కృతి మనం అర్థం చేసుకోవాలి. భారతీయ సంస్కృతి అత్యుత్తమమైనటువంటిది, ఆదర్శవంతమైనటువంటిది, ఆత్మానందం అందించేటువంటిది. సంస్కృతిని మీరు గుర్తించుకొని లేకపోయినప్పుడు ఇంక ఎన్ని మీరు చదివి ప్రయోజనమేమిటి? కనుక మీరు గ్రంథ పరిచయం గావించుకుంటున్నారే కాని నీలో ఆ గ్రంథాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింప చేసుకోలేదు. పుస్తకాలంతా కూడా నువ్వు మస్తకంగా మార్చుకుంటున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి. ఆచరణ ఎక్కడ ఉంటున్నాయి? అక్కడ. కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. విద్యార్థులారా, త్రికరణ శుద్ధిని మీరు పెంచుకోవాలి. ఈ త్రికరణ శుద్ధియే లేకపోయినప్పుడు వాడు మనిషే కాడు, ఆకార మానవుడే కాని సాకారుడు కాదనేటువంటి విషయాన్ని గుర్తించాలి. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానికమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి భారతదేశాన్ని మీరు విశ్వసించి దానికి తగినటువంటి కృతజ్ఞత అందించాలి. ప్రేమ ప్రేమ అనేటువంటి హృదయం నుండి ఆవిర్భవించాలి కాని మాటలతో వచ్చినటువంటిది కాదు. ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం వికసిస్తుంది. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి. ఇక్కడికి వెళ్లినప్పటికీ మన ఇన్స్టిట్యూట్ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుని వర్తించాలి. అది ఏ మీరు మన యొక్క సంస్థకు అందించేటువంటి కృతజ్ఞత. దేనిని మనం కోరలేదు. మీరు సరైన ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందటమే మా యొక్క ప్రధాన ఆశయం. అలాంటి విద్యార్థిగా ఉండినప్పుడే ఇందులో చదివి కాని ప్రపంచంలో ప్రవేశించి కాని ఆదర్శాన్ని అందించి కాని ఒక సార్థకం అవుతుంది. త్యాగం చేయండి. ఎక్కడ పోయినప్పటికీ స్వార్థం స్వార్థం స్వార్థం. విద్యార్థులు ఎంత స్వార్థం ఉన్నదనేటువంటి మీరు తొక్కతూరి వెనుకకు తిరిగి చూడండి. ఏప్రిల్ మాసం వచ్చిందంటే ప్రతి విద్యా సంస్థ ఎందు ఉండినటువంటి యొక్క రిజల్ట్స్ అంతా పేపర్ లో పడుతుంటాయి. ఒక పేపర్ అంతా కూడా ఈ యొక్క మార్క్స్ పాస్ అయినటువంటి వారికి నంబర్ అంతా ఉంటుంటుంది. కొన్ని లక్షల నంబర్స్ అంతా ఉంటుంటాయి. నిజంగా వాటిని చూసినంత మాత్రం ఎంత ఆనందించాలి, ఇంతమంది పాస్ అయినారా అని ఎంతో సంతోషించాలి. ఆనందించటం లేదు. ఇన్ని లక్షల నంబర్లో నా నంబర్ ఎక్కడా అని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. స్వార్థం స్వార్థం, మిగతావన్నీ పక్కకు నెట్టివేస్తాడు. నిజంగా ఇన్ని నంబర్లు చూసి నీవు ఆనందిస్తే నీ నంబర్ కూడా తప్పక ఉంటుంటాది అందులో. కనుక ఇంత స్వార్థం ఉండకూడదు. ఏదైనా ఒక కాన్వకేషన్ టైంలోనో మరొక టైంలో ఫోటోలు తీసుకుంటే అన్ని బొమ్మలు బాగా వచ్చింటాయి, దానిని చూడదు, నా బొమ్మ ఎట్లా వచ్చింది అని చూస్తాడు. ఇలాంటి స్వార్థాన్ని దూరం చేయాలి. ఏదైనా బస్సుకు మనం క్యూలో నిలుచుకుంటే ఎంతమంది వృద్ధులున్నారు, ఎంతమంది పేషెంట్లున్నారు, ఎంతమంది రోగులున్నారు అని వారికి ఏదైనా ముందు సీట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. లేదు ఆ సీటు నాకే చిక్కాలి అని స్వార్థపడతాడు. భారతీయ సంస్కృతి నందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం చేయాలి, అదే నిజమైన అమృతత్వం. పౌరులకు మొట్టమొదటి ఉపకారం చేయి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు అనేక సంస్థల యందు కొన్ని ప్రబలిపోయినవి. విద్యార్థులు విద్యను అభ్యసించుకోవడానికి వెనుకంజ వేయడానికి కూడాను కొన్ని కారణాలుంటున్నవి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు కూడాను ఏమాత్రము ఎగ్జామిషన్ లేవు. ఇంక 10th స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామిషన్ వచ్చిందంటే ఈ పిల్లలు ఎగ్జామిషన్ కే పోవటం లేదు. ఈ 15 కూడా పుస్తకమే చూడలేదు వాడు. చదివిన ముందు క్లాసుకు పంపుతున్నారు. ఇంకా ఈ పిల్లలు విద్యా విషయంలో ఒక ఆసక్తి కలగాలంటే ఎలా కలుగుతుంది? టెస్ట్ ఒక రెస్ట్. ప్రతి విద్యార్థి కూడా టెస్ట్ పెట్టాలి. అందులో బాగా పాస్ అయినప్పుడే ముందుకు పోవడానికి అతనికి కూడా ఒక ఉత్సాహం కలుగుతుంది. ఇలాంటి పిచ్చి పద్ధతులంతా కూడా రూపుమాపాలి. చిన్న చిన్న పిల్లలకంతా ఉత్సాహకరమైనటువంటి యొక్క ప్రోత్సాహాన్ని అందించాలి. ఇంకా అది ఒక వైపున ఉండగా మరొక వైపున 130 మార్క్స్ వస్తే పాస్.

0: ఇది ప్రభుత్వమే వీరికి ఒక లైసెన్స్ అందించింది. చాలా తప్పు. కారణమేమనగా, 100 పనులు ఒకరికి చెప్పితే 70 పనులు తప్పు చేస్తే వాడిని ఎట్ట పాస్ చేసేది? ఏదో ఒకటో రెండో తప్పు చేస్తే క్షమించవచ్చు. 70 తప్పులు చేసి 30 బాగు చేసినటువంటి వాడిని పాస్ చేయటం ఇది సరైన పద్ధతి కాదు. అప్పుడే విద్యార్థులకు ఒక విధమైనటువంటి ఒక నిరుత్సాహం బయలుదేరుతుంది. ఇంకా దాని లోపల కూడాను, ఈ 30 మార్క్స్ లోపల కూడాను ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి. ఇలాంటివంతా కూడా చేయటం చేతనే విద్యా సంస్థలు కూడాను కేవలము ఒక విధమైనటువంటి పతనమైపోతున్నాయి. ఇలా పాస్ అయినటువంటి విద్యార్థులు దేశాన్ని ఏమి ఉద్ధరించగలరు? దేశ నాయకులుగా కావాలి. కనుకనే అలాంటి పిల్లలు ఎందు ఒక విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అభివృద్ధి భావించి తగినటువంటి టెస్టులు పెట్టి విద్యా విధానం లోపల దానికి సరైనటువంటి స్టాండర్డ్ ను పెంచాలి. దయాదాక్షిణ్యాన్ని చూపవచ్చును, కానీ విద్యా విషయంలో మాత్రము దయాదాక్షిణ్యాన్ని చూపకూడదు. దాని పేరే శిక్షణ అని పేరు. శిక్షిస్తూ రావాలి. శిక్షణగా కొట్టడం కాదు, వాడిని చక్కగా దోషాన్ని వానికి చెప్పి పవిత్రతను బోధించి మున్ముందు వాడిని అభివృద్ధి గావించడానికి తగిన ఉత్సాహాన్ని అందించాలి. ప్రభోవా గురు యోహి హితోపదేష్ట, హితాన్ని బోధించేటువంటి వాడు గురువు,
1: బోధించేటువంటి
0: వాడు కాదు. శిష్యుడుకోయో గురుభక్తి ఏవా, గురుభక్తితో ఉండినటువంటి వాడే నిజమైన శిష్యుడు. ఈనాటి శిష్యుడు గురువు దగ్గర ఏ రీతిగా ఉంటున్నాడు? తాను తాగటమే కాకుండా సిగరెట్ సార్ తీసుకోండి అని టీచర్ కూడా అందిస్తున్నాడు. ప్రాచీన కాలంలో భారతదేశం యొక్క గురు శిష్యుల యొక్క సంబంధము ఎంత పవిత్రంగా ఉండేటువంటిది. ఈ ఆధునిక కాలమునందు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్. ఏమిటి ఈ ఫ్రీడమ్? పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వవలసిందే. దేవుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్. ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఈ విధమైనటువంటి ఇంట్లో మనం చక్కగా తయారు కావించాలి. కానీ ఏదో వాళ్ళకు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇవ్వాలంటే కట్టగలిపి వాళ్ళు డిఫెండ్ అయిపోతున్నారు. ఫ్రీడమ్ కాదు, ఏమి చెప్పినా వినరు, ఎవరి మాటకు జవాబు లేదు. ఈ విధంగా అహంకారవంతులై మితిమీరిపోతున్నారు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, మీరైనా తయారైపోయి తగినటువంటి ఒక దేశానికి తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను. డిగ్రీలు పొందటం ముఖ్యం కాదు, మీరు దీన్ని ఆచరించి ఇతరులకు అందించాలి. ఇదే నిజమైనటువంటి విద్య యొక్క సంబంధం, ఇదే నిజమైన విద్య యొక్క లక్ష్యము. ఈ లక్ష్యాన్ని మీరు దృష్టి అందించుకొని సత్యాన్ని పలుకుతూ, ఈ సత్యం పలుకుతున్నాము కదా అని చెప్పి సత్యం వల్ల మరొకరికి అపకారం కూడా చేసుకోకుండా చూడాలి. ఈ సత్యమునందు ఏ విధంగా కూడా ఇతరులకు అపకారం జరగకూడదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పద్దు, సత్యం కదా అని ఇతరులకు హాము చేయొద్దు. ఈ సత్యం ఎవరికైనా అపకారం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సత్యము వద్దు అసత్యం వద్దు క్వైట్ గా నిల్చు. ఈ విధమైనటువంటి యొక్క నాక్, ఒక విధమైనటువంటి యోగ్యతను నీవు సంపాదించుకోవాలి. ఏ కార్యమునందు కూడాను పరులకు అపకారం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈనాటి పరిస్థితి యందు దేశాభిమానం చక్కగా పెంచుకోవాలి. దేశానికి సేవ చేయాలి. దేశం యొక్క భద్రతను కూడా మనం తీసుకోవాలి. సమాజం యొక్క అభివృద్ధిని కూడా మనం ఆశించాలి. అన్నింటికి నీ ఒక్కడే ప్రధానము. వ్యక్తి బాగా ఉండినప్పుడే ఇల్లు బాగా ఉంటుంది. ఈ కుటుంబం బాగా ఉండినప్పుడే గ్రామం బాగుంటుంది. ఈ గ్రామాలు బాగా ఉండినప్పుడే జిల్లాలు బాగా ఉంటాయి. జిల్లాలు బాగా ఉండినప్పుడే రాష్ట్రం బాగా ఉంటుంది. రాష్ట్రం యొక్క మంచి అంతా కూడా మంచి చెడ్డలంతా వ్యక్తి పైన ఆధారపడి ఉంటుండాలి. నీవు మంచివాడు, నీ ద్వారా ఇతరులు కూడా నువ్వు మంచివారుగా తీర్చిదిద్దు. దేశానికి సేవ చేయడానికి నీవు ముందంజ వేయి. ఎలాంటి పరిస్థితులు ఎందుకు నువ్వు వెనుకంజ వేయొద్దు. దైవాన్ని స్మరించు, దేశాన్ని విశ్వసించు, ఆనందాన్ని అనుభవించు. అదే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం. విద్యార్థులారా, ఈనాడు మన ప్రెసిడెంట్ వెంకటరామను చక్కని ఆదర్శాన్ని అందించాడు. అన్ని రాష్ట్రముల యొక్క సాధు సంతుష్టుల యొక్క సంబంధాన్ని కూడాను మీకు వివరించాడు. పెద్దల యొక్క హృదయాలు చాలా పవిత్రాలే. పెద్దల యొక్క వాక్యాన్ని శిరసా వహించాలి. కేవలం తిరిగి పోవటం మాత్రమే జరగకూడదు. ఒక్కటి రెండైనా మీరు ఆచరణలో పెట్టి దేశోద్ధారణకు కంకణం కట్టుకోండి. మానవ సోదరుల యొక్క తత్వాన్ని మీరు అనుభవించండి. అందరూ ఒక్కటైనటువంటి సమత్వాన్ని భావించండి. జాతి మత కుల భేదములు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అన్నింటినీ మీరు పూర్తి ఏకత్వంగా భావించండి. ఏ మతమును కూడా మీరు ద్వేషించరాదు. ఈ విధమైనటువంటి యొక్క సమభావాన్ని పెంచుకోవటమే సరి అయిన విద్య. బి అలైక్ టు ఎవ్రీ వన్. ఈ యొక్క సమత్వాన్ని మీరు పెంచుకోవాలి. కనుక మతములు ఎన్నైనా మార్గం ఒక్కటే. ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని కలిగినటువంటి వాడే. ఆ దివ్యత్వం నీయందు కూడా ఉంటుండాలి. ఆ దివ్యత్వాన్ని సర్వత్రా వ్యాపింప చేయడానికి తగిన కృషి చెయ్యాలి. నేను అధికంగా సంభాషణ చలిపి మీకు శ్రమ కలిగింపు చేస్తున్నాను. నా యొక్క ఉపన్యాసమును, నా సంభాషణను విరమించుకుంటున్నాను. ఈ పవిత్రమైన సమయమునందు పెద్దలు ఉచ్చరించినటువంటివి, పెద్దలు బోధించినటువంటి విషయమును మీ హృదయంలో రికార్డు మాదిరి చేసుకుని మీరు అప్పుడప్పుడు దీనిని మననం చేసుకుంటూ రావాలి. కాన్వకేషన్ జరిగినందుకు సరి అయినటువంటి అర్థం, విద్య ముగించిన తర్వాత గృహస్థుడు కాబోయే ముందు ప్రాచీన కాలమునందు అధ్యాపకులు విద్యార్థులు చేర్చి వారికి ఉపదేశం చేసేటువంటి సమావేశం ఈ కాన్వకేషన్. ఆనాడు స్నాతకోత్సవం అని పిలిచేటువంటి వారు, స్నాతకోత్సవం అనగా ఏమి, ఉపదేశమును తీసుకుని ఆ ఉపదేశమును ముందు భవిష్యత్ జీవితంలో అనుభవించడానికి తగిన కృషి చేయటమే స్నాతకోత్సవం యొక్క అధార్థము. ఏదో డిగ్రీ గోల్డ్ మెడల్ తీసుకోవటము వెళ్లిపోవటం కాదు. నిజమైన గోల్డ్ మెడల్ ఈ ఉపదేశాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీకు ఆవిధమైన ఆనందాన్ని అందింపచేస్తుంది. నీవు అహంకారాన్ని నిర్మూలన చేసుకో, ఆడంబరాన్ని చంపుకో, శుద్ధి గావించుకో, యందు తగినటువంటి లక్ష్యాన్ని పూను. కర్తవ్యం యోగముచ్చతే, నీ కర్తవ్యాన్ని నీవు పాటించు. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. ఈ రెండింటి యందు నీవు లక్ష్యాన్ని ఉంచుకుని భవిష్యత్తు లోపల ఈ యొక్క విద్యార్థులు విద్యార్థినిలు తగిన ఆదర్శాన్ని అందించి తిరిగి భావి భారతోద్ధారకులైనటువంటి మీ యొక్క తత్వాన్ని దేశానికి వ్యాప్తి గావిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు డివైన్ ఛాన్సలర్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1990 నవంబర్ 22వ తేదీ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవ సందర్భంగా విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ ఉపన్యాసంలో విద్యార్థులను 9 అత్యద్భుతమైన గుణాలను పెంపొందించుకోవాలని స్వామి ఉద్ఘాటించారు. త్యాగం, వినయం, సమాజానికి నిస్వార్థమైన సేవ, స్నేహభావం, క్రమశిక్షణ, సత్యవాక్ పరిపాలన, అహింస, భగవంతునిపై విశ్వాసం కలిగిన బాలబాలికలే ఈ దేశ భవితవ్యానికి మార్గనిర్దేశకులని స్వామి ఘంటాపదంగా తెలిపారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: పిల్లలకు పండరసము పోశాము. పండరసము కప్పులో ఉంటున్నది, కాని పండరసము యొక్క రుచి కప్పుకు తెలియదు. తన నిండా నింపుకుంది, కాని కప్పుకు తెలియదు. స్టా వేశావు, స్టా నుండి నీవు తీసుకున్నావు. రసము స్టా నుండి పోతున్నది, కాని స్టాకి తెలియదు. నాలుకపై పడేటప్పటికీ దాని రుచి తెలుస్తున్నది. చూశారా, ఎక్కడ రుచి తెలుస్తున్నది? నాలుకపైన తెలుస్తున్నది. తన దేహమే ఒక కప్పు. దీనిలో రసోవై సహా రసస్వరూపుడైన దైవముంటున్నది. దేహానికి తెలియటం లేదు. మన ఇంద్రియములు స్ట్రా. ఈ ఇంద్రియములతో అన్నీ మనము అనుభవిస్తున్నాము, కాని దానికి కూడా ఏమీ తెలియటం లేదు. బుద్ధి, అదే నాలుక. ఆ బుద్ధికి మాత్రం తెలుస్తున్నది. నాలుకకి తెలుస్తున్నది, కాని అనుభవించటం లేదు. అది తిరిగి జఠరమునకు పంపుతున్నది. జఠరమునకు కూడా తీపి తెలియటం లేదు. జీర్ణము చేస్తున్నది, మాలిన్యమును పక్కకు నెట్టుతున్నది. పవిత్రమైన నిర్మలమైన జ్యూసును సర్వాంగములకు సప్లై చేస్తున్నది. అదే జఠరాగ్ని. నేను నీ కడుపులో వైశ్వానరుడిగా ఉండి నీవు తిన్నది జీర్ణము చేసి నీ దేహానికి సప్లై చేసి శక్తిని ఇస్తున్నాను. ఈ విధంగా వేదాంత విషయము చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టకడపటికి తేలేది ఒక్కటే, ఏకం సత్ విప్రాహ్ బహుధా వదంతి, ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ. అంత ఖచ్చితంగా చెబుతూ వచ్చింది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి జన్మదినోత్సవం తర్వాత డిసెంబర్ 4వ తేదీన ప్రశాంతి నిలయాన్ని విడిచి బెంగళూరు వెళ్లి అచ్చట 1 నెల రోజులు అమెరికా, ఇంగ్లాండ్ మొదలైన దేశముల నుండి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక సాధనలను బోధించుటలోనూ, బృందావన్ ఆవరణలో కొత్తగా నెలకొల్పనున్న బాలుర కళాశాలకు అవసరమైన ఏర్పాట్లను కావించుటలోనూ స్వామి నిమగ్నులయ్యున్నారు. క్రిస్మస్ దినమున క్రైస్తవ భక్తులను ఆశీర్వదించారు స్వామి. 5 దినముల తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన అమృతమును సృష్టించి భజన చేయుచూ కూర్చున్న 4000 భక్తులకు స్వయంగా స్వామి పంచిపెట్టారు. నూతన సంవత్సరం ప్రవేశించు తరుణంలో ప్రతి వ్యక్తి తన గతమును నెమరవేసుకుని ప్రగతిపథం సాధించుటకు కృషి చేయవలెనని, దురభ్యాసములను, బలహీనతలను విడిచి సత్ప్రవర్తనా దీక్షను స్వీకరించవలసినదని స్వామి తమ సందేశంలో ఉపదేశించారు. సంక్రాంతి పండుగ ప్రశాంతి నిలయంలో జరుపుటకు స్వామి 13వ తేదీకి తిరిగి వచ్చారు. సంక్రాంతి నాడు, ఇది ఉత్తరాయణ ప్రారంభ శుభ సమయం, సూర్యుడు ఈ దినము నుంచి ఉత్తరార్ధగోళములో ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. సత్సంగ సదాలోచన సత్కర్మలనడి ఉత్తమ మార్గమున ప్రయాణము సాగిస్తూ జనన మరణ చక్రభ్రమణమన్నడి జీవిత కక్ష్య నుంచి విడుదలై గమ్యమును చేరు ప్రయత్నం చెయ్యండి అని స్వామి తన సందేశంలో పలికారు. షిరిడీ అవతార కాలం నుంచి స్వామికి గోదావరి అత్యంత ప్రీతికరమైనది. అనుగ్రహమారుతముతో ఆనంద సముద్రము పొంగి కోస్తా జిల్లాలను ముంచివేయుటకు నాందిగా 1969లో జనవరి 6వ తేదీన స్వామి గోదావరి తీరమున ఉన్న రాజమహేంద్రవరమున పాదములిడిరి. పూర్వావతారములో స్వామి ఆశీస్సుల కొరకు ద్వారకామాయి వెళ్లిన భక్తులందరూ ముందు గోదావరి నదిలో స్నానం చేసేవారుట. ఆ విధముగా స్వామి దివ్య వైభవమును ఆనాటి నుంచి గోదావరి తనలో నింపుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు స్వామి సేవా సంస్థల ద్వారా భక్తి ప్రపత్తులనని పరిమళమును సంతరించుకుని నూతన సాయి శకారంభమును ప్రకటించుచూ శంఖారావము చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని భక్తుడొకడు, మా జిల్లాలో ఇంటింటా స్వామి చిత్రపటములే, స్వామినామే అని వ్రాయగా, దానికి చూస్తూ ఉండండి, అనతి కాలంలో ఈ నామరూపములు జగత్తంతా వ్యాపించగలవు అని స్వామి చెప్పారు. 17-18 తేదీలలో లక్షలాది ప్రజలు సమావేశమైన బహిరంగ సభలలో స్వామి తమ ప్రబోధామృతముతో భక్తుల ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చారు. గౌతమి జీవకారుణ్య సంఘమును నడుపుచున్న శ్రీ కారుణ్యానంద స్వామి తమ ప్రసంగములలో స్వామి అవతరించిన ఈ స్వర్ణయుగమున సమకాలికులుగా జన్మించిన ఈ తరము వారి అదృష్టాన్ని పలు విధముల కొనియాడారు. సర్వం బ్రహ్మమయమను భావమునందు మీ శ్రద్ధను కేంద్రీకరించి సత్యమును గ్రహించు యత్నం చేయండి. పదార్థముల ఎడల మీరు చూపు అంగీకార తిరస్కారములు, వాటి మధ్య కనపడు వ్యత్యాసములు ఆ ఏకైక పదార్థం యొక్క భిన్న రూపములే. ఆకర్షణ వికర్షణలకు చలించక విరక్తులయందు అనాసక్తులై స్థిరచిత్తులై ఉండండి. ఈ జగన్నాటకమునకు భగవంతుడే సూత్రధారి. అనురక్తి విరక్తులయందు అనాసక్తులై సాక్షీభూతులుగా చరించండి. మీ కోరికలను, ప్రేమను, అన్వేషణను దైవోన్ముఖం చేయండి అని స్వామి చెప్పారు. ఈ అస్థిర ప్రపంచము నుండి విముక్తిని పొందడానికి మనస్సుని జయించాలన్నారు స్వామి. ద్వేషపూరితమైన సంభాషణలు, విభేదాలను రెచ్చగొట్టు ప్రతిజ్ఞలు, కోపోద్రేకములైన నాస్తికవాదములు దరిచేరనీయద్దని స్వామి హెచ్చరించారు. ఆంగ్ల భాషలోని 26 అక్షరములతో ప్రపంచములో అన్ని పుస్తకాలు వ్రాయబడ్డాయి. అక్షరములు మంచివీ కాదు, చెడ్డవీ కాదు,
వాటి యొక్క భిన్న కలయికలతో పనికి మారిన చెత్త పుస్తకములే కాక అత్యుత్తమ గ్రంథాలు కూడా వ్రాయబడ్డాయి. అదేవిధంగా మనస్సులోని భావములు మానవుని ఉన్నత పథమునకు చేర్చగలవు, అధఃపతనానికి దారితీయగలవు అని స్వామి ఎంతో చక్కగా సెలవిచ్చారు. 18వ తేదీన రాజమండ్రి పేపర్ మిల్స్ లో సంభాషించే సందర్భంలో అందలి ఉద్యోగులు కార్మికుల మధ్య ఉండవలసిన పరస్పర సానుభూతి సహకారములు అన్యోన్యతను గురించి స్వామి వక్కాణించారు. ఆ సాయంకాలం స్వామి పేరుతో స్థాపించిన పాఠశాలకు ప్రారంభోత్సవం చేశారు స్వామి. ఆ పాఠశాల యందు స్వామి ఆదేశ సందేశములను అనుసరించి రూపొందించిన విద్యా విధానము ప్రవేశపెట్టబడింది. ఆ బాలబాలికలకెదురుగా కూర్చుని వదనమున కరుణారసము తొణికిసలాడుచుండగా సనాతన ధర్మమనున్నది ఒక విశాల భావము. ఎందరో మహర్షులు యోగులు ఎంతో శ్రమించి భావితరముల వారికి శాంతియుత సుఖమయ జీవనము కొరకు నిర్మించారు. కాని దురదృష్టవశాత్తు ఈనాడు ఈ భవనము శిథిలమైనదనియు వాసయోగ్యము కాదనియూ నిరసించడి మూర్ఖులు బయలుదేరారు. ఈ పసిహృదయాలలో ద్వేషానికి దురాశలకు అసూయకు తావులేదు గనక ఆ మహర్షులు ఆశించిన శాంతి వీరి ముఖాలలో ద్యోతకమవుతోంది. వీరికి సక్రమమైన శిక్షణ మనోవికాసములు అందించనిచో వీరు ఎదిగిన తరువాత నేడు వారిలో కనపడుతున్న ఆనంద శాంతులకు బదులు భయాందోళనలు వారి మనస్సులలో తాండవమాడతాయి. నేటి పెద్దలు శాంతి ఆనందములను అనుభవించి దాచి ఇతరులకు పంచిపెట్టు కళనే పోగొట్టుకున్నారు. భక్తి గౌరవము సేవాశక్తి వినయములతో నిండిన వాతావరణములో పిల్లలు పెరగాలి. నేటి పిల్లలు పుస్తకములలోని నీతి వాక్యాలను కంఠస్థం చేస్తారు కాని కించిత్తైనను ఆచరణలో చూపించరు. పసిపిల్లల సమక్షమునే తల్లిదండ్రులు ఈనాడు తాగుచున్నారు, జూదమాడుచున్నారు, పరులను దూషిస్తున్నారు, పచ్చి అబద్ధాలాడుతున్నారు. ఇది వారు పెరుగుచున్న వాతావరణం. ఈ నవవికసిత హృదయాలలో కుల మత జాతి విభేదాలు నాటకండి. మొదట తల్లిదండ్రులు, తరువాత ఉపాధ్యాయులు, ఆ తరువాత స్నేహితులు, కులమత నాయకులు నిరంతరము తాము చిన్నపిల్లలకు తమ ప్రవర్తనతో మార్గదర్శకులుగా ఉండవలనను ధ్యాసయందుండాలి. ఈ పాఠశాలకు నా పేరు పెట్టారు కాబట్టి బాధ్యత గురుతరమైనది. చుట్టుపక్కల ఉన్న పాఠశాలలకు ఇది ఆదర్శంగా ఉండాలి. పిల్లలు పరస్పరము ప్రేమించుకొనాలి. పెద్దలు అందరి బిడ్డలను సమానముగా ప్రేమించాలి. వాతావరణము దైవస్మరణ పరిమళముతో నిండి ఉండాలి. సత్య ధర్మ శాంతి ప్రేమల శకం ఆరంభమైనదని చాటాలి అని స్వామి ప్రబోధించారు.

20వ తేదీ నుంచి 5 రోజులు నిర్విరామంగా డెల్టాలో 10 లక్షల మంది స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని పొందారు. స్వామి 100 గ్రామాలు, 20 పట్టణాలకు పైగా పర్యటించారు. ధవళేశ్వరం నుంచి గోదావరి జలములు కాలువలుగా ప్రవహిస్తూ ఆ ప్రాంతమునంతనూ సస్యశ్యామలము గావించిన చందమున స్వామి అనుగ్రహవాహిని పొంగి పొరలి వీడువారిన హృదయభూములను ముంచెత్తి చైతన్యమును ప్రసాదించింది. కోనసీమ ఆనందసీమగా మారింది. ఎందుచూచినా ఆనంద సందోహమే. స్వామి దివ్య సుందరమూర్తిని కనులారా దర్శించుటకు, వారి అమృతవాణితో వీణుల విందు చేసుకొనుటకు, వారి పాదపద్మములను స్పృశించుటకు మారుమూల గ్రామముల నుండి భక్తజనులు తరలివచ్చి స్వామి వెళ్ళు మార్గమున కిరుపక్కలా నిలబడి బాటను శుభ్రపరిచి నీళ్లు జల్లి రంగవల్లులతో అలంకరించి స్వామి రాకకై ఎంతో నిరీక్షించుచున్నారు. భగవంతుని దర్శించబోవుచున్నామన్న భావోద్రేకముతో మార్గమంతా పచ్చని తోరణాలతో, రంగురంగుల జెండాలతో, పూలమాల అలంకరణలతో సిద్ధం చేసుకున్నారు. పట్టణములందు, గ్రామాలందు భక్త్యుత్సాహములతో ఎంతో శ్రమపడి పందిర్లు, ఆర్చిలు నిర్మించారు. ముందు స్వామి ఉన్న కారు, దాని వెనుక సుమారు 60 కార్లు, బాటకు ఇరుపక్కలా జేజేధ్వానాలు చేయిచూ మొక్కుచున్న భక్తులు, వారికి అభయము ఆనందము అందిస్తూ స్వామి తమ దివ్యహస్తాన్ని ఊపుచుండగా ఆ మనోహర దృశ్యం చూచిన వారికి ఆనందమే ఆ ఎడ వెల్లువై ప్రవహించుచున్నదా అనిపించింది. డెల్టాలో ప్రతి అంగుళము నేల వ్యవసాయము కొరకు ఉపయోగించబడుట వలన కార్లు ఆగుటకు బహిరంగ స్థలము లేదు. అదీగాక రోడ్లు కూడా అదే కారణంచేత ఎక్కువ వెడల్పుగా లేవు. అందుచేత కేశవరం దగ్గర మిగిలిన కార్లను అక్కడే నిలుపమని ఆదేశించి స్వామి మాత్రమే కారులో గ్రామంలోకి వెళ్లారు. పొడవైన ఇత్తడి బూరలు ఊదుతూ మేళతాళాలతో స్వామిని ఆహ్వానించి తోడ్కొని వెళ్లారు. ఒకపక్క స్త్రీలు, ఇంకొక పక్క పురుషులు కూర్చుని ఉండగా వారిపై దయాద్ర నయనాలతో అనుగ్రహాన్ని చిందిస్తూ నెమ్మదిగా నడిచి వెళ్లి స్వామి వేదికనలంకరించారు. వారందరికీ నామస్మరణ యొక్క ప్రభావమును తెలిపి బహుభక్తి శ్రద్ధలతో భజనలు జరుపుకొనుచుండమని స్వామి బోధించారు. అక్కడ నుండి పాలతోడు గ్రామానికి వెళ్లారు స్వామి. జ్ఞానమను పక్షికి భక్తి విశ్వాసములు రెండూ 2 రెక్కలు అని చెప్పి స్వామి ఆ గ్రామస్థులకు కూడా నామసంకీర్తన ప్రాశస్త్యాన్ని తెలియచేశారు. 21వ తేదీ స్వామి మరొక దిశగా పయనించారు. ఆ మార్గమందున్న గ్రామములన్నీ ఆనందంతో స్పందించాయి. ఎక్కడ చూసినా రోడ్డుకు ఇరువైపులా జనము జయజయధ్వానాలు చేస్తుండగా అనంతమైన గాఢ ఫానర్ వలె కనిపించింది. స్వామి కారు నెమ్మదిగా వెళ్తుండగా అనుగ్రహ చిహ్నముగా స్వామి చేతిని ఊపుతూ ఉన్నారు. మధ్య మధ్య కారు కొన్ని క్షణాలు నిలిపి కారు తలుపులు తెరిచి ఫుట్బోర్డు మీద స్వామి నిలబడి తమ దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా సందర్శించు భాగ్యాన్ని భక్తులకు ప్రసాదించారు. కోనసీమ ఆంధ్రప్రదేశ్కి ధాన్యాగారముగా పేరు గడించింది. మైలు మైలుకు జనంతో కిక్కిరిసిన గ్రామములే. ఎచ్చట చూసినా కనులు విందుచేయు పచ్చని పొలములే. గుమ్మిలేరు, పినపల్లె, గంగవరం, పామర్రు, నర్సాపురం, రావూరుపేట, రాజుపాలెం, అనపర్తి, కుతుకులూరు, సోమేశ్వరం, సంపర గ్రామాలందు స్వామి కారు దిగి కొద్ది క్షణాలు వాళ్లతో గడిపి గ్రామీణులను ఆశీర్వదించారు. సంపర గ్రామం దిగ్విజయంతో తిరిగి వచ్చిన గోపాలునికిచ్చిన స్వాగతము స్వామికి ఇచ్చింది. సంపర గ్రామానికి భాగవతానికి చాలా సంవత్సరాలుగా సన్నిహిత సంబంధముంది. ఆ గ్రామ వాస్తవ్యులైన శ్రీ కడియాల సీతారామ శాస్త్రి గారు తమ అపార పాండిత్యంతో శ్రద్ధాభక్తులతో భాగవత కథా కాలక్షేపం చేసేవారు. ఆ సాంగత్య ప్రభావము ఇంకను వాతావరణమున మిళితమై ఉంది. అక్కడ 3 గంటలు గడిపారు స్వామి. భక్తులందరూ అమితోత్సాహంతో భజన చేశారు. స్వామి తమ దివ్యోపన్యాసములో మనస్సును అంతర్ముఖము చేసుకుని
హృదయవాసి అయిన దైవమును గూర్చి ధ్యానం చేయండి అని ఉపదేశించారు. ఆనాటి రాత్రి తిరిగి రాజమండ్రి చేరుకున్నారు స్వామి. 22వ తేదీ స్వామి తామరాడా పెద్దాపురం దిక్కుగా ప్రయాణమయ్యారు. పెద్దాపురంలో స్వామి చిరకాల భక్తుడైన చల్లా అప్పారావు గారింటికి వెళ్లారు. 3 సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాధితో మంచం పట్టి ఉన్నారు. గత 8 మాసముల నుంచి రక్తహీనత వలన ఆయన ఆరోగ్య స్థితి మరింత దిగజారిపోయింది. అతడు స్వామి మీదనే విశ్వాసముంచి ఔషధములు సేవించుటకు కూడా నిరాకరించారు. శరీరము నీరు పట్టింది. రక్తం యొక్క సాంద్రత 80% దిగిపోయి పరిస్థితి ఎంతో ఆందోళనగా ఉంది. డాక్టర్లు రక్తము ఎక్కించుకొనుమని, లేని ఎడల ప్రాణాపాయము అనివార్యమని హెచ్చరించారు ఆయన్ని. అంతకు కొద్ది దినముల ముందు అప్పారావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి, అతడు ఔషధములు నిరాకరించుట గూర్చి అతని ఆప్తులు స్వామికి విన్నవించగా, ఔషధములు తీసుకున్నవారు మాత్రము మరణించుటలేదా అని స్వామి అడిగారు. వారు నిరుత్తరులయ్యారు. స్వామి అప్పారావు మంచం పక్కనే కూర్చుని అతని శిరస్సును స్పృశించారు. అప్పారావు గారు ఆనందాశ్రువులు రాల్చుచుండగా స్వామి తమ హస్తచాలనముతో ఒక స్ఫటికలింగాన్ని సృష్టించి నిత్యము దానికి అభిషేకము గావించి ఆ తీర్థాన్ని అప్పారావు గారికి ఇవ్వమన్నారు. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము, రోగి ఆ క్షణములోనే కోలుకొనటకారంభించారు. రక్తస్రావము నిలిచిపోయింది, అలుపు తగ్గింది, శరీరములోని వాపు కూడా తీసింది, మలమూత్ర విసర్జన మామూలు స్థితికి వచ్చేసింది అని రోగిని పరీక్షించిన డాక్టర్ కేశవరావు గారన్నారు. 1 మాసం రోజుల్లో అప్పారావు గారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. స్వామి కరుణా కటాక్షమును గూర్చి అప్పారావు గారు, "బాబా రాకమునుపు నేను శవమును, వారి రాకతో నేను మృత్యుంజయుడనయ్యాను" అన్నారు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 దీన్ని ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది, అందరూ క్షేమంగా ఉన్నారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు విశాఖ జిల్లా వాస్తవ్యులు భగవాన్ బాబా వారి చిరకాల భక్తులైన శ్రీ ఎన్వీఆర్ సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం వింటారు.
1: అంటే ఆ పద్యాలు కొన్ని మాకు తెలియజేస్తారు ఒకసారి.
2: అంటే ఆ ఫ్లో స్వామి ప్రసాదించింది తప్ప మనం రాయడానికి ఏమీ లేదు. ఆ రోజు మొట్టమొదటి స్తుతితో ప్రారంభించాను నేను. సత్య సాయీశుడే సర్వజనులకు తోడు, పుట్టపర్తి ఇలల స్వర్గసీమ, ప్రపంచ భక్తులను సమ్మేళనము చేసి పాపదూరుల చేసే ప్రజలనితడు, ఎక్కడి భక్తులకు అక్కడే అగుపించి రక్య సభాదులను రూపుమాపు, కలిలోన మనలోన పాపాల పోగొట్ట ఇలలోన వెలసిన కలికి ఇతడే, అట్టి దేవదేవుడైనట్టి సత్యనారాయణాఖ్యుగల పెట్టి పుట్టుటనాదు అదృష్టవశము కాదే అని మొదట రాశాను నేను. అది రాసిన తర్వాత అంటే ఇందులో కొన్ని ఆ ఫ్లో ఎలాగొచ్చిందో మీకు చదివి వినిపిస్తాను నేను. అద్భుత మహిమల సాయిని కనుగొని భూతము పట్టినదాయనుకుని మంత్రగారిని ఒకరిని రప్పించి అనేక భావాన్ని అనేక బాధలు పెట్టింది ఆయన జీవితంలో జరిగిన అనమాట. పిచ్చివాడవా దెయ్యం చేస్తా అని ఎదిరించిన తండ్రిని కనుగొని దెయ్యం కాదు భూతం కాదు సాయిబాబాను నేనని పలికను. 14 వత్సరములు గల బాలుడి పలక భయావేశమున నీవే సాయిని నమ్మకమేమిటి అని ప్రశ్నించింది అత్తటందరూ. వారి ముందర బాబా వేసిన పువ్వులు అటునిటి పరిగెత్తినవి, సాయిబాబాలా కనిపించినవి, ఆశ్చర్యములో అందరినీ ముంచినవి. మాయనాన్ని ఇంక వదిలిపోయినది, భక్తుల పిలుపులు వినపడుతున్నవి, నాపరి నాయక ఎదురు చూస్తుంది, మీ సత్యానికి నీ కానే కాదు, మానస బదిలే గురిచరణం, దుస్తర భవతా గరతరణం, ఇల్లు విడిచినా వెంటనే బాబా భజనలు నేర్పిన తొలిచరణం. అలాగా ఈ ఒక వరుసలో ఈ పద్యాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉండేవి. మర్ఫెట్ వాసిన అద్భుతమూర్తిని చదివిన వారికి సందేశములు పటాపంచలే నిజము తెలియను సహజం అప్పుడు గోచరించను. ఆ రోజుల్లో మర్ఫెట్ గారు తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అలాగే నిన్నారాధించే నా తండ్రిని గట్టి పరీక్షలు గట్టెక్కించి కూరిమితో దరిచేర్చుకుంటేవి, పుట్టపర్తిలో ఉంచుకుంటేవి, పటములలో నీ మహిమలు కంటిని, పుటలు చదివి నీ మహిమలు తెలిసింది, పాటలలో నీ లీలలు వెంటని, మాటలు చాలవు నిన్ను వర్ణింపగా, సాటి మానవుడవని తలుపుకి ఇక చోటివ్వక నా హృదయమునందున, పోటీ నీకెవరు ఇలలో, కోటి ప్రణామములు అందుకో ఇదే, నీవే నా ఊపిరి అనుకుంటుని, బొబ్బిలిపురమన కాపురముంటిని, సత్యనారాయణ నామధేయుడును, సత్యదేవునికి నే విధేయుడును, ప్రశాంతి నరయ ప్రేమావతార పరమాత్మా హే సాయి భగవాన్, పత్తిపురీస మమురావరావ కలియుగ అవతార సాయి భగవాన్, జై జై జై శ్రీ సత్యసాయి సార్, జై జై జై శ్రీ పుట్టపర్తి సార్, జై జై జై మా హృదయ నివాస, జై జై జై నీకు ఇదే మంగళం. అలాగా ఉఫ్లో కాసుగా అంతే ఒకసారి తట్టి రేపినట్టు రాయన్నారు అయిపోయింది. ఆయన రాయించుకున్నారు, ఆయనే అచ్చు వేయించుకున్నారు. ఇందులో నాకు గొప్పదనం ఏమీ లేదు. అది చెప్పేది ఏంటంటే స్వామి ఆయన ఎంపిక చేసుకుంటే, ఇప్పుడు అర్జునుడు నేను అలా ఉండవయ్యా అన్నాడు భారతంలో, అదే కదా ఈ బంధువులు అందరూ నేనంటే నీ బంధువులు ఏమిటి, ఎవరికెవరు ఎవరికెవరు కాదు, నిమిత్తం మాత్రం ఈ సృష్టి అంతా నా చేత ఉన్నది, నువ్వు అలా ఉండి బాణాలు వేయడమే మిగతామని నేను చూసుకుంటాను. ఇప్పుడు అలాగే స్వామివారు కూడా మరి నన్ను ఎంచుకున్నారు, నేను అదే అనుకున్నాను, బొబ్బిలో ఓ మూల ఉన్నది, ఈ మూల నుండి చాలా మంది, నువ్వు బొబ్బిలో ఉద్యోగం ఏమిటి, నువ్వు ఎంఏ మ్యాథమెటిక్స్ వాడివి, ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు అంటే నాకు స్వామి మీకు అది కూడా చెప్తున్నారు. అందులో ఒకటి ఉన్నది, డిఆర్ నాయుడు గారు ఉండేవారు, ఆయన పేరు ఇప్పుడు చెప్పపోతే మనం, ఆ డిఆర్ నాయుడు గారు విజయనగరం శ్రీకాకుళం, విజయనగరం జిల్లా లేదు అప్పుడు, శ్రీకాకుళం జిల్లాలో గాని బొబ్బిల్లో గాని ఈ ప్రాంతంలో సత్యసాయిబాబు గారు అంటే తెలియజేసినటువంటి వ్యక్తి ఆయన. చిత్తూరు నుంచి వచ్చాడు, బొబ్బిల్ రాజావారు పట్టుకొచ్చారు ఆయన. ఆయన అనేక చోట్లకి భక్తుడిని పోగు చేసి ఆ రోజుల్లో సాయిబాబా అంటే నమ్మేవారు కదా ఆ రోజుల్లో. అటువంటి సందర్భాల్లో సమితిని స్థాపించి ఉపన్యాసాలు ఇప్పించి సాయి కళలోకి తీసుకొచ్చి చాలా చేసినటువంటి వ్యక్తి. హైయర్ సెకండరీ ఉండేది 67లోను, దానికి ఎంఏ వాళ్ళు కావాలి. నేను ఏవియర్ కాలేజీలో కొన్నాళ్ళు పనిచేశాను, సరే ఆసిలేటింగ్ పోస్ట్ కదా మనకి గెలిపితే బాగుంటుందని చెప్పి హైయర్ సెకండరీలో కూడా అవే చేస్తాను, ప్రిన్సిపల్ అయిపోతుంది, లేకపోతే జూనియర్ కాలేజ్ అయితే అని చెప్పి నేను బొబ్బిలికి వెళ్దామని అనుకున్నాను. మొదట రమ్మన్నారు వాళ్ళు, బొబ్బిలి వెళ్ళలేదు. తర్వాత అప్లికేషన్ పెడితే నాకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. తర్వాత ఓ సందర్భంలో మా నాన్నగారికి డిఆర్ నాయుడు గారు చెప్పారు, ఆయనకి సామలకోట నుంచి ఎంఎస్సీ అబ్బాయి, ఎంఏ అబ్బాయి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మీ అబ్బాయి, 2 అప్లికేషన్ వచ్చాయి నాకు, మీ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వమని నాకు స్వామి చెప్తున్నారు, అందుకు ఇచ్చామని చెప్పారు. అది యథార్థం అండి. నేను నిజంగా అంటే అహంకారం ఏం కాదు, నీ స్థాయి చూస్తే నా స్నేహితులు అందరూ చాలా మంది ఫారెన్లో ఉన్నారు, నేను ఒక హై స్కూల్లో ఉండడం పరిస్థితి నాకు స్వామి కల్పించారంటే నా చేత జరగాల్సినటువంటి చేయించుకోవాల్సిన కార్యక్రమాలు ఆయన చాలా ఉండబట్టి నన్ను ఇక్కడ ఉంచారు. నన్ను మనకి తెలుసుకోలేదంటే అజ్ఞానం. ఇవాళ మా మేనల్లో ఒక ఆశ్రమంలో చదువుకుంటున్నాడు, వివేకానంద గురించి నాకు అర్థం చెప్తున్నాడు, చిన్నపిల్లడు 5వ తరగతి చదివేవాడు, అవివేకం అనేటటువంటిది పోగొట్టుకున్న వాటి వివేకానందుడు, చిన్నపిల్లడికి ఆ భాష ఎలా వచ్చింది, నీకెవరు చెప్పారంటే నాకే ఆలోచించాను. ఇవాళ పొద్దున్న చెప్తున్నాడు అవివేకాన్ని తొలగించుకున్న వాటి వివేకాన్ని
1: దొరుకుతాయి.
2: అంటే పిల్లలకి అలాంటి భావాలు కావాలి, అటువంటి మానవతా విలువలు కావాలి, అటువంటి ఆలోచనలు కావాలి. సాయిబాబా గారి గురించి వ్యాసం రాసేట పొద్దున్న చదివిస్తున్నాడు. అంటే మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు, మన శిష్యులు కూడా అలాగే ఉంటారు. మరి అటువంటి వారిని తయారు చేసి సమాజానికి పనికొచ్చే వాళ్ళు తయారు చేయాలి. స్వామి కూడా అదే అంటున్నారు కదా, సమాజంలో మారిపోతుంది అంతా, మీరెవరు, నేనే నా వల్ల మారుతుంది కానీ మీరేం మార్చేవారు కాదు అని చెప్తున్నారు కదా స్వామి అది కూడా. అంచేత ఆ రకంగా అది దాని పేరు కాషాయ వేషం కలియుగదేమని పెట్టారు నాకు భాష రాక. అంటే అది బచ్చ అయిపోయింది, అందరూ ప్రచారం అయిపోయింది. ఒక పండితుడు ఒక ఆయన చెప్పారు, కాషాయ వేషం అంటే ఒకవేళ ఎద్దేవా చేసినట్టు ఉంటుందేమో ఆ ముక్క. అంచేత మీకు రెండో ప్రింట్ అవుతుంది నా ఆశీర్వచనం, ఒక పెద్ద ఆయన చెప్పారు ఆయన. దానికి ఆ కాషాయ వేషం తీసి వచ్చి కలియుగదైవం ఉంచున్నాడు ఆయన అన్నట్టు. రెండో ప్రింట్ కూడా వచ్చి వేసారు, కలియుగదైవం అని మార్చేసాం పేరు అది కూడా. అంటే ఆ విధంగా స్వామివారు ఇలా చేశారు. ఈ సాయి శతకం వచ్చైపోయిన తర్వాత ఈ సాయి శతకంలో మెరకలు ఏమిటంటే మన కవికుమార్ గారు సనాతన దాసారి ఎదురుగా ఉండేవారు
1: ఆయన,
2: వెంకటేశ్వర గారు. ఆయన చాలా మన నాన్నగారికి అయితే చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఈ సాయి శతకం ఆయన చదివి కులవంత హాల్లో ఆ సాయి శతకం మీద స్వామి నాకు మరి ఎలాగ ఆశీస్సులు ఉంటాయంటే ఏదో ఉండాలి, స్వామి వచ్చి ఆశీస్సులు ఇచ్చిపోరు కదా, ఏదో రూపంలో మనకు చేస్తూ ఉంటారని మనకు కథలు చెబుతున్నాం, మహిమలు చెబుతున్నామని. నా మీద ఆయన 9 పద్యాలు కులవంత హాల్లో రాశారట. దర్శనాలు అయిపోయి అందరూ వెళ్ళిపోయాక నన్ను అక్కడ కూర్చోబెట్టి ఆ పద్యాలన్నీ ఆయన చదివేసి నా చదువు పెట్టాడు కాగితం. స్వామి మన పద్యం రాస్తారా, మన కాగితం రాసిస్తారా, ఆయన చేత నాకు ఇప్పించారు ఆశీస్సులు అని చెప్పి నేను భావిస్తున్నాను నేను. కాబట్టి ఇందులో ఎక్కడ నేను ఒక పద్యం కూడా అందులో రాసుకొచ్చాను నేను, ఆయన కవికుమార్ గారు రాసినటువంటిది అది కూడా నేను.
1: సత్యవంత్ గారు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ మానవతా విలువలు అనేది ఒక ఇప్పుడు పాఠ్యాంశంగా సత్యసాయి విద్యా విధానంలో ఒక అంతర్భాగంగా వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక చక్కటి విషయాన్ని తెలియజేశారు, ఏదంటే సత్యాన్వేషణ ట్రూత్ అనేది వేరే అక్కర్లేదు, గణితమే సత్యాన్వేషణ అని చెప్పే చెప్పారు. తర్వాత ఐకమత్యానికి ఐక్యత గురించి చెప్పేటప్పుడు ఏదో 3 + 2 = 5 కలిస్తే 5 పిల్లలు కలిసి చుట్టూరు చేతులు పట్టుకుంటుంది, ఇంత సరళంగా పిల్లల తాలూక మనసును హత్తుకునేట్టుగా రాయడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ మానవతా విలువల్ని స్వామివారి తాలూకు అవతార తత్వంలో భాగమైనటువంటి ఈ మానవతా విలువల్ని ఏ విధంగా మనం పిల్లలకి త్రూ మ్యాథమెటిక్స్ టీచ్ చేయగలం?
2: ఇప్పుడు మానవతా విలువలకి గణితంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి, ఇప్పుడు ఒక ఆల్జీబ్రా తీసుకుంటే ఒక సమీకరణ సాధన ఉంటుంది, సాల్వింగ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని 8వ తరగతిలోనో 9వ తరగతిలోనో సాల్వ్ చేయడం చెప్పొచ్చు వాళ్ళకి బోధపెట్టి. అదే ఈక్వేషన్ ని ఇప్పుడు మోడల్ మ్యాథమెటిక్స్ లో మ్యాట్రిసిస్ ద్వారా కూడా సాల్వ్ చేస్తారు, ఈక్వేషన్ సాల్వ్ చేయడం కూడాను. అదే దాన్ని గ్రాఫికల్ గా కూడా సాల్వ్ చేస్తారు వారు. అంటే పద్ధతులన్నీ కూడా మనకు ఒకటే మార్గం చూస్తే ఇచ్చే ఆన్సర్ ఒకటే. మనం కూడా మనుషులు కూడా రకరకాలుగా మనుషులు ఉన్నప్పటికీ ముస్లింలు అవ్వచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఇన్ని రకాలు ఉండొచ్చు, వీళ్ళందరూ అల్టిమేట్ గోల్ ఒకటే దేవుడు
1: అది రావాలి
2: అని చెప్తూ ఉంటాను నేను. ఇంకా ఇలాగా మనకి క్లాస్ రూమ్ లో టీచింగ్ లో కూడా మనం చక్కగా పిల్లలకి మ్యాథమెటిక్స్ మీద చెప్పొచ్చు. తర్వాత మహాత్ములు జీవిత చరిత్రలు పురాణంలో ఉన్నటువంటి మనకి చక్కటి సత్యాలన్నీ పురాణంలో కూడా చెప్పారు. ధర్మరాజు ఏమిటి, ద్రౌపది ఏమిటి, వీళ్ళందరూ కూడా ఎలా మనిషి బిహేవ్ చేయాలో, ఏ విధమైన ప్రవర్తన ఉండాలో మనిషికి, అది కూడా వాళ్ళకి మనకి చక్కటి కథల్లో మనకు ఉపమానాలు అవి కూడా ఉన్నాయి. నేను పురాణాల్లోంచి లేకపోతే మహానుభావుల చరిత్రలోంచి తీసుకుని శ్రీవాణి అని మచిలీపట్నం నుంచి మనకి కొమరగిరి కృష్ణమోహన్ గారు వచ్చారు, వారి పుస్తకంలో నేను నా చేత ఒక 10 సంవత్సరాలు బట్టి ఆయన రాయించారు. ఆ రాయడంలో వారి నీతి కథ సుధానిధి అని చెప్పి వారు ఒక సెట్ ఆఫ్ బుక్స్ ప్రింట్ చేశారు. మా తాలూకు రాసి రచనలన్నీ కూడా ఈ మానవతా విలువల గురించి ఇవన్నీ అందులో ఉపయోగించుకున్నట్టు వాళ్ళ పుస్తకంలో పలానా NVR సత్యనామూర్తి గారికి కూడా మేము ఉపయోగించుకున్నాం చెప్పి వాళ్ళు ఉపయోగించుకున్న రచనలన్నీ కూడా పెట్టి మనకు కూడా అందులో స్థానం కల్పించారు. ఆ విధంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ అన్నిటికీ కూడా పుస్తకాలు ఇస్తున్నట్టు, సదస్సులు పెట్టినట్టు కూడా పత్రికల్లో వేసేవారు. ఇటీవలే ఆగస్టులో కాలం చేశారు ఆయన కూడా స్వామి అది కూడా అది కూడా ఆ విధంగా నాకు ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఆ శ్రీవాణిలోనే ఈ సాయి శతకం తర్వాత అదనంగా మరొక 100 పద్యాలు 5 సంవత్సరాల పాటు ప్రతి నెల కూడా నా పద్యాలు ఇవి కూడా స్వామి మీద ఏదో ఒకటి స్వామి తాలూకు ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మన అనుభూతిని ఆయన చేస్తున్న కార్యక్రమాలను మనం ఎలా ఆరాధించాలో ఓ పద్యం మీద చెప్తూ ఉండడం అలాగా ఒక 5 సంవత్సరాలు నాకు ఆ విధంగా శ్రీవాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. ఈ గణిత పరంగా మీరు చెప్పారు కదా, ఈ గణిత పరంగా నాకు ఏ విధంగా స్వామి నాకు అవకాశం ఇచ్చారంటే 79లో మీకు చెప్పాను నేను ఆ గవర్నమెంట్ పత్రికలో వాళ్ళు రాశారని. గవర్నమెంట్ పత్రికలో రాసిన తర్వాత ఆంధ్రపత్రికలో బాలరంజన్ అని ఉండేది, దాంట్లో పేపర్లో డైలీ పేపర్లో రాసేవాడిని నేను. ఆ ఎడిటర్ గారు ఏం చేశారంటే మాకు పిల్లలకి మీరు రాయన్ అన్నారు. 85 నుంచి 90 దాకా ఒక 5 సంవత్సరాలు అందులో నా చేత గామా అనే కలం పేరుతో రాసేవాడిని నేను అప్పుడు. అంటే చాలా పత్రికలు ఆర్టికల్ రాస్తూ ఉంటే అన్ని వీడే రాస్తున్నారా అని అంటారేమో అని చెప్పి వాళ్ళు కొంత ఎత్తిగలు కొంచెం సూచించేవారు. ఒక మీకు 3 కథలు వేస్తే బాగుండదు, కొంచెం పేర్లు కొంచెం మార్పుచ్చుకుని పెట్టుకుంటూ ఉంటే బాగుండదు, అబ్రివేషన్స్ అవి అని చెప్పి వాళ్ళు సూచించేవారు. అలాగే గామా అనే కలం పేరుతోటి ఆ మ్యాథమెటిక్స్ రాసేవాడిని. సైన్స్ పేజీలో ఆంధ్రభూమిలో మ్యాథమెటిక్స్ గురించి కొన్ని రాశాను నేను. ఆ తర్వాత ఆంధ్ర ప్రభవాళ్ళు ఈ ఎడిటర్ అక్కడికి మారిపోయారంటే అతను నాకు కథ రాస్తే మిగత ఆంధ్రపత్రికలో బాలరంజన్ అని ఉండేది. దాంట్లో పేపర్ డైలీ పేపర్లో రాసేవాడిని నేను. ఆ ఎడిటర్ గారు ఏం చేశారంటే మాకు పిల్లలకి మీరు రాయండి అన్నారు.

0: లోనే ఉన్నారు. ఇంకాను మాకు అంకెల వింతలైనటువంటి మేము ఒక శీర్షిక మాకు ఇస్తున్నాము, మేము చిన్నారనే సప్లిమెంట్ ఇస్తున్నాము ఆంధ్రప్రభలోను, మాకు రెగ్యులర్ గా రాయాలి మీరు అన్నారు. ఒక 5 సంవత్సరాలు 1990 నుంచి 1995 వరకు ఇవన్నీ చెప్తానంటే స్వామి నాకు ఇవన్నీ ఫౌండేషన్. 5 సంవత్సరాలు ఆంధ్రప్రభలో చిన్నారులో అంకెల వింతలైనటువంటి శీర్షిక రాసేవాడిని. అలాగా మాకు ఎన్నో 200 ఆర్టికల్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇవి పబ్లిష్ అవుతామంటే విశాలాంధ్ర పబ్లికేషన్స్ వాళ్ళు మీ పుస్తకాలు మేము వేస్తామని ముందుకు వచ్చారు. మ్యాథమెటిక్స్ అనే పుస్తకం, మ్యాథమెటిక్స్ అనే పుస్తకం వాళ్ళు వేయగానే నేను ఇది పట్టుకెళ్ళి స్వామి దగ్గరికి పట్టుకెళ్ళాను. 97లోను స్వామి దర్శనాల దగ్గరికి వచ్చారు. నాకు ఫస్ట్ లైన్ రాలేదు, సెకండ్ లైన్లో ఉన్నాను. సెకండ్ లైన్లో ఉంటే మరి ముందు కొంగితే దెబ్బలాడతారేమో, వాలంటీర్స్ అది కూడా ఏం చేయడం అని ఆలోచిస్తున్నాను. నా చేతిలో పుస్తకం చూసుకు వెళ్ళిపోతున్నారు స్వామి. వెళ్ళిపోతున్న వాళ్ళు వెనక్కి తిరిగి ఇలా తీయన్నారు పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని కవర్లో పెట్టిస్తే ఆ కవర్లో పైకి తీసేశారు. ఆ పుస్తకాన్ని నేను చూశాను. ఆయన మీరు నమ్మండి, ఈ రోజుకి ఆ పుస్తకం స్వామి చేతితో పట్టుకుని చూసినటువంటి బ్లెస్సింగ్ చేసిన పుస్తకం ఇది. 8వ ఎడిషన్ ఏదో అవుతున్నది ఇప్పుడు మా విశాలాంధ్ర పబ్లికేషన్ లో 8వ ఎడిషన్. ఆ తర్వాత వాళ్ళు ఈ అంకెల వింతలైన పుస్తకం వేశారు, లెక్కల వింతలైనటువంటి పుస్తకం వేశారు. ఇవన్నీ వేస్తూ ఉంటే స్వామి నేను అడిగాను, రాష్ట్ర వ్యాప్తంగా నా మ్యాథమెటిక్స్ నా చేత నువ్వు చేయిస్తున్నావు, ఇంకా విస్తృతంగా వెళ్తుందో లేదో నాకేం తెలియదు, నేను బొబ్బిల్లో మౌనం ఉన్నాను, ఇవన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పాను స్వామికి. చూస్తే ఒకనాడు రామోజీ గారి దగ్గర నుంచి వాళ్ళ మరుగు మనిషి ఏమో నాకు ఈనాడు నుంచి ఫోన్ చేశారు, మీ తాలూకు పుస్తకాలు మేము చూశాము, మాకు గణితం మీద ఏమైనా పుస్తకాలు రాయాలండి, మాకు ఆర్టికల్ మరి ఇది ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ లెసన్స్ రాయాలని చెప్పి మాకు చెప్పారు. లెసన్స్ కి ఏముందండి, బోర్డు లెక్చర్స్ అయినా రాసిస్తారు. క్రియేటివ్ రైటింగ్ పిల్లల్లో అది ఉండాలి,
1: రావాలి.
0: ఆ క్రియేటివ్ రైటింగ్ మీద నాకు ఆసక్తి ఎక్కువ. ఇందు మీద ఏమిటి చేయగలం, ఓ ఫార్ములా పట్టుకుంటే, మీరు అడిగారు కదా గణితం అని, a+b² పట్టుకుంటే, లేదా a-b² పట్టుకుంటే, ఇంకా పిల్లలకి సూత్రాలు ఉన్నాయి 10 గానో 20 గానో, ఈ సూత్రాల మీద రకరకాలుగా ఏమైనా చేయగలమా అంటే వాళ్ళకి అవగాహన వస్తుంది, ఒక క్రియేటివిటీ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి వాటికి. అవి నాకు అవి ఇంట్రెస్ట్ కానీ మరి ఈ లెసన్స్ అవి మీరు ఏమనుకోకుండా అయితే మీరు ఏదో పంపించడం అంటే స్వామి అటువంటి వాళ్ళని మెంట్ చేశారు. స్వామి చెప్పేది ఏంటంటే వాళ్ళు పిలిచి మీరు ఏది పడితే అది రాయండి అనే పరిస్థితికి వచ్చారు. 5 సంవత్సరాలు అదే 5 సంవత్సరాలు నా చేత అది అయిపోయింది మన ఎలక్షన్స్ ముందు. అప్పటి వరకు నా చేత ప్రతి వారం ఇంచుమించుగా ఒక 100 ఆర్టికల్స్ 5 సంవత్సరాల్లోనూ నాకు పబ్లిష్ చేశారు. అవి ఇప్పుడు అది చెప్పాను కదా స్వామికి, స్వామి ఏమిటి ఇవన్నీ ప్రజల్లోకి ఎలా విస్తృతంగా వెళ్తున్నాయని, మనం ఒక స్కూల్ నుంచి అడాప్ట్ చేసుకుని మెరిట్ లో ఉన్న వాళ్ళకి 15 మందికి ఇస్తున్నాం, మాతృభాష కూడా మరి మర్చిపోతున్నారు అంటున్నారు ఇప్పుడు తెలుగు. నాకు రాసిన కథల పుస్తకం కూడా నేను చెప్పాను లెక్కల మీద వేసేస్తున్నారు, రీడబిలిటీ లేదు, ఎవరు చదవడం లేదు, పుస్తకాలు వేయటం లేదు తెలుగులో. నా పుస్తకం ఏదైనా వేస్తే బాగుంటుంది పొట్టివాడని చెప్పి హాస్య కథలు మీరు రాసిన దాంట్లో ఏమైనా హాస్య కథలు ఉంటే పుస్తకం వేస్తామన్నారు, వేశారు విశాలాంధ్ర వాళ్ళు. ఈ మెరిట్ లో ఉన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఓ 10 మంది మెరిట్ లో విద్యార్థులకి లెక్కలలో అన్ని సబ్జెక్టులో ఉన్న వాళ్ళకి 10 పుస్తకాలు, ఈ పొట్టివాడు తెలుగులో మెరిట్ లో ఉన్న వాళ్ళకి 5 సెక్షన్లకి 5 పుస్తకాలు, పాఠశాలకి 5 పుస్తకాలు, 500 రూపాయలు ప్యాకేజ్ తోటి నా పెన్షన్ లోంచి డబ్బులు తీసి పెట్టుకుంటున్నాను నేను, 500 రూపాయలు తీసి ఇవ్వడం. ఇవి పేపర్ లో వేస్తున్నారు. నాకు చేసేటటువంటి స్వామి ఏంటంటే చాలా మంది మాకు తెలుసున్న వాళ్ళు అవడం వల్ల ఈ పేపర్లో నాకు రచనలు పడడం వల్ల వాళ్ళందరూ ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు అలా పేపర్లో వేస్తున్నారు. ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఎవరో ఒకళ్ళు 4-5 పిలిచి వాళ్ళు 5-6 వేల రూపాయలు ఇచ్చి పుస్తకాలు ఏమో పంచిపెట్టారు. కూడా ఇలా జరుగుతుంటే 5-6 వేలు అయితే రాష్ట్రం వ్యాప్తంగా ఎలా వెళ్తాయి, బొబ్బిలో అభిమానం కానీ పైన అభిమానం ఉంది కదా. ఇలా ఉండగా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నాకు మళ్ళీ అమెరికా నుంచి మరో ఫోన్ వచ్చింది. నా పేరు రవిశంకర్ అండి, నేను హార్డ్వేర్ స్టూడెంట్ ని, నా జీతంలో మీ గురించి 50 వేలు ఎట్టు పెట్టాను నేను అన్నాడు. నాకు అలా జరగదల కళ నేను జరిపోయి ఈ రోజుల్లో మానవతా విలువలు తల్లిదండ్రులనే సమంగా చూడలేదని మనకు స్వామి ఉపన్యాసాల్లో చెప్తున్నారు. తల్లిదండ్రులను చూడండి రా, విడిచిపెట్టిపోకండి, వృద్ధాప్యంలో జరిపించేయకండి అని చెబుతున్న రోజుల్లో ఎవరో మన దగ్గర చదువుకున్నవాడు నా జీతంలో నీ గురించి 50 వేలు ఎట్టు పెట్టానంటే నిజంగా అద్భుతమైన ఏమిటి విషయం అడిగాను. ఈనాడులో పడినవన్నీ మేము వెబ్సైట్ లో చూసాం, ఆ వచ్చి వేయించేసి మీరు ఎవరో పంచిపెడతారు. ఇప్పుడు ప్రింట్ పాయింట్ విజయనగరంలో ప్రింట్ అవుతున్నాయి, 100 పాఠశాలకు ఇవ్వడానికి తగిన మెటీరియల్ మనకు నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. నాకు ఆ స్వామి శక్తి ఇచ్చి ఓపిక ఉండాలి, కానీ నీకు ఎంత ఓపిక ఉంటే నువ్వు చేసుకోను మనకి చేతిలో.
1: చాలా బాగా చెప్పారు సత్యానంద్ గారు. ఈ విధంగా గణితం ద్వారా గణితాన్ని చిన్నపిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి చక్కటి స్వామి సేవ చేస్తున్నారు మీరు. ఆఖరిగా స్వామివారి సందేశాన్ని మీరు ఏ విధంగా పిల్లలకు తెలియజేస్తారు?
0: అయితే ఈ గణితము ఈ విద్య పిల్లల్లో ఇవన్నీ మనం అందజేయడం అది నాకు కోరిక పుట్టించారు స్వామి, ఆయనే నెరవేర్చుకుంటున్నారు. నా ప్రయత్నం ఏమీ లేదు, మీరు ఇందులో బోధపడుతున్నారు కదా, అన్ని ఎవరో చేసి పెడుతున్నారు. కానీ నాకు కోరిక ఏమిటంటే స్వామి భగవంతుడు అనేవాడు ఉన్నాడనే విషయం నేటి సమాజానికి తెలియాలి. చాలా మందికి నాస్తికవాదం బెబలిపోతుంది, దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి

0: సంశయాలతో కొట్టుమిట్టాడుతున్నారు పెద్దలందరూ కూడా. ఇటువంటి సందర్భంలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడని చెబితే చాలామంది చెప్తారు దేవుడు ఉన్నాడంటే నమ్మే పరిస్థితి ఏం లేదు కదా. ఇదిగో నా అనుభవాలు, ఇదిగో ఈ స్వామి నాకు ఇలా కల్పించారు. అది వెరిఫై చేసుకోండి. యథార్థాలైన విషయాలు కూడా ఎన్నో సంఘటనలన్నీ చేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చూపించి మా దగ్గర జరిగినవన్నీ కూడా చేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా ఈ మా బాగా పత్రిక నా అనుభవతులేమో ఈ శ్రీమణిలో కూడా ఐదారు విషయండి. అన్ని మనం వేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు కదా. ఇలా వేయాలంటే ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా స్వామికి ఎంతో మంది ఉన్నారు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, వాళ్ళని చూస్తున్నాం మనం బుక్స్ అని కూడా. కానీ నా ఉద్దేశం నేను ఎవరైతే నాకు ఎక్కడ ఎవరు కలిసినా ఓ సంభాషణ కలిపితే నేను వారు విసుక్కోకుండా ఉంటే స్వామి విషయాలే వాళ్ళతో చెప్తాను. నేను ఎక్కడ ఎవరైనా మా ఇంటికి వచ్చినా అదే విషయం చెప్తాను. ఓ ప్రయాణం చేస్తున్నా రైల్లోను బస్సులో ఉన్నా ఈ స్వామి విషయాలే తప్ప మరో విషయాలు ఏమీ కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడను. మరొక రకమైనటువంటి ఏమీ కూడా ఆసక్తులు కూడా ఉండవు. మనం ఇప్పుడు మీరు అడిగారు కనుక చివరికి చెప్తున్నాను, మా మేనల్ ఇందాక మీకు వివేకానందుల గురించి చెప్పారని చెప్పారు. వారు ఒకటే చెప్పాడు, వివేకానందులు ఆలోచించాడు మావయ్య మామూలుగా అందరూ వివాహం చేసుకోవడం, సంసారం జీవితం కలిపి అన్ని మామూలేను, మరి ఇదే జీవితం అయితే మనం ఎందుకు పడడం, దీంట్లో ఏదైనా సంథింగ్ ఏదైనా ఉంటుంది, పరమార్థం ఏదైనా ఉంటుందని ఆలోచించాడు వివేకానందుడు. అది ఆ కుర్రవాడు చెప్తున్నాడు నాకు విషయాలు. అంటే ఆ టైపు ఆలోచనలు వచ్చేటట్టు మనం పిల్లలకి శిక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. భగవంతుడు ఉన్నాడు, మనని నడిపిస్తున్నటువంటి శక్తి వేరే ఉన్నది. అది గ్రహించుకుంటూ మనకి అశాశ్వతమైనటువంటి ఈ కార్యక్రమంలో మనల్ని తీపిచ్చాడు. అంటే ఇందులో మనం ఉన్నత కాలంలో ఏదో మనం చెయ్యాలి మనం సమాజానికి అది కూడా అనే విషయాన్ని మనకి స్వామి చూపిస్తున్నారు. ఆయన సందేశాలు అవి వస్తున్నాయి కదా, డూ గుడ్ బీ గుడ్ సర్వాల్ లవ్వాల్ అవే చెప్తున్నారు కదా. సర్వీసే ఎక్కడ సర్వీస్ చేస్తే అక్కడ ఉండాలని చెప్తున్నారు.
1: చాలా సంతోషం
0: అని చెప్పి మనకి
1: మూర్తి గారు మీరు గణితంలో ఎంతో సేవలు అందించారు. గణితాన్ని సరళంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో అంతేకాకుండా దాన్ని ఉత్సాహంగా పిల్లలు అందుకునేటట్టుగా మీరు ఎన్నో ప్రక్రియలు చేసి అటువంటి పుస్తకాలు కూడా రచించారు. పిల్లల్లో ఈ గణితం అంటే భయం పోయేటట్టుగా ఏం చేయాలి, ఎలా చేస్తా బాగుంటుంది? ఎందుకంటే మాకు చాలా మంది బాల వికాస విద్యార్థులు ఎంత ఉంటారు, వాళ్ళకి మీరు ఏ విధంగా ఆ మెడుకులు అవి కొంచెం తెలుపుగలుగుతారు, వాటి కొంచెం చెప్తారా?
0: తప్పకుండా. ఇప్పుడు గణితంలో మనకి విద్యా విధానంలో అనేక రకమైనటువంటి పరిశోధనల్లో మార్పులు వస్తున్నాయి. నేను సర్వీసులో ఉన్నంతకాలం గణితం చెప్పినప్పుడు నేను పెద్ద క్లాసులకు వెళ్ళినప్పటికీ, ఓ 12th క్లాస్ 10th క్లాసు ఆ క్లాసులకు వెళ్ళినప్పటికీ ప్రత్యేకంగా 8వ తరగతి వాళ్ళు కూడా నేను వెళ్ళేవాడి. నేను అంటే అక్కడ ఒక ఫౌండేషన్ వేస్తే, ఓ పునాది అనేది ఏర్పరిస్తే వాళ్ళందరికీ బాగా లెక్కలు అవి వస్తాయని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఏమిటి చేసేవానంటే ఎక్కాలు క్షుణ్ణంగా కంఠస్థ చేయాలి, అంటే మల్టిప్లికేషన్ టేబుల్స్ అనమాట. ఒక 20 వరకు కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి రావాలి. చాలా మంది ఆక్షేపించి వారు మీరు కంఠస్థమే పెట్టకూడదు అంటున్నారు కదా సైంటిఫిక్ గాను, ఇవేమిటండి మూర్తి గారు మీరు ఇలాంటివన్నీ పెడుతున్నారు అది కూడాను. నేను ఎందుకు చెప్తున్నానంటే 30 సంవత్సరాల క్రితం నేను చెప్పినటువంటి విషయాలు ఈ రోజు ఇప్పుడు అందరూ ఏమి చెప్తున్నారంటే కంఠస్థ పెడితేనే మంచిదని చెప్పి ఇప్పుడు అందరూ ఉంటున్నటువంటి సత్యం. మన తాలూకు సంస్కృతిలో మరి వేదాలు ఏవి వెళ్ళవేయడమే కదా, టెక్స్ట్ బుక్స్ కూడా లేవు, జ్ఞాపక శక్తి ఎంత పెరుగుతుంది వారికి అది కూడాను. మీరు ఎక్కాలు అవి కంఠస్థ పెట్టకపోతే మల్టిప్లికేషన్ ఎలా చేయగలరు? ఏదైనా గుణించాలంటే 12 పద్ధతులు ఎంత అంటే ఎక్కని రాకపోతే ఇప్పుడు ఏం చేయలేడు కదా. ఎక్కాలు బాగా రావాలి, స్క్వేర్స్ అంటారు అంటే వర్గాలు అంటారు, ప్రతి సంఖ్యలకి వర్గాలు తెలియాలి. తర్వాత కొన్ని క్యూబులు ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటే మరి దశాంశ భిన్నాలు, మా సామాన్య భిన్నాలు, ఈ ఫండమెంటల్స్ అన్ని వాళ్ళకు బాగా ఇస్తే మనం పెద్ద క్లాసుల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడే వాళ్ళకి చాలా మటుకు తప్పులు అవి చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి ఈ తప్పు మీరు చేయకండి అని చెప్పి నేను గురికల గణితం అని మన పుట్టపత్రి నుంచి బాలతేజం అనే పత్రిక వస్తున్నది. అతను స్వామి కాలేజీలో MBA చదువుకుని పెద్ద ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి పిల్లలకి బాలతేజం అనే పత్రిక నడుపుతున్నాడు ఆయన. ఆ అబ్బాయి NS రామారావు గారు వాళ్ళ ఫాదర్, స్వామి డివోటీస్ విజయవాడ నుంచి ఉన్నారు, ఇప్పుడు పుట్టపత్రిలో ఉంటున్నారు వాళ్ళు. వారు ఆ బాలతేజంలో వాళ్ళు నన్ను కోరింది ఏంటంటే ఇప్పుడు ఇలా లెక్కలకెళ్ళు అంటే భయం అది పోవాలి పిల్లలకి అది కూడా అని చెప్తే గురిగల గణితం అని చెప్పి ఎక్కడ తప్పైంది ఏమిటి అని చెప్పి పిల్లలకి కామన్ మిస్టేక్స్ ఏముంటాయో ఆ కామన్ మిస్టేక్స్ అన్ని టచ్ చేసుకుంటూ ఓ 10-15 వ్యాసాలు అవి వచ్చాయి. అదేవిధంగా లెక్కలంటే చాలా సులువు, లెక్కలు అర్థమైపోతే ఏముండదు, అర్థమైపోవడం అంటే అర్థం అవుద్దా అని అడగొచ్చు. అర్థమయ్యేటట్లు మనం చెయ్యాలి, ఉపాధ్యాయుడు చేయవలసిన బాధ్యత ఉన్నది. అంకెలు చెప్తున్న గుణకారాలు భాగాహారాలు బాగా వచ్చేస్తే ఇప్పుడు నేను రష్యన్ పబ్లికేషన్స్ వాళ్ళు నా చేత మ్యాథ్స్ ఈజ్ ఫన్ అని చెప్పి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించారు, గణితమే వినోదం అనే పేరుతో నేను 2 పుస్తకాలు అవేమిటి, ఎలిమెంటరీ లెవెల్లో ఎడిషను సబ్ట్రాక్షను, అంటే సంకలనం వ్యవకలనము గుణకార భాగాలు. సంకలన వ్యవకలనం మీద ప్రత్యేకమైన పుస్తకం, గుణకార భాగాల మీద ప్రత్యేకమైన పుస్తకం, బొమ్మతో లెక్కలు. ఇటువంటివి మన రాష్ట్రంలో ఇటువంటి పుస్తకాలు మన విద్యా విధానంలో ఏమీ లేవు. రష్యాలో వాళ్ళు పబ్లిష్ చేశారు, అది నా చేత ఏమో తెలుగులోకి వాళ్ళు అనువదింపు చేశారు. అవి ఎలిమెంటరీ స్కూల్ అటువంటి పుస్తకాలు ఉంటే వాళ్ళకు ఒక చిన్నప్పటి నుంచి పునాది ఏర్పడి లెక్కలంటే భయం పోతుంది. ఇప్పుడు నేను ఇప్పటికే 5-6 పుస్తకాలు నేను రాస్తున్నాను, నా తెలుగు రచనలన్నీ కూడాను. నేను కోరేది ఏమిటంటే ఇటువంటి రాసిన వాళ్ళు ఇంకా ఉంటారు. స్వామి నాకు ఈ అవకాశం కలిగించే రాష్ట్రంలో ఎన్నో 10 కోట్ల మంది జనాభాలో లెక్కల్లో నేను ఒక్కడనే ఇప్పుడు ప్రస్తుతం ఈనాడులో నేను రాసేటటువంటి శక్తిని స్వామి ఇచ్చారు, కానీ నా శక్తి ఏం కాదు అది. నాకన్నా చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇంకా చాలా గొప్పవాళ్ళు అందరూ ఉన్నారు. అయినప్పటికీ నన్ను ఎంచుకుని నా ద్వారా స్వామి ఇవన్నీ ఇచ్చారు. ఇటువంటి ఇంకా రాసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, లేకపోలేదు. ఇటువంటివన్నీ కూడా రోజు 1 గంట సేపు పిల్లలకి 24 గంటల్లో స్కూల్లో 6-7 గంటల్లో ఉంటుంది. పూర్వం మారల్ ఎడ్యుకేషన్ ఉండేది, ఇప్పుడు పాఠశాలలో మారల్ ఎడ్యుకేషన్ లేదు, డ్రాయింగ్ లేదు. అంటే జనరల్ గా చెప్తున్నాను, మన సత్యసాయి స్కూల్స్ లో ఉండొచ్చు అని కూడా. ఇన్ జనరల్ మన సర్వీస్ అందరికీ కదా చేస్తున్నాం మనం. పిల్లలకి 1 గంట సేపు ఈ లెక్కల్లో మెళుకులన్నీ కూడా, హైస్కూల్ వాళ్ళకైతే ఇదిగో ఇటువంటివన్నీ తమాషాలు ఉన్నాయి అంకిళ్ళు, ఇటువంటివన్నీ చెప్పగలిగితే వాళ్ళకి తప్పకుండా లెక్కల్లో భయం పోతుంది. అంటే ఏవో కబుర్లు చెప్పడం కాదు, నేను ఆచరణలో ఇవన్నీ పెట్టి చూపించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళకి మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షలకి మన స్కూల్లో పాటలకి కన్ఫైన్ అయిపోకుండా మనం ఇంకా మీద లెవెల్ పెంచుకునేటువంటి విషయాల్లో ఆసక్తి ఉంటే రండి అని చెప్పి వాళ్ళకి ఫ్రీ కోచింగ్లు కూడా నేను ఇచ్చి 16 సంవత్సరాలు ఇస్తే 100 మంది బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ జయశంకర్ గారు అమెరికా నుంచి వచ్చినారంటే ఈయన అలాంటివి నా దగ్గర విద్యార్థి ఆ రోజుల్లో వాళ్ళు వాళ్ళ సిస్టర్ డాక్టర్ గారు ఇక్కడ లోకల్ గా ఉన్నారు, ఆవిడ గైనిక్ ప్రొఫెసర్ గాను, ఆవిడ కూడా ఇలా ఒలింపియాడ్ ఇప్పుడు డాక్టర్ అయినప్పటికీ మ్యాథమెటిక్స్ లో దగ్గర చదువుకుని ఒలింపియాడ్ సర్టిఫికేట్ ఆవిడ సంపాదించుకున్నారు ఆవిడ. అంచేత అటువంటివన్నీ మనం చేస్తే పిల్లల్లో తప్పకుండా వాళ్ళకి శక్తి సామర్థ్యాలు వస్తాయి. మరి అటువంటివి ఏమైనా ట్రైల్స్ అవి కావాలంటే ఇలా చెప్పగలిగిన వాళ్ళని ఉపాధ్యాయులు మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు నాలుగు అటువంటి ఎవరినో పిలిచి సెమినార్ చేయించాక అన్ని నువ్వే చెయ్యంటే ఈ వయసులో మేము చెయ్యాలేమో ఆరోగ్యం ఉండదు. కనుక ఒకసారి తెలుసుకున్న తర్వాత తప్పులేదు, మనం అందరూ ఒకసారి నేర్చుకున్నాకే కదా మనం మాస్టర్లు అయిందో టీచర్లు అయిందో అని. ఇలాగ ఇలాంటివన్నీ విస్తృతంగా మనం చేస్తే పిల్లలందరిలో తప్పకుండా గణితం అంటే భయం పోతుంది. చక్కగా మంచి దీనివల్ల రేపు పొద్దున్న ఏ ఉద్యోగం కావాల్సినా గణితమే, కాంపిటేటివ్ పరీక్షకు దేనికి వెళ్ళవలసినా సరే గణితం లేకుండా మరి ఏ పరీక్ష వాడు రాయలేడు. ఇందులోకి 50 మార్కులు ఉంటున్నాయి మనకి. ఒక బ్యాంకు ఉద్యోగం రాయాలన్నా ఏ చేయాలన్నా ఇంజనీరింగ్ ఏం అక్కర్లేదు వాడికి, హై స్కూల్లో చదువుకున్న మ్యాథమెటిక్స్ కావాలి. అంతేత అటువంటివి వాటికి కృషి అందరికీ కూడా చేసి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే తప్పకుండా వస్తారని చేస్తూ స్వామి నాకు ఈ అవకాశాన్ని ఈరోజు ఈ స్టూడియో ద్వారా నాకు కలిగించినందుకు నా జన్మధైర్యమైనదిగా భావిస్తున్నాను. నన్ను దీనికి కూడా ఈ రకమైన ప్రచారానికి స్వామి నన్ను ఇన్స్ట్రుమెంట్ గా ఎన్నాళ్ళు రచనల ద్వారా చేశారు, ఇప్పుడు ఆకాశవాణి ద్వారా చేశారు. అంటే ఆకాశవాణి ద్వారా కూడా నాకు చేశారు ఓసారి ఇక్కడ చిలకపరకలు అని చెప్పి నేను 20 స్క్రిప్టులు రాసి ఆల్ ఇండియా రేడియోలో పిల్లలకి ప్రసారం అది చేయించారు కూడా. ఇప్పుడు నేను స్వామి నమ్ముకున్నాను కనుక ఆయన తాలూకు కార్యక్రమాల్లో నన్ను ఇలా భాగస్వామ్యం చేయడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నేను ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.
1: సత్యసాయి ప్రేమవాణి డిజిటల్ స్టూడియో తరఫున మీకు మా హార్దిక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.
0: సాయిరాం.
2: ఇంతవరకు మీరు విశాఖ జిల్లా వాస్తవ్యులు, స్వామివారి చిరకాల భక్తులైన శ్రీ ఎన్వీఆర్ సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమ 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఇప్పుడు మీరు వినబోయే చిన్న కథ పేరు సూత్రధారి పాత్రధారి. ఒకసారి ఒక గ్రామంలో హరిశ్చంద్ర నాటకం వెయ్యాలని కొందరు సంకల్పించారు. ఆ గ్రామంలో రెండు పార్టీలు. హరిశ్చంద్ర నాటకం ఫలానా రోజున ప్రదర్శించబడుతుంది అని దండోరా వేయించారు. ఆ రోజు రానే వచ్చింది. నాటకం ప్రారంభమయ్యింది. నాటకంలో లోహితాస్యుడు పాము కరిచి చనిపోతే చంద్రమతి ఏడవలసిన సీన్ వచ్చింది. చంద్రమతి వేషధారి ఏడవను అని నిరాకరించాడు. ఎందుచేత? హరిశ్చంద్ర పాత్రధారి లోహితాస్యుడి వేషం వేసినవాడు ఒక పార్టీకి చెందినవారు, చంద్రమతి పాత్రధారి మరొక పార్టీకి చెందినవాడు. నాటక దర్శకుడు బతిమాలినా లాభం లేకపోయింది. నాటకశాలలో కలవరం, గోలా బయలుదేరింది. నాటకం రసాభాసమయ్యింది. ఇక్కడ ఏమి జరిగింది? నటులు తమ వ్యక్తిత్వాలను మరచి పాత్రలలో లీనం కాలేకపోయారు. నాటకంలో పాత్రధారులుగా తమ కర్తవ్యాన్ని మరిచారు. అదేవిధంగా ఈ జగన్నాటకమున మనమందరం పాత్రధారులం. సూత్రధారి అయిన భగవంతుని ఆదేశానుసారం ఎవరి పాత్ర వారు చక్కగా నిర్వహించడానికి ప్రయత్నించాలి. లేకపోతే జీవితం రసాభాసమవుతుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం అనంతగిరి కొండల్లో రంగరాజపల్లి గ్రామంలో విశాఖ సాయి యువత చేపట్టిన అద్భుతమైన ప్రేమామృత ధార మంచిరీటి సరఫరా పథకంపై రూపొందించిన ప్రత్యేకమైన డాక్యుమెంటరీ

0: ప్రకృతి సౌందర్యం ఒకవైపు కన్నులకు విందు చేస్తున్నా, ఆ ప్రకృతి ఒడిలో జీవిస్తూ కనీసం సురక్షితమైన త్రాగునీటికి నోచుకోలేక ఆ గ్రామస్తులు చాలా ఇబ్బంది పడేవారు. వారికి ఒకప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక గుక్కెడు మంచినీళ్లు తాగడానికి ఎంతో అవస్థపడేవారో, ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నారో వారి ద్వారా విందాం. సారమ్మ, మీ పేరేంటో చెప్తారా?
1: సారమ్మ పేరు జిషిన్నారి.
0: ఏ ఊరు నుంచి వచ్చారు?
1: గొడ్డపాడు నుంచి వచ్చాం.
0: మీ ఊర్లో ఈ పడచల బావిలకు సంబంధించిన మంచినీటి పథకం మీ ఊర్లో చేపట్టారు కదా సార్ సంస్థల వాళ్ళు, అందులో మీరు మీ భాగస్వామ్యం గురించి చెప్తారా?
1: అంటే అక్కడ కడుతున్నారు కదా, ట్యాంక్ కడుతుంటే అక్కడ ఇసుక మోయడము, రాయలు చిప్స్లు మోయడము అన్ని చేసి, వాటర్ మోయడము అన్ని చేసి పాలు పంచుకున్నాం సార్.
0: అంటే మీకు ఏమనిపించేది ఇలాగ వాళ్ళు వచ్చి మీ ఊర్లో మేము ఇలా చేస్తామమ్మా, మీ ఊర్లో మీకు మంచినీళ్లు ఇస్తాము అన్నప్పుడు మీకేమనిపించింది?
1: హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది.
0: అంటే ఇంతకు ముందు మీకు మంచినీటికి ఎటువంటి ప్రాబ్లం ఉండేదమ్మా? మీకు
1: చాలా ఇబ్బందిగా ఉండేది మంచినీటి వాటర్. మా ఊర్లో బావి ఉండేది, ఆ బావిలోనే వెళ్లాలంటే ఒక కిలోమీటర్ల దూరం వెళ్లేసి తెచ్చుకోవాలి.
0: ఎలా వెళ్ళాలమ్మా? అంటే మీకు ఏమైనా నడుచుకునే పోవాల్సిందా లేకపోతే?
1: నడుచుకుంటూ వెళ్ళాలి సార్.
0: మరి నడుచుకుంటే అది రోడ్ లాంటిది ఏమైనా ఉందా? అది ఎలా వెళ్ళాలమ్మా మీరు?
1: రోడ్లా లేదు సార్, చిన్న దారిలా ఉండే, అలా వెళ్ళేసి తెచ్చుకుని.
0: అది కొండ మీద ఎక్కడైనా ఉందా లేకపోతే మీ దగ్గరలోనే ఉందా? అది
1: కొండ మీద.
0: మీరు నడుచుకుంటూ కొండ ఎక్కేవారమ్మా?
1: సార్.
0: అక్కడికి వెళ్ళినాకమ్మా
1: బావి నుంచి తోడుకొని వాటర్
0: తెచ్చుకునేవాళ్ళు.
1: పెద్ద బావి ఉంది కానీ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా పడేవాళ్ళం వర్షాలు, వర్షాకాలం అయితే.
0: మీరు వెళ్లి నీళ్లు తెస్తూ ఉండేవారమ్మా?
1: మేము వెళ్లి తెస్తు.
0: మరి ఎండాకాలంలో అయితే మరి బావి ఎండిపోతుంది కదమ్మా, అలాంటి సమయంలో మీరు ఏం చేసేవారు?
1: ఇంకో ఊట్లోనే వెళ్లేసి పడుసులు బయలనే ఊట్లోనే వెళ్లేసి తెచ్చుకునేవాళ్ళు సైరా.
0: బొడ్డుపాడులో మీ ఊర్లో ఉన్న బావిలో నీళ్లు బానే ఉండేవమ్మా?
1: అంతే, కొన్ని వాటర్ బాగుండదు, అంతే ఎండాకాలం అయితే ఆకులు అలా పడిపోయి అలా వాటర్ అలాంటి వాటర్ తాగేవాళ్ళము. వర్షాకాలం అయితే బురద నీళ్ళు అలా వస్తుంది, కలుషితమైన వాటర్ తాగేవాళ్ళం. ఆ వాటర్ తాగడం బట్టి చాలా మంది అనారోగ్యానికి గురి అవ్వేవాళ్ళము.
0: అంటే మరి మీ బొడ్డపాడు నుంచి రంగరాజపల్లి చాలా దూరమా దగ్గరేనా?
1: దగ్గర సారా.
0: మీరు ఈ స్వచ్ఛత సంస్థల వాళ్ళు మంచినీటి పథకమే కాకుండా మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు కదా?
1: సారా చేశారు సారా.
0: మీరు కూడా దానికి వెళ్లారా?
1: వెళ్ళాం సారా. వెళ్లిన తర్వాత చాలా మందికి, మా ఊళ్ళో వాళ్ళకి కళ్ళు కనిపించే వాళ్ళకి ఆపరేషన్ చేయడం బట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళే స్వయంగా ఆపరేషన్ చేయించడం బట్టి వాళ్ళు ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు సారా.
0: మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా వెళ్ళడం జరిగిందా?
1: వెళ్ళడం జరిగింది సార్. మా అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే, బాగా వీక్నెస్ మా అమ్మగారు అంది. ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ అన్ని చేయించిన తర్వాత మా అమ్మగారు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు.
0: అంటే అమ్మ, ఇప్పుడు ఒకప్పుడు మీకు మంచినీళ్ళు ఉండేది కాదు, మీ ఊర్లో ఒక బావి ఉండేది, ఆ బావిలో నీళ్లు లేకపోతే మీరు పడుచుల బావిలకు వెళ్లేవారు.
1: అవును సార్.
0: ఇంతకు ముందు మీరు మాకు మంచినీళ్ళు కావాలని ఎవరైనా అడగడం జరిగిందమ్మా?
1: జరిగింది సార్. గవర్నమెంట్ వాళ్ళకి అడిగితే చేస్తామనేసి అరేంజ్మెంట్ చేశారు, ప్రాజెక్టులను కట్టిస్తామన్నారు, కానీ అదని చేయలేదు సార్. సత్యసాయిబాబా వాళ్ళకి మేము అడగకుండానే వాటర్ అని అరేంజ్మెంట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్.
0: సార్, మీరు ఇక్కడ వాళ్ళు అడగకుండానే వాటర్ ప్రాజెక్ట్ చేశామని చెప్పారు, మరి మీకు ఆ ఊరికి వెళ్ళాలి, ఆ ఊరే చేయాలని మీకు ఎలా అనిపించింది?
2: అంటే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేసామో, ఈ రంగరాజపల్లి దగ్గర ఏదైతే మనం ట్యాంక్ తయారు చేసామో, ఈ పడుచుల బయల నుంచి మనం వాటర్ సోర్సెస్ ని కనెక్ట్ చేసిన తర్వాత ఆ మెయిన్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో అది బాగా ఓవర్ఫ్లో అవటం, ఎక్కువ వాటర్ సోర్స్ మనకు కనపడినప్పుడు దీని నుంచి ఎలాగా ట్యాపర్ ఉండి హైడ్రా దీంట్లో వాటర్ ఈజీగా గ్రామాలన్నింటికి వెళ్తుంది కాబట్టి ఈజీగా మనం ప్రాసెస్ చేయాలి, వాళ్ళకి కూడా ఇవ్వాలి, దీంతో ఒకదానితో ఆపకూడదు, సోర్స్ ఎలాగా ఉన్నది అనే ఉద్దేశంతో వాళ్ళకి అందరికీ ఏ అయితే గ్రామాలు మనం కవర్ చేయగలమో ఎంత ఉన్నదో అంతవరకు అలా చేయగలిగాం.
0: అమ్మా, అయితే మీ బొడ్డుపాడులో కూడా ఇప్పుడు మీకు ఒక ట్యాంక్ ఉందమ్మా, అంటే దానికి ఒకేసారి ఎంత మంది నీళ్లు పట్టుకునే అవకాశం ఉంది? ఇప్పుడు
1: చాలా మంది పట్టుకునే అవకాశం ఉంది సైరా.
2: కొలైలు ఉన్నాయి
0: అంటే నీళ్లు బాగానే వస్తుంటాయా?
1: వస్తుంటాయి సార్, ఎనీ టైం వస్తుంటది, నిమిషంలోనే నిండిపోతుంటే తెచ్చేసుకుంటా.
0: మీరు ఇక్కడ సత్యసాయి సమితి సభ్యులు మీ ఊరికి వచ్చి ఈ వాటర్ ప్రాజెక్టు, మెడికల్ క్యాంప్ ఇవన్నీ చేయక ముందు స్వామి గురించి మీ ఊర్లో ఎవరైనా తెలిసి ఉన్నారా? స్వామి గురించి గాని, స్వామి చేసిన పనుల గురించి గాని ఎవరైనా తెలిసి ఉన్నారా?
1: ఎవరికి తెలియలేదు సార్.
0: అంటే వీడేమైనా వచ్చాక చెప్పడం జరిగిందా?
1: గాజువాక నుంచి సత్యసాయిబాబు సంస్థ వాళ్ళు వచ్చి చెప్పాక కొంచెం తెలిసింది సార్.
0: మీరు ఇప్పుడు పుట్టపర్తి వచ్చారు కదా, ఇది మొదటిసారి మీరు రావడం, ఇంతకు ముందు ఎప్పుడైనా
1: మొదటిసారి రావడం సారా?
0: మీకు రావాలని ఎందుకు అనిపించిందమ్మా?
1: సత్య సాయిబాబా వల్ల చాలా మంది చెప్తుంటారు అన్నమాట, అక్కడ వెళ్ళాక సత్య సాయిబాబా సత్యవంతం అనేసి చెప్తుంటే మనకు నేను కూడా వెళ్ళాలి ఆ సత్యబాబా దగ్గర వెళ్ళేసి పుట్టపర్తి ఎలా ఉంటుందో చూసి రావాలని నాలో భావన కలిగింది సార్.
0: ఇక్కడికి వచ్చారు, స్వామిని చూసి దర్శించున్నారు, మీకేమనిపించింది అప్పుడు స్వామిని చూసి దర్శించుకున్నారు, మీకేమనిపించింది?
1: చాలా హ్యాపీ అనిపించింది సార్.
0: మీరు ఇక్కడ పుట్టపర్తిలోని చూడడానికి ప్రదేశాలు చాలా ఉన్నాయి కదా, చూసి వచ్చారమ్మా మీరు?
1: చూసి వచ్చాను.
0: ఏం చూసారమ్మా మీరు, ఏమేమి చూసారు?
1: చైతన్య జ్యోతి, కల్పవృక్షం.
0: మీకు ఏది నచ్చిందమ్మా ఇక్కడ, చాలా చూసారు కదా, ఏది నచ్చింది మీకు?
1: చైతన్య జ్యోతి
0: నచ్చిందమ్మా. ఎందుకు నచ్చిందమ్మా అది? అంటే అలాంటిది ఎప్పుడైనా మీరు ఇంతకు ముందు మీరు వేరే ఊరు వెళ్ళి ఉండింటే అక్కడ ఏమైనా చూసి ఉంటారా మీరు? అక్కడ
1: చూడలేదు సార్.
0: ఇంకా మీ ఊర్లో భజనలు గట్టా అన్ని చేస్తూ ఉంటారు?
1: చేస్తుంటాను సార్, గురువారం పూట చేస్తుంటాను సాయంత్రం
0: పూట.
1: గుడి గట్ట ఏం లేదు సార్, వరండాలోనూ కూర్చొని అందరం కూర్చొని భజన చేసుకుంటూ ఉంటాం సార్.
0: రోజుకి అంటే వారానికి ఒకసారి గంట సేపు ఒక దగ్గర చేరి భజన చేసుకుంటారమ్మా. చాలా సంతోషం మాతో పంచుకున్నందుకు సార్. సైరామన్న మీ పేరేంటో చెప్తారా మాకు?
3: నా పేరు కొర సింహాచలం, చిన్నందిపుట్టు గ్రామం, ముక్కుంపేట మండలం, విశాఖపట్నం జిల్లా.
0: విశాఖపట్నం జిల్లా అండి. మీది ఏ ఊరు అన్నారండి మీరు?
3: చిన్నందిపుట్టు గ్రామం.
0: చిన్నందిపుట్టు, ఇది పడిచులబ్బాయిల నుంచి చాలా దూరమైన ఇదేనండి?
3: అవును సార్, పడిచులబ్బాయి నుండి మా చిన్నందిపుట్టు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం.
0: 2 కిలోమీటర్ల దూరం ఉన్నది. అంటే ఈ వాటర్ ప్రాజెక్ట్ రాకముందు మీ ఊరికంటూ వేరేగా ఇంకా ఊటి కూడా ఉన్నదా, లేకపోతే మొత్తం ఈ 4 గ్రామస్తులు గ్రామ ప్రజలు పడిచుల బావికి వెళ్లేవారు నీళ్ళు తాగడం?
3: అంటే మాకు మా సినానంపూర్ గ్రామానికి సపరేట్ గా చిన్న ఊట ఉండేది. అయితే మేము పొలాలు వ్యవసాయం చేసి బ్రతకేవాళ్ళం సార్. అక్కడ చిన్న ఊట ఏది ఉంటే అందులో బురద నీళ్ళలాగే తాగేవాళ్ళు.
0: బురద నీళ్ళలాగే ఉండేవారు, తాగేవారు. అంటే అది అది పాడుపడిపోయిందా, లేకపోతే అది వాడకుండానే మీరు పడిచుల బావికి వెళ్లేవారు అంటారు?
3: అందులో కూడా ఆధారపడేవారు.
0: ఈ రెండింటిని మీరు
3: ఎక్కువగా టైం ఉన్నప్పుడు అక్కడ పడిచుల బావి దగ్గర లేవాలి, తక్కువ సమయంలో ఇక్కడ బురద దగ్గర.
0: పడిచుల బావిల కంటే ఇక్కడ నీళ్లు ఇంకా కలుషితంగా ఉంటాయా, లేకపోతే?
3: పడిచుల బావిలు కొద్దిగా పర్లేదు సార్, ఇప్పుడు దగ్గరలో ఉండదని చెప్పాం కదా, అది బాగా కలుషితంగా ఉండేది. ఇప్పుడు పడిచుల బావిలు కొద్దిగా ఎక్కువగా కలుషితం అది లేదు అంతగా.
0: అంటే మీ ఊర్లో ఉన్న ఊట కన్నా పడిచుల బావిలో ఉన్న ఊట తక్కువ కలుషితం?
3: తక్కువ కలుషితం,
0: కానీ కలుషితమైనది అంటారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీరు చదువుకొని చేశారు?
3: ఇప్పుడు బీఎస్సీ పైన లేరు సార్.
0: మీరు కూడా ఆ కన్స్ట్రక్షన్ లో, ఊట దగ్గర కన్స్ట్రక్షన్ లో గట్టా అన్ని పాలు పంచుకున్నారండి మీరు?
3: అంటే నేను సెకండ్ ఇయర్ బీఎస్సీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతుంటే ఊరు నుండి మా చిన్న అన్న వాళ్ళు ఫోన్ చేసే ప్రిల్ ఇలా మన సత్య సాయిబాబా ట్రస్ట్ సభ్యులు వచ్చేసి మన గ్రామాలకి వచ్చి మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు అని చెప్పి అక్కడ నుండి సంతోషపడి అప్పుడు ఎగ్జామ్స్ అయిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమానికి నేను కూడా పాల్గొన్నాను.
0: చాలా సంతోషం అండి. అంటే మీరు మీ ఊరు నుంచి వెళ్ళక ముందు ఈ వాటర్ ప్రాజెక్ట్ అప్పటికే మొదలు పెట్టారా, లేకపోతే అప్పటికి ఇంకా మొదలు పెట్టారా?
3: మొదలు పెట్టండి, నేను కాలేజ్ నుండి వచ్చేసరికి.
0: అంటే మీరు కాలేజ్ నుంచి వచ్చాక అప్పటికి అయిపోయింది?
3: మొదలు పెట్టండి సార.
0: మొదలు పెట్టండి,
3: అవుతుంది
0: అవుతుంది. మీరు కూడా పాలు పంచుకున్నారు
3: సార్?
0: మీరు ఏమి చేసేవారు?
3: ట్యాంకు కట్టడానికి, సిప్స్ అయి పిక్కలు కొట్టడానికి అవి సాయం చేశారు.
0: పిక్కలు కొట్టుకోవడం అంటే అక్కడ మీరు నేను తెప్పించుకునేవారా కొండలు? అక్కడ మీరు ఏం చేశారు పిక్కలు అంటే?
3: అంటే పెద్ద బండరాలు ఉంటాయి కదా, అంత సుత్తలతో సిద్ధ కొట్టేసి పిక్కలు కొట్టేది.
4: ఆ బండరాళ్ళు మనం ఏంటంటే చిన్న సైజు, మన మెటల్ అప్పుడు మన కాంక్రీట్ సెల్ఫ్లు అవన్నీ మూతల పర్పస్ అని కాంక్రీట్ సెల్ఫ్లు వేయటానికి అనేసి తయారు చేయడానికి ఆ పెద్దరాళ్ళు వీళ్ళకి సుత్తులు ఇచ్చి ఇచ్చినట్లయితే వీళ్ళు ఏం చేశారంటే అవి చిన్నగా చేయడం జరిగింది. వాటిని వినియోగించి మనం వాటి క్యాప్స్ కి సెల్ఫ్ లైట్ జరిగింది.
0: అంటే చాలా శ్రమతో కూడిన పనిలా ఉంది అది. ఎంతసేపు పట్టేది నీకు అది? ఒక రాయిని బద్దలు కొట్టాలంటే మషిన్లతో అనుకోవచ్చు, మీరు సుత్తితో మీరు కొడుతున్నామన్నారు, ఎంతసేపు పట్టేది నీకు?
3: అంటే ఆ రాయిని బట్టి పట్టేసారు,
0: రాయి సైజు బట్టి మీకు ఎంతసేపు అనేది
3: పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు
0: ఒక రాయి.
3: ఒక రాయిని
0: అంటే ఇంత శ్రమిస్తున్నారు, శ్రమ చేసి మీరు పనిచేస్తున్నారు కదా, మీకు ఏమైనా ఇంత శ్రమ ఎందుకు పడుతున్నాము అని ఏమైనా అనిపించిందా మీకు అసలు?
3: ఇప్పుడు ఇంత పరిస్థితుల్లో మంచినీటి పరిస్థితి అంత దానం ఉన్నప్పుడు ఇంత సెకట సౌకర్యం కలిగినప్పుడు ఎంతైనా మనం పాలు పంచుకోవాల్సింది సార్.
0: అంటే మీకు చాలా అందంగానే అనిపించింది అంటారు మీరు, మీ శ్రమ అనేది మీరు
3: ఇంకా ఇంకో విధంగా లేకుండా మన కోసమే ఈ కార్యక్రమం అవుతుందనేసి
0: మీరు చిన్న నంది పుట్టు కదండి మీరు?
3: అవును సార్.
0: చిన్న నంది పుట్టు. ఇప్పుడు మీకు నీళ్లు మీ ఊర్లోకే వస్తాయా?
3: వస్తాను సార్.
0: అంటే మరి ట్యాంక్ ఒకటి పడుచుల బావి దగ్గర రంగరాజపల్లిలో కట్టారు కదా, రంగరాజపల్లి నుంచి చిన్న నంది పుట్టుకి మీకు నీళ్ళు ఎలా వస్తాయి?
3: రంగరాజపల్లిలో మెయిన్ ట్యాంక్ పెద్దది కట్టారు సార్, అక్కడ నుండి పైపు కనెక్షన్ ద్వారా చిన్న నంది పుట్టుకు.
0: చిన్న నంది పుట్టులో ఇంకొక ట్యాంక్ కట్టారా?
3: ట్యాంక్ అంతే
0: చిన్న సైజ్ ట్యాంక్ మీకు చిన్న నంది పుట్టులో కూడా కట్టారు. మరి రంగరాజపల్లి నుంచి ఇక్కడ చిన్న నంది పుట్టుకి పైప్ లైన్ ద్వారా మీకు కనెక్షన్ ఇచ్చారు. ఇక్కడ మీకు ఇక్కడ కూడా కొలాయి పని వెంటనే మీకు నీళ్ళు వస్తున్నాయి. అక్కడి నుంచి మీకు నీళ్లు ఈ ట్యాంక్ వస్తాయన్నారు కదా, ఇక్కడ ట్యాంక్ లో నీళ్లు మీకు పొద్దున్న ఒకటే వస్తాయా, సాయంత్రం ఒకటే వస్తాయా, లేకపోతే ఏమైనా టైం ఏమైనా ఉందా? సమయం
3: టైం ఏమి సార్, 24 అవర్స్ ఏకంగా ఫ్లో అవుతుంది సార్.
0: 24 అవర్స్ మీకు ట్యాంక్
3: నుండి మా గ్రామానికి.
0: అసలు ఇప్పుడు దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదంటారు మీరు? వర్షాల మీద గానీ?
3: వర్షాల మీద పర్లేదండి, ఇప్పుడు ఆధారపడాల్సిన
0: అవసరం లేదంటారు. 24 గంటలు మీకు చక్కని సురక్షితమైన నీళ్ళు వస్తున్నాయంటారు. ఓకే అండి. అంటే ఇప్పుడు ఆ ఊట దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసి ఒక మంచి పెద్ద ట్యాంక్ కట్టడం జరిగిందంట. అంటే ఇప్పుడు మీ ఊర్లో చిన్న నంది పుట్టులో ఉన్న సమస్యల్లో అధికంగా ఉన్నది వాటర్ నీళ్ల సమస్య అని చెప్పారు, అది కాకుండా మిగతా సమస్యలు ఏమిటో కొంచెం చెప్తారా మాకు?
3: మిగతా సమస్యలు అంటే మాకు ఇప్పుడు పట్టణానికి పోవడం కన్నా రోడ్డు అలాంటిది ఎక్కువ లేదు సార్, అది కూడా మాకు పెద్ద సమస్య. మరి ఇప్పుడు స్కూల్ పిల్లలు చదువుకోవాలన్నా స్కూల్స్ అయి దగ్గరలో లేవు, అలాంటివన్నీ ఉన్నాయి సార్ సమస్య.
0: అంటే మీకు మీ ఊర్లో ఈ వాటర్ సంబంధించిన ప్రాజెక్ట్ కాకుండా మిగతా ఏమైనా చేయడం జరిగిందా వాళ్ళు?
3: మిగతా మన సంస్థ సభ్యులు వచ్చేసి మెడికల్ క్యాంప్ ఏర్పడింది.
0: మెడికల్ క్యాంప్ మీ ఊర్లో కూడా చేయించారంటారు. మీరు కూడా వెళ్లి పాల్పంచుకున్నారా మెడికల్ క్యాంప్?
3: మెడికల్ క్యాంప్ లో పాల్పంచుకున్నారు.
0: అప్పుడు మీకు ఏమనిపించింది, అంటే మీ అనుభవం ఏమనిపించింది, వ్యక్తిగతంగా మీకు ఏమనిపించింది?
3: అంటే అప్పుడు జబ్బులు ఉన్నవారు ఎంత ఇబ్బందులు ఉన్నప్పుడు మన సభ్యులు వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా మంది, ఈవెన్ మా తాత గారికి ఐస్ బాగా కనిపించావు అప్పుడు, మన సభ్యులు అక్కడ నుంచి అనకాపల్లి తీసుకొచ్చి కంటి ఆపరేషన్ చేస్తే ఇప్పుడు నడవగలుగుతున్నాడు.
0: మీ తాతగారు ఏమనుకుంటున్నారు ఇప్పుడు నేను నడవగలుగుతున్నానని చేస్తున్నానని?
3: సాయిబాబా ఉండడం బట్టి నేను ఇంత ఇదిగా అవ్వగలుగుతున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను సార్.
0: చాలా సంతోషం అండి. ఇప్పుడు మీరు మంచినీళ్ళు రాకముందు మీరు చాలా ఇబ్బంది పడేవారు, ఇప్పుడు మంచినీళ్ళు వచ్చాక చాలా ఆనందంగా హాయిగా ఉంటున్నారు. అక్కడికి అప్పటికి ఇప్పటికి నీళ్లు ఇప్పుడు మీకు బాగానే ఉంటున్నాయి, అప్పటికి ఇప్పుడు తేడా మీకు మీరు ఏమిటి గమనించారు మీ ఊర్లో? ఈ వాటర్ ప్రాజెక్ట్ అయినాక మీ ఊర్లో ఎటువంటి మార్పు కలిగింది అంటారు?
3: మార్పు అంటే అప్పుడు ఉన్న రోగాలకి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు కలుషితమైన నీళ్లు తాగడం వల్ల కొంతమందికి విరేచనాలు కానీ మలేరియా ఇలాంటిది వచ్చేసాయి. ఇప్పుడు దగ్గర నీళ్లు కావడం, ఈ మంచి నీళ్లు కావడంతో కొంతమంది అలాంటి జబ్బులు తగ్గాయి.
0: రోగాల
3: బారి నుంచి
0: చాలా మటుకు తగ్గిందని చెప్తున్నారు. ఇంకా ఇంతకు ముందు మీ ఊరు వాళ్ళు కూడా అంటే రంగరాజపల్లి వాళ్ళు అన్నారు, వాళ్ళు గవర్నమెంట్కి వెళ్లి వాళ్ళు అర్థించుకున్నారు మాకు మంచినీళ్ళు ఇవ్వండి అన్నారు. మీ ఊరు వాళ్ళు కూడా ఎవరైనా మాకు నీళ్లు కావాలని అని ఎవరైనా అడగడం జరిగిందా, ఎవరైనా సాయం చేశారా?
3: గవర్నమెంట్ కి ఆల్రెడీ రిజర్వ్స్ పెట్టడం జరిగింది సార్, అయినప్పటికీ స్పందించలేదు. వచ్చాం చేస్తాం ఇది అనేసి అన్నారు తప్ప ఇంకా
0: ఎటువంటి అందించలేదు. మరి ఇప్పుడు సాయి సంస్థల వాళ్ళు వచ్చి మీకు చేస్తామని చెప్పారు, అప్పుడు మీరు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మీరు ఊర్లోనే ఉన్నారా? మీరు
3: సాయి సంస్థలు వచ్చినప్పుడు నేను ఊర్లో లేదు.
0: ఊర్లో లేరు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. అంటే మీకు చెప్పే ఉంటారు కదా, ఫోన్ లో చెప్పాను అంటున్నారు, మీకు ఏమని చెప్పి ఉంటారు, మీరు ఎటువంటి ఎలా స్పందించారు మీరు?
3: అయితే 2007 లో వచ్చారు అన్నారు. మరి నేను కూడా అప్పుడు హాస్టల్లో ఉన్నాను సార్, అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు వచ్చిన తర్వాత సెలవులు వచ్చాను ఇంటికి. వచ్చిన తర్వాత ఇలా ఇలా సాయిబాబా భక్తులు వచ్చేసి మన అన్న సందర్భం ఇది పెట్టారు, వస్త్రాధన ఇచ్చారు, ఇలాగనే బాబా ఫొటోస్ అయి ఇచ్చారు అని చెప్పారు సార్.
0: ఇంతకుముందు మీకు స్వామి గురించి ఏమైనా?
3: ఇంతకుముందు తెలియదు సార్.
0: ఇప్పుడు మీరు స్వామిని ఎలా చూస్తారు? ఇంతకుముందు మీకు స్వామి అంటే ఎవరో తెలియదు, పుట్టుపడితే వచ్చి ఉన్నారు మీరు. అప్పటికి ఇప్పటికి మీకు మీలో ఉన్న మార్పు వ్యక్తిగతంగా మీకు ఏమైనా మీలో ఏమైనా మార్పు కలిగించింది?
3: చూడలేదు కానీ అప్పుడు నమ్మకం ఉండేది సార్, ఇలా చెప్తుంటారా ఏదో అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే అర్థమైంది సార్ ఇలా ఉంటుంది.
0: అంటే ఇక్కడికి వచ్చేక ముందు మీరు ఎప్పుడు విన్నవని నమ్మేవారు కాదంటే?
3: ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ వాటర్ కనెక్షన్ ఇది చేసి పెట్టారో అక్కడ నుంచి ఇలా ఉంటుంది అనేసి తెలుసుకున్నాను సార్.
0: అంటే మీ ఊర్లో కూడా భజన మండలి గట్టా అవన్నీ?
3: భజన మండలి అయితే ఇప్పుడు సాయంత్రం పూట అది చేసుకున్నారు సార్.
0: సాయంత్రం పూట భజనలు చేసుకుంటూ ఉంటారండి, చాలా సంతోషం. అంటే ఊరు వాళ్ళందరూ కలిసి, అంటే అక్కడ మీరు ఎక్కడ చేసుకుంటారు? గుడి గట్ట ఏమైనా ఉంటుంది?
3: గుడి గట్ట ఏం లేదు సార్.
0: మరి భజనలు ఎక్కడ చేసుకుంటారు?
3: అయితే ఇప్పుడు హౌస్ ఉంటాయి కదా, హౌస్ ముందున నైట్ పూట భజనలు చేసుకుంటారు.
0: చాలా సంతోషం అండి. ఇప్పుడు మరి మీరు ఇంతకు ముందు వేరే ఊర్లు కూడా వెళ్ళి ఉంటారు, మీరు వేరే ఊర్లు కూడా చూసుంటారు. ఇప్పుడు పుట్టపర్తి వచ్చారు, మీరు మొదటిసారి వస్తున్నారా పుట్టపర్తి?
3: మొదటిసారి వచ్చాను సార్.
0: అంటే అప్పుడు వాళ్ళు ఆగస్ట్ లో వచ్చాము అన్నారు, అప్పుడు మీరు వచ్చారా అండి?
3: అప్పుడు రాలేదు సార్.
0: అప్పుడు రాలేదు. అంటే ఇప్పుడు మీకు రావడానికి మీకు ఏదో ఏదైనా ఊరు వెళ్తున్నా అంటే అక్కడ ఏదో బాగుంటుంది అని చూడడానికి మనం వెళ్తూ ఉంటాం. అంటే మీకు లోపల నుంచి అది ఏమిటో ఇంట్రెస్ట్ కలిగించింది మీకు రావడానికి?
3: బాబా గురించి తెలుసుకుండగా ఎలాగైనా వెళ్ళాలి, పుట్టపర్తి చూడాలి. చూసిన తర్వాత అక్కడ పరిస్థితులను తెలుసుకోవాలి, బాబా గురించి తెలుసుకోవాలనేసి ఇక్కడ వచ్చాను సార్.
0: అంటే మిమ్మల్ని అందరినీ ఎలా ఎవరు తీసుకొచ్చారు? అంటే మీరుగా వచ్చారా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారా?
3: అంటే మన గాజువాక సేవా సంస్థ నుంచి సభ్యులు
0: వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది.
3: సేవ చేస్తుంటే ఇక్కడ ఇంకా ఇలాగే ఇంకా చేయాలనిపిస్తుంది సార్. ఎప్పటికి ఇక్కడ ఉండి ఇలాగే చేస్తుంటే ఇంకా ఎంతో బాగుంటుంది అనేసి.
0: చాలా సంతోషం అండి. ఒకప్పుడు మీకు మంచినీళ్ళు లేవు, ఇప్పుడు చక్కటి మంచినీళ్ళు వచ్చాయి అన్నారు, చాలా సంతోషం. ఇంకా ఇంకేమైనా మీకు అనిపించిందా, అంటే మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ఈ వాటర్ ప్రాజెక్ట్ గురించి? మీకు వ్యక్తిగతంగా గానీ మీ గ్రామస్తుల వైపు నుంచి గానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా?
3: అంటే ఇప్పుడు వాటర్ మా గ్రామానికి కాకుండా మిగతా గ్రామాలకు కూడా ఇలాగే వాటర్ ఇంకా కనెక్షన్ చేసి అందరికి ప్రజలందరికీ అందిస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది అనేసి మేము అనుకుంటున్నాం సార్.
0: చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి.
3: థ్యాంక్ సార్.
0: విన్నారు కదా ఏ విధంగా వారి జీవితాలు ఒక నిస్వార్థ సేవ ద్వారా పరివర్తన చెందాయో? మన సాయి భగవానుడు కూడా ఎప్పుడు ఏదైనా మంచి ఆలోచన వస్తే వెంటనే దానిని అమల్లోకి పెట్టమంటారు. ఇప్పుడు మనం అలా ఒక మంచి ఆలోచన యొక్క ఫలితాన్ని చూశాం. ఒక మంచి ఆలోచన ద్వారా సుమారు 50 గ్రామాల ప్రజలు ఒక నూతన జీవితాన్ని పొందుతున్నారు. అదే మనమందరం మనకు వచ్చే మంచి ఆలోచనలను అమల్లోకి పెడితే ఊహించండి మన దేశం ఎంత శాంతి సౌభాగ్యాలతో తొలుతూగుతుందో. ఈ గ్రామస్తులు వారికి స్వామి చేసిన మేలుకు కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రశాంతి నిలయం వచ్చారు. ఈ గ్రామస్తులందరూ కలిసి పాడిన భజనను శ్రోతలు ఇప్పుడు వింటారు.

ఇంతవరకు మీరు విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం అనంతగిరి కొండల్లో రంగరాజపల్లి గ్రామంలో విశాఖ సాయి యువత చేపట్టిన ప్రేమామృత ధార మంచినీటి సరఫరా పథకంపై రూపొందించిన ప్రత్యేకమైన డాక్యుమెంటరీ 4వ చివరి భాగాన్ని విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో జూలై 3, 2010 తూర్పు గోదావరి జిల్లా సాయి భక్తులచే నవవిధ భక్తి నాటకాన్ని మీకు అందిస్తున్నాం.

శ్రీ సాయిరాం దయామయుడైన శ్రీ సత్యసాయినాథుని శ్రీచరణ కమలాలకు హృదయపూర్వకమైన అభివందనాలు చేస్తూ అందరికీ సాయిరాం. దేవాధిదేవ, నీవు ధర్మరక్షణ కోసం కొన్ని దేశాల వారికై మహమ్మదును పంపించావు, మరికొన్ని దేశాల వారి కోసం నీ కుమారుడైన జీసస్ను పంపించావు. నీవు మాత్రం మా అందరి కోసం మరల మరల ఈ భరతావనిలోనే అవతరించావు స్వామి. ప్రతి యుగములోనూ నీ పరివారము మేము, ఈ యుగములో మాకు ప్రాణము నువ్వు స్వామి. గిరిధారి సన్నిధికి గిరిజనుల పరితియాత్ర సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సాయి గిరిజనులు సమర్పించుకున్న సంగీత నృత్య రూపకం నవ విధ భక్తి సుమాంజలి, భగవాన్ బాబా ప్రవచించిన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే 9 భక్తి మార్గములకు బాబా జీవిత ఘట్టములను సమన్వయించి రూపొందించినదే ఈ సంగీత నృత్య రూపకం. ఈ రూపకంలో భగవాన్ బాబా వారితో ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన మహనీయులు, బాబావారి ప్రేమకు పాత్రులైన ధన్యాత్ములు కొన్ని కొన్ని ఘట్టములలో మనకు రేఖామాత్రంగా కనిపిస్తారు. 9 విధములైన భక్తి మార్గములకు 9 ఉదాహరణములను కొండను చిన్న అద్దములో చూపినట్లుగా చేసిన ప్రయత్నమే ఈ సంగీత నృత్య రూపకం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల వికాస్ చిన్నారులు, యువకులు అందరూ గిరివాసులే, వనవాసులే, సాయి హృదయవాసులే. అందువల్లనే అడవులలో నివసించే ఆ గిరిజనులు బాబాను దర్శించుకునాలనే తపనతో ఈనాడు ఈ పుట్టపర్తి దివ్యక్షేత్రం చేరుకున్నారు. సాయి జనులైన ఈ గిరిజనులు బాబా దయ కోసం, బాబా శుభాశీస్సుల కోసం ప్రేమపూర్వకంగా సమర్పిస్తున్న సంగీత నృత్య రూపకం నవ విధ భక్తి సుమాంజలి. జై సాయిరాం.

0: నమస్కారం రాంబాబు గారు.
1: ఏం శివయ్య, కులాసానా?
0: హాయ్, మీరు పుట్టపర్తిలో ఉంటున్నారని చూడటానికి వచ్చాం బాబు. ఇతను సూరయ్యన్.
1: నమస్కారం అండి.
0: ఇతనికి కూడా బాబాగారంటే చాలా ఇష్టం అండి. మీ దగ్గరకు వస్తే చక్కని ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు, విందామని వచ్చాం బాబు.
1: శివయ్య, ఇలా భగవంతుణ్ణి గురించి వినడానికి శ్రవణం అని పేరయ్యా.
0: హాయ్ సూరయ్య, నేను చెప్పలా, రాంబాబు గారు చక్కని విషయాలు చెప్తారు.
1: భగవంతుని అనుగ్రహం పొందడానికి 9 భక్తి మార్గాలున్నాయి, తెలుసా మీకు?
0: హాయ్, పూర్ణచంద్ర ఆడిటోరియంలో బాబాగారు వేదిక మీద నిలబడి కంగుమని మాట్లాడుతూ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నట్లు చెప్తూ ఉంటే విన్నట్టు గుర్తు బాబు.
1: అయితే నవవిధ భక్తులు నీకు తెలుసన్నమాట.
0: విన్నాను కాని గుర్తులేదు బాబు. అర్జునుడు కృష్ణుడితో, స్వామి, నీవు ఇంతకు ముందు చెప్పిన గీత నాకు సరిగ్గా గుర్తులేదు, మళ్లీ ఒకసారి చెప్పవా అన్నట్ట.
1: అవునవును.
0: కృష్ణుడు వచ్చి ఎదుట నిలబడితే మైమరిచిపోవటమే కాని ఆ మాటలు ఎలా గుర్తుంటాయి బాబు అర్జునుడికి?
1: బాబాగారు మన దగ్గరికొచ్చి మాట్లాడితే ఆ దివ్యమంగళమూర్తిని చూసి మనం ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయి ఆనంద బాష్పాలతో ఉంటాం. స్వామి మనతో ఏం మాట్లాడారో పక్కవాళ్ళని అడగాలి. స్వామి దగ్గర మన పరిస్థితి ఇలా ఉంటే మరి కృష్ణుడి దగ్గర అర్జునుడి పరిస్థితి ఎలా ఉంటుంది?
2: చక్కగా చెప్పావయ్యా సూరయ్య.
0: బాబు, నవవిధ భక్తులు అన్నారు.
1: అవి

0: వీటికే నవవిధ భక్తులు అని పేరు. శ్రవణమంటే తెలుసు కదా?
1: తెలుసు బాబు, వినటం.
0: అది సాధారణమైన అర్థం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించడం గురించి మొట్టమొదట విన్నవారు ఎవరయ్యా?
1: మాకేం తెలుస్తుంది బాబు, మీ వంటి వారు చెప్పాలి.
0: చెప్తా విను. శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం గురించి

0: మహాత్ముడు కొండమరాజు గారు.
1: కొండమరాజు గారంటే స్వామివారి తాతగారు కదండి?
0: అవును, ఆయనే. ఆధ్యాత్మికత వెల్లివిరిసిన మహానుభావుడు. భారత భాగవత పద్యాలు, శతకాలు, తత్వాలు ఆయనకు కంఠస్థం.
1: వెనుకటి రోజుల్లో వెంకావధూత అనే ఒక మహాత్ముడు పుట్టపర్తికి వస్తుండేవాడు.
0: చిత్తం, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు వస్తాడు, ఎక్కడకు వెళతాడు, ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఆయన ఎవరి తలమీదనైనా చేత్తో స్పృశిస్తే వారికి దివ్యమైన అనుభూతులు కలిగేవి. అటువంటి వారిని అవధూత అంటారు.
2: అయ్యా,
0: ఆయన అప్పుడప్పుడు పుట్టపర్తి వచ్చి స్వామివారి తాతగారైన కొండమరాజు గారితో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడి వెళుతూ ఉండేవాడు. షిరిడీ సాయిబాబా వారిని చిన్నప్పుడు పెంచి పెద్ద చేసిన వెంకూస ఈయనే.
3: అలాగా బాబు.
0: ఓసారి ఆ వెంకావధూత పుట్టపర్తి వచ్చి,
4: కొండమరాజు, కొండమరాజు.
5: ఎవరు?
1: వెంకావధూత.
5: మహాత్మా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు దయచేశారు, ఎన్నాళ్ళకు నాపై దయ కలిగింది. మీరు ఈ పుట్టపర్తికి వచ్చి ఎన్నేళ్లైంది స్వామి?
4: కొండమరాజు, ఎలా ఉన్నావయ్యా?
5: భగవంతుని దయవల్ల బాగానే ఉన్నాను స్వామి.
4: కొండమరాజు, ఆ పరమాత్ముడు సూత్రధారి, మనం పాత్రధారులమయ్యా.
5: అవును స్వామి.
4: ఏది, భాగవతంలో ఒక చక్కని పద్యం చెప్పు.

0: ఆహా, శుకమహర్షి పరీక్షిత్తుతో ఎంత అద్భుతంగా అన్నాడు. కొండమరాజు, వింటే అంటే అర్థమైందా?
1: ఏమిటి స్వామి?
0: మనస్సు పెట్టి వినగలిగితే అని అర్థం. అలా వినగలిగితే సర్వత్రా ఆ శ్రీహరి నిండి ఉన్నాడని తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన దివ్యవాణి వినిపిస్తుంది.
1: స్వామి, స్వామి, స్వామి, మాట్లాడరేం స్వామి, మౌనంగా ఉన్నారేం స్వామి?
0: కొండమరాజు, భూదేవి ఏడుస్తోందయ్యా, భూదేవి ఏడుస్తోంది.
1: భూదేవి ఏడవడం ఏమిటి స్వామి? భూదేవి ఏడవటం ఏమిటి?
0: కొండమరాజు, వినిపించటం లేదా? భూదేవి ఏడుస్తోందయ్యా, త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు, నా తపస్సు ఫలించింది.
1: నారాయణుడు అవతరిస్తాడా? ఆశ్చర్యంగా ఉందే.
0: కొండమరాజు, బాగా గుర్తుపెట్టుకో, త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరింపబోతున్నాడు, నీవు ఆయన దర్శనం చేసుకుంటావు కూడా. ఇదిగో ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, నా మాట విశ్వసించు, త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరింపబోతున్నాడు. కొండమరాజు, కొండమరాజు!
1: ఏమిటి ఇది? వెంకవదూత స్వరంలా ఉందే. ఆ మహాత్ముడు భౌతిక శరీరం వదిలిపెట్టి చాలా కాలం అయింది కదా, అయినా ఆయన మాట వినిపిస్తున్నదే.
0: కొండమరాజు, కొండమరాజు!
1: చెప్పండి మహాత్మా.
0: నేనిది వరకు పుట్టపర్తి వచ్చినప్పుడు నీకు చెప్పానే, త్వరలో నారాయణుడు అవతరిస్తాడు అని, గుర్తున్నదా?
1: గుర్తున్నది స్వామి.
0: ఆ శ్రీమన్నారాయణుడు నీ ఇంట్లోనే అవతరిస్తున్నాడు. నీ కోడలు ఈశ్వరాంబకు అష్టమ గర్భంలో ఆ నారాయణుడు అవతరిస్తున్నాడు. నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు.
2: శివయ్యా, విన్నావా? ఆ విధంగా అవతరించిన పరమాత్ముడే, పరంధాముడే, నారాయణుడే రత్నాకరం సత్యనారాయణుడు.
3: ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు.
2: అవును, మొట్టమొదట శ్రీ సత్యసాయి అవతారమును గురించి ఈ లోకములో శ్రవణం చేసింది ఎవరన్నమాట?
4: కొండమరాజు గారు.
3: ఎంత కమ్మగా చెప్పారండి తమరు.
2: నవవిధ భక్తులలో రెండవది కీర్తనం. శ్రీ సత్యసాయినాథుని గురించి మధుర మనోహరంగా

0: నవవిధ భక్తులలో మూడవది స్మరణం.
1: అంటే నామస్మరణే కదా బాబు
0: శివయ్య. స్మరణం అంటే నామస్మరణం, రూపస్మరణం అని కూడా అర్థాలున్నాయి. కన్నమ్మ అనే తల్లి స్వామిని అడిగింది, స్వామి నామస్మరణ చేసుకోవడానికి ఏ నామము తీసుకోము స్వామి అని. అప్పుడు స్వామి అన్నారు,
2: ఏమన్నారు బాబు?
0: రామ, కృష్ణ, శివ ఏ నామైనా తీసుకో, అన్నీ శక్తివంతములే, కాని తీసుకున్న నామాన్ని వదిలిపెట్టవద్దు బంగారు అన్నారు. అప్పుడు ఆ తల్లి, స్వామి అవి కాదు స్వామి, మీ దివ్యనామం తీసుకుంటాము స్వామి అన్నది. అందుకు సాయి భగవానుడు ఏమన్నారో తెలుసా?
1: ఏమన్నారు బాబు?
0: అప్పుడు స్వామి, నా నామమును స్మరిస్తే జన్మరాహిత్యమే బంగారు, జన్మరాహిత్యమే అన్నారు.
2: ఆహా, నా తండ్రి ఎంత గొప్ప మాట అన్నాడు. అవును, సాయి తండ్రి నామం స్మరిస్తే ఇంక జన్మ లేదు లేదు లేదు.
1: బాబు, నామస్మరణ అంటే గుర్తొస్తుంది, తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో ఏం జరిగిందో తెలుసా?
0: ఏం జరిగింది?
1: ఏజెన్సీ అడవుల్లో బూసిగూడు అనే పల్లెలో ఒకనాడు వెంకటరెడ్డి అనే గిరిజనుడు విపరీతంగా రక్తం వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాడు. ఆ రాత్రిపూట అక్కడ అడవిలో డాక్టర్లు గాని హాస్పిటల్ గాని లేదు బాబు.
0: అప్పుడు?
1: అప్పుడు ఆ పల్లెలోని బాల వికాస్ పిల్లలు వాళ్ల గురువులు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని అతని మంచం దగ్గర కూర్చొని 3 సార్లు ఓంకారం చేసి కొంచెం సేపు భజన చేసి అతనికి విభూతి నోట్లో వేసి ఒంటికి రాశారు బాబు. ఇక అప్పటినుంచి రక్తపోంతులు అయితే ఒట్టు.
2: ఆహా, సాయి సాయి అంటే ఓయి ఓయి అని పలుకుతారు బాబా.
0: స్వామి రూపస్మరణం కూడా అటువంటిదేనయ్యా. ఓసారి స్వామి శామ్యుల్ శాండ్విజ్ అనే భక్తుడితో చిన్న కారులో కొంచెం సేపు తిరిగి వచ్చి అతను కారు దిగేటప్పుడు స్వామి ఏమన్నారంటే,
2: ఏమన్నారు బాబు?
0: బంగారు, ఇప్పుడు నీవు నాతో కొంతసేపు సన్నిహితంగా ఉన్నావు కదా, నాతోడి ఈ సాన్నిహిత్యాన్ని మరిచిపోకుండా స్మరించుకుంటూ ఉండు, అదే ధ్యానం అంటే, అది నిన్ను తరింపజేస్తుంది అన్నారయ్యా.
2: అంటే దేవదేవుడైన ఈ స్వామి కలియుగ వైకుంఠం వంటి ఈ సభాసదనంలో దర్శనమిచ్చే దృశ్యాలు, దర్శనంలో స్వామి మన దగ్గరకు వచ్చిన సన్నివేశాలు తలుచుకుంటూ ఉంటే మనం కూడా తరిస్తామన్నమాట.
1: అందులో ఎంతమాత్రం సందేహం లేదు.
0: నవవిధ భక్తుల్లో 4వది పాదసేవనం. అరుగో, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన చెరుకుమిల్లి కామావధానులు గారు, రాజారెడ్డి గారు ఇంటర్వ్యూ గదిలోంచి వస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి వెళ్లి స్వామి పాదసేవ చేసే ధన్యాత్ములు వారు.
3: కామావధాని గారు, స్వామి పడుకుంటే చెరుకు వైపున కూర్చుని స్వామి పాదాలు ఒత్తాం కదా, స్వామి పాదాలేమిటండి అంత మెత్తగా ఉన్నాయి?
4: రాజారెడ్డి, నువ్వు సరిగ్గా గమనించలేదయ్యా, స్వామి పాదాలు ఎంత గట్టిగా ఉన్నాయో, ఇంత గట్టిగా ఉన్నాయేమిటా అని నాకు ఆశ్చర్యం కలిగింది కూడా.
3: కామావధాని గారు, భలే చెప్పారే, స్వామి పాదాలు మెత్తగా ఉన్నాయండి.
4: లేదయ్యా, స్వామి పాదాలు గట్టిగా ఉన్నాయి. అవును రాజారెడ్డి, ఇది వరకు స్వామి ఏమని ప్రకటించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.

0: రాజారెడ్డి, అర్థమైందా? స్వామి పార్వతీ పరమేశ్వర స్వరూపం. నువ్వు ఒత్తింది పార్వతీపాదం, నేను ఒత్తింది పరమేశ్వర పాదం. స్వామి అర్ధనారీశ్వర స్వరూపం, అది అసలు విషయం.
1: కామావధాని గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం.
2: స్వామి పాదాలు పట్టుకుని కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరిస్తున్నారు బాబు.
3: కాదా మరి, తరువాతి అంశం అర్చనం. అర్చనం అంటే పూజించడం.
2: ఈసారి తూర్పుగోదావరి ఏజెన్సీలో పిల్లలంతా వాళ్లంతట వాళ్లు బాబా పుట్టినరోజు పండుగ మాతృశ్రీ ఈశ్వరమ్మ ఉత్సవం జరుపుకున్నారు బాబు. అంత మార్పు వచ్చింది వాళ్లల్లో. అదిగో ఆ తల్లి గురించిన పాఠం.

0: అసలు పుట్టపర్తి ఇలా కడకడలాడుతున్నదంటే ఆ తల్లే కదా బాబు కారణం.
1: నిజం సూరయ్య, స్వామిని మనకు ప్రసాదించినందుకు, పుట్టపర్తిని వదిలిపెట్టవద్దని స్వామిని ఆ తల్లి కోరినందుకు ఆ తల్లికి లోకమంతా రుణపడి ఉన్నదయ్యా.
0: అవును బాబు, అందుకే కదా ఇప్పుడు దేశ దేశాల సాయి భక్తులు ఉదయం నిద్రలేవగానే ఈశ్వరాంబా సుతశ్రీమన్నంటూ ముందు ఆ తల్లి నామం స్మరిస్తారు.
2: అవును సూరయ్య.
1: నవవిధ భక్తుల్లో తరువాత భక్తి మార్గం వందనం. సూర్యుడు వస్తుంటే పద్మాలు వికసిస్తాయి, కలువలు ముడుచుకుపోతాయి, అరుణకాంతులు వెదజల్లుతూ దివ్య మంగళ తేజస్సుతో బాబా వస్తుంటే అందరి ముఖాలు వికసిస్తాయి, చేతులు అంజలి ఘటిస్తూ ముడుచుకుపోతాయి. ఒకేచోట పద్మాలు కలువలు, బాబా ఎక్కడుంటే అక్కడ ఇదే దృశ్యం.
2: ఎంత బాగా చెప్పారు. స్వామి వస్తూ ఉంటే సూర్యుడు వస్తున్నట్టే ఉంటుందండి.
0: పద్మాల్లో తేనె ఉంటుంది కదా, మరి భక్తుల ముఖాల్లో?
2: భక్తుల ముఖాలలో ఆనంద బాష్పాలుంటాయి కదా.
0: నిజమే నిజమే.
1: శివయ్య, వందనం అంటే జ్ఞాపకం వచ్చింది, ఒక్క మాట గుర్తుపెట్టుకో. సూరయ్య నువ్వు కూడా స్వామి దగ్గర పాద నమస్కారం చేసుకునేటప్పుడు అడిగి చేసుకోవాలి తెలుసా.
2: ఎందుకని బాబు?
1: స్వామి పాదాల దగ్గర దేవతలు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. మనం అడ్డు వెళితే దేవతలకు కోపం వస్తుంది. వారి ఆగ్రహానికి మనం గురి కాకుండా ఉండాలంటే పరబ్రహ్మ స్వరూపుడైన బాబావారి అనుజ్ఞతో నమస్కారం చేసుకోవాలి తెలుసా.
0: అర్థమైంది బాబు. స్వామి అంగీకరిస్తే దేవతలు పక్కకు తప్పుకుంటారు, మనం నమస్కారం చేసుకోవచ్చు.
1: చక్కగా చెప్పావయ్యా.
0: మీకెలా తెలుసు బాబు ఇది?
1: బాబా ఒక సాధకుడితో చెప్పారయ్యా ఈ విషయం.
0: అలాగా, ఈసారి నుంచి మనం అలాగే ఆచరిద్దాం బాబు.
1: తరువాత అంశం దాస్యం.
2: అంటే మన సేవాదళ్ళ సేవలు చేస్తుంటారు, అదే కదా బాబు?
1: శివయ్య, స్వామికి మనం చేసే సేవ ఏమున్నదయ్యా? అసలు నిజానికి స్వామి ఎంతో ప్రేమతో దయతో మనకు సేవ చేస్తున్నారు తెలుసా.
2: అదెట్టాగండి బాబు?
1: స్వామి ప్రేమ దయ తెలుసుకోవాలంటే ఒక్కసారి తూర్పు గోదావరి ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు వెళ్లి చూడండి. ఆ నిరుపేద గిరిజనుల ముఖాలపై ఇప్పుడు చిరునవ్వు తాండవిస్తున్నాయి. వందల సంవత్సరాల నుంచి గోదావరి నది వారి ముంగిట ప్రవహిస్తున్నా కూడా వారికి మంచినీరు అందటం లేదనే ఆలోచన ఎవ్వరికీ కలుగలేదు. ఇప్పుడు కొండలపైనున్న 250 గ్రామాలకు స్వామి మంచినీరు అందిస్తున్నారు. స్వామి ప్రేమ దయ తెలుసుకోవాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ అయిన పేద ముస్లిం బొంబాయి టాక్సీ డ్రైవర్ని అడగండి. కన్నీటితో అతడు, నాకు వైద్యం కోసం 10 రూపాయలు ఇచ్చినవారు లేరు బాబా, నాకు లక్షల విలువైన గుండె ఆపరేషన్ 1 రూపాయి కూడా తీసుకోకుండా చేయించారు అంటున్నాడు. అందుకు కృతజ్ఞతగా అతడు ప్రతి సంవత్సరం పుట్టపర్తి వచ్చి 1 నెల రోజులు నిలయంలో సేవ చేసి వెళ్లాలని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. బాబా ప్రేమ దయ తెలుసుకోవాలంటే బాబా నెలకొల్పిన దీన జనోద్ధరణ ఆశ్రమంలోని పిల్లల్ని అడగండి. తల్లి తండ్రి లేక దిక్కు ముక్కు లేక నిరాశ్రయులై హీనాతిహీనమైన స్థితిలో ఉండే పిల్లలు ఇప్పుడు బీటెక్ పరీక్షలు వ్రాసి ఇంజనీర్లుగా స్థిరపడబోతున్నారు. బాబా ప్రేమ దయ తెలుసుకోవాలంటే ప్రశాంతి నిలయం చుట్టుప్రక్కల గ్రామాల్లో గుడిసెల్లో నివసించే పేదవారిని అడగండి. వారు గ్రామ సేవా సమయములు విద్యార్థులు పంచే ప్రసాదం కోసం ఎలా ఎదురు చూస్తుంటారు. ఈ సమాజం మమ్మల్ని మరిచిపోయినా బాబా ఒక్కరే, బాబా ఒక్కరే మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు అని చెమ్మగిల్లిన కళ్లతో సంభాషిస్తారు. ఇప్పుడు చెప్పు శివయ్య, మనం స్వామికి సేవ చేస్తున్నామా, స్వామి మనకు సేవ చేస్తున్నారా?

0: బాబా చేసే సేవ చూసి రాముడు ముందు ఉడత చేసినట్లు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి బాబు. ముఖ్యంగా మన సత్యసాయి సేవా సంస్థ గర్భిణీ స్త్రీలకు చేసే సేవ సామాన్యమైనది కాదు బాబు. అర్ధరాత్రి పూట ఒక తల్లి ఫోన్ చేసి, అమ్మా సాయిరాం తల్లి, మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, భయంగా ఉంది, రండి తల్లి అని పిలిస్తే, ఇదిగో వస్తున్నామని స్వామి ఫోటో విభూతి తీసుకుని త్వర త్వరగా వెళ్లి వారికిచ్చి వారిని హాస్పిటల్లో చేర్చినప్పుడు, ఆ తల్లి బాబాదయ్యతో సుఖంగా ప్రసవించినప్పుడు ఆ తల్లి కళ్లల్లోని ఆనంద బాష్పాల్లో బాబా కనిపిస్తారయ్యా, బాబా కనిపిస్తారు. బాబుకి ఏం పేరు పెడతారని అడిగితే, ఏం పేరేమిటమ్మా, సాయే, సత్యసాయి అంటారా తల్లులు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో 300 మంది చిన్నారి సాయిరాములు, 100 మంది సాయిలక్ష్ములు చక్కగా పెరిగి పెద్దవారవుతున్నారు.
1: ఓహో అలాగా?
0: అవును బాబు. ఇప్పుడు బాబా మందిరాల్లో ప్రతి నెల జాతీయ నారాయణ సేవ పేరుతో నిరుపేదలు అమృత కలశాలు అందుకునే దృశ్యాలు చూసి తీరాల్సిందే బాబు. వారు ఆత్రుతతో ఆ బియ్యపు మూటలు, వంట సామాగ్రి అందుకుని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు వారు చెమ్మగిలిన కళ్లలో బాబా కనిపిస్తారయ్యా, బాబా కనిపిస్తారు.
1: సేవయ్యా, స్వామి రుణం మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేవయ్యా.
0: అవును బాబు.
2: ఆ తరువాత అంశం సఖ్యం. స్వామికి చిన్ననాటి స్నేహితులంటే ఎంత ఇష్టము. అరుగో స్వామితో చిన్నప్పుడు కలిసి చదువుకున్న జీవి సత్యనారాయణ గారు, బుచ్చయ్య గారిపల్లి నారాయణ రెడ్డి గారు.
3: మనం ఎంత అదృష్టవంతులమయ్యా, స్వామి దర్శనమే కష్టమవుతున్న ఈ తరుణంలో స్వామి మనల్ని పిలిచి ప్రేమతో పలకరించారయ్యా.
4: సత్యనారాయణ, ధనవంతులే స్నేహితుల్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో కోట్లాది మంది చేత ఆరాధింపబడుతున్న స్వామి మనల్ని గుర్తుపెట్టుకోవడం మహాభాగ్యం కదూ.
3: కేవలం గుర్తుపెట్టుకోవడమే కాదయ్యా, ఇదిగో ఈ బంగారు ఉంగరాన్ని సృష్టించి స్వామే స్వయంగా నా వేలికి తొడిగారయ్యా. అప్పుడు నా శరీరం పులకించిపోయిందంటే నమ్ము.
4: నాకు మాత్రం అడిగిందే తడవుగా ఒక చక్కని ఇల్లు కట్టించి ఇవ్వలేదు. ఈ రోజు నేను పిల్లా పాపలతో హాయిగా ఆ ఇంట్లో ఉంటున్నానంటే అది స్వామి దయ కాదు
3: రెడ్డి? పూర్వం కృష్ణుడు పేద కుచేలుణ్ణి ఆదరించాడని కథలు విన్నాం. ఈనాడు సాక్షాత్తు ఆ కృష్ణుడే సాయి కృష్ణుడై లక్షలాది మందికి ప్రేమ పంచి ఇచ్చి ఆదరించడం కల్లారా చూస్తున్నామయ్యా.

0: నవవిధ భక్తుల్లో చివరి అంశం ఆత్మనివేదనం.
1: అంటే ఏమిటి బాబు?
0: ఒక్క మాటలో చెప్పాలంటే శరణాగతి వేడటం.
1: శరణు వేడటం అంటే బాగా దండం పెట్టుకోవటమా, లేకపోతే అంతా నీవే స్వామి అనుకోవటమా?
0: ఎంత మంచి ప్రశ్న అడిగావు శివయ్య. ఒకసారి ఒక సాధకుడు ఇదే ప్రశ్న అడిగితే స్వామి ఏమన్నారో తెలుసా?
1: ఏమన్నారు?
0: బంగారు, నువ్వు శరణు వేడడం కూడానా? అది అయ్యే పని కాదులే. ఒక పని చెయ్యి, నువ్వు నామస్మరణ చెయ్యి, నేను నీకు శరణవుతాను అన్నారు.
2: అద్భుతం, అద్భుతం! ఈనాడు ఆ విధంగా స్వామి నామస్మరణ చేసి ఖండాంతరవాసులు బాబా రక్ష పొందుతూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరిస్తున్నారు.
1: అందుకే అదిగో ఆ దేవదేవుని దర్శనం కోసం భక్తులు ఎలా ఎదురు చూస్తున్నారో చూడండి.
2: భక్తుల ఆర్తికి కరిగిపోయి బాబా ఎంతో కష్టపడి ప్రతిరోజు దర్శనం ఇవ్వటానికి వస్తున్నారు.
1: బాబు, మరి నవవిధ భక్తులలో దర్శనం లేదా?
0: నవవిధ భక్తుల ఫలితమేనయ్యా పుట్టపర్తి ప్రవేశ భాగ్యం. నవవిధ భక్తుల సారమేనయ్యా అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి పరమాత్ముని దివ్య దర్శన యోగం.

ఇప్పటి వరకు జూలై 3, 2010 స్వామివారి దివ్య సమక్షంలో తూర్పు గోదావరి జిల్లా సత్యసాయి సంస్థల వారిచే ప్రదర్శింపబడిన నాటకం నవవిధ భక్తి మీరు విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2016 భారతదేశపు 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం భారత భాగ్య విధాత పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయ 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రేడియో సాయి బృందం మీకందిస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. భారత భాగ్య విధాత అనే ఈ కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది రేడియో సాయి తెలుగు బృందం. మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దామా?
1: భరత దేశముడు ఆరంజ్ పండు పోల్చ, భరత దేశముడు ఆరంజ్ పండు పోల్చ, కనగ జాతులు మతములు తొనలు కాగా, భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, కనగ మతములు జాతులు తొనలు కాగా, వివిధ తెగలను వృత్తుల వెన్నీయున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా, భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా, ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే, ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే, దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే.

0: దివ్యజ్యోతిని వెలిగించు దేశమిది భరతదేశాన పుట్టుట భాగ్యమగును అని రెండు చిన్న పంక్తుల్లో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భారతీయుల భాగ్య విశేషాలని, భారతావని భవిష్యత్ వైభవాన్ని వర్ణించారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు.
1: సాక్షాత్తు భగవంతుడు అవతరించిన నేల, భాగవతోత్తములు తరించిన భూమి, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానాలు విస్తరించిన విమల సామ్రాజ్యం, విభిన్నత్వం, విదుషీతత్వం, విలక్షణత్వం విరగబూసిన నందనవనం. అలాంటి నందనవనంలో అవతరించిన ప్రతి భగవతవతారం భారతావని విభవాన్ని ఇనుమడింపజేసింది.
0: కాని నేటి కాలమాన పరిస్థితులను అనుసరించి పెడదారి పడుతున్న కొద్ది మంది దేశ వారసుల్ని తిరిగి సరైన దారిలో పెట్టి మన దేశ భాగ్యరాశిని పరిరక్షించే నిమిత్తమై వచ్చిన విలక్షణ అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. స్వామి ఒకసారి ఈ ప్రపంచమే నా ఇల్లు అని ప్రకటించి మళ్లీ దిద్దుబాటు చేసి ఈ విశ్వమే నా ఇల్లు అని దివ్య ప్రకటన చేశారు. అవును, భగవంతుడికి విశ్వమే ఇల్లు. ఆ ఇంట్లో భారతదేశం పూజ గదిలాంటిది.
1: ఈ విషయం ఒకనొక సందర్భంలో స్వామి చెప్పారు. మరి పూజగదిలాంటి భారతదేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు ఇంకా ఇంకా గుబాళించి ఆ సుగంధాలు విశ్వవ్యాప్తం కావాలంటే తీర్చిదిద్దే విధాత కావాలి కదా. అవన్నీ కావాలంటే అసలు భారత అంటే ఏమిటి, భారత భాగ్యం అంటే ఏమిటి, అంచెలంచెలుగా విభిన్న ప్రక్రియల్లో స్వామి దివ్యోపన్యాసాల్లో చిన్న చిన్న సంఘటనల్లో పద్యాల్లో పాటల్లో తెలుసుకుందాం. మన ప్రధాన కార్యక్రమంలోకి వెళ్లే ముందు మా రేడియో సాయి తెలుగు విభాగం వీణులారా వింటున్న శ్రోతలకు భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
0: అసలు భారత అంటే ఏమిటి?
1: భగవత్ రతి కలవారే భారతీయులు అన్నారు ఒకసారి స్వామి. మనకందరికీ తెలిసినట్టు భారతీయులు చెట్టులను, పుట్టలను, గుట్టలను, పిట్టల్లోనూ, జంతువుల్లోనూ, నిప్పులోనూ, నీటిలోనూ, కొండల్లోనూ, గోయల్లోనూ అన్నింటా భగవంతుని చూశారు.
0: అసలు భారతీయుని జీవన విధానాన్ని గమనిస్తే అంతా కూడా భగవంతునితో అనుసంధానించి ఉంటుంది. చేసే ప్రతి పని కూడా భగవదర్పణం చేయడం అనే ఒక గొప్ప విధానం మన సంస్కృతిలోనే ఉంది. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనాలి, తస్మై నమః కర్మణే అని స్వామి ఎన్నో ఉపన్యాసాల్లో మనకి బోధించారు. భారతీయుల జీవన విధానాన్ని మనం ఒక్కసారి గమనిస్తే హైందవ సంస్కృతిలో ప్రతి క్రియ కూడా అగ్నితో అనుసంధానం చేసి ఉంది. మనం మొట్టమొదట జన్మించిన దగ్గర నుండి అంత్యక్రియల వరకు అగ్నికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పరమ పవిత్రమైన అగ్నిని పూజించడం భారతీయ తత్వంలో జీర్ణమైపోయింది. కాబట్టి మన సంస్కృతిలో ఏ అంశాన్ని స్పృశించినా, ఏ ప్రాభవాన్ని మనం స్మరించుకున్నా కూడా భారతీయుల యొక్క భాగ్యమంతా ఎక్కడ ఇమిడి ఉందో అది అందరికీ తెరచిన పుస్తకమే.
1: స్వామి ఎన్నో మార్లు మనకు చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. మరి సాక్షాత్తు ఆ భగవంతుడి ఇల్లు మన శరీరమే అయితే మనం ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఉంటాం. చెట్టులోనూ, పుట్టలోనూ, జంతువుల్లోనే కాకుండా ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ నమస్కారం మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది.
0: అవును, అహం బ్రహ్మాస్మి అనే వేదవాక్యాన్ని తీసుకున్నా, ఈ దేహో దేవాలయ ప్రోక్తః అనే ఉపనిషత్ వాక్యాన్ని మనం ఒకసారి గమనించినా కూడా మానవుణ్ణి మాధవుడిగా మలిచే పరికరాలుగా ఇవి గమనిస్తాయి. వేద ప్రోక్తమైన ధర్మాన్ని అనుసరించడమే మన సంస్కృతి. వేద విహితమైన కర్మల్ని ఆచరించడమే మనకి ఋషిరుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి భగవంతుడు ప్రతిసారి భారతదేశంలోనే ఎందుకు అవతరిస్తాడు అనే సంశయం చాలామంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఒకనొక భక్తుడు ఈ ప్రశ్నే స్వామిని అడిగితే స్వామి ఏం చెప్పారంటే, భగవంతునియందు రతి గలవారే భారతీయులు, ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా రైలు పెట్టెలు అనుకుంటే భారతదేశం ఇంజను లాంటిది. ఇంజన్లో ఏముంటుంది? అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఉన్నచోటే డ్రైవర్ ఉంటాడు, ఎందుకంటే అక్కడి నుండే మొత్తం రైలునంతటిని నడిపిస్తాడు కదా. అలాగే యజ్ఞయాగాదులు జరిగే భారతదేశం ఇంజను లాంటిది. ఆ డ్రైవరే భగవంతుడు, ఎందుకంటే యజ్ఞయాగాదులు జరిగే చోటే కదా భగవంతుడు అవతరిస్తాడు అన్నారు.

0: స్వామి భారత అనే పదానికి ఎన్నో నిర్వచనాలు చెప్పారు. ఒకటి, మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు భగవత్ రతి కలవారు భారతీయులు, భగవత్ రతి కల దేశం భారతదేశం అన్నారు. ఇంకొక నిర్వచనం స్వామి ఎన్నో మార్లు చెప్పింది, నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే అక్క, స్వామి 2003 సంవత్సరంలో, అది ఏప్రిల్ 2వ తారీఖు, ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. యథావిధిగా స్వామి ప్రతి ఉత్సవానికి తమ ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో స్వామి భజన అయిన తర్వాత చాలా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, లేకపోతే ఆరతి అవుతుంది. కానీ ఆ రోజు ఎందుకో భజన అయిన వెంటనే స్వామి మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రారంభించి, పిల్లలు మీరిప్పుడిప్పుడే భజన చేశారు, ఆ భజన చేసిన తర్వాత ఎలా చేయాలి భజన అంటూ స్వామి మొదలుపెట్టారు. భావంతో, రాగంతో, తాళంతో మూడు సమ్మిళితమై ఉన్నదే భావరాగ తాళ సమ్మిళితమై ఉన్నది అసలైన భారతదేశం, అలా చేసిన వాళ్ళు అసలైన భారతీయులు అని ఎంత అందంగా చెప్పారంటే మేమందరం చాలా ఇంకొకసారి భజన చేయాలి అన్న కోరిక మాకు కలిగింది అన్నమాట.
1: చాలా స్ఫూర్తివంతంగా ఉంది.
0: అవును, మరి ఆ భావరాగ తాళ సమ్మిళితమైన భారతదేశ ఔన్నత్యాన్ని మనందరికీ వివరిస్తూ అసలైన భారతీయ పౌరులుగా మన ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఒక చక్కని కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమాన్ని విందామా?
1: తప్పకుండా.

0: శాంతి సత్యాలు ప్రేమ భావాలకు పుట్టిన ఇల్లన్నా
1: తందాన తన
0: వినరా సోదర భరత కుమారా వీరగాథ వినరా
1: తందాన తన
0: తరికిట జం తరిథ
2: అదేంటన్నయ్యా గణపతి నదిలేసి భరతమాతకు స్తుతి చేస్తున్నావు
3: అన్నయ్య దైవ స్తుతి మర్చిపోయాడేమోరా
2: మనమున్నాం కదరా గుర్తు చేయడానికి
0: మీరు గుర్తు చేయనక్కర్లేదు నేను మర్చిపోను లేదు
3: మరేంటన్నయ్యా
0: ఈరోజు ఆగస్టు 15 కదరా
2: అవునరా నిజమే మర్చిపోయాను
3: స్వాతంత్ర దినోత్సవం కదూ
2: అందుకేనా అన్నయ్య ఈరోజు భరతమాత స్తుతి చేశాడు
3: మరి ఈ రోజు గురించి మాకేం చెబుతున్నావన్నయ్యా
0: చెప్పడం కాదర్రా మీరే ప్రత్యక్షంగా చూద్దరు గాని రండి
2: ఎక్కడికన్నయ్యా
0: ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోబోతున్నారు పదండి పోలాం
3: అన్నయ్యా ఏదో ఘనంగా వేడుకలన్నావు ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉందే
0: ఆగండర్రా అన్నిటికీ మీకు తొందరే అదిగో అలా చూడండి కార్యక్రమం మొదలవబోతోంది వినండి

0: ఎలా అర్థమవుతుంది అనుకున్నారు? అది దేవతల భాష కదా, సాధారణ మానవులకు ఎలా అర్థమవుతుంది?
1: అన్నయ్య, ఈ పాటకు అర్థం వివరించవు?
2: అన్నయ్య కూడా మానవుడే కదరా,
1: అన్నయ్య సంస్కృతం నేర్చుకున్నారు కదరా.
2: అవును కదా.
0: సరే వినండి. భరతమాతకు బిడ్డలమైన మేము ఉన్నత భావాలతో సత్యాన్ని పలుకుతూ ధర్మాన్ని ఆచరిస్తూ భిన్న మతాలను ఏకం చేసి భరతమాతకు సేవ చేస్తామని అర్థం.
2: ఇప్పుడు అర్థమైందిరా నీకు?
1: బాగా అర్థమైందిరా.
0: ఇప్పుడు పాట విన్నారు కదా, తేట తెలుగు పాటకు ముద్దులలకు చిన్నారులు చేసే ఈ నాట్యాన్ని చూడండి.
2: అబ్బా, నాట్యమా?
1: ఒరే రా, ముందు వరుసలో కూర్చొని చూద్దాం.

0: అబ్బా, ఇంత బాగా చేశారా?
1: అవునరా
0: అన్నయ్య, పాట వినిపించావు, ఆట చూపించావు, ఇప్పుడు ఇంకా ఏం చెప్పబోతున్నావు?
2: వినండి. థా తకిట తక తరికిట తరికిట థా.

0: సీతారామరాజు గురించి మేము చాలా విన్నాం.
1: మన్యం ప్రజల సుఖశాంతుల కోసం, స్వేచ్ఛ కోసం ఆయన చివరి శ్వాస దాకా పోరాడారు.
2: అయితే అంతటి మహనీయుణ్ణి ఆ తెల్లదొరలు అన్యాయంగా ఎలా పొట్టన పెట్టుకున్నారన్నయ్య?
1: బ్రిటిష్ అధికారి అయిన రూథర్ఫర్డ్ అల్లూరిని సంధి పేరుతో పిలిచి తర్వాత ఏం చేశాడో మీరే చూడండి.
3: గుడ్ డే మిస్టర్ సీతారామరాజ్, గుడ్ డే.
4: కమ్ ఆన్ సిదా.
3: నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు రూథర్ఫర్డ్.
4: వెల్, మనం స్నేహితులం కావచ్చున్నాము.
3: నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూథర్ఫర్డ్? నువ్వింత నయవంచకుడి వీణ రూప రాక్షసుడివి అనుకోలేదు.
4: మిస్టర్ సీతారామరాజ్, నువ్వు నా తవరోలం ఎలా చేచుంటివి, నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నిన్ను మన్యమునకు రాజును చేదును. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడొకటి మంచిది.
3: సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ నీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతుడి దేశంలో చాలా మందే ఉన్నారు. నన్ను నాశపెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు.
4: అడవిలో కట్టెలు కట్టుకొని వచ్చును, కాని సుంకం చోయించవలను. భూములను దున్నుకొని వచ్చును, కాని శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలనలు చేసుకొని వచ్చును, కాని ప్రతి విషయానికి సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలను.
3: మన్యం ప్రజలు కలకాలం బానిసలుగా ఉండవలను, అంతేనా?
4: మన్యం మన్యం అని ఈ అడవి మంద కొరకు ఏలగోల చేయదు. నీవు ఒప్పుకొని నడల సేనాని పదవి ఇచ్చుదు. అప్పుడు నీ శౌర్యమును చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమును పెద్దగలచునందు నీవు ఒక చక్కని లింకు కావచ్చును.
3: బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషా వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలెత్తుకొని వర్తకం పేరున ఊరు రాతిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి తిరుపమెత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూథర్ఫర్డ్ ని బ్రిటిష్ సామ్రాజ్యం?
4: శభాష్ రామరాజ్, శభాష్. నీ వంటి వీరుడు బానిస దేశం ముందు కాక మా దేశం.
3: రూథర్ఫర్డ్, బొర్ర పాటను కూడా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, వేయి జన్మలకైనా ఈ పుణ్య భూమిలోనే పడతాను. నా ప్రజల సముద్రానికి పాటు పడతాను.
4: నీ దేశభక్తిని మెచ్చుకోండి రామరాజ్, కానీ ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తిని, బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదురించజాలవు. స్వతంత్రమునకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును.
3: స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్షం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛావాయు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టారో, ఏది ద్వేషాశలకు అతీతమైన సంఘమో, అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ చట్టం దానిని సాధించను తఫాడ్.
4: రామరాజ్, ఆశకు లంగవు, చట్టమునకు తల ఒగ్గవు. నీ మొండి తనుముతో నా ఓర్పుని పరీక్షించుచుంటివి. అమూల్య మగుని నీ ప్రాణము తీయు వరకు నన్ను బలవంతం చేయచుంటివి. ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు.
3: ఆవేశం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, రేయంబవల్ని శ్రమించిన ఒక్క రపూటన్న అనుకునొచ్చుకుని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలి చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు, వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చేయమంటావా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూథర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగ్నగ్నిజ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి గటవల్ని పారిపోయేంత వరకు, ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే.
4: స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. దిస్ ఇస్ క్రాస్ ద రీజన్, రాజ ద్రోహం. ఫర్గివ్ మీ ఓ లార్డ్ ఇఫ్ ఐ మీనింగ్ ఎ నోబుల్ సోల్. డ్యూటీ ఇస్ డివైన్ అండ్ మై డ్యూటీ ఇస్ టు మై కింగ్. షూట్ హిమ్. డిడ్ యు హియర్ మీ? ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ హిమ్?

0: Is the normal soldier here?
1: Nuvu nannu champaru tappadu.
0: In the name of majesty government, I order you.
1: Okka Sita Ram Raju chanipothe lakshaladi Sita Ram Raju udbhavistaru. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వైవిరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను. స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
2: అయ్యయ్యో, ఇంత అన్యాయమా?
3: ఇంతే కాదు, ఇలా స్వాతంత్ర సమర యోధులనెందరినో హింసించి ప్రాణాలు తీశారు. ఆనాడు అంత మంది తమ ప్రాణాలు త్యాగం చేయబట్టే ఈనాడు మనం ఈ సుందర భారతావనిలో సుఖంగా జీవించగలుగుతున్నాం. అందుకే మన భారతదేశం సుందరం, సురుచిరం, సుమనోహరం.

0: ఎంత కన్నుల పండుగగా జరిగాయన్నయ్యా. స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంతా కళ్ళకట్టినట్లు ఉన్నాయి.
1: మరేమనుకున్నావు, మన స్వామి పిల్లలంటే?
0: అవునన్నయ్యా, ఇక్కడ చదివే పిల్లలందరూ ఎంత అదృష్టవంతులు.
1: వినరా సోదర భరత కుమార వీరగాథ వినరా, ఎందరో వీరులు వీరనారులు పుట్టిన దేశమన్నా. వేద శాస్త్రాలు భోగ భాగ్యము.

0: ವಿನರಾ ಸೋದರ ಭರತ ಕುಮಾರ ವೀರಗಾಥ ವಿನರಾ
1: ತಂದಾನತನ
0: ಥಾ ತಕಿಟ ತಕ ತರಿಕಿಟ ತರಿಕಿಟ ಥಾ ಬೋಲೋ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ಮಾತಾ ಕೀ
1: ಜಯ
0: ಬೋಲೋ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ಬಾಬಾಜಿ ಕೀ
1: ಜಯ
2: ఆహా ఎంత అద్భుతమైన కార్యక్రమం కదక్క అది
3: చాలా బాగుంది చిన్నపిల్లలైనా అద్భుతం
2: మరి ఈ కార్యక్రమంలో విశేషం ఏంటంటే ఈరోజు పొద్దున్నే ఈ కార్యక్రమం వాళ్ళు వాళ్ల పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది ఎంత అద్భుతంగా అసలు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా అలా ఫ్లో లాగా వెళ్ళిపోయింది కదా మొత్తం కార్యక్రమం
3: మన అదృష్టం మళ్ళీ దాన్ని మనం ఇక్కడ ప్రసారం చేయగలిగాం చాలా బాగుంది
2: మరి ఇప్పటి వరకు మనం ఈ భారత అనే దాంట్లో మన ఆలోచన పరిధికి తగిన విధంగా మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భగవత్ రతికల వాళ్ళు భారతీయులు, భగవత్ రతికల దేశం భారతదేశం, ఆ తర్వాత భావరాగతాళ సమ్మిళితమైన దేశం భారతదేశం అని అన్నారు. కానీ ఇంకా నా హృదయానికి మైండ్ సాటిస్ఫై అయిపోయింది, కానీ హృదయం ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, స్వామి ఒకసారి ఈ ప్రపంచమే నా ఇల్లు అనని మళ్లీ సరిదిద్దుకొని ఈ విశ్వమే నా ఇల్లు అన్నారు కదా. మరి ఈ భారత అంటే ఇంకా ఏదన్నా ఎక్కువ చెప్తారేమో స్వామి, మరి
3: చెప్తారు, మరి మనం తృప్తి పొందలేదంటే తప్పకుండా ఏదో ఒక దివ్యోపన్యాసంలో ఒక విశిష్టమైన నిర్వచనం ఇచ్చే ఉంటారు స్వామి.
2: ఎప్పుడు అంటారు కదా స్వామి, ఎక్స్పాన్షన్ ఈస్ లవ్.
3: అవునవును,
2: అంటే ఈ విశ్వంలో ఏ బౌండరీస్ ఉండకూడదు,
3: నిజమే,
2: అంతా ఒకే ఒక ఇల్లు,
3: పరిధి లేని ప్రేమ ఉండాలి అంటారు స్వామి. అది నిజానికి మన సంస్కృతి కూడా అదే బోధిస్తుంది కదా గణేష్, వసుధైక కుటుంబం అంటాం, సమస్త లోకాన్ సుఖినో భవంతు అనేది మన ప్రేయర్, యూనివర్సల్ ప్రేయర్ మన సంస్కృతిలో అదే. కాబట్టి స్వామి, అందుకే చూద్దాం ఏ రకమైన నిర్వచనం ఇస్తారో ఈ భారత అన్న పదానికి. ఇప్పుడు స్వామి మాటల్లోనే విందాం.
4: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు. అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు. జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు. శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు. శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశమునకు వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు. అయితే ఈ భరత అనే శబ్దము ఏనాడు పుట్టినది? జడభరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునకు భరత అని పేరు ఉచ్చరించారు. శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారునికి ఈ పేరు పెట్టారు. అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది. సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది. సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే. కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు. యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది. భా అనగా దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు భకారమని అర్థం. స్వస్వరూప జ్ఞానమే భా. ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు. సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని. సంగ్రామం అనగా ఏమిటి? అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము. కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు. బలం భరం భగతి విభక్తి అనేటువంటి నియుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము తేజోబలము, ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు. భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము. యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు. ఆత్మబలమనగా దైవబలమును పొందేటువంటి వాడు భారతీయుడు. కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అయినకూడదు వీటిని పొందుటకు అధికారి కాగలడు.
3: చాలా అద్భుతంగా ఉంది గణేష్. ఇంతవరకు భారత అన్న పదానికి చాలా నిర్వచనాలు విన్నాం, స్వామి మాటల్లోనే విన్నాం, గాని ఇది చాలా అరుదుగా ఉంది. ఎప్పుడు చెప్పారు ఈ ఉపన్యాసం?
2: ఇది స్వామి 1990వ సంవత్సరం తమ పుట్టినరోజు నాడు చెప్పారు స్వామి.
3: ఇది నిజంగా పుట్టినరోజు కానుక స్వామి మనం ఇవ్వడంగా. స్వామి మనకి తన జన్మదినోత్సవం నాడు మనందరికీ ప్రసాదించారు. ఇది రేడియో సాయి శ్రోతలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అసలు భారత అన్న పదానికి అర్థం ఏమిటి, భారతీయులు అని ఎవరిని అంటారు అన్న మొత్తం విపులంగా ఈ ఉపన్యాసంలో ఉందని ఇప్పుడే నాకు గణేష్ చెప్తున్నారు. కాబట్టి డేట్ చెప్పారు కదా, నవంబర్ 23, 1990. ఈ ఉపన్యాసాన్ని అందరూ తప్పకుండా వింటే నిజంగా ఎంతో స్ఫూర్తి పొందుతాం.
2: అయితే ఈ భారత భాగ్య విధాత అనే ఈ కార్యక్రమంలో మనం మొదటి అంశమైన భారత అనే అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి తర్వాత పదంలోకి వెళ్దాం.
3: తప్పకుండా భారత అన్న విభాగాన్ని విజయవంతంగా స్వామి దయతో పూర్తి చేసుకున్నాం గణేష్. తర్వాత ఈ భాగ్య, అసలు ఏమిటి భాగ్యం ఏమిటి? ఇందాక మన పిల్లలు కూడా, ఈశ్వరాంబ స్కూల్ విద్యార్థులు కూడా వేద శాస్త్రాలు, పుట్టిన భూమి, భోగభాగ్యాలు, నిండిన భూమి అని పాడారు. ఏంటి భోగభాగ్యాలు? మిగిలిన దేశాలలాగే మనకి అనేకమైన ప్రకృతి వనరులున్నాయి, చాలా సంపద ఉన్నది, ఆ సంపదను కొల్లగొట్టుకుందుకు ఇతర దేశాలు దాడి చేశారు, ఈ చరిత్ర కూడా ఉంది. భాగ్యం అంటే అదేనా, అందరికీ ఉన్న భాగ్యమే అంటావా, ఏంటి నీ ఉద్దేశం ఏంటి?
2: స్వామి ఇప్పుడు చెప్తారు కదా, అసలైన భాగ్యం ఏంటంటే ఆ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలే అసలైన భాగ్యం అని చెప్పారు.
3: సరిగ్గా చెప్పావు. నిజంగా నా మనసులో భావం కూడా అదే. స్వామి ఎన్నోసార్లు చెప్పగా విన్నాను, మనకి అసలైన భాగ్యం ఏమిటి అంటే మన సంస్కృతి. భారతీయ సంస్కృతి మకుటాయమానమైనది. ప్రపంచ సంస్కృతులు అన్నిట్లో కల్లా, ప్రపంచ సంస్కృతులు ఒక మకుటం అనుకుంటే అందులో కలికి తురాయి లాంటిది మన భారతీయ సంస్కృతి. ఆ వైభవాన్ని ఎన్నని వర్ణిస్తాము, ఎలా వర్ణిస్తాము?
2: ఎన్నిసార్లు స్వామి తమ ఉపన్యాసాల్లో చెప్పారు కదా, భారతదేశం యోగ భూమి, త్యాగభూమి, వేదభూమి, కర్మభూమి, ఎన్ని ఎన్ని ఎన్ని డెఫినేషన్స్ ఇచ్చారు స్వామి దానికి, ఎన్ని అడ్జెక్టివ్స్ స్వామి భారతదేశంకి ఇచ్చిన దాఖలాలు ఇంకెవరు చేయలేదు అసలు.
3: అది మాత్రం నిజమే. అసలు ఈ సంస్కృతి అన్న పదాన్ని ఒకసారి మనం దాన్ని అన్ని డైమెన్షన్స్ లోంచి చూస్తే కనుక, పెద్దలు చెప్పిన నిర్వచనం ఏమిటంటే, స్వామి చెప్పింది కూడాను, సాక్షాత్ భగవంతుడే చెప్పాడు ఏంటంటే, ఏదైతే మనల్ని సంస్కరింపజేస్తుందో అదే సంస్కృతి. అంటే ఆ సంస్కృతిలో ఉన్న ఆ జీవన విధానాన్ని అనుసరిస్తే మనం ఆటోమేటిక్ గా ఒక రిఫైన్డ్ ప్రొడక్ట్ గా బయటకు వస్తాం. సో అలాంటి ఒక గొప్ప సంస్కృతి మన భారతీయుల సొత్తు కాబట్టి దాన్ని ఆచరిస్తే దాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు మనకి.
2: యాక్చువల్గా స్వామి ఇప్పుడు చెప్తారు, ఈ భారతదేశ ఈ సాంప్రదాయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతిదీ ఆధ్యాత్మికతతో కూడుకున్నది. మనిషి తాలూకా జీవన గమ్యం ఏంటో భారతదేశం సూచిస్తుంది ఎప్పుడూనూ. సో అది స్వామి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇంజన్ లాంటిది అని. ఎందుకంటే మొత్తం ఆధ్యాత్మిక సంపత్తికి, ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సంపత్తికి ఇంజన్ భారతదేశం
3: సారథ్యం వహిస్తుంది. అంతే అంతెందుకు గణేష్, మీరు ఇప్పుడు అంటుంటే గుర్తొచ్చింది, మధ్య యూత్ ఫెస్టివల్ జరుపుకున్నాం మనం, చాలా మంది ఆ వేడుకలు మన వెబ్సైట్ ద్వారా వీక్షించే ఉంటారు. అందులో స్వామి ఇంజన్ లాంటిది భారతదేశం అన్నదానికి ఒక దృశ్య రూపంగా నాకైతే అనిపించింది. మొట్టమొదటి భారతీయులు వచ్చి నమస్తే ఇండియా అనగానే ఆ వెనకానే ఆస్ట్రేలియా వాళ్ళు గుడ్ డే, ఇంకొకళ్ళేమో ఓలా అని ఇలా వాళ్ళందరూ అనుసరించారు. ఒక్కసారి అది స్వామి చెప్పిన దానికి ఎంత చక్కగా అనుసంధానం అయింది, ఇదా భవిష్యత్తులో దర్శించి స్వామి చెప్పారు అనిపించింది నాకైతే.
2: మరొక మంచి సంఘటన నాకు ఒకటి గుర్తొస్తుందక్క, ఇప్పుడు భారతీయ సంస్కృతి స్వామి ఎట్లాగా నిలబెడతారో చిన్నప్పటి నుంచి కూడా ఉదాహరణలు స్వామి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అన్నిటికన్నా ఇమీడియట్ గా నా బుర్రకి తటస్థిస్తుంది ఏంటంటే ఆ ఋషీంద్రమణి ఇన్సిడెంట్. స్వామి ఋషీంద్రమణిగా ఆ నృత్యాన్ని చేసి ఆ అవార్డు పుచ్చుకోవడానికి కలెక్టర్ దగ్గరికి, ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు, చేత్తో పుచ్చుకోరు ఆవిడ, స్వామి ఆ
3: ఎందుకంటే అప్పుడు స్వామి ఋషేంద్రమణి వేషంలో ఉన్నారు కాబట్టి భారతీయ స్త్రీ పాత్ర ధరించారు కాబట్టి
2: అది ఆ అంశం చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ ఒక భారతీయ స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఆవిడ ఆ కల్చర్ ని ఏ విధంగా ఫాలో చేయాలనేది స్వామి ఆ చిన్న వయసులో చెప్పి చూపించారన్నమాట. మరి
3: అసలు ఈ కల్చర్ అని ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నాము, కల్చర్ అనే దానికి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప డెఫినేషన్స్ ఇచ్చారు. మనం కూడా తల బద్దలు కొట్టుకుంటాం ఇక్కడ అక్కడ వెతికే ఏమైనా సంస్కృతంలో నిర్వచనాలు ఉన్నాయా ఇది అది అని. కానీ స్వామి చాలా సునిశ్చితంగా సున్నితంగా చెప్పారు. అది ఇందాక నువ్వు అంటుండగానే విన్నాను, ఒకసారి చెప్తావు మళ్ళీ.
2: స్వామి కల్చర్ అంటే ఏదో గుళ్ళు గోపురాలు అన్ని తిరిగేస్తారు, సాంప్రదాయాలు అన్ని సంస్కృతులు అంటారు. కల్చర్ ఇస్ నథింగ్ బట్ కన్సర్న్ ఫర్ అదర్స్.
3: చాలా
2: ఇంత ఇంత సింపుల్ డెఫినేషన్ ఇంకెవరు ఇవ్వగలరు?
3: చాలా అద్భుతం. ఇది విశ్వజనీనమైన సార్వజనీనమైన ఒక సమ్యక్ నిర్వచనం అనొచ్చు.
2: ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని రిలేట్ చేసుకుంటూ వస్తే స్వామి భారతీయుడు అంటే ఎవరు, మొత్తం విశ్వాన్ని విశ్వవ్యాప్తమైన వాడు. అదే కల్చర్ అంటే ఏంటి, ఈ విశ్వం అంతట్లో కన్సర్న్ ఫర్ అదర్స్ ఉండేది అసలైన భారతీయ తత్వం.
3: నిజమే, ఒక పరిధికి గాని లేదా ఈ ఖండానికి ఈ ఉపఖండానికి ఇంత మాత్రమే కాకుండా ఒక చాలా చక్కటి నిర్వచనం అది. ఇది వింటుంటే అసలు ఇది ఒక మానవ మాత్రం ఎవరైనా చెప్పగలరా సాక్షాత్ భగవంతుడు తప్ప అనిపిస్తుంది గణేష్.
2: మరి ఈ కన్సర్న్ ఫర్ అదర్స్ మీరు అడిగారు కదా, బృందావనంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. స్వామి ఒకసారి దర్శనానికి వస్తున్నారు, వస్తూ విద్యార్థులుండే ఆ బ్లాక్ వైపు నడుస్తున్నారు. సడన్ గా అంత స్పీడ్ గా వస్తున్న స్వామి ఉన్నట్టుండి ఆగిపోయారంట. ఎందుకు అని విద్యార్థులంతా ఆశ్చర్యంగా స్వామి వైపు చూస్తుంటే స్వామి ఆగండి అటు చూడండి అన్నారట. అటు చూస్తే కింద నడుస్తున్న పాత్ వైపు చూస్తే అక్కడ ఒక చీమల దండు అలాగ లైన్ లో వెళ్తున్నాయంట. అన్ని వెళ్తూ స్వామి చూసి అవన్నీ వెళ్ళిపోవడానికి నేను వెయిట్ చేస్తున్నాను, వాటిని మడితే వాటికి దెబ్బ తగులుతుంది అని చెప్తూ ఆ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలందరికీ అక్కడ ఒక పాఠం చెప్పాలి కదా, మరి ఇటువైపు పిల్లలందరికీ వైపు తిరిగి ఆల్వేస్ బి కంపాషనేట్.
3: మనం
2: ఆల్వేస్ బి కేర్ఫుల్ విన్నాం, ఆల్వేస్ అవాయిడ్ కేర్ఫుల్ విన్నాం,
3: బ్యాడ్ కంపెనీ విన్నాం,
2: కానీ ఆల్వేస్ బి కంపాషనేట్
3: అద్భుతమైన సందేశం ఇది. నిజంగా ఇందాక మనం ముందు విభాగంలో మాట్లాడుకున్నట్టు పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము కూడా భగవంతుని చూడడం మన సంస్కృతిని మరోసారి రుజువు చేశారు స్వామి అక్కడ.
2: అంతే, మరి స్వామి తమ ఒకసారి దివ్యోపన్యాసంలో ఈ అవతార తత్వం నాలుగు విధాలుగా విస్తరించిందని స్వామి చెప్పారు కదా.
3: అవును అవును.
2: ఒకటి వేద పోషణ, ఇంకొకటి విద్వత్ పోషణ, భక్త రక్షణ, ధర్మ సంరక్షణ. మరి దాంట్లో అతి ముఖ్యమైనది అందరికీ తెలిసిందే, భారతదేశం వేదాల ఆయువు పట్టు మీద నిలబడింది. మరి ఆ వేదాలను సైతం కాపాడడానికి స్వామి అవతరించారు అని తమ అవతారోద్దేశంలో చెప్పారు. మరి అలాంటి సంస్కృతిని కాపాడడానికి స్వామి అవతరించారని మనం తెలుసుకున్నాం కదా.
3: మరి అంత గొప్ప సంస్కృతికి వారసులమైన మనం ఈ రోజు నిజంగా మన కర్తవ్య నిర్వహణ చేస్తున్నామా, నిజమైన వారసులుగా ఉన్నామా అంటే స్వామి ఒకనొక సందర్భంలో 82లో అనుకుంటాను గురువులందరికీ అంటే టీచర్స్ ఓరియంటేషన్ కోర్సులో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అంటే దేశాభిమానం అంటే ఎలా ఉండాలి అని చెప్తూ దేశభక్తి లేని అజ్ఞానుల కంటే ఈ విద్యావంతుల వల్లనే దేశానికి అధికంగా అపకారం జరుగుతున్నది. డాక్టరు ఇంజనీరింగ్ ఇది మాత్రం శ్రోతలందరూ చాలా జాగ్రత్తగా జాగరూకతతో వినాల్సిన హెచ్చరిక, మామూలు ఉపన్యాసం కాదు ఇది. ఇంజనీరింగ్ డాక్టర్ పట్టా చేతికి వచ్చిందో లేదో, ఒక ఏజెంటును పట్టుకుని పాస్పోర్ట్ తెప్పించుకుని లంచాలు పోసి ఏ ఇరాకో ఇరానో దుబాయ్కో వెళ్లి ధనం పోగు చేసుకోవడానికి వీరు పాకులాడుతుంటారు. డబ్బు అవసరమే గాని ఎంతవరకో అంతవరకే. పల్లెల్లో పేదవారికి సేవలు చేయవచ్చు కదా భారతదేశంలోని. పుట్టి పెరిగిన దేశ ప్రజలపై అభిమానం లేకుండా పోవడం విద్యాలక్షణమా? తన దేశ ప్రజలను మాత్రమే కాక అన్ని దేశాల ప్రజలను ప్రేమించడం ఉత్తమ భావమే, కాని స్వదేశీయులను ద్వేషించి పరదేశీయులను విశ్వసించడంలోని తెలివితేటలు ఎంత గొప్పవో మీరే యోచించండి అంటున్నారు గణేష్. స్వామి ఇంకా ఊరుకోలేదు, చాలా బాగా కొరడా జలిపించారు. ఇక్కడ బిచ్చగాడు ఇంటి ముందరకు వచ్చి అమ్మా నేను పరదేశిని, భిక్షం పెట్టండి అంటాడు. పరదేశిని అనడంలో ఉద్దేశం ఏమిటి? నేను ఈ గ్రామం వాణ్ణి కాను, నాకు తెలిసిన వారు ఈ గ్రామంలో ఎవరూ లేరు, నాకు భిక్షం పెట్టండి అని అడుక్కోవడం. పరదేశిని అంటే ఇది అర్థం. తమ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశానికి వెళ్లిన వారికి పరదేశీయులని పేరు. బిచ్చగాడు అన్నమో రూపాయో చపాతీయో అడుక్కుంటాడు. ఈ విద్యావంతులు విదేశాలకు పోయి నూర్లు వేలు లక్షలు అడుక్కుంటున్నారు. ఇది విదేశాలకు వెళ్లి భిక్షమెత్తుకోవడమే, ఇరువురు భిక్షకులే అన్నారు స్వామి. ఇలా ఏదో ఒక విదేశానికి వెళ్లి వచ్చినంత మాత్రాన మీరేదో గొప్పవారైపోయినట్లు భావిస్తున్నారు, ఎంతమాత్రం కాదు అంటూ, ఆ స్వదేశాభిమానం ఉండాలి అంటే విదేశాలను ద్వేషించమని కాదు, విదేశీయులనెవ్వరినీ ద్వేషించకూడదు, స్వదేశాభిమానాన్ని కూడా వదలకూడదు అని చెప్పారు.
2: ఎన్నోసార్లు మనం స్వామి ఉపన్యాసంలో చెప్పిన కథను కూడా విన్నాము, జననీ జన్మభూమిశ్చ స్వర్గాతిపై గరీయసి. ఆ రాముడి ఎగ్జాంపుల్ చెప్తుంటే అసలు ఒళ్ళు గగురుపాటు పడుస్తుంది. ఎందుకంటే మీ తల్లి కురూపి అయితే అమ్మ అనడం మానేస్తారా మీరు, ఇంకొక వేరొక తల్లిని పట్టుకుంటారా మీరు అని ఆ సామ్యాన్ని స్వామి చెప్తూ, ఇట్లా మీరు మన మాతృభూమిని విడిచి పరదేశాలకు వెళ్లి మాతృభూమిని మర్చిపోకూడదు అని స్వామి అక్కడ ఒక పాఠం చెప్తారు. అంతెందుకు స్వామి స్వయంగా చూడండి, ఎప్పుడన్నా భారతదేశ ఖండం దాటి వెళ్లారా? ఎక్సెప్ట్ ఈస్ట్ ఆఫ్రికా తప్పిస్తే.
3: తర్వాత చిన్నతనంలో కూడా అంటే స్వామి ఇంకా అవతార ప్రకటన చేసిన కొత్తల్లో సాకమ్మ గారు, స్వామి బెంగళూరు వచ్చేయండి, ఎన్నో ఎకరాలు తీసుకుని మీకు చక్కటి భవంతి కట్టిస్తానంటే, నువ్వు ఎన్నైనా కట్టించుకో, నేను మాత్రం నేను పుట్టిన ఈ గ్రామాన్ని వదిలిపెట్టి రాను, కావాలంటే వచ్చి కొద్ది రోజులుండి మళ్ళా వచ్చేస్తాను అని నిక్కచ్చిగా చెప్పేశారు స్వామి. అది భాగ్యం అంటే.
2: మరి అలాంటి భాగ్యాన్ని మనం ఒకసారి ఈ పాట ద్వారా చక్కగా వింటూ
3: తప్పకుండా
2: కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం.
3: తప్పకుండా.

0: మన భారత భాగ్య విధాత అంశంలోని రెండు భాగాలు మనం ఇప్పటిదాకా చూసాము, పూర్తి చేసుకున్నాము. మూడవది విధాత. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఎందుకంటే విధాత అంటే బ్రహ్మ, బ్రహ్మ రాసేవాడు. కానీ ఇప్పుడు మనం తిరగ రాసేవాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
1: బాగుంది, రాసేవాడు తిరగ రాసేవాడు.
0: ఎందుకంటే స్వామి సాక్షాత్తు మన భారత భాగ్య విధాత అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే స్వామి అవతరించిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. మన వేదాల్ని కాపాడడానికి వచ్చారన్నారు స్వామి, మన సంస్కృతిని కాపాడడానికి వచ్చారన్నారు స్వామి. అలాంటి దాఖలాలు మనకి ఎన్నో చరిత్రలో కనిపిస్తున్నాయి. దానికి ఒక అందమైన పద్యం స్వామి చెప్పింది మొట్టమొదటిగా విని మనం ముందుకెళ్దాం.
2: భరతదేశం వేదాల పట్టుకొమ్మ, భరతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, భరతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారమును గన్న పెద్ద తల్లి, పెక్కు అవతారములు గన్న వృద్ధురాలు, నీతి నియమాల రూపు త్యాగభూమి, నీతి నియమాల యోగి ఈ త్యాగభూమి.
1: గణేష్, చాలా మంచి పద్యం విన్నాం. భారతదేశం వేదాల పట్టుగమ్మ అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. స్వామి కూడా తన అవతారోద్యమంలో వేదోద్ధరణ అన్నారు కదా. అమృతానంద సన్నివేశం నువ్వు కూడా వినే ఉంటావు. ఒకసారి 1955లో అమృతానంద స్వామి ప్రశాంత నిలయానికి వచ్చారు. అప్పుడు ఆయన స్వామి ఒకసారి ఏకాంత సంభాషణకి అంటే ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచినప్పుడు ఈ విషయం బాబాతో ఎలా చెప్పాలా అని అమృతానంద స్వామి అనుకుంటూ ఉండగా బాబా వారే తమంతటి తాము, నీవు వేదోద్ధరణ గురించి ఆలోచిస్తున్నావు కదా, ఇంకా విచారించొద్దు, నువ్వు సంకల్పించిన వేదోద్ధరణకై నేను అవతరించాను, అది నా కర్తవ్యం అని చెప్పారు. అసలు ఆ మాటలు వినగానే అమృతానంద స్వామికి ఎంతో మనశ్శాంతి కలిగిందట. ఆ తర్వాత 2 నెలలకే ఆయన నిశ్చింతగా శరీరం విడిచిపెట్టేశారు. ఇలా ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల్లో ఎన్నో సత్యసాయి మందిరాల్లో, సత్యసాయి భక్తుల గృహాల్లో, పాఠశాలల్లో అన్నింటిలో కూడా వేద పఠనం జరుగుతోంది అంటే, వేద పండిత సమాదరణ జరుగుతోంది అంటే అదంతా స్వామి దయ్యే కదా.
0: అంతే, మనం సత్యం సుందరంలో కూడా చూసినట్లయితే ఎన్నో దాఖలాలు కనిపిస్తున్నాయి. 1960వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఆయన వారెన్స్టీన్ అని, అతను ఫ్రెంచ్లో వేదాలకు కామెంటరీ రాయడానికి ఇండియాకు వస్తే ఆ సమయంలో స్వామిని కలిసినప్పుడు ఇదే మాట అన్నాడు, స్వామి ఇట్లాగా ఈ వేద ధర్మం మీరు పునరుద్ధరించాలి, అడుగంటి పోతున్నాయి ఇప్పుడు వేదాలంటే, స్వామి అదే పర్పస్ కోసం నేను వచ్చాను అని ఆయనకి అభయం ఇచ్చి నేను ఆ పని చూసుకుంటున్నాను తప్పకుండా అని చెప్పి అన్నారు. అదే కాకుండా మరొకసారి 1963లో కూడా స్వామి ధవళేశ్వరం వెళ్ళినప్పుడు ఆ గోదావరి ఇసుక తిన్నెల మీద మొత్తం భక్తులందరి సమక్షంలో చెప్పారు ఇట్లాగా, ఈ భారత సంస్కృతిని నేను కాపాడడానికి వచ్చానని స్వయంగా చెప్పారు. సో మరి ఆ భారతదేశ సంస్కృతిని కాపాడడానికి స్వామి పునాది విద్యార్థులు వేదాలు తో మొదలుపెట్టారు.
1: ఏదైనా గణేష్ ఒకసారి ఆలోచిస్తే స్వామి దివ్య ప్రణాళిక అనేది ఎవరికి అంతు చెక్కదు, అంత సులువుగా ఎక్కడో ప్రారంభిస్తారు, దాని గమ్యము దాని భవిష్యత్తు అన్ని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఆయన దృష్టిలో. మనకి ఇదంతా ఎందుకు చేస్తున్నారని ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది, జవాబు కొన్ని సంవత్సరాల తర్వాత మనకు వస్తుంది, ఆహా అందుక అన్నట్టు ఉంటుంది. అదే విధంగా ఈ వేదోద్ధరణ ఎందుకు, ఇది విధాత అని స్వామిని ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ వేదాన్ని ఉద్ధరించడం ద్వారా ఒక విభిన్నమైన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ భాగ్య అన్న విభాగంలో వీళ్ళందరూ కూడా ఈ డిగ్రీలు పూర్తి చేసుకుని భిక్షాపాత్రులుగా విదేశాలకు వెళ్తున్న విద్యా విధానం మన దేశంలో ఉంది, విద్యార్థులు అలా తయారవుతున్నారు కనుక అలాంటి కోవకు చెందే విద్యార్థుల్ని కాకుండా ఉత్తమమైన ఒక చక్కని మణుల్లాంటి విద్యార్థుల్ని నేను తయారు చేస్తానని ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి వేద విధానం ప్రకారం వేదంలో ఉటంకించిన ఒక గురుకుల సమానమైన విద్యా విధానాన్ని ఆ సంకల్పాన్ని స్వామి చేసి చక్కని విద్యార్థులను తయారు చేస్తున్నారు. అది ఇక్కడ మనం విధాతగా స్వామి అలా ఎస్టాబ్లిష్ అవుతున్నారు.
0: నాకు ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. 1976 ఊటీలో స్వామి విద్యార్థులందరినీ తోటి తీసుకువెళ్లారనమాట. అందరూ స్వామి పాదాల దగ్గర ఉంటుండగా స్వామి వాళ్ళ వైపు చూసి, ఎరా మీరందరినీ నేను ఎందుకు దగ్గర తీసుకుంటున్నానో మీకేమన్నా ఒక ఐడియా ఉన్నదా అని అడిగారంట
1: విద్యార్థుల్ని.
0: పాపం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి కదా. స్వామి స్థాయికి చేరాలంటే కొంచెం అనుభవం కావాలి. పాపం స్వామి దయతో చెప్పారు, మీ పుణ్యం వల్ల మీ కర్మల వల్ల మీరు నా దగ్గరికి రాలేదు. ఈ దేశ భవితవ్యాన్ని నేను మార్చడానికి మంచి శీలమున్న విద్యార్థిని విద్యార్థులను పౌరులను తయారు చేయడానికి మిమ్మల్ని అందరినీ నేను దగ్గరికి తీసుకుంటున్నాను రా అని చెప్తూ ఒక అద్భుతమైన మెడాలియన్ స్వామి క్రియేట్ చేశారు ఆ సమయంలోని.
1: ఓ, ఇది చాలా హిస్టారిక్ ఈవెంట్ కదా, చాలా ప్రాచుర్యం పొందిన సన్నివేశం.
0: భారత భాగ్య విధాత స్వయంగా తను ఏం చేయబోతున్నారు అనేది తమ నోటితో తామే చెప్పారు.
1: విందావా అయితే? మరి
0: తప్పకుండా. అది విన్న తర్వాత అసలు ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మనం ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం నాడు ఇన్ని మాట్లాడుకుంటున్నాం, అసలు విద్యార్థులందరికీ స్వామి ఏ విధంగా నేర్పిస్తారు
1: వేరే
0: అనేది ఒక చిన్న సంభాషణ ద్వారా
1: తప్పకుండా
0: మనం విందాం.
1: గణేష్, నాకు ఇప్పుడు మెడాలియన్ అన్నావు, స్వామి సృష్టి అన్నావు, చాలా కుతూహలంగా ఉంది. దాని మీద ఏమున్నాయో వివరాలు తెలుసుకుందామా?
0: తప్పకుండా.
3: ఇది ఏ స్టేట్ లోపల ఎక్కడెక్కడ కాలేజీలు అవుతుంది, సూచన ఎక్కడ వస్తుంది, ఏటీ స్టేట్ లోపల కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఇది ఇంకా 46 వరకు కూడా ఈ దేహం ఉంటుంది, ఈ 46 లోపల కూడా ఈ భారతదేశంలో జరపవలసినవన్నీ ఇప్పుడు దీంట్లో ఇప్పుడే ముందుగా రాసింది. ఇంతేకాదు, ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రం లోపల ఒక్కొక్కరు భవిష్యత్తు లోపల ఏ ఏ పిల్లవాడిని ఎక్కడెక్కడ స్థాపించుతాను అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుండాలి. ఇంకా చాలా వరకు ఇంకా మున్ముందు రాబోయేదంతా కూడాను కేవలం ఒక యువకుల నుంచినే కూడాను ఈ భారతదేశాన్ని వ్యాప్తిగా ఆవించి క్రమక్రమేణా ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక యొక్క చరిత్రను యావత్ ప్రపంచానికి కూడాను చాటేటువంటి వ్యక్తులుగా కూడాను కేవలం రామకృష్ణ పరమహంస దగ్గర కొంతమంది మాత్రమే వివేకానంద, బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళంతా వచ్చారని, కానీ అలాంటి సన్యాసితో మాత్రం తీసుకోనక్కర్లేదు, మీరు సామాన్యమైనటువంటి బాలకులుగానే ఉంటుండి యావత్ ప్రపంచానికంతా ఐడియల్ రీతిగా చూపించేటువంటి విధానాన్ని కూడాను ఏ ఏ రీతిగా నచ్చాలి, ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క గుణగణాలను కూడా వర్ణించినటువంటిది ఇందులో ఉంటుంటుండాలి. కనుక రేపు మీకెందుకంటే ఈనాడు పిల్లలంతా చేరటం చేత ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు ముందు ఏ రీతిగా మారుతుంది అనేటువంటి దాన్ని మీరు హృదయంలో పెట్టుకుని మీరు క్రమక్రమేణా అతి జాగ్రత్త లోపల మీరు స్వామి యొక్క ఐడియాస్ కంతా తగినటువంటి ఆదర్శవంతులుగా మీరు తయారవుతారని చెప్పిన ఉద్దేశాన్ని నిరూపించే నిమిత్తమై దీన్ని మీకు చూపించాను. నిదానంగా మీకు ఒక్కోటి మీకు మీరు అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మిమ్మల్ని సంతోష పెడతారు. మీరేమి కంగారు పెట్టుకోనక్కర్లేదు. స్వామి మీ సొత్తుగా అయినప్పుడు, స్వామి మీ చేతిలో ఉంటున్నప్పుడు ఇవంతా ఏమి సులభమైంది. కనుక మీరు దీని నిమిత్తమే మీరు ప్రాకాడనక్కర్లేదు. దీన్ని ఎవరు తీశారో వారే మీ చేతికి ఉంటున్నప్పుడు, మీ స్వాధీనంలో ఉంటున్నప్పుడు, మీకు ప్రియులుగా ఉంటున్నప్పుడు ఇక దీన్నంతా మీరు యోచించక్కర్లేదు. మీకు ఏ రీతిగా చేర్చాలో, ఏ రీతిగా మార్చాలో, ఏ రీతిగా కూర్చాలో అవన్నీ స్వామి చేసి తప్పక మీకు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును ఎంత ధర్మము పురాతన ధర్మం కంటే కూడాను ఇంకా అభివృద్ధి అయినటువంటి ఒక ధర్మంగా కూడాను పోగొట్టుకోకుండా దీన్ని దక్కించుకొని దీన్ని కాపాడుకోవడానికి మాత్రం మీరు తగిన ప్రయత్నం చేయండి, అంతే చాలు.
1: చాలా అద్భుతంగా ఉంది ఈ 1976 సన్నివేశం. సరే గణేష్, వెంటనే ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉంది, మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం కూడా మొదలైపోతుంది కాబట్టి ఆ సంభాషణ వినిద్దాం. మన రంగనాథరాజు గారితో నువ్వు చేసిన సంభాషణ
0: అంతటితో
1: ఈ భారత భాగ్య విధాత అనే కార్యక్రమం సమాప్తమైపోతుంది.
0: జై హింద్, జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్య పాదపద్మాలకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆ వేడుకలను పురస్కరించుకుని రేడియో సాయి వారు వింటున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక ప్రత్యేక సంభాషణను అందిస్తున్నాం. సాయిరాం రాజు.
4: సాయిరాం గణేష్.
0: రాజు, మనం స్వామి విద్యార్థులుగా ఉన్నప్పుడు చదువును పక్కన పెట్టినట్టయితే మనం చదువుకోవడం కోసం స్వామి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం, కానీ దానికన్నా మంచి పాఠాలు మనకి స్వామి సమక్షంలో స్వామితో స్వామి దగ్గర డ్రామాలు వేయగా మనకి ఎన్నో లభించాయి కదా.
4: కరెక్ట్.
0: మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము, దీనికి ప్రత్యేకించి మనకి బాగా గుర్తుంది 2004 మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఒక డ్రామా చేశాం సాముందు, ఆగస్ట్ 15 రోజు.
4: అవును.
0: దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందామా?
4: తప్పకుండా గణేష్. అంటే మనల్ని స్వామి చదువు పేరు మీద పిలిపించినా కూడా స్వామి చెప్తుంటారు కదా, యశోద కృష్ణుని చిన్న కృష్ణుని పిలవడానికి ముందు వెన్న ఒక చేతిలో వెన్న ముందు పెట్టి వెనక చేయిని పెట్టుకుని దాంట్లో కర్ర పట్టుకునేది అంట.
0: అవును.
4: అదేవిధంగా స్వామి చదువు అని ఒక్క సాకుతోని మనల్ని తన దగ్గర పిలుచుకొని అసలు జీవితాలకు సరిపడే జీవితం కాదు జీవితాలకు సరిపడేటువంటి పాఠాలు స్వామి నేర్పించారు. ఒక చాలా జోవియల్ గా మన క్లాస్మేట్స్ గా మనల్ని పిలిచేవారు, అంటే రంగనాథరాజు MBA ఇన్ డ్రామా, KVS గా గణేష్ MBA ఇన్ డాన్స్. స్వామి దయతో ఎన్నో ఎన్నో చక్కని మర్చిపోయినటువంటి ప్రోగ్రామ్ మనం స్వామి దయతో చేయగలిగాం. దాంట్లో యాక్చువల్లీ ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ లాగా, దాంట్లో ఒక
0: ఆణిముత్యం
4: ఈ ఆగస్ట్ 15, 2004 డ్రామా. సో నీకు గుర్తుందో లేదు, మన మన బ్యాచ్ వాజ్ ద ఫౌండింగ్ బ్యాచ్. మన బ్యాచ్ తోనే ఈ సాయికుల్వన్ సభా మండపంలో స్వామి సమక్షంలో ఆగస్ట్ 15 పురస్కరించుకుని డ్రామాలు చేయాలి అనేటువంటి ఒక ఐడియా అదొక ప్రాక్టీస్ మన బ్యాచ్ తోనే స్వామి స్టార్ట్
0: చేసింది.
4: ఎంత చక్కగా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గుర్తుకొస్తే ఆగస్ట్ 15 కి ముందు అంటే అరౌండ్ ఆగస్ట్ 9 or 10 రాత్రి స్వామి నా కళ్ళ వచ్చారు, 8 or 9 నాకు సరిగ్గా మేబీ 8 కావచ్చు. కళ్ళ వచ్చి స్వామి మాట్లాడుతూ అన్నారు, ఆగస్ట్ 15 మీరు డ్రామా చేస్తారా సైకిల్ అంతలో అన్నారు. నేను అరే కళ స్వామి చెప్పిన తర్వాత లేదు అనలేం కాబట్టి తప్పకుండా స్వామి అంటే పక్కన అరవింద్ బుక్ పట్టుకున్నాడు, ఏదో బుక్ చూస్తున్నాడు. అరవింద్ చూపించి వాడు నీకు చెప్తాడు థీము అని చెప్పి వెళ్ళిపోయారు. ఇది కళ. మరుసటి రోజు పొద్దున మన అందరం కాలేజ్ వెళ్తుంటే పక్కన అరవింద్ ఉన్నాడు. అరవింద్ పిలిచి బరువు ఇట్లా స్వామినతో కళ్ళో వచ్చారంటే ఏమైంది రాజు అంటే చెప్ప ఆగస్ట్ డ్రామా అన్నారు స్వామి, మరి ఏం చేద్దాం అంటున్నా అన్న తర్వాత బరువు చే తప్పకుండా స్వామి వచ్చిన తర్వాత కళ్ళో ఇంకా చెప్పిందా మనం ఎందుకు వెనకేస్తే చేద్దాం ఎట్టి పరిస్థితులు అని చెప్పాడు. తర్వాత నేను చెప్పిన మాట నాకు షాక్ వచ్చింది, ఏంటంటే బరువు స్వామి అన్నారంటే నాతో నువ్వే తీమిస్తావన్నారు అని. నేనా అని చెప్పి చాలా సంతోషపడ్డా, కానీ ఒక లోపల కొరగానే భయం కూడా నాకు ప్రస్ఫుటం కనబడుతుంది ముఖంలో. ఏం చెప్పేది ఆలోచించి వెళ్ళిపోయాడు. అరవింద్ అంటే ఎంత బాగా చెప్తారంటే సాయంత్రం స్నానం చేస్తుంటే అప్పుడు అనిపించింది అన్నట్టు, అరే ఈ శరీరం ఎప్పటికొకప్పుడు పోయేది కదా, అంటే ఈ శరీరం నుంచి నాకు విముక్తి జరిగినప్పుడు నిజమైన విముక్తి కావచ్చు రియల్ ఫ్రీడమ్ దాన్ని పురస్కరించుకుని అరే ఇండిపెండెన్స్ అని చెప్పి కనెక్ట్ చేశాడు. అంటే ఓ రియల్ మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ నేషనల్ ఇండిపెండెన్స్ బట్ ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్, నేను అనేటువంటి ఆ భావం నుంచి విముక్తి రావడమే నిజమైన స్వాతంత్రం. దానికి ఇది థీమ్ అని చెప్పి సాయంత్రం చెప్పేటప్పటికి నా కళ్ళు నీళ్ళొచ్చాయి. ఏ విధంగా స్వామి ఎవరిని ఎక్కడ కదులుతారో, ఏ విధంగా స్వామి ఆ ఇన్స్పిరేషన్ అందిస్తారో స్వామికి తెలుసు. కానీ తర్వాత యాక్చువల్లీ మన క్లాస్ లో తప్పకుండా గుర్తుండి ఇంకో పెద్ద డ్రామా మొదలైంది.
0: యాక్చువల్గా ఇది ప్రేక్షకులందరూ బయట డ్రామానే చూస్తారు, కానీ దాని వెనకాతలు వెళ్లే ఇంకొక డ్రామా స్వామి ఎట్లా గడిస్తారనేది ఇది మనం ఈ దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా తెలుస్తాయి.
4: ఇంకా అసలు డ్రామా అన్నది కేవలం అదొక రిజల్ట్ అంతే. ఈ డ్రామా కోసం మనం చేసేటువంటి ఆ శ్రమ, మనం అనుభవించేటువంటి తపన అది కేవలం స్వామికి మాత్రమే సాధ్యం. ఆ విధంగా సర్కంస్టెన్స్ సృష్టించడం మొత్తం క్లాస్ మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి ఆ అలవాటు ప్రకారం, అలవాటు అనేది ఏంటంటే ప్రతి ఆగస్ట్ 15 హాస్టల్లో ప్రోగ్రామ్ చేస్తారు. ఆల్రెడీ హాస్టల్ కి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు వచ్చి మీరు మన మందిరంలో చేద్దాం అంటే ఒప్పుకోలేదు. అందులో ఒక నలుగురు ఐదు కలిసి మందిరంలో చేద్దాం అంటే చాలా చాలా
0: భిన్నాభిప్రాయాలు.
4: మొత్తం క్లాస్ 3 పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది, ఒకటేమో మందిర్, ఒకటి హాస్టల్, ఒకటి కాలేజ్. ఇట్లా కాదని చెప్పి డెమోక్రసీ అని చెప్పి ఓటింగ్ అని చెప్పి నీకు 10th నైట్
0: రాత్రి
4: మనం ఓటింగ్ చేస్తే 60-40 మందిలో చేద్దాం, 40 హాస్టల్ కాలేజ్ లో చేద్దామని. కానీ 40 ఇస్ ఎ బిగ్ నెంబర్, ఇంకేం చేసేయని చెప్పి ఏదో మా అందరు ఒప్పుకున్నారు అని చెప్పి ఇంకా డ్రామా ప్రయత్నిద్దాము. కానీ ఒకటి ఏంటంటే మందిర్లో స్వామి ఒప్పుకుంటారో లేదో తెలియదు, హాస్టల్లో మాత్రం షోర్ షాట్ గా మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఏదైతే ఏంటి స్వామి కోసం స్వామి కల్లో స్వామి ఒక దివ్య సూచన అందించారని చెప్పి ఆ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ మనం స్టార్ట్ చేసాం. ఎన్ని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి రోజు ఒక మలుపు, ప్రతి గంట ఒక మలుపు. ఆ భగత్ సింగ్ కి రావత్ అని ఒక బాబు మన క్లాస్మేట్, ఈ రోజు యాక్చువల్లీ భగత్ సింగ్. భగత్ సింగ్ యాక్ట్ చేయాల్సింది, ఆ బాబుకు నోట్లోంచి మాట రావట్లేదు. వెనుక సుఖదేవ్ అని, సుఖదేవ్ కోసం మన చెన్నై, ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు ఆయన భగత్ సింగ్ యాక్చువల్లీ ఆయన యాక్ట్ చేసే చివరికి ఆయన సుఖదేవ్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ రావత్ కి మాట రావట్లేదు. ఆ రావత్ అది స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి వెళ్తున్నారు బయట రోడ్. స్వామి కార్ వెళ్లిపోయింది, మనం బయట ప్రాక్టీస్ మ్యూజిక్ కాలేజ్ ముందు ప్రాక్టీస్ జరుగుతుంది. స్వామి కార్ వెళ్లిపోయిన తర్వాత మన సుఖదేవ్ యాక్ట్ చేసిన మన క్లాస్మేట్ చూసి కళ్ళొంచి నీళ్ళు వచ్చాయి బాబుకి. వచ్చి భగత్ సింగ్ యాక్ట్ చేసిన రావత్ ని భుజం మీద తట్టి, ఏ రావత్ అట్లాగా చెప్పేది అని చెప్పి ఆయన భగత్ సింగ్ లాగా మాట్లాడితే ఒక రకంగా షాక్ అనిపించింది. ఆ నిజంగా భగత్ సింగ్ దిగొచ్చాడు అనిపించింది.
0: ఆ ఇన్స్పిరేషన్ లుక్ ఆఫ్ స్వామి,
4: ఒక్క లుక్ ఆఫ్ స్వామి ఎంటైర్ సీన్ చేంజ్డ్. నిజంగా అసలు సుఖదేవ్ భగత్ సింగ్ గా మారాడు, భగత్ సింగ్ చేసిన సుఖదేవ్ గా మారాడు. సుఖదేవ్ గా మన రావత్ మారిన తర్వాత ఆయన చెప్పే విధానం నిజంగా సుఖదేవి విధంగా చెప్తాడు అనిపించింది. పర్ఫెక్ట్ మ్యాచ్ స్వామి, ఎంత చక్కగా ఒక లుక్ ఆఫ్ స్వామి అట్లా వెళ్తుంటే. దాని తర్వాత ఈ సుఖదేవ్ కి ఉన్న భగత్ సింగ్ కి సంకెల్ వేయాలి, సంకెల్ వేయాలి ఎక్కడ వేయాలి తెలియదు. అయితే 11th ఈవినింగ్ స్వామి, సారీ 12th ఈవినింగ్ స్వామి తిరుగుతూ అనిల్ కుమార్ సార్ ఒక మాట అన్నారు, భగవంతుడు అంటే నా మైండ్ లో తిరుగుతూ ఎక్కడి నుంచి సంకెళ్ళు తెచ్చేది, మనకి హాస్టల్ మెయింటెన్స్ అడిగితే అది చేయడానికి 2-3 డేస్ పడుతుంది, మనకంత టైం లేదు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆలోచిస్తుంటే స్వామి అనిల్ కుమార్ సార్ మాటలు ఒకటి అన్నారు, మన గోకులంలో ఆవుల్ని పెద్ద పెద్ద చేయలేదని కట్టేస్తారన్నారు. అది పూర్వకాలం వీళ్ళందరినీ అలాంటి చేయలేదని కట్టేసేవారని అని ఇట్లా నవ్వుతూ చూసి చూనట్టు అన్నారు. డివైన్ ఇండికేషన్ లాగా అబ్బా స్వామి చెప్పారని చెప్పి గోకులంకి వెళ్తే అసలు వీళ్ల కోసం చేసినట్టే చైన్లు, అక్కడ 4 చైన్లు ఉన్నాయి, 4 చైన్లు పట్టుకొచ్చి భగత్ సింగ్ కి, సుఖదేవ్ కి, ఇంకొక అతనికి 3 తగిలిన తర్వాత ఇట్స్ కమ్ వెరీ వెల్. తర్వాత ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కానీ స్టోరీలో ఏంటంటే మన స్టోరీ ఆ సారాంశంలో స్వాతంత్ర సమరం అది. సో దానికోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎంతో మంది చనిపోయారు కూడా. ఈ ఈ సీన్స్ అన్నిటి చూపించాల్సినటువంటి అవసరం, ఆ కథ పరిపక్వ చెందడానికి ఈ సీన్స్ చూపించాల్సిన అవసరం వచ్చింది. కానీ వాయిలెన్స్ స్వామి విధంగా స్వామి ముందు చూపెట్టాలా వద్దా అనేటువంటి ఒక సంశయం అందరి మనసులో ఉంది. అయితే ఏదైనా మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి 14th రోజు వీసీ గారు వచ్చి, ఐఎమ్ ష్యూర్ యూ రిమెంబర్, వీసీ గారు వచ్చి చూశారు. చూసిన తర్వాత 3 పాయింట్స్, ఒకటి ఈ వయలెన్స్ అది భగత్ సింగ్ ని, సుఖదేవ్ ని ఉరిదీయడము బాగుండదు, స్వామి దగ్గర స్వామిని చూపించొద్దు అన్నారు. రెండవది సత్యాగ్రహం చేస్తున్నప్పుడు బ్రిటిష్ వచ్చి లాటరీ ఛార్జ్ చేస్తారు, అది చూపించొద్దు అన్నారు. మూడవది చివరికి మన జనగణమన చదువుతూ ఉన్నప్పుడు అందరూ నిలబడాలి అంటే వీసీ గారు ఆయన ఎక్స్పీరియన్స్ అని అన్నారు. చాలా మంచి చక్కని మాట అన్నారు, సభలో అందరు నిలబడతారు కానీ స్వామి ఫిజికల్ గా స్వామి కష్టమవుతుంది కాబట్టి అది కూడా మనం పెట్టొద్దు అన్నారు. ఈ యాక్చువల్లీ ఆయన చెప్పారు, కానీ ఈ 3 మన డ్రామాలో వెరీ వెరీ ఇంపార్టెంట్
0: కాన్సెప్ట్స్,
4: ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇవి లేకపోతే ఎట్లా అని చెప్పి మనుషులు అందరు బాధపడ్డారు. కానీ వీసీ గారు అని చెప్పి అందరు ఓకే స్వామి మీరు ఏది దయదలిస్తే అదే అని చెప్పి అనుకున్నాం. డ్రామా ఇంకా సాగడానికి ఇంకా నెక్స్ట్ డే ఆగస్ట్ 15th జరగడానికి వచ్చింది. ఆగస్ట్ 14th నైట్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రాత్రి బాగా చాలా లేట్ అయిపోయింది, పొద్దున పడుకున్నాం, అసలు దర్శనానికి వెళ్ళలేదు.
0: గుర్తుందా రాజు, ఎవరైతే హాస్టల్లో ప్రోగ్రామ్ చేస్తామన్న వాళ్ళు కూడా మొత్తం అందరూ కలిసి ఆ రాత్రి సెట్స్ అన్ని చేయడానికి రెడీ అయిపోయారు.
4: మొత్తం హాస్టల్స్ క్లాస్ క్లాస్ మొత్తం వచ్చి సెట్స్ చేయడం, తర్వాత ల్యాంటన్స్ ల్యాంటన్స్ తయారు చేయడం, రఘురామ్ భారత్ మాత పెయింటింగ్ వేయడం, రాత్రి అసలు ఒక పండగలాగా అయిపోయింది ఒక్క మాటతో వీసీ గారు వచ్చిన చూసిన తర్వాత. తర్వాత పొద్దున అరవింద్ జగదీష్ చంద్ర పొద్దున దర్శనానికి వెళ్తే స్వామి వార్డెన్ పిలిచి ఈ రోజు సాయంత్రం ఏం ప్రోగ్రామ్ అడిగితే ఆయన వార్డెన్ ఈ పిల్లల కోసం వెతుకుతున్నారు, అరవింద్ జగదీష్ చంద్ర కనబడ్డారు, వాళ్ళు ఇద్దరు లోపల పిలిచుకెళ్లారు. పిలిచుకెళ్తే స్వామి ఇంకిద్దరు పిల్లలు పడుకున్నారు కదా అని చెప్పారు అన్నట్టు ఆయన దయ. సో తర్వాత ఆయన స్టార్ట్ చేశారు అరవింద్ తోని ఏమి ఏం పెడుతున్నారు ప్రోగ్రామ్ ఈరోజు సాయంత్రం అని. లోపల వీసీ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి గారు, వార్డెన్ సార్ ముగ్గురు కూర్చున్నారు. స్వామికి ఏం తెలియని ఏం పెడుతున్నారు అని అడిగారు. అంటే స్వామికి ఏ విధంగా చెప్పాలి అని అరవింద్ ఆలోచిస్తున్నాం అప్పుడే జగదీష్ చంద్ర స్వామి ఇండిపెండెన్స్ మీద అని చెప్పబోతున్నాడు. స్వామి వెంటనే ఆపి వీసీ గారు చెప్తున్నారు, ఇది ఒక ఫ్యామిలీ కథ, ఈ కథలో ఐదుగురు ముఖ్య పాత్రలు, ఒక ఇద్దరు తాతలు, ఇద్దరు పిల్లలు, వారి యొక్క పూర్వీకుడు, ఈ ఐదుగురి మధ్యలో స్టోరీ తిరుగుద్ది.
0: స్టోరీ అలా చెప్పేస్తున్నారు,
4: అలా చెప్పేస్తున్నారు స్వామి. అసలు ఆయన ఈజ్ ద స్క్రిప్ట్ రైటర్, మనం ఏదో అనుకుంటా మనం రాస్తామని, కానీ ఆ స్టోరీ ఎంత చక్కగా చెప్పారంటే వీసీఆర్ కి, అసలు పండు ఒలిచినట్టు ఆ కాన్సెప్ట్ లో తీసి పెట్టారని. ఈ వీళ్ళకి ఏం చెప్పాలో ఇంకా స్వామి మనం ఏం చెప్పాను చూస్తున్నారు అట్నే. స్వామి నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా అన్నారు. అంటే అరవింద్కి ఆ కళ, ఆ ఇన్స్పిరేషన్, స్వామి ఫ్రీడమ్ యాక్చువల్లీ బాడీని వదిలేసి ఆ ఆత్మ సాక్షాత్కారం, అది స్వామి నిజమైన ఫ్రీడమ్. ఈ దేహాభిమానాన్ని వదిలేసి నేనే పరబ్రహ్మ అండ్ అహం బ్రహ్మాస్మి అనేటువంటి, అది ఫ్రీడమ్. ఫ్రమ్ ద సెల్ఫ్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్. చూడండి బాయ్స్ ఆర్ గుడ్ బాయ్స్, ఎంత బాగా నేర్చుకున్నారు అన్నారు అని అన్న తర్వాత మళ్ళీ అడిగారు, దేశం కోసం ఎంతో సాక్రిఫైస్ చేశారు. సాక్రిఫైస్ అంటే ఇంపార్టెంట్ సాక్రిఫైస్ ఏదో తెలుసు అంటే వెంటనే జగదీష్ చంద్ర స్వామి, ఇంపార్టెంట్ సాక్రిఫైస్ దేహాభిమానాన్ని సాక్రిఫైస్ చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాక్రిఫైస్ అంటే మళ్ళీ స్వామి గుడ్ బాయ్ కరెక్ట్ చెప్పారు అన్నారు సార్. ఆ తర్వాత ఆ విధంగా స్వామి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినప్పుడు అరవింద్ కొంచెం ధైర్యం తీసుకుని, స్వామి అయితే దీనికి ముందు స్వామి చెప్తూ మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ లో ఎంతో మంది ఎన్నో పాత్రలు పోషించారు, ముఖ్యంగా ఈయన సుభాష్ చంద్రబోస్ గొప్ప భక్తుడు, భగవంతుని కోసం ఎంతో తప్పించిన ఒక గొప్ప సన్యాసి యాక్చువల్ ఆయన. ఆయన ఆయన ఒక హీజ్ ఏ సెయింట్ ఫస్ట్ అండ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ నెక్స్ట్ అన్నారు. తర్వాత సరోజినీ నాయుడు చాలా గొప్పగా కవిత్వం రాసేది, రాజేంద్ర ప్రసాద్ చాలా సింపుల్ మ్యాన్ అని చెప్పి, లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ గురించి ముగ్గురు గురించి స్వామి మాట్లాడుతూ వచ్చారు. వీరి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అరవింద్ కొంచెం చనువు తీసుకుని, స్వామి మీరు అనుమతిస్తే భగత్ సింగ్ గురించి అంటే, ఆ స్వామి అంటే కరెక్ట్, భగత్ సింగ్ యువకుడు, ముగ్గురు స్నేహితులు యువకులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క యవ్వనాన్ని భారతదేశంకు
0: అర్పించారు,
4: చేసినటువంటి మహావీరులు, వాళ్ళ సీన్ ఎట్లా చూపెడుతున్నారు అని అడిగారు స్వామి. అంటే స్వామి వాళ్ళని జైల్లోకి తీసుకెళ్తారు స్వామి, తర్వాత సీన్ ముగుస్తుంది అన్నారు. ఎందుకంటే
0: వైలెన్స్
4: మునుపటి రోజు వీసీ గారు వైలెన్స్ వద్దన్నారు. వీసీ గారి దిక్కు చూస్తూ భయంతో స్వామి జైల్లోకి తీసుకెళ్తారు, సీన్ అవుతుంది అంటే స్వామి అన్నారు, మరి వాళ్ళు ఉరిదీశారు కదా అన్నారు. అవును స్వామి, అంటే మరి జరిగింది కదా చూపెట్టాలి అన్నారు. ఇండైరెక్ట్ గా ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ లీడర్షిప్ లెసన్, చెప్పి చెప్పినట్టు ఎంత ఒకసారి ఊహించుకుంటే. యాక్చువల్లీ ఒక అడ్మినిస్ట్రేటర్ సెటప్ లో చూస్తే ఆయన ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది ఎంటైర్ ప్లేస్. తర్వాత తన కింద ఇద్దరు ముఖ్య అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు, వీసీ గారు, సెక్రటరీ గారు. వారి మనోభావాల్ని దెబ్బతీయకుండా పిల్లల్ని, పిల్లల యొక్క ఆ ఆత్మతని స్వామి అర్థం చేసుకుని ఎంత చక్కగా చెప్పారంటే జరిగింది కదా చూపెట్టాలి, మరీ ఎక్కువ చూపించొద్దు కానీ కొంచెం చూపించండి. పర్మిషన్ గ్రాంటెడ్ ఫస్ట్
0: హింట్
4: అరవింద్ వెంటనే చాలా కృతజ్ఞత, స్వామి మీ సరే స్వామి అని చెప్పి కింద కూర్చున్నారు. తర్వాత ఇంక స్వామి స్టార్ట్ చేసి, ఇంకా అంతేకాదు ఈ స్వరాజ్యం కోసం నాన్ వైలెంట్ గా పీపుల్ సత్యాగ్రహం చేస్తున్నప్పుడు పోలీసు లాఠీచార్జ్ చేసేవారు, అది చూపెడుతున్నారా అని అడిగారు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివినిటీ అండ్ తన అన్ని తెలుసు అనేటువంటి మాట అని చెప్తూనే ఈ అడ్మినిస్ట్రేటివ్ హాసిల్ తీసేసారు స్వామి. తీసేసి వీసీ గారి దగ్గర అది కూడా ఉంది చూసారు నీకు తెలుసా అన్నారు. వీసీ గారు అవును స్వామి తెలుసు, ఎందుకంటే ఆయన మున్పటి రోజు చూసి సీన్ కట్ చేయని చెప్పారు. ఆయన అవును స్వామి చూపెడుతున్నారు స్వామి అది కూడా అన్నారు. ఆయన నోట్ నుంచి స్వామి పర్మిషన్ ఇప్పించారు. ఆ సెకండ్ సీన్ వచ్చేసింది, థర్డ్ సీన్, ఇంకా థర్డ్ మనం ఇంపార్టెంట్ జనగణ మనకు అందరు నిలబడుతున్నారు. వార్డెన్ లేచి చాలా ఆయన ఆయన ఇన్ఎవిటబుల్ చాలా స్వీట్ స్టైల్ స్వామి చివరి జనగణ మనతోని ముగిద్దాం అనుకుంటున్నారు పిల్లలు. స్వామి చాలా సంతోషం అన్నారు అని చెప్పి, మరి జనగణ మనకు అయినప్పుడు ఎవరు నిలబడతారు అని అడిగారు. అంటే స్వామి పిల్లలు నిలబడతారంటే ఎందుకు, సైకిల్ వంతాల్లో మిగిలిన వాళ్ళందరూ మనుషులు కదా, భారతీయులుగా అందరు నిలబడాలి. అది మూడో పర్మిషన్ కూడా గ్రాంటెడ్ అంటే స్వామికి ఇబ్బంది ఉంది ఏం కాదు అందరు నిలబడండి అని చెప్పారు. వి ముగ్గురి ఆనందానికి సవదులు లేవు అడిగిన అడిగి అడగకుండానే దాన్ని ఇంకోటి నాకు చాలా ఈ సన్నివేశం గుర్తుకొచ్చినప్పుడల్లా అనిపించేది ఏంటంటే భక్తుని యొక్క తపన ఎప్పుడైతే ఇన్నోసెంట్ గా ఉంటుందో భక్తుని యొక్క తపన సెల్ఫ్లెస్ గా ఉంటుందో భగవంతుడు ఆన్సర్ చేయడానికి ఆ సర్కమ్స్టెన్సెస్
0: సృష్టిస్తాడు అంతే
4: దానికి ఆ అడగకుండానే ఆయన
0: ఇస్తారు
4: ఆయన అసలు అవ్యాజ కారణీయమూర్తి అసలు ఒక కర్ణకి ఆ కారణం అనేది అక్కర్లేదు ఆయనకి. ఆల్ దట్ యూ నీడ్ ఇస్ దట్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ లవ్. తర్వాత సాయంత్రం తర్వాత చెప్పారు మిగిలిన అందరి పిల్లల్ని మధ్యాహ్నం చూస్తాను హాల్లో అని చెప్పారు. లోపు ఆ సాయంత్రం భజన హాల్ అందరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత స్వామి లోపలికి వచ్చి ఒక్కొక్కరిని నాకు ఇంకా గుర్తుంది శివరామ కృష్ణ మన సుభాష్ చంద్రబోస్ గారు ఆ బావతో స్వామి అప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సుభాష్ లోపలికి వస్తేనే సుభాష్ చంద్రబోస్ ఏడి అని అడిగారు. సుభాష్ లేచి సుభాష్ చంద్రబోస్ దగ్గరకు వచ్చిన తర్వాత స్వామి చేయబట్టుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్వామికి స్వామి సుభాష్ చంద్రబోస్ శివరామకృష్ణ స్వామి నాకు నాకు తెలియదా అని చూసారని అమ్మ అట్లా ఇంకొద్దు అని చెప్పి నో నూసుకుంటే స్వామి ఏరా నువ్వు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తున్నావు అన్నాడు. అంటే ఆ బాబు ఆయన చెప్పాల్సిన స్పీచ్ లేని కూడా మాటలు చెప్పి స్వామి చాలా గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఆ శివరామకృష్ణ ముఖం చూశారు. ముఖం చూసి భరత్ అని ఇంకో పిల్లడు అన్నాడు. చూసి భరత్ సుభాష్ చంద్రబోస్ గా బాగా సూట్ అయ్యేవాడు అన్నాడు నాతో స్వామి. నాకు ఎంత ఆ సన్నివేశం ఎంత డీప్ గా స్ట్రైక్ అయిందంటే హియర్ వాజ్ ద లార్డ్ ఆ పిల్లని చేయబట్టుకుని ఆయనకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఒకవైపు సుభాష్ చంద్రబోస్ చాలా గొప్పవాడు. అదే విధంగా
0: క్యారెక్టర్ సెలక్షన్ ఎలా చేయాలి
4: ఎలా చేయాలి అని ఆ పిల్లవానికి వినబడకుండా నాకు తిరిగి చెప్పారు. ఒక బ్యూటీ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్ హౌ ఎ లీడర్ అటు ఆయన భావము ఆయన మనం ఆయనకి బాధ అనిపించలేదు ఇటు రావాల్సిన మెసేజ్ వచ్చింది ఏ విధంగా సెలెక్ట్ చేయాలి. మళ్ళీ వెంటనే బాబుకి చాలా బాగా చెయ్యి అని చెప్తే ఆ చెయ్యిని శివరాంకృష్ణ స్వామి చెయ్యి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ బాబు కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి. స్వామి చూసి స్వామికి కావాల్సింది భావము బాగా చెయ్యి అని చెప్పి రెండు చెల్తున్న శివరామకృష్ణ తలని పట్టుకున్నారు. తర్వాత భరత్ చూసి నువ్వేం చేస్తున్నాను అంటే ఇట్లా నేను ఇండియా వదిలిపోవాలనుకుంటున్నా చెయ్యి చెయ్యి అని చెప్పి రెండు మూడు మాటలు చెప్పారండి ఇండియా ఎంత గొప్పది. తర్వాత అందరు ప్రతి ఒక్క క్యారెక్టర్ తో మాట్లాడారు హేమంత్ దాంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ హేమంత్ చేస్తున్నాడు. హేమంత్ ఐఎమ్ షూర్ నీకు గుర్తుంది ఈ స్క్రిప్ట్ కూడా చాలా బాగా రాస్తాడు యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు. అయితే హేమంత్ చూసి స్వామి ఒక చాలా సీరియస్ గా చూసాడు. చూసి బాగా చెయ్యి భారతదేశం గురించి గొప్పగా చెప్తున్నావు చెప్పు అట్నే చెప్పు చెప్పి తట్టి అందరితో మాట్లాడారు.
0: తను ఎంత అద్భుతంగా నటించాడు ఆ డ్రామాలో
4: చాలా అసలు ఆయన ఆ హేమంత్ చూస్తే నిజంగా ఆనాటి భారత సమర యోధుడు
0: దేశభక్తి ఎట్లా ఉండేది వాళ్ళ
4: అసలు అట్లా ప్రస్ఫుటంగా ఆయన వాళ్ళ రూపంలో డాన్స్ చేస్తుంది అనిపిస్తుంది. మనం చేసిన కాలర్ మైక్స్ తో చేసాం అప్పుడు కాలర్ మైక్స్ దాని ఏమంటారు
0: ఫస్ట్ టైం లైవ్
4: సైక్లోన్ తోళ్ళు రికార్డింగ్ కాదు రికార్డింగ్ ఇంకా గణేష్ ఐఎమ్ షూర్ యూ రిమెంబర్ మొత్తం ప్రోగ్రామ్ లో ఒక్కసారి కూడా
0: మైక్ ప్రాబ్లం లేదు
4: అసలు పెట్టిన బాయ్స్ కూడా అరే ఇప్పటి వరకు మైక్ చరిత్రలో ఫస్ట్ టైం అని థర్టీ నాకు అంటే ఆ తపన స్వామి కోసం చెయ్యాలి అనేటువంటి స్వామి ఎంత బాగా రిఫ్లెక్ట్ చేశారంటే శివన్ దోషి అని గుర్తు చాలా
0: పోలీస్ ఆఫీసర్
4: చాలా ఎత్తు లాగుంటాడు. వాడిని చూసి స్వామి భీమసేన్ లాగున్నాడు ఇన్నే తిన్నారు బ్రిటిష్ వాళ్ళందరూ భారత నవ్వుకుంటూ స్వామి అంటే చెప్పాల్సిన మెసేజ్ చెప్పారు అట్ ద సేమ్ టైం బాయ్ కి కన్వే అయింది నువ్వు ఇంత లాగుండవు బాగాలేదు అని. బట్ స్వామి నవ్వుతూ దాన్ని లెసన్ డ్రైవ్ చేశారు. అమృత తాప చెంపదెబ్బ తింటాడు శివందు చాలా ఎత్తు ఉంటాడు అమృత తప్ప నా అంత హైట్ పెట్టుకుంటాడు 5 feet 2 inches స్వామి చూసి నేను కొడతాడా అన్నారు. అండ్ అవును స్వామి ఆ బాబుకి అర్థం కాలేదు స్వామి అన్నమాట. మళ్ళీ పక్కన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే బాబు నవ్వుతా అవునవును అన్నాడు. తర్వాత స్వామి బయటకు వచ్చి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ వాజ్ అన్ అమేజింగ్ ఆ 1 hour ఫ్లో ఏమైందో స్వామికి స్వామి చేయించుకున్నారు. స్వామి నువ్వు ఫస్ట్ తిన్నారు బ్రిటిష్ వాళ్ళందరూ భారత నవ్వుకుంటూ స్వామి అంటే చెప్పాల్సిన మెసేజ్ చెప్పారు అట్ ద సేమ్ టైం బాయ్ కి కన్వే అయింది నువ్వు ఇంత లాగుండవు బాగాలేదు అని. బట్ స్వామి

0: సెన్సింగ్, ఆ స్వామి కళ్ళలో ఆ గర్వము, ఆ గర్వంతో కలిపినట్టు నా మమత, అది వాత్సల్యం, మమత కాదు, అది ఒక నా బిడ్డ ఇట్లా యాక్ట్ చేస్తున్నాడు, భారతదేశం ఇంత గొప్పది అన్నటువంటి ఆ గర్వము, నేను చెప్పిన పద్యం అన్నట్టు ఇంకొక అదొక ఫీలింగ్, నా పిల్లోడు ఎంత బాగా చేస్తున్నాడు ఇంకొక ఫీలింగ్, ఆ ఫస్ట్ డాన్స్ హెయిర్ రైజింగ్ అంటారు కదా అట్లా, దాని తర్వాత ప్రోగ్రామ్ స్టార్టెడ్,
1: అసలు ప్రతి సీన్ కి స్వామి ఇన్వాల్వ్మెంట్, అసలు బోస్ వచ్చేటప్పుడు స్వామి పక్కకి తిరిగి బోస్
0: మనకు ఆ వీడియోలో కూడా క్లియర్ గా కనబడదు. తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పిల్లలందరితో గుర్తుంది, ఇది ఫస్ట్ టైం నేను చూసిన దాంట్లో, మనం అట్లీస్ట్ ఇన్ని ఇయర్స్ లో చూసిన దాంట్లో ఫస్ట్ టైం 5 రింగులు స్వామి సృష్టించారు, ఒక్కరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకే డ్రామాలో. ఆ ఫస్ట్ సీన్ అయిపోయిందే లేదో, లాస్ట్ సీన్ అయిపోయిందే లేదో జగదీష్ అని పిలిచి రింగ్, తర్వాత పక్క వెంటనే ఆర్పింది రింగ్ ప్రశాంత్, ఆర్ ప్రశాంత్. యాక్చువల్లీ ఆర్ ప్రశాంత్ డ్రామా క్యారెక్టర్ లో వాడు యుఎస్ కి వెళ్లాల్సింది, ఆయన నిజ జీవితంలో కూడా వాడు యుఎస్ కి వెళ్ళాలనుకున్నాడు. స్వామి రింగ్ ఇస్తూ చాలా బాగా నటించాడు, దేశానికి సేవ చేయని చెప్పారు. ఇట్ వాజ్ అ డైరెక్షన్ ఫర్ హిజ్ లైఫ్.
1: అంతే,
0: పివిఆర్ కౌశల్ చాలా ఇండిసిప్లిన్ ఉన్నాడు ఆ పిల్లడు. ఆ సీన్ లో భారతదేశ భారత మాత జెండా, భారత జెండా నేల మీద పడద్దని చెప్పి తన హృదయంలో తన అంటే తన ఛాతిలో కూర్చుకొని చనిపోతాడు. ఆ సీన్ చేశాడు పిల్లడు మన కౌశిక్, కౌశిక్ ని పిలిచి నువ్వు చనిపోతే ఎట్లారా పుత్రుడు, నువ్వు నా పుత్రుడు అని చెప్తూ స్వామి రింగ్ ఇచ్చారు. ఆ ఒక్క మాటతోని కౌశిక్ డిఫినేషన్ ఆఫ్ రిలేషన్ విత్ స్వామి చేంజ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా జగదీష్ చంద్రకి రింగ్ ఇచ్చి స్వామి చాలా బాగా యాక్ట్ చేసి చాలా గొప్ప యాక్ట్ చేసని చెప్పారు. మిగిలిన అందరికి అందరితో మాట్లాడుతున్నారు. ఇంకొకటి నేను మర్చిపోలే ఏంటంటే, రఘురామ్ అని మన క్లాస్మేట్
1: పెయింటర్,
0: పెయింటర్ వెనక భారత్ మాత 20 feet ఎత్తుని అది భారత్ మాత పెయింట్ వేసాడు. పెయింట్ వేసినాక పెయింట్ అది ఆల్రెడీ ఒక ఫీలింగ్ అంటే స్వామి చూస్తారా చూడరా, అది హాస్టల్లో పెడితే ఎంత ప్రతి ఒక్కరు అబ్బా ఎంత బాగా చేసావు అనేవారు, కానీ ఇక్కడ ఎంత దూరం ఉంటది స్వామి. ఆ భారత్ మాత స్త్రీ కాబట్టి దాన్ని చీరగా పెయింట్ చేశాడు భారత్ మాత. అయితే ఆ ఫోటో సెషన్ లో పక్కన వచ్చినప్పుడు రఘురామ్ చూసి నువ్వే కదా పెయింట్ వేసింది అన్నారు. అవును స్వామి అంటే నవ్వి స్వామి నర్సి, ఆడవాళ్ళు కదా భారత్ మాతకి భారత్ మాత బొడ్డు కనబడుతుంది, ఆడవాళ్ళు కదా బొడ్డు కనబడద్దు శారీ వేయాలని చెప్పారు. అది నాకు గుర్తుకొచ్చిన ఎంత పెద్ద లెసన్, అంత చాలా సూట్ గా ఏ బాబుకి చెప్పాలో ఆ విద్యార్థిగా చెప్పారు, చెప్పి ఇండైరెక్ట్ గా అందరు క్లాస్ మొత్తం చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆ బాబు యొక్క ఎఫర్ట్ ని రికగ్నైజ్
1: చేశారు. అబ్బాయికి పాపం స్వామి చూస్తారా లేదా అన్న డౌట్ ఉండేది అబ్బాయికి,
0: దాంట్లో అంత మైనర్ డీటెయిల్ కూడా నేను గమనించాను అని ఇండైరెక్ట్ గా చెప్పి లెసన్ వాజ్ కన్వేట్. ఇంకా పేపర్ తో ల్యాంటర్న్ చేశారు, అది హాస్టల్ లో రేజ్ చేయడానికి లేసారు, దాన్ని తీసుకొచ్చి మన మందిర్లో
1: పెట్టి
0: స్వామి తిరిగి వెళ్తున్నప్పుడు మీదికి చూసి చాలా బాగుంది అని ఒక చాలా ఎవరి కాన్సెప్ట్ ఎవరు చేశారు ఆ బాబుని చూసి చెప్పారు. ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క బాబుతో మాట్లాడిన విధానం, ఒక్కొక్క సీన్ లో స్వామి ఇన్వాల్వ్ అయిన విధానం, మొత్తం డ్రామాని స్వామి షేప్ చేసిన విధానం అసలు ఒకసారి తలుచుకుంటే ఇది డ్రామా అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ డ్రామా. ఈ డ్రామా పేరుతో ముందు చెప్పినట్టు ఆమె యశోద ఒక చేతిలో వెన్న ఇంకో చేతిలో కర్ర పట్టుకున్నట్టు ఈ డ్రామా పేరుతో స్వామి మనకి ఎంత నేర్పించారు. అసలు అరవింద్ స్వరాజ్య నుంచి స్వరాజ్యం, స్వరాజ్యం నుంచి స్వరాజ్యం అంటే సెల్ఫ్ రూల్ ఆఫ్ ద బాడీ, రూల్ ఆఫ్ ద సెల్ఫ్ టు రూల్ ఆఫ్ ద రియల్
1: సెల్ఫ్,
0: బిగ్గర్ సెల్ఫ్. అంత అంత ప్రొఫౌండ్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి. మొత్తం క్లాస్ క్లాస్ ఇన్వాల్వ్ మనం గుర్తించుకుంటే అసలు ద డెమోక్రసీ వాజ్ అట్ వర్క్. మనం పోట్లాడుతున్నప్పుడు ఒపీనియన్స్, ఒకరి ఒపీనియన్స్ రెస్పెక్ట్ చేస్తూ, వీ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ అదర్ ఒపీనియన్ బట్ వీ ఆల్సో హ్యాడ్ ఫర్మ్ కన్విక్షన్ ఆన్ అవర్ ఓన్ ఒపీనియన్. ఇట్ ఇస్ లైక్ ఏ ప్రాక్టికల్ డెమోక్రసీ, వర్క్షాప్ అట్ స్టూడెంట్ వర్క్షాప్ అది యాక్చువల్లీ డెమోక్రసీలో. అదే విధంగా మనం ఏ విధంగా కాస్ట్యూమ్ డిజైనింగ్, లేకపోతే ఏ విధంగా సాంగ్ గురుప్రసాద్ వాడినప్పుడు ఏ మేరే వతన్ ఆ పాట పాడుతుంటే కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళు నీళ్లు వచ్చేసి స్వామి కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోవాలి, అందరినీ చూస్తున్నారు. ప్రతి ఒక్క సింగర్ కి ఏ విధంగా పాడాలి, ప్రతి ఒక్క యాక్టర్ ఏ విధంగా యాక్ట్ చేయాలి, ప్రతి ఒక్క కాస్ట్యూమ్ డిజైన్ కి ఏ విధంగా కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి. ఇన్ఫాక్ట్ హేమంత్ కి ముసలాడు కాబట్టి ఈ టెంపుల్ దగ్గర
1: వైట్ హెయిర్
0: ఇంకెక్కువ ఏం చెప్పారు. ఎంత మైన్యూట్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసి స్వామి మనకి అది ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఎంతో నేర్పారు ఇండైరెక్ట్ గా. ఇట్ వాజ్ ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, మర్చిపోలేనటువంటి అనుభవం స్వామి మనకు అందించి, ఆ అనుభవం రూపంలో ఎన్నో పాఠాలు నేర్పించి అసలు ఒక మధురమైనటువంటి జ్ఞాపకాన్ని మన మనసులో పాతి మనందరినీ ఆశీర్వదించారు. ఆ ట్రెడిషన్ ఇన్ని సంవత్సరాలు
1: కంటిన్యూ అవుతూనే ఉన్నది
0: స్వామి దయ.
1: మరి ఇన్ని

0: మంచి విషయాలు మనం ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం రోజు పునః గుర్తు తెచ్చుకున్న అవకాశం స్వామి మనకిచ్చారు. ఈరోజు స్వామికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారత భాగ్య విధాత మన స్వామికి మనసారా మనల్ని మనం అర్పించుకుందాం. జై సాయిరాం.
1: ఇంతవరకు మీరు 2016 భారతదేశపు 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం భారత భాగ్య విధాత పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతీ నెల 3వ ఆదివారం నాడు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు యువతలో చైతన్యం కలిగించి సాయి భగవానుని దివ్య ప్రబోధాల ఆధారంగా మానవతా విలువలను పెంపొందించే ప్రయత్నమై యువతకు ఆదర్శం సత్యసాయి అవతారం అను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ నెల జరిగిన ఈ కార్యక్రమం శ్రీ జిడుగు రామ్మూర్తి గారి జయంతి ఉత్సవాల ముగింపు ఉత్సవాలతో అనుసంధానమై ఉండడం విశేషం. ఇందులో భాగంగా కోఠి సమితి వారి ఆధ్వర్యంలో అబిడ్స్ హైదరాబాద్లోని స్లేట్ స్కూల్లో జరిగిన ఈ ఉత్సవంలో పిల్లలను ఉద్దేశిస్తూ స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి సురేంద్రనాథ్ తమ ప్రసంగంతో అలరించారు. ఇప్పుడు మీకు ఈ ఉపన్యాసాన్ని అందిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరామ్. ఐ ఆఫర్ మై హంబుల్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ మోస్ట్ బిలవడ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, రెస్పెక్టెడ్ ఎల్డర్స్, ఫౌండర్స్ ఆఫ్ ది స్కూల్, కోటి సమితి శాస్త్రి గారు అండ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అండ్ యంగ్ ఎనర్జెటిక్ బ్రైట్ స్టార్స్ ఆఫ్ ద డే. టుడే తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. పండితుడు కాదు, పామరుడు. ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించాలి. ఇంగ్లీష్ మీడియం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడి మాట్లాడి స్వామి దగ్గర ఏదో మామూలుగా తెలుగులో మాట్లాడుతూ ఉంటాము. ఇలా స్పీచెస్ తెలుగులో ఇచ్చేది కొంచెం కష్టం, కానీ ఏదో స్వామి నాతో ఉండి మాట్లాడిస్తారని భావిస్తున్నాను. శాస్త్రి గారు పెద్దగా చెప్పారండి, అదంతా ఏం లేదండి, నేను మీలాంటి వాడిని, మనమంతా ఒకటే. భగవంతుడు నా మీద కొంచెం ఎక్కువ అనుగ్రహం, ఆశీర్వాదం, ప్రేమ చూపించిన దానివల్ల, ఆయన అనుగ్రహం వల్ల నేను భగవంతుడి సన్నిధిలో 40 ఏండ్లుగా ఉన్నాను. అది ఎలా అయింది, ఎలా కుదిరింది అనడానికి మా గ్రాండ్ మదర్, ఆమె లింక్ టు స్వామి అన్నమాట. ఆమె ఫస్ట్ స్వామి దగ్గర 1948లో వచ్చిందండి. 1948 చెన్నైలో ఉండేవాళ్ళు. మేము ఆంధ్ర తెలుగు వాళ్ళం, కానీ మా తాతగారు స్టేషన్ మాస్టర్ అన్నమాట. ఏదో ఏదో మహబూబ్ నగర్ ఈ నగర్ ఏదోదో అన్నారు. లాస్ట్లో చెన్నైలో అక్కడ స్టేషన్లో లాస్ట్లో రిటైర్ అయ్యి ఆ ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయిపోయారనమాట. సో మేము తెలుగు వాళ్ళం, కానీ చెన్నైలో ఉండి దానివల్ల నా తెలుగులో కొంచెం తమిళ కలిసి ఉంటుంది, స్వచ్ఛంగా ఉండదు. ఆ ఫ్లేవర్ మీకు కనిపించవచ్చు. ఆమెకి స్వామి, ఫస్ట్ స్వామి గురించి చెన్నైలో తెలిసి ఇక్కడికి స్వామి దగ్గరికి రావాలని చిన్న గ్రూప్, ఆ కాలంలో స్వామి దగ్గరికి రావాల్సింది చిన్న గ్రూప్. ఈ పుట్టపర్తి అనే స్థలము చిన్న కుగ్రామం. అక్కడికి రావాలంటే అది ఒక పిల్గ్రిమేజ్ లాగా, యాత్ర లాగా. ఈ కాలంలో ఓల్వో బస్సులు ఎక్కి హాయిగా ఏసీ కార్లు ఎక్కుని అలా దిగేవచ్చు. ఆ పరిస్థితిలో ఆ కాలంలో అది ఒక యాత్ర లాగా. చెన్నై నుంచి పెనుకొండాక ట్రైన్లో వచ్చి, పెనుకొండ నుంచి జట్కా బండి ఎక్కి బుకపట్నం వచ్చి, బుకపట్నం నుంచి ఎద్దుబండిలో ఎక్కి చిత్రావతి నది దాటి తర్వాత మనం చేరుకుంటాం ప్రశాంతి నిలయం అనే స్మాల్ విలేజ్. అంతటి విలేజ్ని భగవంతుడు 1947లోనే, అప్పుడు ఆ 20 ఇయర్స్లో నా భక్తులు నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఐ హ్యావ్ ఎ గ్రేట్ మిషన్ టు అకంప్లిష్ అని 20 ఇయర్స్ అప్పుడు అతను ఆ విలేజ్లో చెప్పిన వ్యక్తి సత్యనారాయణ రాజు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, బంధువులు అందరూ ఏంటి నువ్వు ఊరికి ఏదేదో చెప్తున్నావు, నీకు పిచ్చి పట్టింది అన్నట్టుగా భావిస్తే, ఆ మాట 20 ఇయర్స్ అప్పుడు వయసు 20 ఇయర్స్ అప్పుడు 1947లో చెప్పిన ఆ ఒక్క మాట, సత్యమే నా ప్రచారం అని చెప్పే స్వామి ఒక పలుకు ఈరోజు సత్యంగా నిలిచిపోయింది. ఎవరికి తెలియదండి పుట్టపర్తి ఈరోజు. పుట్టపర్తి స్పిరిచువల్ మ్యాప్లో ఉంది, మెడికల్ మ్యాప్లో ఉంది, ఎయిర్ మ్యాప్లో ఉంది, రోడ్ మ్యాప్లో ఉంది, ఏ మ్యాప్లో లేదు చెప్పండి. ఒక్క 20 ఏళ్ల బాలుడు, నా భక్తులు నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను వచ్చిన దానికి ఒక కారణం ఉంది, నేను దాన్ని అకంప్లిష్ చేయాలి అని చెప్పి ఒక్క లైఫ్లో ఇంత మార్పు తెచ్చారు. ఇంత మార్పు తెచ్చేది మాత్రం కాదు, ఇంత ఆకర్షణతో ప్రపంచమంతా లాగిచ్చారు అక్కడ. ప్రతివారు ఈరోజు గురు అంటే ఈరోజు గురు, మరుసటి రోజు అమెరికా లండన్ సెటిల్ అయిపోతారు. కానీ సాయిబాబా పుట్టపర్తి వదలలేదు, అక్కడే వండుకుని ప్రపంచమంతా లాగాడు. దేనివలన? ఆ దివ్య శక్తి. అది ఒక్కటి నిదర్శనం మనకు చాలు, ఆయన భగవంతుడు, ఆయన సద్గురువు అని చెప్పడానికి. అలాంటి మార్పులు ఆయన తీసుకొచ్చి ఆయన మిషన్లో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక్క లైఫ్ టైంలో మనం మన ఫ్యామిలీనే నడపడానికి కష్టపడతాం. మన ఫ్యామిలీలో నలుగురిని కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండడానికే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని మన ఆలోచనలు ఉంటాయి. కానీ ఇతను ఫ్యామిలీ, ఏం ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ అని అందరినీ కలిపారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజన్, ద రిలిజన్ ఆఫ్ లవ్. ప్రేమతో అందరిని ఆకర్షణ చేసి, అందరిని దగ్గర కలిపి, అందరినీ ఒక్క ఫ్యామిలీగా చేసిన మహానుభావుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. అతని దగ్గర నేను స్టూడెంట్గా కూడా ఉన్నాను, అంటే ఫ్యామిలీ డివోటీయే కానీ స్టూడెంట్ కూడా ఉన్నాను. అది ఎలా వచ్చింది అంటే, నేను చెన్నైలో చదివేటప్పుడు నాకు అప్పుడప్పుడు గుండెల దగ్గర నొప్పి వచ్చేది. నొప్పి వస్తుంటే ప్రతి నెల అది ఎక్కువై ఎక్కువై ఒకరోజు నేను ఫెయింట్ అయి పడిపోయాను అన్నమాట. నాకే తెలియదు. కానీ స్వామి చెన్నై అబెట్స్బరీకి అంతా వచ్చినప్పుడు చాలా ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు. ఈ ఉపన్యాసాలు విని విని విని ఆ ఏజ్లోనే నాకు, నేనేం అప్పుడు 11th స్టాండర్డ్ అప్పుడు చదువుతున్నా అనమాట, ఎలా ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఎలా చచ్చిపోతావు అనేదే ముఖ్యం, ఎలా నువ్వు దేహాన్ని వదులుతావు అదే ముఖ్యం అనమాట. హౌ యు లివ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యు డై ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేహాన్ని మనం వదిలేటప్పుడు దేవుణ్ణి అనుకుంటే దేవుళ్ళు ఐక్యమైపోతాము. ఇవన్నీ విని విని విని అక్కడ స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోని, మాటలు లేదు రాలేదు, మా నాన్నకి చెప్తున్నాను నేను పోతున్నాను, ఆ ఫోటో ఇచ్చేసేయండి అనేసి. కంగారు, అన్ని అరుపులు వినిపిస్తున్నాయి, ఫుల్ చీకటి కప్పిపోయింది, నాకేం కనబడలేదు. కొంచెం ఊపిరి తీసుకున్నా కూడా ఎనీ చేంజ్ ఇన్ దిస్ రీజన్, 1000 సూదులు పొడిచినంత నొప్పి వచ్చేదన్నమాట. ఇదంతా నంబైపోయి అలా పడిపోయాను, స్వెట్టింగ్ హెవీలీ. అప్పుడు మా నాన్న, స్వామి మీరు కాపాడండి అని చెప్పి ఆ ఫోటో తీసారు, అలా పెట్టారు. నెక్స్ట్ సెకండ్ నన్ను ఎవడో గుద్దినట్టు గుద్ది అని అలా ఒక ఊపిరి వచ్చి తర్వాత మెల్లిగా అన్ని కనిపించడం మొదలైంది. ఆ టైంకి అమ్మ నాన్న ఏమనుకున్నారు, మనం వెళ్ళిపోవాలి, పుట్టపర్తికి వెళ్ళిపోవాలి అని. నెక్స్ట్ డే ఈ డాక్టర్ దగ్గరికి పిలిచికెళ్తే ఆ డాక్టర్ ఏమన్నాడు, ఈసీజీ అవి ఇవి అన్ని చేసి, సార్ ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ హార్ట్ అటాక్ అన్నాడు. ఏంట్రా బాబు ఈ చిన్న కుర్రోడు, వీడికేంటి హార్ట్ అటాక్? సార్ 1 in 10,000 కేస్ దిస్ విల్ హ్యాపన్ అన్నాడు. అది మీ కొడుకు వచ్చిందండి, చాలా సీరియస్, జాగ్రత్తగా ఉండాలి, పరిగెత్తకూడదు, వెయిట్ లిఫ్ట్ చేయకూడదు అని పెద్ద లిస్ట్ ఇచ్చేశాడు. సరే కానీ మా నాన్న ఏం చేశారు, స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలని అన్ని మూటలు కట్టుకుని ట్రైన్ ఎక్కి ఫైనల్గా పుట్టపర్తికి వచ్చాం. పుట్టపర్తికి వస్తే మనం దేవుణ్ణి ఎప్పుడు కావాలా అనే ఆతురతో మనం చూసేటప్పుడు దేవుడు మనల్ని దూరంగా పెడతాడు. మన దేవుడి గురించి తలుచుకోకుండా ఉన్నప్పుడు మన దేవుడు పక్కనే ఉంటాడు. అది ఎందుకు అనేది నా మాటల్లో తెలుస్తుంది. ప్రతిరోజు అమ్మ పక్క వెళ్ళి ఉత్తరం ఇస్తే తీసుకుంటారు, నాన్న దగ్గర ఉత్తరం తీసుకుంటారు, కానీ ఒక్క పలుకు కూడా ఏం చెప్పరు, ఏం మాట్లాడరు. ఇలాగా 3 నెలలు మేము అక్కడే ఉండిపోయాం. ఆ 3 నెలలు నేనేం చేశాను, అక్కడ చెట్లకు నీళ్లు పోసేది, క్యాంటీన్లో సర్వీస్ చేసేది, బుక్ స్టాల్లో బుక్స్ అంతా అరేంజ్ చేసేది, లోడ్స్ లోడ్స్ ఆఫ్ బుక్స్ వస్తుంది, దానంతా క్రేట్ ఓపెన్ చేసి దాని బుక్స్ అరేంజ్ చేసేది, పొద్దున్నీ సాయంత్రం దాకా ఇవే పనులు చేస్తూ ఉన్నాను. 3 నెలల తర్వాత ఒకరోజు ఇలా వచ్చి అక్కడ ప్రశాంతిని లేమా ఆ ఇంటర్వ్యూ రూమ్ నుంచి ఇలా అన్నారు. నేనేం చేశాను, తిరిగి వెనకాల చూసి స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారన్న. రే నువ్వే అన్నారు, ఇటుపక్క మీరు అన్నారు, బుద్ధి లేదు నువ్వే అని అన్నారు. ఎందుకంటే 3 నెలలు కష్టపడితే ఇటుపక్క లేచి వెళ్తాడు ఇంటర్వ్యూకి, ఇటుపక్క లేచి వెళ్తాడు, వెనకాల నిలిచి వెళ్తాడు, మనం అలాగే నిలిచిపోయాం. నా మనసులో కూడా అదే అయిపోయి, బాబు నిన్ను పిలుస్తున్నాడు, బాబు నిన్ను పిలుస్తున్నాడంటే పిచ్చోడా నేను నిన్నే పిలిచేది అని. 3 నెలల తర్వాత పిలిచినప్పుడు పిచ్చోళ్లాగానే పరిగెత్తాం. అక్కడ పరిగెత్తి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో, ఏం ప్రాబ్లం లేదు స్వామి, ఇలా అంత అయింది, ఫుల్ స్టోరీ వీళ్ళు చెప్పడానికి ముందర స్వామి ఫుల్ స్టోరీ చెప్పేశారు. ఇది ఇట్లా, ఇది ఇట్లా, డాక్టర్ ఇలా అన్నాడు, ఇది చేయమన్నాడని. వాడికి ఏమి లేదు, గ్యాస్ ప్రాబ్లం అంతే, వాడిని నేను చూసుకుంటాను అని చెప్పి ఇలా ఇలా అన్నారు. ఆ రోజు స్వామి చెప్పిన మాట, 57 ఇయర్స్ నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఇలా నిలుచుకున్నాను, ఇది నిదర్శనం. నేను మళ్ళీ హార్ట్ డాక్టర్ని చూడలేదు, కార్డియాలజిస్ట్ని కానర్ చేయలేదు, మర్చిపోయా. అన్ని కార్యక్రమాలు చేస్తున్నా, పరిగెత్తున్నాను, ఆటలాడుతున్నాను, వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. ఇప్పుడు ఆ 3 నెలలు ఎందుకు స్వామి అలా పరీక్ష పెట్టారంటే, ఆ నమ్మకం మనలో ఈయడానికి కోసం. అదే వచ్చిన రోజునే పిలిచి వాడికి ఏం లేదు రాజా అంత బానే ఉన్నాడు అని పంపించేస్తుంటే ఆ ఒక ఫీలింగ్ మనకు రాదు, ఆ ఒక ఆనందం మనకు ఉండదు. కరెక్ట్. నా చేతిలో ఇలా చూపించి ఇది ఏమి, ఇది ఏమి అంటే మీకంతా ఏంట్రా, ఏముంటుంది ఏముంటుంది ఏముంటుంది అని. తర్వాత పీకితే ఓ ఇది ఖర్చీఫా అని అనిపిస్తుంది. నేను ముందర ఇది తెలుసా ఏంటిది ఖర్చీఫు, ఇది ఏంటిది అంటే అత్త ఖర్చీఫు అని. భగవంతుడు అలాగా మనల్ని ఇరికిచ్చి కాపాడి, ఏం లేదు నాయన నువ్వు బాగానే ఉంటావు అని అంత సులభంగా మనల్ని ఆ నమ్మకం ఇస్తారన్నమాట. ఈ నమ్మకం ఎలా పెంచుకోవాలి? ఒకరోజు నేను అక్కడ చదివేటప్పుడు మాకు అవకాశం ఉండేదన్నమాట ఇంటర్వ్యూ రూమ్స్లో. మేము ఒక 5 మంది కూర్చున్నాము, ఏమైనా డౌట్ ఉంటే అడగండి బాబు అంటారు. సో ఒకరోజు స్వామి నమ్మకం నమ్మకం అంటారు, ఎలా ఉండాలి స్వామి నమ్మకం అని, ఎలా పెంచుకోవాలి అని. స్వామి అన్నారు, నమ్మకం అనేది నువ్వు తెప్పించుకునేది కాదు, కొనుక్కునేది కాదు, నమ్మకం అనేది నీలోనే ఉంది, దాని నువ్వు నమ్ము, నీ నమ్మకాన్ని నువ్వు నమ్మాలి. అది ఎలా స్వామి అని. నువ్వు దేనికి చదువుకుంటున్నావు? MBA, తర్వాత డబ్బులు సంపాదించాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లలు కనాలి, తర్వాత సో ఇవన్నీ చేసుకోవాలి చేసుకోవాలి అని అనుకుంటున్నావు కదా. ఇదన్నీ చేయాల జరగాల అనేదానికి కారణం ఏంటి? నమ్మకం. రేపు నువ్వు ఉండవు అని తెలిసిపోతే అప్పుడు నువ్వు ఇదెందుకు చదువుకోవాలి, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? లేదు. కానీ మనం బతుకుతాము, పెరుగుతాము, ఉంటాము అనే ఒక నమ్మకం మనకి ప్రతిరోజు ప్రతి నిమిషం మనకు ఉండేదాని వల్లనే మనం ఇలా జీవిస్తున్నాం. ఒక చిన్న కథ చెప్పారండి, చాలా మంచి కథ, అది మనసులో అద్దుకుపోయింది. నారదుడు మహావిష్ణు దగ్గర వెళ్ళి, నారాయణ నారాయణ నాకన్నా పెద్ద భక్తులు ఉన్నారా అని. అప్పుడు నారదుడు అందరికీ ముడివేసి తర్వాత లోక కళ్యాణమే జరుగుతుంది, అది నారద మహర్షి స్పెషాలిటీ అన్నమాట. అతను దేవుడి దగ్గర వెళ్ళి ఇలా చేసేటప్పుడు ఆ రోజు దేవుడు వచ్చి, అవునా భూలోకానికి వెళ్ళి చూడు ఎలా ఉన్నారు, వాళ్ల నమ్మకం ఏంటి నీ నమ్మకం ఏంటి చూడు అని. అంటే నాకన్నా ఉంటారా అని. ఉండవచ్చు, పోయి చూడు నువ్వే అంటే ఆయన దిగొచ్చాడనమాట. చెట్టు కింద ఒక సన్యాసి తపస్సు చేస్తూ ఉన్నాడు. గురుగారు బాగున్నారా అంటే, ఓ నారద మహాముని చాలా సంతోషం, వచ్చారు, అన్ని స్వామి దయలో అన్ని బాగానే జరుగుతున్నాయి, మీ సాధనలు ఎలా ఉన్నాయి? ఓ సాధనలు కూడా బాగానే జరుగుతున్నాయి, అయిపోయింది, ఇంకా కొన్ని రోజులు చేస్తే నాకు మోక్షం వచ్చేస్తుంది, అట్లా ఉన్నాను అని అతను అన్నాడనమాట. ఓహో అవునా అంటే, ఇంకో 2 ఏళ్ళు మీరు తపస్సు చేస్తే మోక్షం గ్యారంటీయా అని. అయిపోయింది డెఫినెట్గా అని అన్నాడు. కానీ నువ్వేమో ఇంత నమ్మకం పెట్టుకున్నావు, పైగా ప్రాబ్లం అయ్యా అన్నాడు. ఎవరికండి ప్రాబ్లం అన్నాడు. నారద మహర్షి అన్నారు, మహావిష్ణువుకు ప్రాబ్లం అన్నాడు. ఏంటండి, సృష్టికర్త అందరిని చూసుకుంటాడు, ఆయనకు ప్రాబ్లమా? లేలే అన్నాడు. నిజంగా అయ్యా, అందుకే నేను కిందికి వచ్చాను అని. ఏంటయ్యా ప్రాబ్లం అన్నాడు. ఆయన ఒక చేతిలో సన్న సూది పెట్టుకున్నాడండి, ఇంకో చేతిలో ఏనుగు పెట్టుకున్నాడండి. ఆ సూదిలో సన్న రంధ్రం ఉంటుంది కదా తాడు వేయడానికి, దాంట్లో ఈ ఏనుగుని నొక్కి నొక్కి నొక్కి ఎందుకు ఈ ఏనుగ ఈ సందర్లో వెళ్ళనంటుంది అని ఒక వారంగా తపన పడుతున్నాడండి. ఏం నారదగా ముని ఇట్లా జోకులు కొడుతున్నారు, మహావిష్ణు సృష్టికర్త ఆయనకి తెలీదా అని. అదే నాకు అనిపించింది. కానీ ఇంకా బాధపడి ఇది పోనంటుంది ఇది పోనంటుంది ఈ సూర్య సందరంధ్రంలో పోనంటుంది అని బాధపడుతున్నాడు అని. సృష్టించింది దేవుడు, ఏది నీడల్ ఏనుగను సృష్టించింది ఆయనే. అంత మాత్రం ఆయనకి తెలీదా ఇంత సన్న సందులో ఎలా ఏనుగ పోతాయని. అదే అయ్యా నేను కూడా కొట్టుకుంటున్నాను, అదే నేను చెప్తున్నా అంటే ఆయన నా మాట విన్నంటాడు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు అనగాన ఈయనకే డౌట్ వచ్చింది, మహావిష్ణు కూడా ఇలాగా ఎలా అని. ఆయనకి తపస్సు చేసి మహావిష్ణువులో చేరేవాడు ఈ ఒక్క మాట చెప్పగాన ఆయనకి షేక్ అయిపోయింది. సరే అండి నేను పోయి చెప్తాను, చెప్పండి ఇది కుదరదు అని మీరు చెప్పండి అంట, మీరు చెప్పాను నేను కూడా చెప్తానండి అని నారద మహర్షి అట్లా వెళ్ళిపోతాడు. ఫీల్డ్స్కి వెళ్తే ఒక ఫార్మర్ ఉన్నాడు. ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఒరే నాయన బాగున్నావా అంటే చాలా బాగున్నాను, ఎలా నీ సాధన అంటే ఏదో ఉందండి ఏదో స్వామి దయ దేవుడి దయ నేను నా పిల్ల నా పిల్లలు ఏదో కష్టపడుతున్నాను రెండు గింజలు వేస్తాడు సంతోషంగా ఉన్నానండి అన్నాడు. అంత దేవుడి దయ అంటావా అని, లేకపోతే మనం బతుకుతామండి ఆ దేవుడి దయ వల్ల, ఏదో నేను నా కాపురం నా పిల్లలు సంతోషంగా ఉంటున్నానండి ఆ గుడిసెలో అన్నాడు. అంత భక్తి ఉందా అని, ఏంటండి భక్తి అదే కదా అండి అంటే, నువ్వు నమ్ముకున్న దేవుడికి ప్రాబ్లం ఉందిరా అని. మాకు ప్రాబ్లం ఉంటే దేవుడిని వేడుకుంటాం కానీ దేవుడికి ప్రాబ్లం ఏంటండి, అదే ప్రశ్న ఇప్పుడు, అందుకే నేను వచ్చాను నాకు అర్థం కావట్లేదు ఏమి. ఇదే స్టోరీ చెప్పాడు. ఇటపక్క ఒక సూది పెట్టుకున్నాడు, ఇటపక్క ఒక ఏనుగను పెట్టుకున్నాడు, దూర్చాలా దూర్చాలా అని ట్రై చేస్తున్నాడు అని. అంటే ఈ ఫార్మరు ఆయన చూసి పక్క నవ్వారు, ఏంటండి అది ఎలా మీ సాధ్యం అవదు అనుకుంటున్నారా అని. అదే నేను ఆయనకి చెప్తున్నాను సాధ్యం కాదంటే దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడండి అన్నాడు. అది ఎలా చెప్తావు నువ్వు అన్నాడు. నాతో రండి అని నేరుగా గార్డెన్కి పిలుచుకెళ్తే ఒక పెద్ద పనస చెట్టు పెద్దగా ఉందన్నమాట, దాని విత్తనం ఒకటి తీశాడు. తీసి ఇది ఏమిటండి అన్నాడు. ఇది జాక్ ఫ్రూట్ సీడ్ అన్నాడు. ఈ జాక్ ఫ్రూట్ సీడు చిన్నది కదా అన్నాడు. అవును చిన్నది అన్నాడు. ఇంత పెద్ద చెట్టు ఇన్ని కొమ్మలు ఇన్ని రమ్మలు ఇన్ని ఆకులు ఇన్ని జాక్ ఫ్రూట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ విత్తనం నుంచే వచ్చాయి. అంత పెద్ద వృక్షాన్ని దేవుడు కరిగించి చిన్న చేసి ఈ విత్తనాలను పెట్టించే దేవుడు ఈ ఏనుగుని ఆ సందులో దూర్చలేడా? ఏంటి మహర్షి ఇట్లా మాట్లాడుతున్నావు అన్నాడు. అపచారం అపచారం, నీకున్న జ్ఞానం నాకు లేదు అని పామరుడు. కాని అతను చూసే చూపు వేరు, బుద్ధిమంతుడు ఇతను చూసే చూపు వేరు. కణాన ఏం మిగిలింది? నమ్మకం. మనగాని నమ్మితే దేవుడు, నమ్మకపోతే దయ్యం. సో మనం నమ్మకంలోనే బతకాలి, నమ్మి బతకాలి. నువ్వు ఎవరినైనా నమ్ము, నువ్వు దేనైనా నమ్ము, ఆ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. ఫెయిత్ ఇస్ గాడ్. సో ఇలాగా స్వామి మాకి చిన్న చిన్న కథలు చెప్పి అర్థం కాని పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న ఉదాహరణల్లో ఇలా చెప్పి మమ్మల్ని చాలా హ్యాపీ చేసేవాళ్ళు అనమాట. అలాగా ఒకరోజు అక్కడ కూర్చుంటున్నాము, ఇంటర్వ్యూకి ఒక ఆయన్ని పిలుచుకొచ్చారు స్వామి. అతను వీల్ చైర్, ఒక ఫ్యామిలీ వీల్ చైర్లో ఉన్నాడు. స్వామి వచ్చి ఆయన్ని, నేను అక్కడే డోర్ దగ్గర కూర్చున్నా అనమాట. స్వామి ఆ ఫ్యామిలీ వాళ్ళని లేచి నడు లోపలికి పో అన్నారు. ఆయన ఇలా అలా వాళ్ళ ఫ్యామిలీ మాని చూస్తున్నారు. వాళ్ళ కొడుకు కూతుర్లంటా, స్వామి నాన్నల నడవలేరు స్వామి. లేలేలే నడిపించు లోపలికి ఎత్తాడు. లే స్వామి 10 ఏళ్ళగా నడవలేదు స్వామి అన్నాడు. ఎవరు చెప్పింది అని చెప్పి స్వామి నేరుగా వెళ్ళి లే లే అన్నారు. ఆయన ఇలా ఇలా అంటున్నాడు కుదరలేదు. దగ్గరికి వచ్చి ఈ కాలు పైగా ఈ కాలు గట్టి కొట్టేసి చేపట్టి లే లే అని గట్టిగా ఆ ఒక కోపంతో చెప్పేటప్పుడు ఆయన అట్లా లేచాడండి. 10 ఏండ్లు ఆ వీల్ చైర్లోనే గడిపిన వ్యక్తి ఈయన చేపట్టి ఒక తట్టులో ఆయన లేచి నిలబడ్డాడు. అక్కడ ఉండే పబ్లిక్ అందరూ క్లాపులు కొట్టేసి వాళ్ళకి ఆశ్చర్యమైపోయి ఈ ముసలాయన ఫేస్లో ఒకే సంతోషం, ఫుల్ సంతోషం. సో ఆయన లేచి లోపలికి వెళ్ళాడు అనమాట. సో మేమందరూ సరే ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏం జరుగుతుంది చూస్తాము, ఇప్పుడేమో స్వామి లేపేశారు వెళ్ళిపోయాడు, వచ్చేటప్పుడు ఏం సంగతి చూస్తామని నేను కూడా భక్తులు అందరూ చూస్తూ ఉన్నారు ఇంటర్వ్యూ డోర్. 1.5 అవర్స్ టైం అయింది, డోర్ ఓపెన్ అయింది, అందరూ వచ్చారు, ఈ ముసలాయన రాలే. ఓహో లోపల కూర్చున్నామని సెటిల్ అయిపోయామని మేమంతా అనుకుంటా ఉంటే లాస్ట్లో ఆయన వీల్ చైర్ ఆయన్నే నెట్టుకుని బయటకు వస్తున్నాడు. ఆయన వెనకాల స్వామి నడుచుకుని పో ఇంక మీద నీకు వీల్ చైర్ లేదు నడు అని అన్నారు. ఇది నేను చూసిన ఎన్నో మంది చూసిన దృశ్యం. ఒక వారం తర్వాత అప్పుడప్పుడు మాకు అవకాశం వచ్చేది, మేము కూర్చున్నాం ఒక 5 మంది స్వామితో, ఏంట్రా ఏం సంగతులు ఎలా ఉన్నారు అంటే, స్వామి ఒక చిన్న ప్రశ్న అడగాలి అని. ఏంటి అని, పోయిన వారం ఒక ముసలాయన 10 ఏళ్ళు నడవలేదనగా తట్టంగానే లేచి పరిగెత్తి నడిపించారు, అది ఎలా స్వామి అన్నా. అది వాళ్ళ వాళ్ళ భక్తి, వాళ్ళ వాళ్ళ కర్మ అనుసారం జరుగుతుంది అని. కానీ డివోటీస్ లైన్లో ఇంతమంది వీల్ చైర్లో కూర్చున్నారు కదా స్వామి, వాళ్ళకంతా బాధగా ఉండదా, వీని లేపి పంపించేశారు, మేము రోజు దర్శనానికి వస్తున్నాము, మా పరిస్థితి ఏంటి అనేసి అని. అంటే అప్పుడు అన్నారు స్వామి, అదేరా నీకు దేవుడికి ఉండే తేడా. ఏంటి తేడా, ఇప్పుడు జరిగేది నువ్వు చూస్తున్నావు కానీ దేవుడు నీ కర్మ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ త్రికాల జ్ఞాని, ఆయనకు తెలుసు. నేను గాని మిరకల్ మ్యాన్ అన్నట్టుగా అందరూ వీల్ చైర్ ఉండేవాళ్ళంతనండి నేను తట్టి జాగింగ్ చేపిస్తానంటే నీకు నాకే స్థలం ఉండదు, ప్రపంచం ఉండే వీల్ చైర్స్ అంతా ఈ హాల్లోనే ఉంటాయి, దానికి నేను రాలేదు, దానికి నేను రాలేదు, అది నా కార్యక్రమము కూడా కాదు. కానీ భగవంతుడి మీద నమ్మకం పెడితే, శరణాగతి నువ్వే నన్ను కాపాడు అని అంటే అప్పుడే కాపాడతాడు. అప్పుడు చెప్పారు ద్రౌపది వాళ్ళ హస్బెండ్ 5 మంది పంచపావనులు చాలా స్ట్రాంగ్, కానీ ఎవ్వడు లేచి ఏం చేయలేడు. అప్పుడు ద్రౌపది కృష్ణ కృష్ణ అంటే కూడా కృష్ణను కాముగానే ఉన్నాడు. తర్వాత హృదయ నివాసి అని ఆ చీరను వదిలేసి శరణాగతి అన్నప్పుడు అప్పుడు అక్షయంగా చీర వచ్చింది. అప్పుడు స్వామి ఒక చిటుగా చెప్పారు, ఎందుకు ఆ డిలే అక్కడ అయింది అంటే, ఆమె కృష్ణ కృష్ణ అంటా ఉంటే ఈ భక్తురాలు నా కోసం తప్పించిపోతుంది, ప్రేయర్ చేస్తుంది, దీనిని ఎలా నేను కాపాడాలని దేవుడు కూడా ఆలోచించేస్తున్నాడంట. అప్పుడు ఎప్పుడో చెరుకు ఒకటి చిన్నది కోసుకుంటే పండగప్పుడు అందరూ బ్యాండేజ్కి డాక్టర్కి పరిగెత్తుంటే ఈ ద్రౌపది కొత్త చీరని చించి దాన్ని బ్యాండేజ్గా కట్టిందంట. అది కృష్ణుడికి గుర్తొచ్చి దాని అక్షయం అని అన్నాడంట. చిన్న పని, చిన్న బ్యాండేజ్ తన కొత్త చీర నుంచి, అది ఆ సందర్భానికి అక్షయం అయి తనని కాపాడింది. భగవంతుని మనల్ని కాపాడాలంటే కూడా మనం కూడా అవకాశం ఇవ్వాలి. అది ఎలా అవకాశం ఇవ్వాలి, మనం చేసే పనులు ఉంటాయి, మనం చేసే తలంపులు ఉంటాయి. మనం ఏది చేసినా ఇతరుల ఆనందానికి ఇతరులు మంచి కోరి మనం చేస్తే అదే దేవుడు అక్షయం అని ఇస్తాడు. దీనికి ప్రత్యేకంగా మనం అందుకే నిష్కామ కర్మ. మనం రోడ్లో సిగ్నల్ దగ్గర స్కూటరు మన కారు ఆగిపోతే అమ్మా అమ్మా అని ఎవరో వస్తే వాడికి 5 రూపాయలు ఇస్తాం. 5 రూపాయలు ఇచ్చినప్పుడు అనుకుంటున్నావా నేను నీకు 5 రూపాయలు ఇస్తున్నాను, నెక్స్ట్ సిగ్నల్ నేను వచ్చినప్పుడు నువ్వు నాకు 10 రూపాయలుగా ఇవ్వాలా అని అనుకుని ఇస్తున్నాము? లేదు, తను అడిగింది నువ్వు ఇవ్వగలవు, తన దగ్గర లేదు నీ దగ్గర ఉంది, తనకి పావర్టీ నీకు అంత పావర్టీ లేదు, తనకి ఇవ్వడానికి మనసు ఉంటుంది కానీ తన దగ్గరనే లేదు, కానీ నీ ఇవ్వడానికి డబ్బు ఉంది కానీ మనసు ఉందా, అది దేవుడు చూస్తాడు. ఆ మనస్సుతో ఏ సెకండ్ థాట్ లేకుండా నువ్వు అలా ఇచ్చేసే ఆ ఆనందం చూడు. నువ్వు ఇచ్చే 5 రూపాయల్లో ఆమె బంగ్లాలు కట్టుకోదు, ఒక టీ దొరుకుతాయి అంతే. కానీ ఆ 5 రూపాయల్లో వచ్చే ఆనందం ఎవడిచ్చావు, నువ్వు ఇచ్చావు. ఎలా ఇచ్చావు, నీ మనసు ఇచ్చింది. ఎందుకు నీ మనసు ఇచ్చింది, నువ్వు కూడా మిత్రుల్లో దేవుణ్ణి చూడాలి, వాళ్ళు కూడా పాపం మనలాంటి వాళ్లే, కానీ ఆ దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించాలి. ఏం గ్రాటిట్యూడ్, దేవుడా నేను తెలుసో తెలియకో నన్ను ఈ పరిస్థితిలో తీసుకొచ్చావు, తనకన్నా నేను మేలు, తనకన్నా మేలు కాబట్టి నా వల్ల అయింది తనకు నేను చేస్తాను అనే ఒక ఫీలింగ్ మనం రావాలి. ఆ గ్రాటిట్యూడ్ మనకి లేకపోతే మన జీవితమే వ్యర్థం. ఒక రాజు చాలా స్ట్రిక్ట్, తన దగ్గర 5 మంత్రులు ఉంటే ఎవడైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తాడనమాట. ఏం పనిష్మెంటు? అతని దగ్గర 10 కుక్కలుంటాయి. తప్పు చేశావా, అబద్ధం మాట్లాడావా, సరిగ్గా చేయలేదా, ఈ 10 కుక్కల్ని వదిలేస్తాడు. ఆ కుక్కలు అని కొరికి కొరికి చంపేస్తుంది. అది పనిష్మెంట్, క్రూయల్ కింగ్. అలాగా 2-3 మంత్రులు చనిపోయారు. ఒక మంచి మంత్రి తెలియక ఒక తప్పు చేశాడు, అతనికి కూడా ఇదే శిక్ష వేయాలా అని, నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు అదే శిక్ష అని అంటాడు ఎంపరర్. కింగ్, నీ దగ్గర 10 ఏండ్లు నేను పనిచేశాను, 10 ఏండ్లు ఉన్నాను, చిన్న తప్పు చేశాను, క్షమించు, మళ్ళా నేను చేయను. లేదు, చేసిన తప్పకి నువ్వు అనుభవించాలి, నేను కుక్కల్ని వదిలేస్తున్నాను, పంపించను రా, కుక్కల్ని పంపించను రా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నేను 10 ఏండ్లు నీతో విశ్వాసంగా పనిచేశాను, నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఈగలవా అన్నాడు. ఏంటి? 10 ఏండ్లకి నేను పనిచేసిన దానికి గ్రాట్యూట్యూడ్గా నాకు 10 రోజులు లైఫ్ ఇస్తావా అన్నాడు. అంతేనా? సరే కానీ అన్నాడు. ఈ 10 రోజులు అతను ఏం చేశాడు తెలుసా? ఈ కుక్కలన్నీ ఇన్ఛార్జ్ ఒకడు ఉంటాడు, ఆ కుక్కల్ని సాకుతూ ఉంటాడు. 10 రోజులు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ కుక్కల దగ్గరనే ఉన్నాడు. దానికి పోయి బిస్కెట్లు వేసేది, దాంతో ఆడుకునేది, దానికి స్నానం చేపించేది, 10 రోజులు కుక్కల దగ్గరనే ఉన్నాడు. 11వ రోజు ఈయన టైం వచ్చింది, నేరుగా వచ్చాడు కింగ్. నీ 10 రోజులు చెప్పింది, పంపించే కుక్కల్ని అంటే అన్ని కుక్కలు తోకలు వేలాడిచి పడింది. ఏంటిది కరవలేదు అంటే, దాని అంతరార్థం ఏంటి? 10 రోజులు కుక్కలకి బిస్కెట్ వేస్తే అది చూసిన విశ్వాసము, కుక్కలకున్న విశ్వాసం కూడా మనుషులకి లేదు. ఆ గ్రాటిట్యూడ్ వాట్ డాగ్స్ ఆర్ హ్యావింగ్ ఈవెన్ పీపుల్ డోంట్ హ్యావ్. సో దేర్ ఫోర్ మనం ఈ పరిస్థితికి, ఈ స్థాయికి మనకి దేవుడు ఇలా నేర్పించా అంటే, ఒకటే ఒకటి చూడండి, ఎప్పుడు ఇలా చూడవద్దు. ఏం ఐ సోర్ హై అంటారు, కానీ కొన్ని విషయాల్లో అదే టైంలో ఏం హై అన్నప్పుడు నువ్వు ఏ హై స్థాయిలో ఉన్నావని అట్లా దిగి చూడు. దిగి చూసినప్పుడు నీకన్నా హీన స్థాయిలో, నీకన్నా చాలా చండాల పరిస్థితిలో మనుషులు ఉన్నారు, ఆహ్ వాళ్ళకన్నా నేను హైట్లో ఉన్నాను అనే తృప్తి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు పైకి ఎదుగుతావు. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా, నేను వాడికన్నా పైకి పోవాలా, వాడికన్నా ఎక్కువ సంపరచాలా, వాడికన్నా బుద్ధిశాలిగా ఉండాలి, ఇలా ఇలా పోతే జారిపడతావు. అన్నిటికీ ఒక అవకాశం వస్తుంది, చేసుకోవాలి, కానీ దానికి ఒక పరిమితం, దానికి ఒక పద్ధతి, దానికి ఒక సదుపాయం ఉండి దాని ప్రకారం మనం చేసుకోవాలి. ఇది ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన భగవంతుడి దగ్గర నుంచి చాలా సులభంగా నేర్చుకోవచ్చు. పిల్లలు, మీకు ఫెయిత్, హౌ యు మస్ట్ డెవలప్ ఫెయిత్. ఏ పని చేసినా యు మస్ట్ థింక్ ఆఫ్ గాడ్, విచ్ ఎవర్ గాడ్, నాట్ నెసెసర్లీ సాయి బాబా. సమ్మడి విల్ లైక్ రామ, సమ్మడి విల్ లైక్ కృష్ణ, సమ్మడి విల్ లైక్ హనుమాన్, సమ్మడి విల్ లైక్ గణేశ. ఓకే, స్టిక్ టు దట్ ఫెయిత్, స్టిక్ ఆన్ టు దట్ ఫెయిత్ అండ్ స్ట్రెంగ్థన్ మోర్ అండ్ మోర్. డూ యు నో వై? దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్, దాట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు సేవ్ యూ. అది గాని మనకి ఆ దేవుడి మీద తలంపు లేకపోతే ప్రాబ్లం వస్తాయి. మనం ఎందుకు భజనలు, నగర సంగీతంలో ఇవన్నీ చేస్తాం? ఏ టైంలో మన ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం జారి పడేటప్పుడు రామా అంటామా, అయ్యో అంటామా అనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక చిన్న కథ స్వామి చెప్పారు. శివ పార్వతి పైకి పోతుంటే ఒక వుడ్ కట్టరు బ్రాంచ్ని కట్ చేస్తూ ఉన్నాడు. వీ ఆర్ సిట్టింగ్ అండ్ చాపింగ్ ద బ్రాంచ్ కింద ఫెరోషియస్ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇస్ దేర్. This stupid fellow, instead of sitting and chopping this way, he sat the other way and he was chopping. So what will happen to him? He will fall. So Shiva and Parvati was going for a round. Mother is full of love. Mother told Shiva, "Oh Shiva, look at this stupid fellow. He's sitting on the wrong side and chopping the branch." Anesi. Ante Shiva, avunu avunu annadu. Enti nu navutunna vadi padipothadu chachipothadu vadu ante em chesam adi kuda మన క్రియేషనే. ఆ బుద్ధిశాలి, ఆ బుద్ధి లేనివాడు అంతా మన క్రియేషనే అని శివ కూల్గా ఉన్నాడు. కానీ తల్లి ఎప్పుడు కూల్గా ఉండదు, తల్లికి తాపత్రయం ఎక్కువ. ఏమైనా చేసైనా వాడిని కాపాడండి, నువ్వు తల్లివి కదా నువ్వు కాపాడు అని. ఏ నువ్వు తండ్రి కాదా నువ్వు కాపాడలేవా అని. కాదు, నీకు తల్లికి ఎక్కువ ప్రేమ పిల్లల మీద, సో నువ్వే కాపాడాలి. లేదు తండ్రి నువ్వు ఇన్ఛార్జ్, నువ్వే గొప్ప, నువ్వు కాపాడు అని ఆర్గ్యుమెంట్ అయిపోయింది. వాడు లాస్ట్ ఇంకా వేస్తున్నాడంటే ఇంకా పడిపోతాడనమాట. ఈ ఆర్గ్యుమెంట్ లో ఓకే ఓకే టైం అయిపోయింది, నో కమ్ ఫర్ అ కాంప్రమైజ్ అని శివపార్వతి కాంప్రమైజ్ కు వచ్చారు. ఏంటి, వాడు కింద పడేటప్పుడు అమ్మ అన్నాడంటే యూ టేక్ కేర్, అప్ప అన్నాడంటే ఐ టేక్ కేర్ అని ఇద్దరు రెడీగా ఉన్నారు. వాడు స్టూపిడ్ ఫెలో కొట్టేసి పడేటప్పుడు అయ్యోయో అని పడిపోయాడు. వాడు అమ్మ అనలేదు, అప్ప అనలేదు. ఇది కర్మ అనేది. సో ఈవెన్ ఇఫ్ గాడ్ ఈస్ నెక్స్ట్ యూ, ఇఫ్ గాడ్ వాంట్స్ టు సేవ్ యూ, యూ డోంట్ గివ్ ఆపర్చునిటీ ఫర్ గాడ్ టు సేవ్. కరెక్ట్. బట్ వై దిస్ హ్యాపన్స్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వాట్ ఈస్ దట్ ఇగ్నోరెన్స్? వీ షుడ్ నో దట్ దెర్ ఈస్ డివినిటీ ఇన్ అస్. అందులోనూ ఆ పవర్ శక్తి ఉంది. సింపుల్ చిల్డ్రన్, యూ విల్ అండర్స్టాండ్ వెన్ యు ఆర్ వాకింగ్ సమ్వేర్. బై ఛాన్స్ ఇఫ్ యువర్ లెగ్ టచెస్ దిస్ జెంటిల్మెన్, వాట్ యు డూ? వై ఆర్ యూ డూయింగ్ దాట్? హూ టోల్డ్ యూ? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ దాట్? బికాస్ యు ఫీల్ హీ ఈస్ డివైన్. కరెక్ట్. స్పాంటేనియస్లీ యు డూ వెన్ యూ టచ్ దాట్, ఓ సారీ అండ్ యూ డూ దాట్. డిడ్ ఎనీబడీ టాట్ యూ టు డూ దాట్? ఎవ్రీబడి డాస్ దాట్. ఈవెన్ మై ఏజ్ ఆల్సో, ఇఫ్ సమ్ ఇఫ్ ఐ హ్యాపన్ టు కిక్ హిమ్, ఐ డూ దాట్. ఎందుకు? అతనిలోనూ ఆ దివ్యత్వం ఉంది, నాలోనూ ఆ దివ్యత్వం ఉంది. కానీ మనకి కర్మ అనేది అది అర్థం చేసుకోలేము. ఏదో ఒక ట్రెడిషన్. సో ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నేచర్ ఈస్ ద బెస్ట్ టీచర్. పెద్ద పెద్ద గ్రంథాల గిందాలంతా కూడా చదవలసిన పనే లేదు. మనం నడవడిక, మనం చేసే పనిలోనే చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ దట్ అవర్ ఐజ్ ఆర్ క్లోజ్డ్. ఓన్లీ ఇఫ్ యూ కీప్ యువర్ ఐజ్ ఓపెన్, దెర్ ఈస్ అ లాట్ టు లెర్న్. Lot to learn. Nature is very powerful. Nature is God. Why do we say nature is God? Water, fire, earth, correct? All these things, five elements, they are all very, very powerful. Without that element, can you survive? No. But each element has its own power. Oka chinna twig. Suppose you were a twig. Dry twig. E dry twig, ఫైర్ కి వస్తే అసోసియేషన్ అయిపోతే వాట్ హ్యాపన్స్ ద ట్విగ్? ఇట్ బర్న్స్ ఇన్ టు యాష్. సేమ్ ట్విగ్ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇన్ టు వాటర్ వాట్ హ్యాపన్స్? జస్ట్ గషస్ అవుట్. ఇఫ్ ద సేమ్ ట్విగ్ కమ్స్ అసోసియేషన్ విత్ ద ఎయిర్ వాట్ హ్యాపన్స్? ఇట్ లివ్స్ ఐ. ఇఫ్ ద సేమ్ ట్విగ్ గెట్స్ ఇన్ టు ద బౌల్ ఆఫ్ అర్త్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఇట్ బికమ్స్ కోల్ అండ్ ద బ్లాక్ కోల్ ఓన్లీ బికమ్స్ డైమండ్ ఇన్ ఫ్యూచర్. స్టిక్ ఈస్ సేమ్. ఎమ్ ఐ రైట్? Stick was same, but this stick when associated with fire, ash, water, throws, air, lives, earth. So this is how your association is very important. So who should be your association? Your association should be God. Your association should be your faith in God. If you can make this strong, anything that you want, you will achieve in life. Atma viswasam automatically vastundi. నిన్ను కూడా టీచర్స్ కాన్ఫరెన్స్ లో చెప్తూ ఉన్నాను, ఎలా స్వామి చిన్న పిల్లలు కూడా ఈ వాల్యూస్ నేర్పిస్తారు అనేసి. ఒక ఆదివారం అందరు క్యాంపస్ వస్తారండి, ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, కాలేజ్ పిల్లలు అందరూ 2000 మంది కూర్చుంటాము. భక్తులు ఒక 5000 మంది కూర్చుంటారు. పొద్దున 7 గంటలకి స్వామి అలా చల్లగా గానం వస్తారు, బ్యూటిఫుల్ మ్యూజిక్. అది చూడగానే అందరూ హెవెన్ ఆన్ అర్త్ అన్ని మర్చిపోతారు. వాళ్ళ మొగుడు పెళ్ళాలు, పిల్లలు, వాళ్ళ ఆస్తులు ఏముండదు. స్ట్రైట్ అందరు కళ్ళు ఆ ఒక్క వ్యక్తి మీదనే ఉంటుంది. ఫుల్ అంత అట్రాక్షన్, చమత్కారం. అదే డివైన్ ఆకర్షణ శక్తి ఆయనకి. అదే నేను నడుస్తుంటే ఎవరు నన్ను చూడలే. హాల్లో చాలా మంది పోతుంటే అందరూ వాడిని ఎవరు చూడలే. కానీ ఈయన వస్తే మాత్రం అందరు కళ్ళు అన్ని వదులుకున్న అట్లే చూస్తున్నారు. ఎందుకు? ఆ చమత్కారం, ఆ డివినిటీ. అతను అలా వచ్చారు. ఇలాంటి చిన్న పిల్లలు కూర్చుంటే ఒక చిన్న కుర్రోడిని పిలిచి, నీ పేరేంటి అన్నాడు. అక్కడ పేరు చెప్పాడు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను సార్. ఏం తిన్నావు? ఇడ్లీ వడ, కేసరి బాత్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని ఇడ్లీలు తిన్నావు? స్వామి ఒక ఇడ్లీ ఒక వడ. చిన్నవాడు, ఈజ్ ఇన్ సెకండ్ స్టాండర్డ్. హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్ అని ఒక క్వశ్చన్ అడిగారు. వాడు, స్వామి ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అని అన్నాడు. వేర్ ఆర్ దే అన్నారు. స్వామి దే ఆర్ ఇన్ ఢిల్లీ. ఓ నీ బ్రదర్స్ ఢిల్లీలో ఉన్నారా, ఇద్దురా అని అన్నాడు. ఎస్ స్వామి అన్నారు. కానీ నీతో పాటు ఇంతమంది కూర్చున్నారే, వాళ్ళంతా ఎవరు? అని అడిగారు. అంటే వాడు ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు స్వామి చెప్పారు, నీ రియల్ బ్రదర్, నీ బ్లడ్ బ్రదర్ నిన్ను వదిలేసి 1000 కిలోమీటర్ల దూరంలో వాడు అక్కడ ఇంట్లో ఉన్నాడు. కానీ ప్రతిరోజు 1 సంవత్సరంలో 10 నెలలకి ఈ పిల్లలతోనే ఆడుకుంటున్నావు, పాడుకుంటున్నావు, చదువుకుంటున్నావు, తింటున్నావు, అన్నీ కలిసి ఉన్నావు. వీళ్ళరా నీ రియల్ బ్రదర్స్, వాడు కాదు, నీ తోడి పుట్టిన వాడు ఎక్కడో ఉన్నాడు, కానీ వీళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళ నీ పక్కన ఉన్నారు. దీస్ ఆర్ యువర్ రియల్ బ్రదర్స్. సో హూ ఇస్ యువర్ బ్రదర్? స్వామి, ఆల్ ఆర్ మై బ్రదర్స్ అన్నాడు. ఓ, అందరూ క్లాప్ కొట్టాము. ఇది ఒక వాల్యూ. ఎందుకంటే చిన్నపిల్లలు మిర్రర్ లాంటి అద్దం వంటి వాళ్ళు, కలిమిషం లేని మనసు, నత్తటి మనసు, ఏది మీరు చెప్పినా అతుక్కుపోతాయి. అది ఒకసారి అతుక్కుపోయిందంటే వాడు జీవితాంతం దాన్ని అట్లాగే ఉంటాడు. పెద్ద పెరిగిన తర్వాత ఏ కొమ్మను వంగదు, విరుగుతాయి. అందుకనే స్వామి చిన్నపిల్లల నుంచే ఆ భావాలు, ఆ మంచితనము, ఆ వాల్యూస్, మానవతా విలువలు అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. స్వామి కామ్గా ఉండలేదు. నెక్స్ట్ సండే మళ్ళా దర్శనం వచ్చినప్పుడు వెతుకుతున్నాడు ఈ పిల్ల, కుర్రోడు ఎక్కడ కూర్చున్నాను, కమ్యార్ కమ్యార్ అంటే మళ్ళీ వాడు పరిగెత్తొచ్చాడు. స్వామి పిలిస్తే అంతే, కళ్ళు మూసుకుని పరిగెత్తారు పిల్లలు. పరిగెత్తొచ్చాడు స్వామి దగ్గరికి. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను స్వామి అని మాట్లాడేసి వాడు అనుకున్నాడు ఈరోజు ఏమవుతుందని. హౌ మెనీ వైఫ్స్ యు హ్యావ్ అన్నారు. లాస్ట్ సండే ఏమో చెప్పారు, ఆల్ ఆర్ మై, స్వామి ఆల్ ఆర్ మై వైఫ్స్ అని అన్నాడు. మీరు నవ్వేట్టుగానే నేను నవ్వాను, అందరు నవ్వారు. కానీ స్వామి చూపు మా పక్క తిరిగి, అదిరా కల్మిషం లేని మనసు, ఆ మనస్సు దేవుడికి కావాలి. నువ్వు చూసింది వాడి బుద్ధి, నేను చూసేది వాడి మనసు. అందుకే దేవుడికి మనిషికి తేడా అని అన్నారు. వాడికి వైఫ్ అంటేనే ఏమని తెలియదు. వాడు మనసులో ఏం తప్పు మాట లేదు. వాడు జనరల్గా వైఫ్, ఆల్ ఆర్ మై వైఫ్ అంటే అది సత్యమే. ఎందుకంటే వాడికి తెలియదు, అంత ఇన్నోసెన్స్, అంత ఒక ప్రేమ. కానీ మనం విషయానికి వెళుతున్నాం, వాడు ఆదానికి లేదు. అది మీరు నేర్చుకోండి అని ఈ సండే మాకందరికీ లెసన్ వచ్చింది. దాంతో వదిలేరా? నెక్స్ట్ సండే ఇది ఒక ప్రోగ్రాం లాగా సామె పెట్టుకున్నారు కంటిన్యూస్గా. నెక్స్ట్ సండే మళ్ళీ వాడిని వెతికి, వాడు అమ్మో నాయన ఫస్ట్ టైం ఏమో అన్నారు, సెకండ్ టైం నేనే చెప్తే అందరూ నవ్వు, వాడికి ఎందుకు అందరూ నవ్వుతున్నారని కూడా తెలియలే. ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సరే కదా చెప్పాను, ఎందుకు మీరంతా నవ్వుతున్నారు? పోయిన సండే స్వామి చెప్పారు కదా ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, సో ఆల్ ఆర్ మై వైఫ్ అని వాడు క్లియర్గా ఉన్నాడు వాడు టైమ్స్ లో. కానీ వాడికి టెన్షన్ వచ్చేసింది. స్వామి మళ్ళీ వాడిని పిలిపిస్తే కొంచెం స్లో అయిపోయింది. ఈ సండే ఏం ప్రోగ్రామ్ తెలియదు అని అలా వచ్చి నిల్చుకున్నాడు అన్నమాట. స్వామి వచ్చేసి అన్ని అడిగేసి, స్వామి కూడా ఎంత ఒక ముచ్చటగా ఆ టెన్షన్ లేకుండా కూల్ చేస్తారనమాట. ఇది అది అది ఇది అడగాన అపహ నన్ను ఈరోజు వదిలేస్తారు బాబు ఈయన అని కొంచెం కూల్ అయిపోయిన తర్వాత, హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్ అని అన్నారు. అబో మళ్ళీ వచ్చేసిందని అలా చూశాడు. స్వామి ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అని అన్నాడు. రాంగ్ ఆన్సర్. ఎస్ స్వామి, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ బికాస్ యూ ఓన్లీ టోల్డ్ మీ వాళ్ళు నాతోనే ఉంటున్నారు, నాతోనే చదువుకుంటున్నారు, నాతోనే ఆడుకుంటున్నారు, నాతోనే ఉండేదాని వల్ల ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ స్వామి అని అన్నారు. అప్పుడు రాంగ్ ఆన్సర్, ఆల్ ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్, యువర్ ట్రూ ఫ్రెండ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ గాడ్ అన్నారు. గాడ్ ఈజ్ ఓన్లీ యువర్ ఫ్రెండ్, నాట్ ఆల్ అదర్స్ ఆర్ యువర్ ఫ్రెండ్. ఎందుకు? ఫ్రెండ్స్ నీతో చదువుతారు, చదువైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, నువ్వు మళ్ళీ అకేలే సపరేట్ అయిపోతావు. నీతో డబ్బు ఉందా అందరు నీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హలో హలో బాగున్నావా, నీకు పవర్ ఉందా అంత నీ వెనకాల వచ్చి సార్ సార్ సల్యూట్ సల్యూట్ కొడతారు. నీకు పవరు, నీకు పొజిషను, నీకు డబ్బు, నీకు ఓదా అన్నీ ఉన్నప్పుడు కప్పలు ఎలా ఫ్రాగ్స్, ఎ పాండ్ విల్ బి ఫిల్డ్ విత్ ఫ్రాగ్స్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ water. When there is no water, nothing will remain. So if you have power, if you have position, if you have money, if you have fame and name, everybody will say, hey, he's my friend, he's my friend, he's my friend. Ani okka sari nee power poyindanuko ఒక్కడు గుడ్ బై చెప్పడానికి కూడా ఒక వ్యక్తి కూడా ఉండడు. కానీ మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనతోనే ఉండే ఒకే ఒక ఫ్రెండ్ భగవంతుడే. దట్ ఈస్ వై గాడ్ ఈస్ యువర్ ట్రూ ఫ్రెండ్ అని. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. సో ఇలాగ స్వామి చిన్న చిన్న కథలు చెప్పి, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చెప్పి అందరు కళ్ళు తెరిపించేవాళ్ళు అనమాట. అలా ఆ అవకాశం ఇచ్చి నేను 40 ఏళ్ళగా అక్కడే చదువుకుని నాకు టీచింగ్ జాబ్ స్వామి అక్కడ ఇచ్చారు. అక్కడ నేను మేనేజ్మెంట్ స్టాటిస్టిక్స్ అండ్ బీఓ టీచ్ చేస్తూ ఉన్నాను అనమాట. 30 బ్యాచెస్ క్లియర్ చేశాను స్వామి అనుగ్రహం వల్ల. అందరూ నా పిల్లలు ఫస్ట్ నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. తర్వాత నేను చేయగలనా అనే ఒక నమ్మకం నాలో తక్కువ ఉంటే అప్పుడు నన్ను పిలిచి, రే నువ్వు పోయి ఉపన్యాసం ఇస్తావా అన్నారు. అప్పుడు స్వామి మీరు ఏది చెప్పినా నేను చేస్తాను స్వామి అన్నారు. వెళ్ళు అని చెప్పి నాకు ఫస్ట్ స్టూడెంట్, ఫస్ట్ బ్యాచ్ నేను పుట్టపర్తిలో బీకామ్ చేశాను, ఎంకామ్ చేశాను, పిహెచ్డికి అప్లై చేస్తే డైరెక్ట్గా నాకు ఫస్ట్ జాబ్ కూడా ఇప్పించేశారు అక్కడే కాలేజీలో. అక్కడ చెప్పారు వీడికి నేరుగా ఉద్యోగం ఇచ్చేసేయండి, సోమవారం 7:30 రావకాలము, దాని తర్వాత నుంచి ఇంటర్వ్యూస్ అంతా ఏం లేదు, వాడికి చేతిలో పుస్తకం పెట్టండి, క్లాస్ రూమ్ చూపించండి, ఇది నీ పాఠాలు నేర్పించండి అని చెప్పు, వాడు చూసుకుంటాడు అన్నారు. అలా నేను దూరాను, 30 బ్యాచ్లు క్లియర్ చేశాను. ఒక గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ నా లైఫ్ ఏమంటే, నా స్టూడెంట్ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు నా స్టూడెంట్గా కూడా వచ్చేసారు. ఐఎమ్ సీయింగ్ ద నెక్స్ట్ జనరేషన్. ఈ రోజు కూడా వాళ్ళందరూ వచ్చి, సై సార్ మీరు ఎంత చేశారు సార్, మీరు మనది ఎంత ఏం చేయట్లే, అవన్నీ స్వామి జరిపిస్తున్నారు. కానీ నాకు ఒకటి ఏమంటే, ఈ అవకాశం ఇచ్చిన దానికి ఒక ఆనందం, ఒక తృప్తి. ఎందుకంటే మనం పిల్లలు మన దగ్గరనే వచ్చి సార్ అని ఒక ప్రేమతో మాట్లాడినప్పుడు ఇంకేం కావాలి మనకి? ఆ అనుభూతి, ఆ ఆనందం అవకాశం ఇచ్చిన స్వామి మాకు. మా సర్వోత్తమును నా క్లాస్మేట్, మేమంతా ఒకటిగా చదువుకున్నాము. మన ఎంఆర్కే ఆల్సో మేమంతా ఒక సేమ్ బ్యాచ్లో అక్కడ చదువుకున్నాం పుట్టపర్తిలో. నాకు చాలా ఆనందం ఉంది, వాళ్ళంతా చాలా సేవ చేస్తున్నారు ఇక్కడ. నేను అక్కడే ఉండిపోయాను, కానీ వీళ్ళు బయటకు వచ్చి స్వామి గురించి, స్వామి ఆశయాల గురించి, వాళ్ళందరూ ఎంతో శ్రమపడి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఉంది ఒక సైడ్లో, వాళ్ళ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయి, అప్పుడు ఉన్నా కూడా ఈ పక్క వచ్చి ఇది చేస్తున్నారు. ఐ థింక్ పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లల్ని మంచి దారిలో నడపండి, వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలి. స్టూడెంట్స్, దిస్ అ బ్యూటిఫుల్ లైఫ్. స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఇఫ్ యూ మిస్ ది స్కూల్ డేస్, యూ విల్ నెవర్ గెట్ అగైన్, బికాస్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కేర్ ఫ్రీ లైఫ్. బికాస్ ఎవ్రీబడి విల్ డోట్ ఆన్ యూ, ఎవ్రీబడి విల్ లవ్ యూ, ఎవ్రీబడి విల్ చెరిష్ యూ, అండ్ దేర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ. ద మూమెంట్ యూ లీవ్ యువర్ స్కూల్ పోర్టల్స్ అండ్ గో టు ద కాలేజ్, రెస్పాన్సిబిలిటీ కమ్స్. ద ఫినిష్ యువర్ కాలేజెస్ దెన్ యూ హంట్ ఫర్ జాబ్. సో వాట్ ఎవర్ మేబీ యూ వాంట్ అచీవ్, మేబీ యూ వాంట్ అచీవ్ డాక్టర్ ఆర్ ఇంజనీయర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యావ్ వాల్యూస్. హ్యావ్ వాల్యూస్, డోంట్ ఎవర్ లూజ్ వాల్యూస్. మానవత విలువ మనం ఎప్పుడు ఉండాలి. ఒకటి చెప్తాను, నేను డాక్టర్ అయ్యాను అనుకోండి, చాలామంది సర్జన్ అయిపోతారు. వాళ్ళన్నీ కష్టపడి చదువుకునేసి ఎవరైనా ట్రీట్మెంట్కి వస్తే వాడి హృదయంలో ఉండే ప్రాబ్లం చూడడు, వాడి హృదయం ముందర ఉండే పాకెట్ విలువను చూస్తాడు. వాడు డబ్బు ఇవ్వగలడా? ఓన్లీ ఏ పేషెంట్ హూ క్యాన్ పే విల్ బికమ్ మై పేషెంట్. Otherwise, I don't have patience to see this patient. So, you get back. Now, people are like that. Vadu baadapadutunnadu. Kaapadandi ani. Aa, idi ledu. Kaani, andaru ala kaadu. You may be very good in your studies. You may have achieved. But when it comes to practical life, you always see money, but you don't see human being. But there are doctors. They also make money. And they also feel, for them, service is first, help first, next you think of money. For him, money is first. If only money is there, I'll get the blade. I won't put the blade. But here, cheyandi first kaapadandi, aa pranani kaapadandi, tarvata mana aalochana chestam. Atanu doctor, itanu doctor, entandi teda? He is educated. But whereas this gentleman is educated with manavata, human values. బికాస్ అదే వాళ్ళ సొంత వాళ్ళుగా ఉంటే నీ దగ్గర డబ్బు ఉందా అని చూస్తామా? చూడము. ఫస్ట్ చేసేసి తర్వాత ఆలోచించేస్తాం. సో టుమారో యూ మే బికమ్ ఎన్ ఇంజనీయర్స్, యూ మే బికమ్ టీచర్స్, యూ మే బికమ్ అ డాక్టర్, వాట్ ఎవర్ మే బి యువర్ ప్రొఫెషన్, హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ. బీ ఎ సక్సెస్ఫుల్ స్టూడెంట్ కెరియర్ అండ్ ఆల్సో అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ లివ్ అ నోబుల్ పీస్ఫుల్ హ్యాపీ లైఫ్. ఇఫ్ యూ క్యాన్ డూ దాట్, ఐ థింక్ దాట్ ఈస్ ద టఫెస్ట్ కాంపిటీషన్ ఫార్ లైఫ్. దిస్ కాంపిటీషన్ ఈస్ ఫార్ one day, one month, one year, but this competition is for your life. Will you get first prize there? Will you get first prize there? Yes or no? Yes. And who will give you prize? God will give you prize. That's it. All the best. God bless you. Naaku ichina avakashaniki thank you very much andi. Sai Ram.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠి సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ జిడుగు రామ్మూర్తి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా పిల్లలను ఉద్దేశిస్తూ అబిడ్స్ హైదరాబాద్ లో స్లేట్ స్కూల్లో యువతకు ఆదర్శం సత్యసాయి అవతారం అంశంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి సురేంద్రనాథ్ అందించిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు, మానవ దేహం నిస్వార్థ సేవకు అంకితం కావాలంటారు. 1988 నవంబర్ 21 సాయి సంస్థల సభ్యులను ఉద్దేశించి అందించిన దివ్యోపన్యాసంలో స్వామి సేవా దృక్పథాన్ని ఏ విధంగా వివరించారో విందాం.
1: సేవ అనేటువంటిది మానవుని ప్రధానమైన కర్తవ్యం, మన జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యము. ఇట్టి లక్ష్యాన్ని మనం విస్మరించి, అలక్ష్యాన్ని మనం విశ్వసించి జీవితం వ్యర్థం గావించుకుంటున్నాము. సేవకు కావలసినటువంటి ధనము, ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం. ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది. మనం ఈనాడు నింపుకోవలసినటువంటి ప్రేమతత్వాన్ని హృదయంతో నింపుకోవాలి. కనుక సేవలు యందు ప్రధానమైనటువంటిది త్యాగము. ఈ త్యాగభావం అనేటువంటిది కేవలము అహంకారము మొట్టమొదటి త్యాగం చేయాలి. భావమందు దుష్టభావము వీడుటే త్యాగమగును, అది యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవికి ఊట కాదు. సత్యసాయి సంస్థలన్నీ కూడాను కేవలం నిరాడంబరంగా, నిరహంకారంగా, యోగార్థంగా పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకుని దివ్యమైన త్యాగతత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకొని సహన సానుభూతులను మనం ఆచరణలో పెట్టాలి. అది నిజమైనటువంటి సేవకుడికి తగినటువంటి యొక్క గుణములు.
0: సమాజ సేవలో సద్భావనతో పాల్గొనాలనే స్వామి ప్రబోధనలను బాలవికాస్ చిన్నారులకు తెలియచేసే ఉద్దేశ్యంతో విశాఖపట్నం సత్యసాయి సేవా సమితి ఏటేటా డిసెంబరు నెలలో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. గత డిసెంబర్ 26 ఏర్పాటు చేసిన అలాంటి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మా సాయి ప్రేమవాణి స్టూడియో రికార్డు చేసి పంపింది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మీకు అందజేస్తున్నాం.
2: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి బాలవికా సేవా దినోత్సవం. ప్రతి సంవత్సరం సత్యసాయి బాలవికా సేవా దినోత్సవం డిసెంబర్ నెలలో జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 26, 2010 బాలవికా సేవా దినోత్సవాన్ని సీతంపేట దగ్గరున్న స్లంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 350 మంది బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులు వారి వారి గురువులతో పాల్గొన్నారు. ముందుగా దుర్గా గణపతి ఆలయం నుండి ర్యాలీ చేస్తూ

0: కార్యక్రమం జరిగే స్థలంకు చేరుకున్నాం. ముందుగా ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించాం. అనంతరం గురువులు బాల వికాస్ పిల్లల్చే దగ్గర్లో ఉన్న స్కూల్లో శ్రమదానం చేయించాం. అక్కడ ప్రాంగణం అంతా శుభ్రపరిచి రంగవల్లులతో తీర్చిదిద్ది మొక్కలు కూడా నాటారు. మొక్కలు నాటిన తర్వాత పిల్లల స్పందన తెలుసుకుందామా?
1: ప్రతి వారికి బ్రతకడానికి గాలి ఎంతో అవసరం కదా. అన్నం నీరు లేకుండా కొంతకాలం జీవించవచ్చు, కానీ గాలి లేకుండా బ్రతకడం కష్టం. ప్రస్తుత పరిస్థితిలో చెట్లు పెంచడం తక్కువ అయినందువలన ఆక్సిజన్ శాతం సరిపోక కాలుష్యం ఎక్కువైపోతుంది. మనిషి ఆరోగ్యం గాలి మీదే ఆధారపడి ఉంది కదా, కాబట్టి వృక్షో రక్షిత రక్షిత అన్నారు. అందుకే సంవత్సరంలో 3 సార్లు ఈ మొక్కలు నాటే కార్యక్రమం బాల్వికాస్ ద్వారా మా వంతుగా మేం చేస్తున్నాం సాయిరాం.
0: ఆ తరువాత ఆధ్యాత్మిక ఆటలు ఆడించాము. మొదట క్రికెట్ విత్ వాల్యూస్ ఈ విధంగా జరిగింది.
2: అందరికి ఇష్టమైన గేమ్ ఏంటి చెప్పండి? క్రికెట్. క్రికెట్ ఓకే. అయితే కూర్చొని క్రికెట్ ఎలా ఆడాలి? సరే ఆడదాం. 1 నిమిషం, 2 మినిట్స్ అందరూ కూర్చొని స్ట్రైట్ గా కూర్చోండి. ఇప్పుడు విశాఖపట్నంలో మంచి స్టేడియం ఉంది, మీ అందరికీ తెలుసా? మొన్న వన్డే మ్యాచ్ ఏమైంది ఇక్కడ, లైవ్ గా వెళ్తాం. మీరు ఎప్పుడైనా చూసారా టీమ్స్ గ్రౌండ్ మీదకి ఎలా వస్తాయి? డిసిప్లిన్డ్ గా ఒకరి తర్వాత ఒకళ్ళు. ఫస్ట్ క్యాప్టెన్, క్యాప్టెన్ అనక ఎట్లా? వైస్ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్ అనక ఎట్లా? మిగతా టీం అందరూ అలా ఒకళ్ళు ఒకళ్ళు. లాస్ట్ లో ఎవరుంటారు ఈ లైన్ లో? లాస్ట్ లో ఎవరుంటారు? 12th మ్యాన్ ఉంటాడు. ఆ 12th మ్యాన్ వర్క్ ఏంటి? 12th మ్యాన్ ఏం చేస్తారు ఫీల్డ్ మీద? వాటర్ తేవడం, బ్యాట్లు కావాలంటే బ్యాట్స్మెన్ ఆ బ్యాట్ కాదు ఈ బ్యాట్ అంటే తేవడం. టెస్ట్ ఉంటాడు కదా, సో దాని నుంచి మీరు ఏం నేర్చుకోవాలి? అందరం కూడా హంబల్ గా ఉండాలి. ఆ నేను ఇంత పెద్దవాణ్ణి, నేను నీకు మంచి నీళ్ళు ఇవ్వడం ఏంటి, నీ ఎంగిల్ గ్లాస్ నేను తీసుకోవడం ఏంటి, లేకపోతే నేను నీ బ్యాగ్ మొయ్యడం ఏంటి, నేను నీకన్నా పెద్దవాణ్ణి కదా, నీకన్నా నాకు ఎక్కువ మార్కులు వస్తాయి కదా, లేకపోతే మా నాన్నగారు మీ నాన్నగారి కన్నా మా నాన్నగారు పోస్ట్ పెద్దది కదా, ఇలాంటివన్నీ మనకి మైండ్ లో వస్తూ ఉంటాయి. సో ఈ క్రికెట్ నుంచి 12th మ్యాన్ నుంచి మనం ఏంటి నేర్చుకోవాలి? ఇది నేర్చుకోవాలి. అంటే అక్కడ ఏం చూపిస్తున్నాడు ఆ 12th మ్యాన్? ఫ్రెండ్షిప్, లవ్, మనం అందరం ఒకటి అనే ఫీలింగ్. దానికన్నా అచ్చా ఇక్కడ ఆన్సర్ టాస్ అని చెప్పారు, దానికన్నా ముందు ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు మిస్ అవుతున్నారు. ఎవరు చెప్పారు ప్రేయర్ అని? నీ పేరేంటమ్మా? సాయి కుమార్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాడు. ప్రేయర్స్ ముందు వాళ్ళు చేస్తున్నది, ప్రేయర్ చేస్తారు. ఎవరు నేషనల్ అంతం వాళ్ళు ప్లే చేస్తారు. గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్. సాయి కుమార్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాడు, మంచి ఆన్సర్ చెప్పాడు. రైట్, 2 టీమ్స్ ఏం చేస్తాయి? వరుసగా నించుని లైన్స్ లో ఎవరు ప్రేయర్ వాళ్ళు చెప్తారు, ఎవరి కంట్రీ నేషనల్ యాంథమ్ వాళ్ళు అక్కడ ప్లే అవుతుంది, వాళ్ళు దానికి రెస్పెక్ట్ తో నించుంటారు. అంటే అక్కడ ఏం చెప్తున్నావు? దేశభక్తి, పేట్రియాటిజం, మన కంట్రీని మనం లవ్ చేయాలి అని కదా. సారా స్వామి చెప్పిన మానవతా విలువలన్నీ క్రికెట్ ద్వారా ఎలా నేర్చుకోవచ్చు అనేది మనం ట్రై చేస్తున్నాం. ఓకే, ప్రేయర్స్. ప్రేయర్స్ అయ్యాక నెక్స్ట్ ఏం జరుగుతుంది? ప్రేయర్ చేస్తారు. ఎవరి నేషనల్ అంతం వాళ్ళు ప్లే చేస్తారు. గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్. సాయి కుమార్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాడు, మంచి ఆన్సర్ చెప్పాడు. రైట్, 2

0: నెక్స్ట్ ఎక్సర్సైజ్ అవి ముందే చేస్తారు, ఫీల్డ్ లోకి వచ్చి ముందే ఎక్సర్సైజ్లు అవుతాయి. దానికన్నా ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇద్దరు క్యాప్టెన్స్ వచ్చి ఏం చేస్తారు, దేనికి చేస్తారు షేక్ హ్యాండ్, విష్ చేస్తారు ఒకళ్ళొకళ్ళు ఆల్ ద బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. స్పోర్ట్స్ మెన్షిప్ అంటారు దాన్ని, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటారు దాన్ని. అలాగే ఒకళ్ళొకళ్ళు విష్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా మన అపోనెంట్ ని మనం ఆల్వేస్ విష్ చేయాలి, అప్పుడు ఒక మంచి ఫీలింగ్ తో ఆ మ్యాచ్ అవుతుంది అనమాట. మీరు కూడా ఇక్కడ ఎప్పుడు ఆడుకున్నా సరే నేను వాడి పోటీగా వెళ్తాను కదా, వాడిని విష్ చేయడం ఏంటి నేను అని అనుకోకుండా వాళ్ళని విష్ చేయాలన్నమాట. విష్ చేస్తే అప్పుడు బాగా మ్యాచ్ అవుతుంది, మంచిగా గేమ్ అవుతుంది అనమాట. సో క్రికెట్ చూసినప్పుడు జస్ట్ వాళ్ళ బ్యాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ బాల్ ఎలా ఉన్నాయి, ఏ బ్యాట్లు ఆడుతున్నారా, ఏ అదిదాస్ ఆడుతున్నారా, లేకపోతే ఇంకేదో, అది కాదు. మనం తెలుసుకోవాల్సింది స్వామి అందులో మనకు చెప్పిన మానవత విలువలు ఇలా మనం వెతుక్కోవాలన్నమాట. సో నెక్స్ట్ టైం మనం క్రికెట్ మ్యాచ్ పెడతారు అప్పుడు మీరందరూ కూడా, ఇది మనం కూర్చొని ఆడిన క్రికెట్, యాక్చువల్గా గ్రౌండ్ కి వెళ్లి మనం క్రికెట్ అప్పుడు ఆడతాము.
1: సాంస్కృతిక కార్యక్రమాలు వేద పఠనంతో ప్రారంభమైనది.

0: సేవ మీద అవగాహన అనే అంశం మీద బాల వికాస్ విద్యార్థి ఈ విధంగా ప్రసంగించాడు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న వారందరికీ సాయిరాం. ఈ సృష్టిలో చీమ, దోమ, క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, మానవుడితో సహా 84 లక్షల రకముల జీవరాశులు ఉన్నవని చెప్పబడుచున్నది. జంతునాం నరజన్మ దుర్లభం అని ఇంతటి ఉన్నత స్థానం మానవునికి లభించడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని చెడును వదిలి మంచిని స్వీకరించే విచక్షణా జ్ఞానం. అది కేవలం మనిషికి మాత్రమే ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఈనాడు సమాజానికి కావలసిన శాంతిభద్రతలు, విశ్వకల్యాణం చేకూరాలంటే మానవులమైన మనము తగిన కృషి చేయాలంటారు భగవాన్ బాబావారు. ఇది సేవల వలననే సాధ్యమవుతుంది. అహంకారాన్ని నిర్మూలనం చేసి అందరూ కలిసిమెలిసి నిరాడంబరంగా సేవలు చేయాలి. సేవ యొక్క ఆశయము అదే అని భగవాన్ బాబావారు అంటుంటారు. మంచి సేవలు చేసినంత మాత్రాన మంచి వారు కాలేరు, మంచి భావంతో చేసిన సేవల వలననే మంచివారు కాగలరని చెబుతూ ప్రేమత్యాగము సేవలకు పునాది వంటివి అంటారు భగవాన్ బాబావారు.
2: ఈ సేవలన్నీ కూడా నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికే సేవ చేస్తున్నావని భావించాలి. తన సేవా ఫలితము, తన సేవా యొక్క దివ్యత్వము తాను గుర్తించుకునేక కేవలము ఇతరులకు సేవ చేస్తున్నానే అహంకార భావం చేతను, స్వార్థపరమైన దృష్టి చేతను సేవలలో పాల్గొంటున్నాడు మానవుడు. సద్గుణములు త్యాగంబు సత్యనిష్ట లేని మనుషుడు ప్రాణము లేనివాడే. సేవ చేయని జీవితము చీకటింటి జీవితముగా భావించాలి. మన జీవితము సమాజం నుండి ఏర్పడినది. నీ కీర్తి ప్రతిష్టలు కాని, ఈ సుఖ సంతోషములు కాని, భోగ భాగ్యములు కాని ఈ సమాజం నుండి మనం అందుకోగలుగుతున్నాము. సర్వ సమస్యలను తీర్చేటువంటి ఈ సమాజమునకు, సర్వ సుఖములను అందించేటువంటి ఈ సమాజమునకు, మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఈ సమాజమునకు మనం సేవలు చేయకున్నాం ఇంకెవరికి చేయాలి? సేవ అనేటువంటిది మానవుని ప్రధానమైన కర్తవ్యం, మన జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యము. ఇట్టి లక్ష్యాన్ని మనం విస్మరించి, అలక్ష్యాన్ని మనం విశ్వసించి జీవితం వ్యర్థం గావించుకుంటున్నాము. సేవకు కావలసినటువంటి ధనము, ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరము.

0: హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది. మనం ఈనాడు నింపుకోవలసినటువంటిది ప్రేమతత్వాన్ని హృదయంతో నింపుకోవాలి. కనుక సేవలు యందు ప్రధానమైనటువంటిది త్యాగము. ఈ త్యాగభావం అనేటువంటిది కేవలము అహంకారము మొట్టమొదటి త్యాగం చేయాలి. భావమందు దుష్టభావము వీడుటే త్యాగమగును అది యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవికి ఊట కాదు. ప్రతి వ్యక్తి ఎందుకు మనం భగవత్ దర్శనం చేయాలి, అప్పుడే నిజమైన సేవ ఎందు ఒక విధమైన ఫలితం మనకు లభిస్తుంది. కాల నిమిత్తమై మనం సేవలు చేయక ఈయన ప్రాప్తి అనేటువంటి యొక్క భావంతో మనం సేవలు చేయాలి. ఇలాంటి పవిత్ర భావంతో నిర్మల నిశ్చల నిస్వార్థమైన యొక్క మార్గంలో మనం ప్రవేశించినప్పుడే ఇది సేవలు అనిపించుకుంటుంది.
1: మొక్కై వంగనిది మానై వంగునా అని ఇటువంటి మంచి లక్షణాలు ఏర్పరచుకున్నటకు మనకు మార్గము చిన్నతనము నుండి బాలవికాసుకు వెళ్లడం. బాలవికాసుకు వెళ్లి మంచి విషయాలు గ్రహించి మంచి భావాలు పెంపొందించుకుని తద్వారా కుటుంబానికి సమాజానికి మంచి వ్యక్తులుగా ఉపయోగపడాలి అంటారు బాబా. దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది అంటారు స్వామి. ఒకసారి ద్రోణాచార్యుడు ధర్మరాజుని దుర్యోధనుని పిలిచి రాజ్యంలో ఎవరైనా మంచివారి పేర్లు తెమ్మని దుర్యోధనుని, అలాగే రాజ్యంలో ఎవరైనా చెడ్డవాళ్లు ఉన్నారేమో చూసి రమ్మని ధర్మరాజుని ఆజ్ఞాపిస్తాడు. దుర్యోధనుడు రాజ్యంలో ఎవ్వరూ మంచి లేరని తానే అందరికంటే మంచివాడనని చెప్తాడు. ధర్మరాజు రాజ్యంలో ఎవ్వరూ చెడ్డవారు తనకు కనిపించలేదని, ఏదైనా చెడు అనేది ఉంటే అది నాలోనే ఉందేమో అంటాడు. కాబట్టి మన దృష్టిలోపం వలననే మనకు అందరూ చెడ్డవాళ్లుగా కనబడతారని తెలుస్తుంది. మనం ఏ రంగు కళద్దాలు పెట్టుకుంటే లోకమంతా ఆ రంగుగానే కనబడుతుంది. అందుకే స్వామి ఎప్పుడూ ప్రేమ అనే కళద్దాలు పెట్టుకోండి అంటారు. అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని భగవంతుడు మనకు నోరునిచ్చింది ఎందుకు? శత్రువులను పెంచుకోమని కాదు, మృదు మధురంగా మాట్లాడి మిత్రులను పెంచుకోమని. ఇటువంటి మంచి విషయాలు తెలుసుకుని వినయ విధేయతలు కలిగి ఉండటం కోసమే ఇటువంటి సేవా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భగవంతుడు మానవాకారంలో అవతరించి మానవుడికి తాను సేవ చేసి నా జీవితమే నా సందేశం అని చాటుతాడు. ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతారం నుండి మనము గ్రహించవలసిన సందేశము. ఉదయం నుండి రాత్రి వరకు స్వామి చిన్న చిన్న పనులు కూడా తానే చేసుకుంటూ అనేక అద్భుత కార్యక్రమాలు అందరిచేత చేయిస్తున్నారు. ఈ సేవ అనే సాధనను ఆచరించి జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశాన్ని శ్రీ సత్యసాయి బాల వికాస్ మనకు కల్పిస్తున్నది. ఎక్కడైనా ఎవరికైనా సేవ చేయడానికి ప్రతి వారు సిద్ధంగా ఉండాలి. సేవకు వయస్సుతో నిమిత్తము లేదు. ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ. జై సాయిరాం.
2: మానవ సేవే మాధవ సేవ అనే రోల్ ప్లే చిన్నారులు వేశారు, ఇప్పుడు మనం విందామా?
3: ఆనంద్, స్కూల్కి టైం అయింది, త్వరగా రా.
4: ఆ వస్తున్నాను, నువ్వు నడుస్తూ ఉండు, వస్తా.
3: సరే అలాగే, రఘు రారా మనం వెళ్దాం.
4: అమ్మా సాయిరాం, స్కూల్కి టైం అవుతుంది, టిఫిన్ బాక్స్ ఇవ్వమ్మా.
3: వెళ్ళొస్తానమ్మా సాయిరాం.
5: వచ్చేసావా? ఈరోజు మబ్బుగా ఉంది, వర్షం వస్తుందేమో.
3: అవును, వర్షం పడేటట్లే ఉంది.
5: అయ్యో, అతను క్రింద పడిపోయాడ్రా.
4: పదండ్రా, వెళ్లి చూద్దాం, తిండి లేక నీరసించి పడిపోయాడ్రా.
3: సరేగాని పద, స్కూల్ బెల్ కొట్టేస్తారు,
4: ఇతనికి ఏదైనా సహాయం చేద్దాం, రండ్రా.
5: టైంకి స్కూల్కి వెళ్ళపోతే టీచర్ పనిష్మెంట్ ఇస్తారా?
3: నువ్వు రాకపోతే మానే, మేం వెళ్తాం, పదరా రఘు.
4: ఏమండి, పైకి లేగండి, ఇదిగోండి ఈ టిఫిన్ తినండి.
6: నీ టిఫిన్ నాకు పెట్టి నా ఆకలి తీర్చావు బాబు. నువ్వు చల్లగా ఉండాలి, నీకు ఏ కష్టం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు బాబు.
4: అలాగేనండి. మే కమింగ్ సార్?
3: ఏరా ఆనంద్, ఈరోజు ఇంత లేటుగా వచ్చావు. వీడు రోడ్డు మీద ఎవరో పడిపోతే వాళ్ళకి సహాయం చేస్తానని ఉండిపోయాడండి. స్కూల్ బెల్ కొట్టేస్తారని ఎంత చెప్పినా వెళ్లేదు, పెద్ద సంఘసేవకుడిలా. వెరుగుడు ఆనంద్, నేను నిన్ను అభినందిస్తున్నాను. ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడమే మన ధర్మం, అదే మన విద్య యొక్క నేర్చుకుంటున్న అంతరార్థం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. పిల్లలు చెప్పండి,
7: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
3: మళ్ళీ చెప్పండి,
7: హెల్ప్ ఎవర్ హర్ట్. లవ్ ఆల్ సర్వ్ ఆల్.
8: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
2: మళ్ళీ చెప్పండి.
8: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
5: వంశీ, నేను చెప్పానుగా వర్షం పడుతుందని, అదిగా చూడు చినుకులు మొదలయ్యాయి.
3: అవును రఘు, పదండి ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం, లేకపోతే ఈ వర్షంలో తడిచిపోతాం.
4: అయ్యో, అక్కడ ఎవరో ముసలమ్మ రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుందిరా.
3: ఇప్పుడే వచ్చేస్తాను, ఉండండిరా.
2: ఎలాగో ఆవిడ రోడ్డు దాటుతుందిలేరా, మనం వెళ్దాం పద.
4: మామగారు, మీరెక్కడికెళ్ళాలి?
9: ఈ రోడ్డు అవతల మా ఇల్లు బాబు. ఈ బస్సులు, లారీలు, కార్లు స్పీడ్గా వెళుతున్నాయి. నేను రోడ్డు దాటలేకపోతున్నాను బాబు.
4: నేను తీసుకెళ్తాను, రండి.
9: నాలాంటి ముసలివారికి ఇలాగే ఎప్పుడూ సహాయం చెయ్యు బాబు, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు.
4: అలాగేనమ్మా, మంచిది, వెళ్లి వస్తాను. వంశీ, రఘు చెట్టు కింద ఉన్నారా?
3: ఏరా ఆనంద్, రోడ్డు మీద కనిపించే ప్రతి ఒక్కరికి ఇలాగే సేవ చేస్తావా? ఇదేనా నీ పని?
4: ఆ మామగారిని చూస్తే నాకు మా అమ్మ గుర్తొచ్చిందిరా. మా అమ్మ కూడా ముసలితనం వచ్చి ఆ మామగారిలాగే రోడ్డు దాటలేక ఇబ్బంది పడితే నాలాగే ఎవరికి ద్వారా భగవంతుడు సహాయం చేస్తాడురా.
5: నువ్వు ఎంత చక్కగా ఆలోచిస్తావురా
3: ఆనంద్. నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు మేము అజ్ఞానంలో ఉండి నువ్వు చేసే మంచి పనులను విసుక్కున్నాం, వెక్కరించాం. ప్రొద్దున్న మాస్టర్ గారు క్లాసులో చెప్పిన మంచి మాటలను పట్టించుకోలేదు. నోటితో అందరూ చెబుతారు, కాని చేతులతో చేసి చూపించేవాళ్ళు నీలాంటి కొందరే.
5: ఇక నుండి మేం కూడా కష్టాల్లో ఉన్నవారికి మాకు తోచిన సహాయం చేస్తాం, మంచి మనుషులుగా జీవిస్తాం. మానవ సేవే మాధవ సేవ అని అందరికీ తెలుపుదాం.
8: మానవ సేవే మాధవ సేవ. జై సాయిరాం.
2: ఇప్పుడు ఒక చిన్నారి సేవా విశిష్టత గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం.
10: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యపాద చరణములకు అనేక వందనములు. ఇచ్చటకు విచ్చేసిన పెద్దలకు, గురువులకు, బాల వికాస్ పిల్లలకు అందరికీ సాయిరాం. ఈరోజు మనం సేవా దినోత్సవం జరుపుకుంటున్నాము కనుక సేవ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పదలిచాను. సేవ చేయడానికి వయస్సుతో పనిలేదు, దానిని చిన్నప్పటి నుంచి అంటే మన ఇంట్లో నుంచి ప్రారంభం చేయాలి. తల్లి తండ్రులకు సహాయం చేయడం, ఇంకా ఇంట్లో ఉన్న పెద్దవారికి అనగా తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ మొదలైన వారిని ప్రేమగా పలకరించి వారికి కావలసిన మందులు, మంచినీళ్లు ఇవ్వడం, పండ్లు కోసి ఇవ్వడం, మంచానికి దుప్పట్లు పరచడం, ఇవన్నీ చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇది చాలా చిన్న సేవ అయినప్పటికీ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సేవను మనం చేతులతో చేయవచ్చు, మాటలతో చేయవచ్చు, మనస్సుతో చేయవచ్చు. సేవ చేయాలనే భావనతో మనస్సు ఉంటే చిన్న పనైనా సేవే అవుతుంది. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. మానవ సేవయే మాధవ సేవ. అవసరమైన వారికే సేవ చేయాలి. గొప్ప కోసం ఫోటోలు తీయించుకోవడానికి కాదు సేవ చేయడం. నిజమైన సేవ అనాథలకు, కుంటివారికి అనగా కాళ్ళు చేతులు లేని వారికి, ముసలి వాళ్ళకి, అందులకు సేవ చేయాలి. లవ్ ఆల్ సర్వ్ ఆల్. అందర్నీ ప్రేమించు, అందర్నీ సేవించు అన్నారు భగవాన్ బాబా. ఇతరులతో సేవ చేయించుకోవడం కంటే ఇతరులకు సేవ చేసే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ మారాలి. వర్క్ ఈజ్ వర్షిప్. మనం సేవ చేస్తున్నాం అనుకోకుండా భగవంతుణ్ణి తలుస్తూ చేస్తే చేసే సేవ భగవంతుని కృపకు నోచుకుంటుంది. సేవలు అనేక రకములుగా చేయవచ్చు. ముఖ్యంగా నారాయణ సేవ, గ్రామ సేవ, ఆసుపత్రిలో రోగులకు సేవ, వేసవిలో చలివేంద్రములు పెట్టి మంచినీళ్లు మజ్జిగ ఇచ్చుట, దేవాలయములు శుభ్రపరిచి వాటి చుట్టూ మొక్కలు నాటుట మొదలగునవి. మనకన్నా చిన్నపిల్లలకు కూడా చేతనైన సహాయం చేయాలి. అంటే వాళ్ల హోంవర్క్ చేయించడం, వాళ్ల పుస్తకాలకు అట్టలు వేయడం, తెలియని విషయాలను వాళ్ళకి బోధించడం మొదలైనవి చేయాలి. సేవ చేయటం వలన మనలో దయ, ప్రేమ, జాలి మొదలైన మంచి గుణములు కలుగుతాయి. అహంకారం పోతుంది. భగవంతునికి దగ్గర అవుతాము. సేవ చేసిన వారిని సేవ్ చేస్తానన్నారు భగవాన్ బాబా. అంతేకాదు, నీవు సేవ చేయు, నేను నీకు తోడుంటాను అని కూడా చెప్పారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సేవ ఇస్తాడు. ఆ సేవను మనం వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఇతరుల గురించి భగవంతుణ్ణి ప్రార్థించాలి. అందుకేగా మనం ప్రతిరోజు సమస్త లోకా సుఖనో భవంతు అని చదువుతాము. ఇదే నిజమైన సేవ అన్నారు భగవాన్ బాబా. నేను కూడా పెద్దయ్యాక సేవాదళంలో చేరే అవకాశం ఇమ్మని భగవాన్ బాబా వారిని వేడుకుంటూ ఇక నేను సెలవు తీసుకుంటాను. జయ సాయిరాం.
7: చివరిగా బాల వికాస్ పిల్లలచే 60 మంది దీనజన పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా బాల వికాస్ పిల్లలు ఉత్సాహంగా సమాజానికి ఉపయోగపడే రకరకాల సేవలు చేస్తూ ఆనందం పంచుతున్నారు. ఈ పిల్లల యొక్క అనుభూతులు తెలుసుకుందామా ఇప్పుడు?
10: తోటి వారికి సేవ చేయడం అంటే మనకు మనం సహాయం చేసుకోవడం అనే తెలుసుకోమంటారు స్వామి. సేవలో ఉన్న మాధుర్యం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈరోజు మాకు చేతనైన సేవ చేశామనే తృప్తి మాకు కలిగింది. ఇక ఎప్పుడూ కూడా సేవ చేయాలి అనే భావాన్ని పెంచుకుంటాము. జై సాయిరాం.
7: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనే మానవతా విలువలు బాల వికాస్ పిల్లలకు ఇటువంటి కార్యక్రమాల ద్వారా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహం వలన అలవడుతున్నాయి. అనంతరం స్వామివారికి హారతివ్వడంతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీసులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవమును భగవంతునికే ఆలయమైన మాతృశ్రీ ఈశ్వరమ్మకు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జరుపుకొనుచున్నాము. విత్ డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఇంటర్నేషనల్ లేడీస్ డే ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ డెడికేషన్ టు మదర్ ఈశ్వరమ్మ, హూ ఇస్ ద క్రెస్ట్ జ్యువెల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఉమెన్. వి కమెన్స్ అవర్ ప్రోగ్రామ్ విత్ బ్యాగ్ పైప్స్ డిస్ప్లే బై స్మాల్ గర్ల్స్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్, ఫాలోడ్ బై ఇంటర్నేషనల్ కాయర్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ పర్ఫార్మ్డ్ బై సాయి యూత్.

భగవాన్ శ్రీ సత్యసాయి మాత దివ్య చరణారవిందులకు నా ప్రణామం సమర్పించుకుంటూ, గౌరవనీయులైన సోదర సోదరీమణులకు అందరికీ సాయరా. శ్రీవారి అనుగ్రహ ఆశీస్సులతో 1963 నుండి శ్రీవారి సేవ దర్శించుకుని సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ సమయంలో మన మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు కూడా మాతో సేవల్లో పాల్గొనేవారు. ఆ టైంలో మీరు కూడా ఈ సేవలు ఎందుకమ్మా అంటే, కాదమ్మా, సేవ ద్వారా మన జన్మ తరింప చేసుకోవాలి అని అమ్మగారు మాతో అన్న ఆ మాటలు ఈనాటికి మా చెవుల్లో మురుగుతూ ఉంటాయి. ఈశ్వరమ్మ గారు భగవంతు తల్లిలని భావన లేకుండా మాతో సేవలు చేయడమే ఆనాడు మాకెంతో ఆనందం. ఆమెతో అమ్మగారితో నాకున్న సన్నిహిత సంబంధాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన మహిళాడే సందర్భంగా మనం పరిపూర్ణ అవతారమూర్తి అయిన భగవాన్ సత్యసాయి మాతను మనకు ప్రసాదించిన ఆ మాతృమూర్తికి నా నమస్సుమాంజలి సమర్పించుకుంటున్నాను తెలుపుకుంటున్నాను. ఈనాటి ప్రపంచ పరిస్థితి స్వార్థ స్వప్రయోజనాలతో కూడి ఉన్నందున ఈ సమయంలో మన సాయి మాత అవతరించి ప్రపంచ స్థాయిలో మనతో ఎన్నో సేవలు చేయిస్తూ వారికి ఆనందాన్ని అందింపజేసి మనము ఆనందిస్తూ ఉండడమే స్వామివారికి ఆనందం, అదే వారి ఆహారం. ఎదుటి వారికి ఆనందాన్ని అందించడం కూడా ఒక సేవ అనేదాన్ని మన స్వామివారి ద్వారానే నేర్చుకోవాలి. స్వామివారి దయతో మనకెన్నో సేవలు ప్రసాదిస్తారు, వాటిని మనం ఆధ్యాత్మిక దృష్టితో మన దృష్టినంతా స్వామివారిపై కేంద్రీకరిస్తూ శ్రద్ధగా బాధ్యతగా ప్రేమ చేయగలిగినప్పుడే మన స్వామివారి ఆశయాలను అనుసరించిన వాడు కాగలం. ఆనాడు మహిళ గృహిణి అంటే గృహానికే పరిమితి, కానీ ఈనాడు మనం భగవాన్ సత్యసాయి మాత మన ప్రతి మహిళకు ఒక ప్రత్యేక స్థానాన్ని అందించి మహిళలకై కళాశాలలు పాఠశాలలు నిర్మించి మనను అన్ని రంగాలలో ముందంజ వేయాలని ఎంతో ప్రోత్సాహాలు అందిస్తూ ఆధ్యాత్మిక దృష్టితో ఆనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలలో మార్పు చేసి మనను అన్ని రకాలుగా చేయూతనిచ్చి మనకు ఉత్సాహ ప్రోత్సాహాలను అందించి ఈ ఎన్నో సేవలలో మన తరింపచేస్తూ బంగారు బాటలో పయనింపడానికి మనకి మార్గం చూపించినడే మా మహిళలకు మహదానందం స్వామి. ప్రపంచ స్థాయిలో సత్యసాయి సేవా సంస్థల ద్వారా విభాగ్, మహిళా సేవాదళ్, బాల వికాస్, మహిళా యువత, ఇది మహిళచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ ప్రతి మహిళలో ఉన్న నైపుణ్యాన్ని స్కిల్స్ ని వెలికితీసి మాకు తెలియని విషయాలను ఎంతో ఓపికతో స్వామివారు మాకు తెలియచేస్తూ ఓపికతో నేర్పుగా నైపుణ్యంగా సేవలు అందించడం నేర్పించి తరించడం కూడా తరించాలంటే సేవ ఒక మార్గం అనే సమాజ సేవల ద్వారా మాకు సదవకాశాన్ని ప్రసాదించి మా కాలాన్ని కాయాన్ని సద్వినియోగపరుస్తున్న స్వామివారికి సదా కృతజ్ఞులం. ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవల్లో ఎన్నో అవాంతరాలు అనుకూలాలు కలిగినా వెనుకంజ వేయనీయక మనతో స్వామి ఇంట జంట కంట ఉండి ఎంతో దిగ్విజయంగా ఆ సేవలను జరిపించేవారు. మనం నిమిత్త మాత్రులు, స్వామివారు ఉద్యమంలో మన ఉపకరణలుగా ఉపయోగపడమే మన జన్మ సుకృతం. ఎప్పటికీ ఇలానే మమ్మల్ని స్వామివారి ఉద్యమంలో ఉపయోగించుకోవాలనేదే మా ప్రార్థన స్వామి. భగవాన్ దయతో ఎన్నో సేవలు మనకు అందిస్తూ ఉంటారు. ఏది ఎప్పుడు ఎలాంటి సేవ అయినా మనం అనానుకూలాలు పక్కన పెట్టి ఆ సేవను మనం సద్వినియోగం చేసుకోవడం
మన కర్తవ్యం. తప్పక దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తపన మనకు ఉన్నాడే. చిక్కిన సేవను దక్కించుకోవాలని దృక్పథంతో మనం ఉన్నప్పుడే స్వామి మున్ముందు మన సేవల్లో ఇంకా ఉపయోగించుకోవడానికి దోహదకారులు కాగలుగుతాం. స్వామివారు ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎంతో మనకు తోడ్పడుతూ ఉన్నారు. ఆనాటి రామావతారం కానీ కృష్ణావతారం కానీ మనం చూడలేదు. ఈనాడు మన సాయి అవతార వైభవముల్ని పాల్గొంటూ మన కండ్లారా చూస్తూ చెవులారా వింటూ మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఆ భాగ్యాన్ని స్వామి మనం అలా అని మన స్వామిని ఏ రకంగా వర్ణించలేము. స్వామి వర్ణనాతీతులు. స్వామి వారిని వర్ణించాలి అనుకోవటం మన అజ్ఞానం. ఇది కూడా మనం ఎప్పటికీ స్వామివారి ప్రేమ తత్వాన్ని ప్రేమను స్వానుభవంగా మనం స్వయంగా అనుభవించి ఆనందించడమే మన యొక్క లక్ష్యం ధ్యేయం. ఎప్పుడు ఎలాంటి ఎక్కడ పుట్టినంట కానీ మెట్టినంట కానీ మనకు చిక్కని ఆనందం ఆప్యాయత ఆదరణలు మన సాయిమాత సన్నిధిలో స్త్రీలు ఎంతో ఆదరణను అందుకుని ఆనందాన్ని అందుకుంటూ వెయ్యి తల్లుల ప్రేమతో స్వామి ఈనాడు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి నామం సార్థకం చేయాలని ఈశ్వరమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్టు ప్రారంభించి ఆ ట్రస్టు ఆధ్వర్యంలో పల్లెల్లో మహిళలకు ఎన్నో రకాల జీవనోపాధిని కల్పించి మాతా శిశు సంరక్షణ ద్వారా వైద్యం ద్వారా వారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. ఇలాంటి స్వామి అవతారాన్ని మనం దక్కించుకోవడం మన యొక్క అంటే మానవ జన్మగా మనం వచ్చినందుకు మన స్వామి దగ్గరే మనం తరించడానికి మనం తపత్రయపడాలి. మన మనం మన వంతు మన కృషి చేసినాడే స్వామి మనకి ముందంజి వేయిస్తూ మన అవతార ఆయన స్వామివారి అవతారాన్నితో పాటు మనని కూడా తరింపు చేయడానికి వారి వంతు వారు కృషి చేస్తారు. మనం ఈ సద్వినియోగించుకోవాల్సిన కాలాన్ని ఎంతో మన సేవల ద్వారా మనం స్వామి ఎన్నో రకాల సేవలు ఈరోజు పురుషులతో సమానంగా మనం సేవలు మనం అందించి స్వామి మనని మహిళలు చేత కాని వారు కాదు, మహిళలు కూడా వారి శక్తిని భగవాన్ మనకు అందించే శక్తిని భగవాన్ మనకు శక్తిని అందించకపోతే మనం పెట్రోలు లేని కారు లాంటి వాళ్ళం. అందువల్ల ఎల్లప్పుడూ మనకి ఏ సేవను స్వామి అందించినా స్వామివారు మనల్ని పరికరాలుగా ఉపయోగించుకున్నారనే దృష్టితో మనం ఎప్పుడు స్వామిపైనే స్వామివారిపైన దృష్టిని కేంద్రీకరిస్తూ మనకిచ్చిన సేవలను దిగ్విజయంగా ఆనందంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మెకానికల్గా స్వామి మనం చేస్తున్నాము అనుకుంటే అది చాలా పొరపాటు. స్వామి ద్వారా స్వామి అందించిన ఈ అవకాశాలను బంగారుగా వాటి ద్వారా మనం ఎల్లప్పుడూ పయనిస్తూ ఇంకా కూడా ముందు ఇలాంటి సేవలు మాకు స్వామి ప్రసాదించాలని ఈ దయా స్వరూపులు స్వామి కరుణామయులు క్షమామూర్తి అయిన మన స్వామి అవతారంతో మనం పుట్టడం మన స్వామి సన్నిధిలోని మనం మానవ జన్మను సార్థకం చేసుకుని మనం తరించాలని తపనతో మేమంతా అలాగే ఈనాటి యువతకు కూడా స్వామివారు వారి అవతార ఉద్యమంలో వారి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకొని వారి ద్వారా సేవలు చేయించి వారిని కూడా తరింప చేయమని విన్నవించుకుంటున్నాము స్వామి. ఇంతకాలంగా స్వామివారు నాకు సేవల ద్వారా అందించిన ఈ ఆనందాన్ని ఈరోజు మీ అందరి ముందు కొంత పంచుకోవడానికి అవకాశాన్ని ప్రసాదించిన నా స్వామికి నమస్సుము శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను స్వామి. ఇలా స్వామిని గురించి చెప్పుకోవాలి అంటే మనం చెప్పలేము, చెప్పకూడదు, చెప్పే అర్హత మనకు లేదు. అలాంటిది స్వామి గురించి ఇవాళ ఈ నాలుగు మాటలు
మీ ముందు నేను నా ఆనందాన్ని మీ దగ్గర పంచుకోగలగడం నా జన్మజన్మల భాగ్యంగా నేను భావిస్తున్నాను. స్వామి ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే మీ పరికరాలుగా మమ్మల్ని ఉపయోగించుకోవాలని మరీ మరీ మరీగా ప్రార్థిస్తూ మీకు నా శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను స్వామి. సాయిరాం.

शिव शिव शिव सदा शिव भज मन साईरा शिव शिव शिव शिव